ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్ పై ఈనాటి మా ప్రభాత ప్రసారం ప్రారంభం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 8వ రోజు, 2026 సంవత్సరం మే నెల 29వ తేదీ శుక్రవారం, సమయం 5:53 దాటి 44 సెకండ్లు. శ్రోతలకి శుభోదయం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు. ఈ ఉదయం 6:10 భావనలో లావణ్యం గురించి సిరిపురపు అప్పారావు గారి లఘు ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజని కార్యక్రమంలో అన్నపూర్ణాష్టకం, గంగా స్తోత్రం. 6:35 పొలం పనులు కార్యక్రమంలో విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం గురించిన వివరాలు. 7:00 నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదిక అందిస్తారు శ్రీ టి విజయ్ కుమార్. 7:15 ఉదయ తరంగిణి కార్యక్రమంలో సుపథం, సామాన్యుని విజయగాథ శీర్షికన తన జీవితాన్ని తానే గెలిచాను అంటున్న రాహుల్ గారితో కార్యవర్తి గోపిశెట్టి గారి సంభాషణ. ఇంకా ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ ఈ అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పల గారితో పరిచయం మొదటి భాగం వింటారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో విఏ సుబ్రహ్మణ్యన్ గారి వీణావాద్యం, మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ఈ ఉదయం 10:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం 9 దశాబ్దాల ప్రసార సౌరభం, ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఈరోజు పద్మశ్రీ అవార్డు గ్రహీత పద్మజారెడ్డి గారితో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం గతంలో ప్రసారం చేసిన పరిచయ కార్యక్రమం వింటారు. 11:00 వార్తల ముఖ్యాంశాల అనంతరం అమ్మ ప్రేమ నాటిక రచన శ్రీ ఎన్ దీనబాంధ.

సభ నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 12:10 యువాణి తెలుగు కార్యక్రమాలు, 12:40 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయస్త కార్యక్రమం ప్రసారమవుతుంది. 1:20 వనితాలోకం కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమంలో ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము గారు జరిపిన సంభాషణ, రేడియో ప్రయాణంలో మధుర జ్ఞాపకాలు మొదటి భాగం వింటారు. 2:30 హిందీ కార్యక్రమం బాల్ జగత్. ఇక మా సాయంకాలం ప్రసారంలో సాయంత్రం 5 గంటలకు వార్తల ముఖ్యాంశాల అనంతరం జానపద సంగీత కార్యక్రమంలో ఎర్రగొల్ల శ్రీదేవి కథ, ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ మక్కపల్లి రాజమల్లు బృందం వారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వారి ప్రాయస్త కార్యక్రమం. 6:50 వ్యవసాయ సూచనలు అంశం, వేరుశనగ ఉత్పత్తుల రెట్టింపు ఆదాయం వివరాలు. 7:15 ఇల్లు వాకిలి కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయస్త కార్యక్రమం, ఇంకా ప్రకృతి వ్యవసాయంలో పురుగు మందుల తయారీ వివరాలు. 7:45 వికసిత్ భారత్ శీర్షికన జెన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ పథకం గురించి, ఎలిప్ వి హబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహీరుల్లా గారితో పరిచయ కార్యక్రమం, పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 9:15 స్పాట్ లైట్ ఢిల్లీ కేంద్రం నుండి రిలే, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి, 10:00 మధుర గీతాలు. ఇవి ఈరోజు ప్రసారం కానున్న మా కార్యక్రమాల వివరాలు.

0: questioned and searched Giribala's home for nearly 7 hours, following which she was arrested. Air India has extended suspension of its flights to Israel till July end amid continued geopolitical uncertainties in West Asia. The airlines had earlier suspended flight operations on Tel Aviv-Delhi route till June end. A senior Air India official said that flights have been further suspended, keeping in mind the geopolitical situation in the region. In the wake of the West Asia conflict, airlines have been facing multiple headwinds, including costlier fuel and airspace curbs, which pushed up their operational costs. Vice President C.P. Radhakrishnan will undertake a three-day visit to Karnataka, Goa and Kerala beginning today. The Vice President will attend the global celebration marking 45 years of the Art of Living Foundation in Bengaluru, Karnataka today. Later in the day, he will attend the Platinum Jubilee celebrations of University BDT College of Engineering at Davangere, Karnataka. National Security Advisor Ajit Doval called for decisive action against terrorism and said there cannot be double standards in the fight against it. Addressing an international security forum in Russia, Mr. Doval said responsible nations have to evaluate their choices and decide whether they support sponsors of terrorism or counter them with decisive action. Iran's Islamic Revolutionary Guard Corps, IRGC, has said it targeted an American airbase in the region after fresh U.S. strikes on southern Iran overnight. Kuwait, which hosts a U.S. base, said it had intercepted hostile missile and drone threats but did not confirm the target. The Iranian missile launch came after the U.S. shot down Iranian drones over the Strait of Hormuz and struck a military site in Bandar Abbas, a strategic port city in southern Iran. In IPL cricket, Gujarat Titans and Rajasthan Royals will meet in the all-important qualifier 2 at the Maharaja Yadavindra Singh International Cricket Stadium, New Chandigarh this evening. The match will start at 7:30 p.m. The winner will take on Royal Challengers Bengaluru in the final on Sunday at Narendra Modi Stadium in Ahmedabad. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి భావన ఈనాటి కార్యక్రమంలో లావణ్యం గురించి సిరిపురుపు అప్పారావు గారి లఘు ప్రసంగం వింటారు.
2: లావణ్యం, లావణ్యం అంటే ఆకర్షణ, అందం, దయ. ఇది భారతదేశానికి చెందిన, సంస్కృత మూలానికి చెందిన ఒక స్త్రీ పేరు. చక్కదనం, మనోహరత్వంతో ముడిపడి ఉంటుంది. అందాన్ని, సున్నితత్వాన్ని సూచిస్తుంది. భారతీయ మరియు నేపాలీ సాంప్రదాయంలో స్త్రీకి వాడే పేరు సౌందర్యంను సూచిస్తుంది. జీవితంలో సున్నితమైన విషయాల పట్ల లోతైన ప్రశంసలను సూచించే పేరు లావణ్యం. ఇది గంధర్వంశగా చెప్పబడుతుంది. వివాహ క్రతువులో చెప్పే మంత్రాలలో సోమ ప్రథమో వివిధే, గంధర్వో వివిధ ఉత్తర, తృతీయ అగ్నిష్టేపతి, తురీయస్తే మనుష్యజాహ అని చెప్తారు. శైశవ దశ నుండి లజ్జ తెలిసే వరకు సోముడు అంటే చంద్రుడు అధిష్టాన దేవతగా ఉంటారు. తదుపరి అవస్థలో లావణ్యం ఎక్కువ, అది గంధర్వుని అంశ. తదుపరి అగ్నిదేవత ఆ కన్యను కాపాడి మనుష్యునికి వివాహ సమయంలో అప్పగిస్తారనేది ఈ మంత్రం యొక్క ముఖ్య అంశం. లావణ్యం అనేది శారీరక అందం, మానసిక సౌమ్యత, నడవడికలో మాధుర్యం, మాటలలో మర్యాద, ఇవన్నీ కలిసినప్పుడు ఏర్పడే ప్రత్యేక ఆకర్షణే లావణ్యం. లావణ్యం అంటే కేవలం బాహ్య అందమా కాదు, దేహమందు మెరిసేది కాదు. దేవుని కరుణ తాకితే పుట్టేది అహంకారం అనే తెర తొలగితే ఆత్మలో వెలుగయ్యేది లావణ్యం. నామస్మరణలో నిండిన నిశ్శబ్దం, సేవలో వికాసించే వినయం, త్యాగంలో మెరిసిన శాంతి, అవే భక్తి లావణ్యపు లక్షణాలు. అన్నింటా సమదృష్టిని కలిగి తత్వబోధ తెలిసినప్పుడు భక్తి రూపం ధరించి లావణ్యం మోక్ష మార్గమవుతుంది. దేహకాంతి కాదు, దైవానుగ్రహమే, అహంకార త్యాగమే, ఆత్మ లావణ్యమే, నామస్మరణతో నిండిన హృదయం అనే భక్తితో వెలిగేవి, ఇదే సౌందర్యం లేక లావణ్యం. చూడగానే మనసుకు హాయిగా అనిపించేది అందం, లావణ్యం. ఉదాహరణకు ఆమె ముఖంలోని చిరునవ్వు అపూర్వమైన లావణ్యాన్ని ప్రసరించింది. వెన్నెలలో నిలిచిన ఆమె రూపం దేవకన్యల లావణ్యంగా కనిపించింది. ఆమె మృదువైన మరియు వినయంతో అందరినీ ఆకట్టుకునే లావణ్యం ఉంది. ఇలా మనం వివరిస్తుంటాం. గురువును గౌరవంగా పలకరించిన అతని తీరు,

0: నిజమైన లావణ్యానికి ఉదాహరణ. కవి పద్యాలలో నాయక లావణ్యాన్ని చందమామతో పోలుస్తారు. ఆమె నడకలో హంసగమనలా లావణ్యం కనిపించింది అని కవి వర్ణిస్తారు. ఉదయకాలంలో వికసించిన తామర పువ్వు ప్రకృతి లావణ్యానికి ప్రతీక. పచ్చని కొండ చర్యలు, జలపాతాలు, భూమాత ఇవన్నీ లావణ్యానికి ప్రతిబింబిస్తాయి. లావణ్యం సౌందర్యానికి ఆత్మ. వినయం లావణ్యాన్ని మరింత అలంకరిస్తుంది. మనసులోని మంచితనం నిజమైన లావణ్యం. మందహాసము, ముకురంలో మాణిక్య కాంతులై మెరిసి లావణ్యం, చంద్రముఖి చెలువులో చారుత్వ సోయగమై వెలిసే లావణ్యం, వినయమనే భూషణంతో విరాజిల్లే సుగుణాల లావణ్యం, సుందర హృదయ మందిరంలో శాశ్వత సౌందర్యమై నిలిచే లావణ్యం, చందమామ కాంతి వంటి చారువైన రూపం, మందహాస మాధుర్యం, మమతల సుగంధం, వినయమే అలంకారం, మృదువైన స్వభావం, అదే నిజమైన లావణ్యం, ఆత్మకు పరిమళం. రూపమే లావణ్యం కాదు, రమ్యమైనదంతా మనసులోని మాధుర్యమే. నిజ సౌందర్యం, వినయం దయలేని జీవనానికి ఆభరణాలు. సద్గుణ సమాహారమే శాశ్వత లావణ్యం.
1: లావణ్యం గురించి సిరిపురుపు అప్పారావు గారి భావజాలం అది. ఈనాటి భావన ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి భక్తిరంజని ఈనాటి కార్యక్రమంలో అన్నపూర్ణ అష్టకం, గంగా స్తోత్రం వింటారు.

ఇంతవరకు అన్నపూర్ణ అష్టకం గంగాస్తోత్రం విన్నారు. ఈనాటి భక్తిరంజని కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి పొలం పనులు రైతు సోదరుల కోసం.

0: సమస్యలు న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఇప్పుడు విత్తన వారోత్సవాల గురించిన వివరాలు.
2: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 May 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకుని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే, ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనాన్ని కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా May 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా

0: నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంతులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ May 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: విత్తన వారోత్సవాల గురించిన వివరాలు విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: ఇప్పుడు విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం గురించిన వివరాలు వింటారు.
2: ప్రొఫెసర్ జయశంకర్, వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు విత్తన నాణ్యతను పెంచడంలో ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని చక్కటి విత్తనాన్ని ప్రతి రైతు ఉత్పత్తి చేసుకోగలరని ఆశిస్తూ ఈ వివరాలు మనకు అందజేస్తూ ఉన్నారు. వివిధ పంటల ఉత్పాదకత పెరుగుదలలో విత్తనం యొక్క పాత్ర గణనీయమైనది. అధిక దిగుబడినిచ్చే ఉత్తమ గుణాలతో రూపొందించబడిన హైబ్రిడ్ లేదా సూటి రకాల ఉత్పాదకత క్షేత్రస్థాయిలో పొందాలంటే నాణ్యమైన విత్తనాల ద్వారానే సాధ్యమవుతుంది. వివిధ పంటలలో నాణ్యమైన విత్తనాల వాడకం ద్వారా 15-20% వరకు అధిక దిగుబడి సాధించవచ్చని పరిశోధనల ద్వారా పరిశోధకులు నిరూపిస్తున్నారు. విత్తన నాణ్యత ప్రమాణాల గురించి ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. భారత విత్తన చట్టం 1966 ప్రకారం మార్కెట్లో అమ్మబడే విత్తనాలకు కనీస నాణ్యతా ప్రమాణాలు ఉండాలి. నిర్దేశించిన ప్రమాణాల మేరకు కనీస జన్యు శుద్ధత, భౌతిక శుద్ధత, మొలక శాతం ఉండాలి. ఎక్కువ శాతం పంటల్లో ధృవీకరణ విత్తనాలకైనా, ట్రూత్ఫుల్ లేబులింగ్ విత్తనాలకైనా కనీస జన్యు శుద్ధత 98% ఉండాలి. మొలక శాతం 75-80% ఉండాలి. భౌతిక శుద్ధత కూడా కనీసంగా 98% ఉండాలి. హరిత విప్లవం, అధిక దిగుబడినిచ్చే రకాల రూపకల్పనలో వేగంగా విస్తరిస్తున్న విత్తన పరిశ్రమ, నాణ్యమైన విత్తనాల వాడకంపై రైతులు ఎక్కువ మొగ్గు చూపడడం వంటి అంశాల దృష్ట్యా విత్తన నాణ్యత నియంత్రణ ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నేపథ్యంలోనే భారత ప్రభుత్వం విత్తనోత్పత్తి ప్రోత్సహించి నాణ్యత నియంత్రణకు వ్యవస్థీకృతమైన చర్యలను చేపట్టే దిశగా పలు చట్టాలు తీసుకురావడం జరిగింది. ఇక విత్తన నాణ్యత నియంత్రణకై రూపొందించిన చట్టాలు ఈ విధంగా ఉన్నాయి. విత్తన చట్టం 1966 ప్రకారం విత్తన ధృవీకరణ ఐచ్ఛికం అంటే తప్పనిసరి కాదు, కానీ లేబులింగ్ మాత్రం తప్పనిసరిగా చేయాలి. కేంద్రీయ రాష్ట్ర ప్రయోగశాలల,

0: రాష్ట్ర విత్తన ధృవీకరణ సంస్థలా ఏర్పాటు చేయడం జరిగింది. విత్తన తనిఖీ అధికారులు, విత్తన నాణ్యత పరిశీలకుల నియామకానికి సంబంధించి కూడా ఈ చట్టంలో విధి విధానాలను రూపొందించడం జరిగింది. కేంద్ర విత్తన సంఘం నిర్దేశించిన ప్రమాణాల మేరకు విత్తన నాణ్యత ఉండాలని చట్టంలో పేర్కొనడం జరిగింది. దీని తర్వాత 1983లో విత్తన కంట్రోల్ ఆర్డర్ 1983ని తీసుకొచ్చి విత్తనాలను అత్యవసర సరుకుల జాబితాలోకి తీసుకురావడం జరిగింది. విత్తన ఉత్పత్తి సరఫరాలను నియంత్రించే అధికారాలు ప్రభుత్వానికి కల్పించబడినాయి. విత్తనాల అమ్మకానికి గాను తప్పనిసరి లైసెన్సింగ్ విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ధృవీకరణ విత్తనమైన ట్రూత్ఫుల్ లేబుల్లో అమ్మబడే విత్తనాలనైనా కనీస నాణ్యతా ప్రమాణాలని కలిగి ఉండాలని నిర్దేశించడం జరిగింది. విత్తనాల అమ్మకంలో ఎలాంటి అవకతవకలకు పాల్పడినా, అంటే నాణ్యత లేని కల్తీ విత్తనాలు అమ్మినా, బ్లాక్ మార్కెటింగ్ ద్వారా కృత్రిమ కొరత సృష్టించినా చట్ట ప్రకారము శిక్షకు అర్హులవుతారు. ఇన్ని పకడ్బందీ చట్టాలున్నా కూడా వ్యవస్థీకృత లోపాల వల్ల నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి నష్టపోయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఇక నకిలీ విత్తనాలు, నాణ్యమైన విత్తనాల మధ్య తేడా ఈ విధంగా తెలుసుకోవాలి. లేబుల్ అనేది సరిగ్గా ఉండి ధృవీకరణ విత్తనమైనా, ట్రూత్ఫుల్ లేబుల్డ్ విత్తనమైనా, దానిమీద ముద్రించబడిన నాణ్యత ప్రమాణాలు సరిగ్గా లోపలి విత్తనాలకు ఉంటే అది నాణ్యమైన విత్తనంగా పరిగణించబడుతుంది. పంట రకం, విత్తన తరగతి, ల్యాబ్ నెంబర్, మొలక శాతం, జన్యు భౌతిక శుద్ధత శాతం, తేమ శాతం, విత్తన పరీక్ష జరిపిన తేదీ, ఏ తేదీ వరకు ఈ ప్రమాణాలు వర్తిస్తాయి అనే వివరాలని మొత్తం లేబుల్ మీద ముద్రించబడి ఉంటాయి. దీనితో పాటు విత్తనోత్పత్తిదారుని చిరునామా కూడా ఉంటుంది. అయితే నకిలీ విత్తనాల చెలామణిలో ఒకటి మిస్ బ్రాండింగ్, అంటే ఒక మంచి పేరున్న కంపెనీ బ్రాండ్ మీద డూప్లికేట్ లేబుల్స్తో కంపెనీ విత్తనం కాకుండా నకిలీ నాసిరకం విత్తనాల్ని అమ్మడం. అయితే ఈ విత్తనాల్ని రైతు పొలంలో వేసినప్పుడు ఒరిజినల్ రకంలాగా ఉండదు.
1: విత్తన నాణ్యతలో సాంకేతిక పరిజ్ఞానం గురించి వివరాలు విన్నారు. ఈనాటి పొలం పనుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 6:45, ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బీ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్టంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ కార్యక్రమం అమలు తీరును సమీక్షించేందుకు భారత ఎన్నికల సంఘం అధికారులు రాష్టంలో పర్యటిస్తున్నారు. ఎన్నికల సంఘం కార్యదర్శులు సంతోష్ కుమార్ దుబే, నవీన్ కుమార్ కార్యదర్శి శీష్రామ్ నిన్న విజయవాడ చేరుకున్నారు. విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో వారికి కృష్ణాజిల్లా సంయుక్త కలెక్టర్ ఎం నవీన్, రాష్ట అదనపు ప్రధాన ఎన్నికల అధికారి వెంకటేశ్వరరావు స్వాగతం పలికారు. ఎన్నికల జాబితా నిర్వహణలో పారదర్శకత, ఖచ్చితత్వం, సమర్థవంతమైన విధానాల అమలుపై సంబంధిత అధికారులతో ఈరోజు విజయవాడలో సమావేశమై చర్చించనున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. కాజీపేట రైల్వే యూనిట్ పురోగతిపై ఢిల్లీలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కాజీపేట కేంద్రంలో ఇంటర్సిటీ రైళ్ల తయారీ ప్రారంభమవుతుందని చెప్పారు. రానున్న 5 ఏళ్లలో ఈ యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయనున్నట్లు వెల్లడించారు. కొత్త ఇంటర్సిటీ రైళ్లు ఆధునిక సౌకర్యాలతో రూపొందనున్నాయని, ఈ రైళ్లు గంటకు 130

కిలోమీటర్ల వేగంతో ప్రయాణించేలా రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఏక్వారంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ మత్స్యశాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు తెలిపారు. రొయ్యల మేత ధరల పెరుగుదల, ముడి పదార్థాల కొరత, ఎగుమతుల సవాళ్లపై మత్స్యశాఖ అధికారులతో దృశ్య మాధ్యమ విధానంలో నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రొయ్యల మేత ధరల పెంపు రైతులపై ప్రభావం చూపడంతో

0: చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. గుంటూరు ప్రభుత్వ సర్వజనాస్పత్రిలోని మాతా శిశు విభాగంలో అత్యాధునిక శస్త్రచికిత్సలు ప్రారంభమయ్యాయని నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. 127 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ విభాగంలో 600 పడకలు, 10 ఆపరేషన్ థియేటర్లు సిద్దం చేసినట్లు వెల్లడించారు. మహిళలు, గర్భిణీలు, నవజాత శిశువులు, చిన్నారులకు ఉచితంగా ఆధునిక వైద్య సేవలు అందిస్తున్నామని తెలిపారు. గర్భిణీలకు అవసరమైన క్లిష్టమైన శస్త్రచికిత్సలు కూడా ఇక్కడే నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని అన్నారు. తెలంగాణలోని సింగరేణి బొగ్గు గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి తెలిపారు. ఢిల్లీలో ఆయన నిన్న పాత్రికేయులతో మాట్లాడుతూ బొగ్గు గ్యాసిఫికేషన్ ద్వారా బొగ్గు వనరుల విలువ పెరగడంతో పాటు ఇంధన భద్రత, పారిశ్రామిక వినియోగం, ఉపాధి అవకాశాలు కూడా మెరుగుపడతాయని ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టును త్వరగా అమలు చేయడంలో తెలంగాణ ప్రభుత్వం ముందుకు రావాలని పేర్కొంటూ
1: తెలంగాణ ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి గారిని కోరుతా ఉన్నాను. సింగరేణిలో కోల్ గ్యాసిఫికేషన్ సంబంధించినటువంటి ప్రాజెక్టు పెట్టాలా. కేంద్ర ప్రభుత్వాన్ని కూడా 42% ఉంది, అందులో 51% తెలంగాణ ప్రభుత్వం సింగరేణిలో ఉన్నది కాబట్టి ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తెలంగాణలో కూడా కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు సింగరేణి పెట్టినట్లయితే సింగరేణికి చాలా లాభదాయకంగా ఉంటుంది. కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు పెట్టినట్లయితే సింగరేణి కార్మికులకు, ప్రాజెక్టుకు లాభం చేకూరే అవకాశం.

0: ఆంధ్రప్రదేశ్కు పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని, యువత వాటిని సద్వినియోగం చేసుకోవాలని ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలిపారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో యువతతో మంత్రి నిన్న సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, కృత్రిమ మేధ, ఏఐ, క్వాంటం సాంకేతికత, ఆటోమేటివ్ పునరుత్పాదక శక్తి రంగాల్లో పారిశ్రామిక క్లస్టర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. రాష్ట్రానికి 23 లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయని, గూగుల్ వంటి సంస్థలు పెట్టుబడులు పెడుతున్నాయని వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. గత 12 సంవత్సరాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రజాహిత పరిపాలన అందిస్తూ అభివృద్ది సంక్షేమ కార్యక్రమాలను విజయవంతంగా అమలు చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం అమలు చేసిన అనేక సంక్షేమ పథకాలను పూర్తిస్థాయిలో సద్వినియోగం చేసుకున్నామని ఏలూరు జిల్లాకు చెందిన లబ్దిదారులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ద్వారా అందిన ఆర్థిక సహాయంతో సొంత ఇళ్లు కట్టుకోగలిగామని ఏలూరుకు చెందిన వసుంధరాదేవి తెలిపారు.
1: గత 12 ఏళ్లుగా నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద కొన్ని లక్షల ఇళ్లు దేశవ్యాప్తంగా కట్టడం చేత దాదాపు భాగంగా నేను కూడా ప్రధానమంత్రి ఇల్లు కట్టుకుని ఇవాళ మేము భార్య బిడ్డలతో హాయిగా ఉంటున్నాం. మోడీ గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా పేదవాళ్ళకి న్యాయం జరిగే విధంగానే కార్యక్రమాలన్నీ చేపడుతున్నారు. వారికి నా తరఫున మా కుటుంబంతో ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను.
0: అలాగే పీఎం కిసాన్ యోజన ద్వారా అందించే నగదు సహాయం పంటల సాగుకు ఎంతో ఉపయోగపడుతుందని లబ్ది పొందిన రైతు రమేష్ పేర్కొన్నారు.
2: ప్రధానమంత్రి కిసాన్ యోజన కింద మాకు ప్రతి 3 నెలలకు ఒకసారి 22 విడతల వారీగా మాకు డబ్బులు పడినాయి. రైతుకి ఎంతో ఉపయోగపడుతుందని చెప్పి మేము ఆశిస్తున్నాం. దీని ద్వారా మోడీ గారు ధన్యవాదాలు.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 134వ సంచిక ఈ నెల 31వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 1800 11 7800 టోల్ ఫ్రీ నంబరు లేదా mygov.in వెబ్సైట్కు లేదా నరేంద్ర మోదీ యాప్కు ఈరోజు సాయంకాలం వరకు పంపవచ్చు. వాతావరణం. ఉత్తర జార్ఖండ్ నుంచి ఒడిశా మీదుగా ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ వరకు ఉత్తర దక్షిణ ద్రోణి విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని ఉత్తర కోస్తా, రాయలసీమ జిల్లాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. 1-2 చోట్ల ఉరుములతో కూడిన వర్షాలు కూడా కురుస్తాయని పేర్కొంది. నిన్న రాష్టంలోని మార్కాపురం జిల్లా నందనమారెళ్లలో 45.2, ఏలూరు జిల్లా ధర్మాజిగూడెంలో 45 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని తెలిపింది. ఈరోజు 79 మండలాల్లో

0: తీవ్ర వడగాల్పులు, 152 మండలాల్లో వడగాల్పుల ప్రభావం ఉంటుందని పేర్కొంది. తెలంగాణలోనూ రానున్న 3 రోజుల పాటు రాష్టంలోని పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు అక్కడక్కడా కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలియజేసింది. అలాగే రాష్టంలోని కొన్ని జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశముందని కూడా పేర్కొంది. ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫ్యూచర్ సిటీ నిర్మాణం చేపడుతున్నామని తెలంగాణ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, డి శ్రీధర్బాబు తెలిపారు. హైదరాబాదులోని ఫ్యూచర్ సిటీ ప్రాజెక్టు ప్రాంతాన్ని సందర్శించిన మంత్రులు నిర్మాణంలో ఉన్న ఫ్యూచర్ సిటీ కార్యాలయ భవనం, యంగ్ ఇండియా నైపుణ్య విశ్వవిద్యాలయం పనులను నిన్న పరిశీలించి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ ఫ్యూచర్ సిటీలో చేపట్టే ప్రతి నిర్మాణం అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండేలా ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణతో పనిచేస్తోందని తెలిపారు. భవిష్యత్లో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందే నగరంగా ఫ్యూచర్ సిటీ ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ అమలును పరీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు రాష్టంలో పర్యటిస్తున్నారు. తెలంగాణలోని కాజీపేట రైల్వే తయారీ కేంద్రం పనులు త్వరలో పూర్తి కానున్నాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. పేదలకు అత్యాధునిక వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్యశాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. యువతకు ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అన్నారు. ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం. ప్రవాచకః దివ్యానందజః. అథ వార్తాః. ప్రధానమంత్రి నరేంద్రమోదీ గతదినే జనజాతీయ ప్రతినిధిభిః సహ మిలితవాన్. హ్యః నవదిల్ల్యాం ఆయోజితస్య జనజాతీయ సురక్షా కళ్యాణ మంచస్య విషయ సామాజిక సంచార మాధ్యమేన శ్రీమోదీ ఉక్తవాన్ యత్ ఆదివాసీ సముదాయం ప్రతి తస్య సమర్పణం యథార్థతయా ప్రశంసనీయం. కేంద్రీయః గృహ సహకారితా మంత్రి అమిత్ షాహ్ పునరేకదా అవిధ ప్రవాసినాం అభిజ్ఞానార్థం, నిర్వాసనార్థం, సీమా సురక్షాం చ సుదృఢీకర్తుం సర్వకారస్య ప్రతిబద్ధతాం దృఢతయా ప్రతిపాదితవాన్. గతవాసరే గుజరాతే గాంధీనగరే 43,30,000,000,000,000 రూప్యకాణాం వికాస పరియోజనానాం ఉద్ఘాటనస్య శిలాన్యాసస్య చ అనంతరం జనసభాం సంబోధయన్ శ్రీ షాహ్ పశ్చిమబంగాళ సర్వకారస్య అపి ప్రశంసాం అకరోత్. యతః శాసనేన ఏకసప్తాహాభ్యంతరే సీమా సురక్షాబలాయ 600 హెక్టర్ పరిమితా భూమిః ప్రదత్తా. వీర సావరకర మహోదయస్య జన్మవార్షిక్యా అవసరే గృహమంత్రి తస్య యోగదానాయ త్యాగాయ చ తస్మై శ్రద్ధాంజలిం ప్రదత్తవాన్. గుజరాత రాజ్యస్య త్రిదివసీయ యాత్రాయాం శ్రీ షాహ్ అనేకేషాం సార్వజనిక సౌకర్యాణాం ఉద్ఘాటనం అకరోత్. అత్రాంతరే సహ అహ్మదాబాద్ నగరే ఆగామిని ఒలింపిక్ క్రీడానాం, కామన్వెల్త్ క్రీడానాం, విశ్వరక్షక క్రీడానాం, అగ్నిక్రీడానాం చ సజ్జతాయాః సమీక్షాం అకరోత్. రాష్ట్రపతి పదాసీనా ద్రౌపదీ ముర్ముః ఆరక్షకబలాయ బోధితవతీ యత్ ఆరక్షకాః అధికం నాగరికాభిముఖాః భవేయుః, అపి చ సమాజస్య దుర్బలవర్గాణాం విశేషతః మహిళానాం, నిర్ధనానాం, బాలకానాం చ విషయ సంవేదనశీలతాం ధారయేయుః. రాష్ట్రపతి గతవాసరే గంగ్టోక్ నగరే ఆయోజితే అలంకరణ సంచలనే సిక్కిమారక్షక దళాయ ప్రతిష్ఠితం రాష్ట్రపతి ధ్వజ సమ్మానం ప్రదాయ ఏవం ఉక్తవతీ. తయా రాజ్యే విధివ్యవస్థాయాః పాలనే సహైవ ఆపత్ ప్రబంధనే సిక్కిమారక్షక దళస్య భూమికాయాః భూరిశః ప్రశంసా కృతా. ఉపరాష్ట్రపతిః సిపి రాధాకృష్ణన్ అద్య ఆరభ్య అస్య మాసస్య 31 దినాంకపర్యంతం కర్ణాటక గోవా కేరళ రాజ్యానాం త్రిదివసీయ యాత్రాయాం భవిష్యతి. అద్య సహ కర్ణాటకే బెంగళూరు నగరే ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ ఇత్యేతస్య సంస్థానం.

0: अस्य पञ्चचत्वारिंशद् वर्षपूर्त्यवसरे आयोजिते वैश्विकसमारोहे सहभागं करिष्यति. तदनन्तरं सः कर्णाटकस्य दावणगेरे स्थितस्य विश्वविद्यालय BDT अभियान्त्रिकी महाविद्यालयस्य प्लेटिनम जुबली इति महारजतजयन्त्युत्सवे अपि सहभागं करिष्यति. कर्णाटकस्य मुख्यमन्त्री सिद्धारमैया इत्यसौ गतवासरे लोकभवने राज्यपालस्य सचिवाय औपचारिकरूपेण स्वकीयं त्यागपत्रं समर्पितवान्. वार्ताहरान् सम्बोधयन् सः प्रमाणितवान् यत् त्यागपत्रं सचिवाय औपचारिकरूपेण प्रदत्तमिति. अत्रावसरे सः राज्यपालं नूतनमुख्यमन्त्रिणः पदभारग्रहणाय आमन्त्रयितुं साग्रहं निवेदितवान्, यतोहि विधानसभायां 37,100+ विधायकानां समर्थनेन कांग्रेसदलस्य पूर्णबहुमतं वर्तते. तेन सूचितं यत् कांग्रेस उच्चाधिकारिभिः तस्मै राज्यसभायाः सदस्यता प्रस्ताविता आसीत्, परञ्च सः राष्ट्रिय राजनीतौ स्वकीयाम् अरुचिं प्रकटयन् उक्तवान् यत् सम्प्रत्यसौ राज्यस्य जनानां कृते एव निरन्तरं कार्यं करिष्यति. भारतीयर्थविभागेन अनुमितं यत् देशस्य उत्तरपश्चिमीय दिग्विभागस्य कतिपयक्षेत्रेषु अतितापघटनायाम् अपचितिः भविष्यति. अन्ते क्रीडावार्तासु. IPL क्रिकेट स्पर्धा मालिकायाम् अद्य उपान्तिचक्रीये द्वन्द्वे गुजरात टाइटन्स दलं राजस्थान रॉयल्स दलेन समं स्पर्धिष्यते. स्पर्धा सायं 7:30 आरप्स्यते. इति वार्ताः.
1: आकाशवाणी नागर कर्नूल जिल्ला समग्र निवेदिक వింటారు. నివేదిక అందిస్తారు శ్రీ టి విజయ్ కుమార్.
2: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం పనుల్లో పురోగతి కనిపిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా ప్రాజెక్టు పనులపై సమీక్ష జరపడంతో రైతుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. పథకంలో భాగంగా జిల్లాలోని కొల్లాపూర్ మండలం నార్లాపూర్లో అంజనగిరి బిజినేపల్లి మండలం వట్టెం వెంకటాద్రి రిజర్వాయర్ల పరిధిలో పెండింగ్ పనుల్లో వేగం పెరగనుంది. ప్రాజెక్టు పరిధిలో 21 ప్యాకేజీలుండగా ఉమ్మడి పాలమూరులో 18 ప్యాకేజీలుగా పనులు కొనసాగుతున్నాయి. ఇందులో 5 రిజర్వాయర్ల పనులు చివరి దశకు చేరుకోగా మోటార్ల బిగింపు పనులు చేపడుతున్నారు. ఈ సంవత్సరం ప్రభుత్వం 1,715 కోట్లను కేటాయించింది. 1,000 ఎకరాల భూసేకరణ చేపట్టేందుకు జిల్లా అధికారులు చర్యలు వేగవంతం చేశారు. భూసేకరణకు 580 కోట్ల రూపాయలను మంజూరు చేయనున్నారు. అమ్రాబాద్ టైగర్ రిజర్వ్ కోర్ ప్రాంత గ్రామాల తొలి విడత పునరావాస ప్రక్రియపై జిల్లా యంత్రాంగం కీలక చర్యలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పెదకొత్తపల్లి మండలం బాచారం వద్ద ప్రతిపాదించిన పునరావాస కేంద్రాన్ని అన్ని రకాలుగా అభివృద్ది చేయనున్నారు. నిర్వాసిత కుటుంబాలకు స్థలాలు మంజూరు చేస్తారు, పట్టాలను అందిస్తారు. తర్వాత ఇళ్లు రహదారులు నిర్మిస్తారు, త్రాగునీరు వైద్య సదుపాయాలు కల్పిస్తారు. వచ్చే నెలలో నిర్వాసితులకు భూమి పటాలు ఇవ్వనున్నారు. జిల్లాలోని 4 మున్సిపాలిటీల్లో అభివృద్ది పనులకు నిధులు మంజూరయ్యాయి. అచ్చంపేటలో భూగర్భ డ్రైనేజీ పనులకి 43 లక్షలు, కల్వకుర్తికి 50 లక్షలు, కొల్లాపూర్కు 39 లక్షలు, నాగర్ కర్నూలుకు 63 లక్షల రూపాయల మేర రాష్ట ఆర్థిక సంఘం నిధులు మంజూరయ్యాయి. అచ్చంపేటలో భూగర్భ డ్రైనేజీ పనులకు 100 కోట్లతో ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి నివేదిక అందించారు. మహిళా సంఘ స్త్రీనిధి ద్వారా ఆర్థికంగా చేయూత అందించేందుకు ప్రభుత్వం జిల్లాకు సువిధ అక్షయ పేరుతో ఉమ్మడి పాలమూరులోనే అత్యధికంగా నాగర్ కర్నూలు జిల్లాకు 101 కోట్ల రూపాయలను అందించనుంది. అనధికారిక ప్లాట్లను క్రమబద్దీకరణ చేసుకునేందుకు ప్రభుత్వం LRS ను అమలు చేస్తోంది. 2000 సంవత్సరం ఆగస్టు 26వ తేదీకి ముందు అనుమతి లేని ప్లాట్లను క్రమబద్దీకరించేందుకు గతంలో 1,000 రూపాయల చొప్పున చెల్లించడం జరిగింది. ఆ తర్వాత మరోసారి ప్రభుత్వం 2025లో 25% రుసుము తగ్గించి అవకాశం ఇవ్వడం జరిగింది. మరోసారి ఈ సంవత్సరం మే నుంచి జూలై 31వ తేదీలోపు LRS రుసుము చెల్లిస్తే 25% తగ్గింపుతో క్రమబద్దీకరణ జరగనుంది. జిల్లాలో 45,000 దరఖాస్తులు రాగా దాదాపు 10,000 ప్లాట్లను క్రమబద్దీకరించడం జరిగింది. జిల్లాలో వచ్చే వానాకాలంలో 687,000 ఎకరాల్లో పంటల సాగు జరగనున్నట్టు వ్యవసాయ శాఖ అంచనాలు రూపొందించింది. గత ఏడాది 646,000 ఎకరాలుండగా ఈసారి అదనంగా 40,000 ఎకరాల్లో సాగు కానుంది. పత్తి పంట అత్యధికంగా 3,08,000 ఎకరాల్లో, వరి 1,92,000 ఎకరాల్లో సాగవుతుంది. మొక్కజొన్నకు ధర ఆశాజనకంగా ఉండడంతో 96,000 ఎకరాల్లో సాగు చేపట్టనున్నారు. పంటల సాగుకు 1,21,000 మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం అవుతాయి. ఇప్పటి నుంచే నెలవారీ కోటాగా రానుంది. పత్తి విత్తనాలు ఎకరాకు 2 ప్యాకెట్ల చొప్పున 637,000 ప్యాకెట్లను అందుబాటులోకి తీసుకొచ్చేలా వ్యవసాయ శాఖ సన్నద్దంగా ఉంది. జిల్లాలో బోగస్ పింఛన్ కార్డులను తొలగించేందుకు ఫేస్ రికగ్నేషన్ విధానాన్ని అనుసరిస్తారు.

0: చేస్తున్నారు. జిల్లాలో చేయూత పథకం కింద 1,04,000 మందికి పైగా పేదలు లబ్ది పొందుతున్నారు. ఇందులో వృద్ధులు 44,000 మంది, వితంతువులు 42,000 మంది, దివ్యాంగులు 12,000 మంది, 3,600 మంది ఒంటరి మహిళలు ఉన్నారు. 690 మంది గీత కార్మికులు, 217 మంది చేనేత కార్మికులు, 151 మంది డయాలసిస్ బాధితులు ఉన్నారు. పెన్షన్ల కోసం ప్రభుత్వం ప్రతి నెల జిల్లాకు 22,22,00,000 రూపాయలకు పైగా నిధులను విడుదల చేస్తోంది. జూన్ 15వ తేదీ నాటికి బోగస్ పింఛన్ల ఏరివేత ప్రక్రియ పూర్తి కానుంది. బోగస్ పింఛన్ దారులను గుర్తించేందుకు లబ్దిదారుల ఇళ్ల వద్దకు వెళ్లి ఉద్యోగులు తమ ఫోన్లలో ఫోటోలు తీసి ఆధార్ డేటా బేస్ లోని ఫోటోతో సరిపోల్చి చూస్తున్నారు. జిల్లాలో తాగునీటి సమస్య రాకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. 460 గ్రామ పంచాయతీలకు ప్రతిరోజు 160 మిలియన్ లీటర్ల తాగునీరు సరఫరా అవుతోంది. బిజినేపల్లి, కోడేరు, వెల్దండ కొల్లాపూర్ మండలాల్లో తాగునీటి సమస్య అధికంగా ఉంది. దీంతో డిండి రిజర్వాయర్ నుండి అచ్చంపేట, సర్వాయిపల్లి, కొల్లాపూర్, ఎల్లూరు గ్రామాలకు తాగునీటి సరఫరా కోసం అవసరమైన ప్రణాళికలు రూపొందించనున్నారు. జిల్లాలో వివిధ శాఖల పరిధిలో 5,000 పైగా ఫైళ్లు పెండింగ్ లో ఉన్నాయి. ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడంలో భాగంగా పక్షం రోజుల గడువును రాష్ట పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పెండింగ్ ఫైళ్లను పరిష్కరించాలని ఆదేశించడంతో కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటిల్ శాఖల జిల్లా అధికారులకు సూచనలు చేశారు. దీంతో ప్రతి సోమవారం ప్రజల సమస్యలకు పరిష్కారం లభించనుంది. జిల్లాలో 10,000 పైగా ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. ఇందులో 7,000 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయి. చివరి విడత బిల్లుల కోసం లబ్దిదారులు ఎదురుచూస్తున్నారు. జూన్ 2వ తేదీన 2వ విడత ఇళ్ల మంజూరు కానున్నాయి.
1: నాగర్ కర్నూలు జిల్లా సమగ్ర నివేదిక అందించారు టి విజయ్ కుమార్. జిల్లా సమగ్ర నివేదిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 7:05 తెలుగులో వార్తలు వింటారు.
2: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 సంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్ట్రపతి కర్ణాటకలోని బెల్తంగళిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం కేరళను సందర్శించి కొట్టాయంలో దీపికా మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నిన్న న్యూఢిల్లీలో సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలకు సంబంధించిన అంశాలపై ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలను సకాలంలో పారదర్శకంగా విద్యార్థులకు అనుకూలమైన రీతిలో పరిష్కరించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని మంత్రి అధికారులను ఆదేశించారు. విద్యార్థుల ప్రయోజనాలే ప్రభుత్వానికి అత్యంత ప్రాధాన్యత అంశమని పునరుద్ఘాటించారు. ఏవైనా లోపాలు జరిగితే కఠిన చర్యలు తీసుకుంటామని, ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నిన్న సైప్రస్లో జరిగిన ఈయు విదేశాంగ మంత్రుల సదస్సులో పాల్గొన్నారు. పరస్పర ప్రయోజనాలకు సంబంధించిన విధానపరమైన అంశాలపై, ముఖ్యంగా పశ్చిమాసియా, ఆ పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న పరిణామాలు, భౌగోళిక రాజకీయ ప్రభావంపై ఈ చర్చలు ప్రధానంగా జరిగాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమావేశం సందర్భంగా డాక్టర్

0: జయశంకర్, సౌదీ అరేబియా విదేశాంగ మంత్రి ప్రిన్స్ ఫైసల్ బిన్ ఫర్హాన్ బిన్ అబ్దుల్లా, ఉక్రెయిన్ విదేశాంగ మంత్రి ఆండ్రే సిబిహా, స్పెయిన్ విదేశాంగ మంత్రి జోస్ మాన్యుయల్తో ద్వైపాక్షిక సమాపేశాలు నిర్వహించారు. ఈ సమాపేశాలు ఇతర యూరోపియన్ యూనియన్ మంత్రులతో ఆయన జరిపిన సంభాషణలు, ద్వైపాక్షిక సంబంధాలు, విస్తృత ప్రాంతీయ పరిణామాలపై పరస్పర దృక్పథాలను పంచుకోవడానికి మంచి అవకాశం కల్పించాయని మంత్రిత్వశాఖ పేర్కొంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ పథకం కింద 12 రాష్ట్రాలకు 10,000 కోట్ల రూపాయలకు పైగా నిధులను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ విడుదల చేశారు. ఈ నిధులను అసోం, ఛత్తీస్గఢ్, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జార్ఖండ్, కర్ణాటక, కేరళ, పంజాబ్, రాజస్థాన్, తమిళనాడు, ఉత్తరప్రదేశ్ రాష్ట్రాలకు కేటాయించారు. దేశంలో ఏ పేదవారు పూరి గుడిసెల్లో నివసించకూడదనే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సంకల్పానికి అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్టు ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు 4.95 కోట్ల గృహాల లక్ష్యానికి గాను 3.91 కోట్ల ఇళ్లకు ఆమోదం లభించిందని, అందులో 3 కోట్లకు పైగా ఇళ్ల నిర్మాణం పూర్తయిందని వెల్లడించారు.
1: और उसके लिए 2016 से ही प्रधानमंत्री आवास योजना ग्रामीण के माध्यम से हर आवासहीन को पक्का मकान उपलब्ध कराने का अभियान चल रहा है. ग्रामीण क्षेत्र में हमने 3,91,00,000 घरों को मंजूरी दी और उनमें से 3,05,00,000 से ज्यादा पूरे हो गए.
0: प्रधानमंत्री नरेंद्र मोदी నిన్న న్యూఢిల్లీలో గిరిజన సురక్షా మంచ్ ప్రతినిధులతో సమావేశమయ్యారు. గిరిజన సమాజం పట్ల వారికున్న అంకితభావం నిజంగా అభినందనీయమని మోదీ కొనియాడారు. గిరిజన తెగల అభివృద్ది, వారి సాధికారతకు సంబంధించిన వివిధ అంశాలపై ఈ సమావేశంలో అర్థవంతమైన చర్చలు జరిగాయని మోదీ చెప్పారు. మ్యాన్మార్ అధ్యక్షులు యు మిన్ ఆంగ్ హ్లైంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యు మిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా రానుంది. మిన్ ఆంగ్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యక్షులు 1 జూన్ ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యు మిన్ ఆంగ్ బోధగయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఈరోజు నుండి వాయువ్య భారత్లోని పలు ప్రాంతాల్లో వడగాల్పుల తీవ్రత తగ్గే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఐఎండి శాస్త్రవేత్త డాక్టర్ అఖిల్ శ్రీవాత్సవ ఆకాశవాణితో మాట్లాడుతూ, రాబోయే 3 రోజుల్లో పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో ప్రస్తుతం ఉన్న వడగాల్పుల తీవ్రత నుండి ప్రజలకు ఉపశమనం లభిస్తుందని తెలిపారు.
2: जो हीट वेव कंडीशन उत्तर पश्चिम भारत, मध्य भारत के लगा हुआ पूर्वी भारत और दक्षिण पूर्वी भारत कुछ हिस्सों में कंटिन्यू चल रही थी, उसमें आज के बाद से कमी होने की संभावना है. थंडरस्टॉर्म एक्टिविटी का एक्सपेक्टेशन है जो कि मॉडरेट टू सीवियर कैटेगरी का हो सकता है, और नॉर्थ वेस्ट इंडिया, सेंट्रल इंडिया और जो पूर्वी भारत है उसमें 28 से 31 तारीख के बीच में चेतावनी जारी की गई है. अधिकतम तापमान में भी 6 से 8 डिग्री सेंटीग्रेड तक की गिरावट हो सकती है और हीट वेव कंडीशन से राहत मिलने की पूर्वानुमान जारी किया गया है.
0: అహ్మదాబాద్లో నిర్వహించే కామన్వెల్త్ గేమ్స్, ఒలింపిక్స్ క్రీడల సన్నాహాలపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కేంద్ర క్రీడల మంత్రి మన్సుఖ్ మాండవీయ, గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష సింఘ్వీతో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ అమిత్ షా, దేశంలో ప్రపంచస్థాయి క్రీడా మౌలిక సదుపాయాలను, అత్యాధునిక శిక్షణా సౌకర్యాలను ప్రభుత్వం విస్తరిస్తోందని పేర్కొన్నారు. అహ్మదాబాద్లో ప్రతిపాదించిన అంతర్జాతీయ క్రీడా పోటీలను దృష్టిలో ఉంచుకుని ప్రపంచ ప్రమాణాలకు అనుగుణంగా క్రీడా సౌకర్యాలను అభివృద్ది చేస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగానే క్రీడా మౌలిక సదుపాయాలు, దానికి సంబంధించిన ప్రాజెక్టుల పురోగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహించినట్టు వివరించారు. అహ్మదాబాద్ నగరం 2030 కామన్వెల్త్ గేమ్స్కు ఆతిథ్యం ఇవ్వనుండగా 2036 ఒలింపిక్స్ క్రీడల నిర్వహణ కోసం అధికారికంగా బిడ్ను దాఖలు చేసింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా

ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదవీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం నాడు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫయర్ 1లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటాన్స్ ఓటమి చవిచూడగా, రాజస్థాన్ రాయల్స్ జట్టు ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి క్వాలిఫయర్ 2కు చేరుకుంది. వియత్నాంలోని దానాంగ్లో జరిగిన 2026 అండర్-23 ఆసియా ఛాంపియన్షిప్లో అద్భుత ప్రదర్శన కనబరిచిన భారతీయ రెజ్లర్లను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఈ ఛాంపియన్షిప్లో పురుషుల ఫ్రీస్టైల్, మహిళల రెజ్లింగ్ జట్లు టీమ్ టైటిల్స్ గెలుచుకున్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షల మూల్యాంకనం, ఫలితాల అనంతర ప్రక్రియలపై కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. మ్యాన్మార్ అధ్యక్షులు యుమిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.

ఆకాశవాణి ఉదయ తరంగిణి.

0: శ్రోతలకు నమస్కారం. ఉదయతరంగిణికి స్వాగతం. ఇన్నటి కార్యక్రమంలో ముందుగా సుపథం సామాన్యుని విజయగాథ శీర్షికన తన జీవితాన్ని తానే గెలిచాను అంటున్న రాహుల్ గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ. సంభాషణ వినే ముందుగా వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చులు.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు సుపథం కార్యక్రమంలోకి.

0: గారు తెలిసి తెలియని వయసులో మాదక ద్రవ్యాల మత్తులో పడి ఆత్మ స్థైర్యంతో పట్టుదలతో మాదక ద్రవ్యాల వినియోగం నుండి విజయవంతంగా బయటకు వచ్చి ఇప్పుడు ఎంతోమందికి మార్గదర్శిగా ఇన్స్పిరేషన్గా ఉన్న రాహుల్ గారిని వారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం వారి ప్రయాణం తాలూకు విశేషాలు. నమస్కారం రాహుల్ గారు.
1: నమస్కారం.
0: ముందుగా మా శ్రోతలకు చెప్పండి సార్, మీరు ఏ వయసులో ఎలా ఈ మాదక ద్రవ్యాల బారిన పడ్డారు?
1: ఇంజనీరింగ్ కాలేజ్లో ఆల్మోస్ట్ 17-18 ఇయర్స్ అలాగ ఉండేవాడిని. అప్పుడు ఆల్మోస్ట్ 3rd ఇయర్లో ఒక జూనియర్ అంటే వాడు నాకు ఫస్ట్ టైం వీడ్ అని నేను తెప్పించాడు. అండ్ అప్పుడు వాడితోనే వీడ్ కొట్టాను, మందు కొట్టాను. ఫస్ట్ టైం కొట్టినప్పుడు ఎలా అనిపించింది అంటే ఏదో స్వర్గంలో ఉన్నానని ఆ ఫీలింగ్ వచ్చింది. సో అలా అది ఫస్ట్ టైం. అప్పుడు నేను ఏమనుకున్నానంటే నా లైఫ్లో అన్ని ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ ఇదే. ప్రతిరోజు నేను హార్డ్ వర్క్ చేస్తాను, రాత్రి వచ్చి మందు కొడితే అంత ప్రాబ్లమ్స్ అలా పోతాయి. సో 2008 నుంచి 2020 ఎప్పుడు అయింది అంటే ఆ 12 ఇయర్స్ ఎక్కడ వెళ్ళింది అది నాకు అసలు తెలియలేదు.
0: ఆల్మోస్ట్ 12 సంవత్సరాలు.
1: సో యా, ఇట్ టుక్ మీ 12 ఇయర్స్. ఆ 12 ఇయర్స్ ఎక్కడ పోయింది? ఆ 12 ఇయర్స్లో చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి, కానీ ఏదైనా నేను సస్టైన్ చేయలేకపోయాను. 2012లో నేను నా కంపెనీ ద్వారా ఐ వాజ్ సెంట్ టు యుఎస్, అంటే 3 నెలల కోసం నేను యుఎస్లో ఉన్నాను ఒక టాప్ పర్ఫార్మర్ని. కానీ అలా అక్కడి నుంచి అంతా లూజ్ చేసి చేసి చేసి చేసి చేసి చేసి 2020, ఎప్పుడు 2008 నుంచి 2020 అయింది అంటే నా హెడ్లో అంత డ్రగ్స్ ఉండి 18 సంవత్సరాలు ఎక్కడ పోయాయి నాకు అసలు తెలియలేదు. అండ్ ఆ లోపల నేను 31 ఇయర్స్ అయిపోయాను. అండ్ లైఫ్లో అన్ని నా ఫ్రెండ్స్ ఫ్యామిలీస్ అందరూ ఎక్కడో వెళ్ళిపోయారు, నేను అక్కడే ఎక్కడ స్టార్ట్ చేశాను నేను అక్కడే ఉండేవాడిని. సో దాట్ వాస్ ద ఇనిషియల్.
0: మరి రికవరీ వైపు దీని నుంచి నేను బయటికి రావాలని లేదా ఈ రావాలని ఆలోచనప్పుడు మీ అంతర్మథనం, మీ మైండ్లో ఏం జరిగింది, ఎలా జయించారు మిమ్మల్ని మీరు?
1: సార్, అది థాట్ ప్రాసెస్ అని నేను ఎప్పుడు చెప్పను, ఎందుకంటే అది కూడా ఒక కైండ్ డెస్పరేషనే. సో దిస్ వాస్ 2020లో కోవిడ్ వచ్చింది, మార్చ్ 22 కోవిడ్ స్టార్ట్ అయింది. అప్పుడు అంటే నా ఇల్లు చాలా చాలా పెద్దది, ఎందుకంటే నా పేరెంట్స్ ఆల్మోస్ట్ అప్పుడు 65 ఇయర్స్గా ఉండేవాళ్ళు. వాళ్ళు ఎప్పుడైనా పైకి రారు. నా ఇల్లు ఎంత పెద్ద అంటే వాళ్ళు ఒక కార్నర్లో ఉంటారు, మీరు ఒక కార్నర్లో ఏదైనా చేస్తే చూసిన వాళ్ళే లేరు. అక్కడ 2nd ఫ్లోర్ టెరెస్లో ఉండి ప్రతిరోజు వీడు అలా కొట్టేవాడిని. ఐ రిమెంబర్ ఆ లాస్ట్ 3 నెలలు ఏదో నాకు ఎప్పుడు చాలా గుర్తు లేదు, ఎందుకంటే ఆ లైఫ్ నేను వదిలేశాను. ఆ లాస్ట్ 3 నెలలలో అంటే నేను ఆగస్ట్లో క్లీన్ అయ్యాను, దాని ముందు అంటే కోవిడ్ లాస్ట్ 4-5 మంత్స్లో నా మెంటాలిటీ ఏమంటే నేను అలాగా సింగిల్గా ఒంటరిగా, ఎందుకంటే అప్పుడు మీరు ఎక్కడ వెళ్ళలేరు, ఒంటరిగా ఉండి ఆ వీడ్ కొట్టినప్పుడు నేను ఏడుస్తూ ఉంటాను. ఏడి నేను ఏమంటానంటే దేవుడు లేకపోతే నాకు ఈ సంసారం నుంచి లేపే, లేకపోతే నాకు మంచిగా చేసే, అంటే అది నా కోరిక. ప్రతిరోజు నేను ఆ 2nd ఫ్లోర్ నుంచి కిందకి చూస్తాను, నా దగ్గర దమ్ ఉందా ఇక్కడి నుంచి జంప్ చేయడానికి లేదా, అంటే సూసైడల్
0: టెండెన్సీ.
1: కానీ అడిక్ట్స్ నార్మలీగా చాలా వీక్ పర్సనాలిటీస్, వాళ్ళకి అంత కూడా దమ్ ఉండదు. వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు, కానీ వాళ్ళకి అంత కూడా దమ్ లేదు ఆ సూసైడ్ చేయడానికి. నార్మల్ హ్యూమన్ బీయింగ్ సూసైడ్ చేయగలరు, అడిక్ట్స్ ఎప్పుడు చేయరు. వాళ్ళు అలాగా ఏదో అంటే అంత నాటక చేస్తారు. దాంట్లో కూడా నేను 2nd ఫ్లోర్ నుంచి చూసి ఉండి కిందకి నాకు దమ్ము ఉందా లేదా ఇక్కడి నుంచి జంప్ చేయడానికి, నాకు ఎప్పుడైనా సాహసం రాలేదు. గివ్ మీ ఎ లైఫ్. ఎందుకంటే 2012లో యుఎస్ నుంచి నేను 2020 ఎంత కిందకి పోయానంటే నా దగ్గర జాబ్ లేదు, నా ఫ్యామిలీతో రిలేషన్షిప్ లేదు, నా హెల్త్ అప్పుడు నేను 56 కిలోస్ అయిపోయాను. కోవిడ్ అప్పుడు అందరూ వాట్సాప్ గ్రూప్స్ చేసి ఫ్రెండ్స్తో చాలా కనెక్ట్ అయ్యారు, నేను ఆ గ్రూప్లో కూడా నాకు ఉంచలేదు ఎవరు. సో అసలు ఒక లైఫే ఉండేది కాదు, జస్ట్ ఆ డెస్పిరేషన్. ఆ డెస్పిరేషన్లో ఏదో ప్రేయర్ చెప్పాను తెలియకపోతే. ఐ రిమెంబర్ జులై ఎండ్లో మేబీ ఎన్ఏ చెప్తారు ఒక దేవుడు ప్రోగ్రామ్, ఎందుకంటే ఇది ఇస్ అ స్పిరిచువల్ ప్రోగ్రామ్, దీంట్లో ఏం మెడిసిన్స్ అవన్నీ ఉండవు. అప్పుడు ఏదో దేవుడు నా నెత్త మీద ఏదో చెయ్యి ఎట్టారు అనుకుంటా, ఎందుకంటే నేను గూగుల్ నుంచి

0: సుపథం
1: ఆకాశవాణి సుపథం.
2: ఈరోజు కార్యక్రమంలో విజయానికి సరైన నిర్వచనం ఏంటి అని మాట్లాడుకుంటే, ఏది సాధిస్తే విజయం, నా జీవితాన్ని నేను సాధించానంటున్నారు రాహుల్.

0: చాలా రీహాబ్స్ నంబర్ తీసుకుని కాల్ చేయడం స్టార్ట్ చేశాను. ఏదో ఒక పక్క మంచి మనిషి అప్పుడు నాకు దొరికారు, వాళ్ళు మంచిగా మాట్లాడి వాళ్ళు పెళ్ళారు. అదే అంటే
1: మాదక ద్రవ్యాల వినియోగం నుండి బయటికి రావాలనే కోరిక మీకు కలగడానికి వాట్ ఈస్ ద మేజర్ ఇన్స్పిరేషన్ బిహైండ్ దిస్?
0: ముందు నేను ఏం చెప్పానంటే దేవుడి చేతన నెత మీద వచ్చింది. అప్పుడు నేను జూలై అండ్ 2020లో అంత రీహాబ్స్ చాలా రీహాబ్స్ని కాల్ చేసాను, ఏదో 10 రీహాబ్స్ని కాల్ చేసి ఉంటాను. అప్పుడు నాకు భువనేశ్వర్లో, నా సంతూరు జార్ఖండ్ జంషేద్పూర్, భువనేశ్వర్లో ఒక మంచి మనిషి అంటే ఎప్పుడైనా ఏ రీహాబ్కి కాల్ చేసినప్పుడు వాళ్ళు ఎప్పుడైనా నాకు సరిగ్గా ట్రీట్ చేయరు. ఎందుకంటే ఎవరైనా ఒక యాడిక్ట్ని ఎందుకు సరిగ్గా ట్రీట్ చేస్తాడు అంటే మన సొసైటీకి ఎలాగా ఒక బర్డెన్ లాగా మన అలాగా పారేస్తే కూడా ఏం యూజ్ లేదు, రైట్? మాకు అసలు మా లైఫ్లో అసలు యూజ్ లేదు. అప్పుడు నా కౌన్సిలర్, నేను పేరు చెప్పను కానీ, వాళ్ళు భువనేశ్వర్లో వాళ్ళు అంతే జస్ట్ లవ్, వాళ్ళు జస్ట్ నాతో మంచిగా మాట్లాడారు. ఆ లవ్ గురించి నేను ఏమనుకున్నానంటే ఒకసారి వెళ్ళి చూస్తాను ఏమంటే, ఆ కోవిడ్ మధ్య 24th August 2020 జంషేద్పూర్ నుంచి భువనేశ్వర్ ఆల్మోస్ట్ 400 కిలోమీటర్స్ క్యాబ్ బుక్ చేసి ఒంటరిగా, నా పేరెంట్స్కి కూడా చెప్పలేదు ఎక్కడ వెళ్తున్నానని. నా పేరెంట్స్ అప్పుడు నాకు జాబ్ కూడా ఉండేది కాదు, నేను ఏం చెప్పానంటే పేరెంట్స్కి నేను వెళ్తున్నాను, ఒక ట్రైనింగ్ ఉంది. ఎందుకంటే నాలో నాకే తెలీదు ఆ రీహాబ్లో ఏమవుతుంది, నాకు అసలు ప్రోగ్రామ్ గురించి ఏం తెలీదు, జస్ట్ ఆ ఫేత్. అందుకే నేను అంటాను దేవుడు నా నెత్తి మీద చేయట్టాడు, ఎందుకంటే నువ్వు ఇప్పుడు వెళ్ళాలి, నువ్వు చాలా సఫర్ అయ్యావు, ఇప్పుడు నా మిరకల్ చేస్తాను. నేను వెళ్ళాను, అక్కడ నా కౌన్సిలర్ని కలిశాను. 15 డేస్ పడింది రీహాబ్లో. నాకు తెలిసిపోయింది ఏమంటే నేను ఒక అడిక్ట్ని, కానీ నాలాంటి వాళ్ళ కోసం ఒక ప్రోగ్రామ్ ఉంది, ఈ ప్రోగ్రామ్ని ఫాలో చేస్తే. అండ్ నా కౌన్సిలర్ అప్పుడు ఆ టైంలో, నేను ముందు మీకు చెప్పుంటాను, వాళ్ళు 26 ఇయర్స్ బై దట్ టైమ్ హీ వాస్ క్లీన్. వాళ్ళు 25 ఇయర్స్లో క్లీన్ అయిన తర్వాత, అంటే అమెరికా నుంచి క్లీన్ అయిన తర్వాత 5 ఇయర్స్ తర్వాత ఎండేకి వచ్చి వాళ్ళు రీహాబ్ కొట్టారు. అండ్ వాడి దగ్గర 2 బైక్స్ ఉండేవి, ట్రయంప్ది, ఒక ట్రయంప్ XCX 800 విచ్ ఇస్ అడ్వెంచర్ సూపర్ బైక్, దాని తర్వాత ఒక ట్రయంప్ స్పీడ్ ట్విన్. ఆ 2 బైక్స్ నాకు చాలా ఇష్టం. నేను నా కౌన్సిలర్కి అడిగాను మీ దగ్గర ఇవన్నీ ఎలాగున్నాయి, నేను 25 ఇయర్స్ క్లీన్ ఉన్నాను, ఆ 25 ఇయర్స్లో నేను చాలా సంపాదించాను. సో ఇట్స్ నాట్ లైక్ నేను క్లీన్ అయ్యాను ఫస్ట్ 5 ఇయర్స్లో నాకు దొరికిపోయింది, కాదు, ఇది నేను 2 సంవత్సరాలే ముందు కొన్నాను. సో హీ హ్యాడ్, సో 23 ఇయర్స్ తర్వాత హీ బాట్ అ బైక్ దట్ వాజ్ 18 లాక్స్ ఆర్ 12 లాక్స్, ఓకే. సో అది నా ఫస్ట్ ఇన్స్పిరేషన్, ఏంటంటే నేను కూడా క్లీన్గా ఉంటే, అంటే నాకు బైక్స్ అంటే ఇష్టం, ఇది కూడా నాకు దొరుకుతుందని. దట్ వాజ్ ద ఫస్ట్ ఇన్స్పిరేషన్. ఈరోజు 5 ఇయర్స్ అయిపోయింది, ఈరోజు నా బ్యాంక్ అకౌంట్లో ఆ బ్యాలెన్స్ ఉంది ఆ బైక్స్ కొనడానికి, కానీ నా దగ్గర రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని నేను కొన్ను. అంటే ఆ మంచి బుద్ధి ఈరోజు ఉంది, అంటే ఏదో లైఫ్లో ఒకసారి టైం వస్తుంది, నా దగ్గర ఎక్కువగా డబ్బులు ఉంటాయి, అప్పుడు నేను కొంటాను. ఈరోజు కూడా ఆ డబ్బు ఉండే, కానీ ఈరోజు రెస్పాన్సిబిలిటీస్ కూడా ఉన్నాయి, అందుకే నేను కొన్ను ఆ బైక్స్. కానీ అది ఫస్ట్ ఇన్స్పిరేషన్. కానీ లైఫ్ ఇంత మంచిగా మారిందంటే, సో ఆ ఇన్స్పిరేషన్ మీకు స్టార్ట్ చేస్తుంది. కానీ నా స్టోరీ నాది, నేను నా స్టోరీ అలాగే రాయలేను, వాళ్ళు ఎలాగ రాశారు. అది కూడా వాళ్ళు 23 ఇయర్స్ క్లీన్ అయిన తర్వాత బైక్స్ అవన్నీ వాళ్ళకి దొరికాయి. నేను ఇప్పుడు అనుకుంటే నాకు 5 ఇయర్స్లో అంత సంసారం అంత దొరికేస్తే అది అలాగ అవ్వదు, చాలా మంచిగా అయింది. కానీ ఆ ఇన్స్పిరేషన్ నాకు స్టార్ట్ చేసింది, కానీ ఎనీ నాకు మెయింటైన్ చేసింది.
1: మీరు మాట చెప్పారు రాహుల్ గారు, నాకు ఆ ఇష్టమైన ట్రయంఫ్ మోడల్ బండి నాకు చాలా ఇన్స్పైర్ చేసింది. నన్ను ఇన్స్పైర్ అయితే చేయగలిగింది, కానీ ఇట్స్ నాట్ అన్ ఈజీ జర్నీ. సో ఈ రికవరీ ప్రాసెస్లో మీరు ఏం చేశారు, ఎలా, హౌ డిడ్ యూ మేనేజ్ యువర్ సెల్ఫ్, మీ మైండ్ని మీరు ఎలా కంట్రోల్ చేసుకున్నారు, ఏం చెప్పుకున్నారు, ఎలా సాధ్యపడింది రికవరీ పూర్తిగా?
0: నేను రీహాబ్ వెళ్ళినప్పుడు 2020 24th August ఫస్ట్ టైం రీహాబ్కి వెళ్ళినాను, అది లాస్ట్ డే నేను యూజ్ చేసిన లాస్ట్ రోజు. వెళ్ళిన తర్వాత ఏమైందంటే, అప్పుడు వరకు నా లైఫ్లో ఒక రొటీన్ ఉండేది కాదు, నా లైఫ్లో ఒకటే రొటీన్ ఉండేది. అప్పుడు నేను ప్రతి మార్నింగ్ లెగినప్పుడు నా బెడ్ సైడ్లోనే ఆ రోలింగ్ పేపర్ వీడు చరస్ అవన్నీ ఉంటాయి, సో అది ఒకటే నా రొటీన్ ఉండేది. రీహాబ్ వెళ్ళాక నాకు రొటీన్ లైఫ్ వాళ్ళు నేర్పించారు, టైంగా లెగడం, టైంగా అంటే నార్మల్ మనుషులు ఇలాగే ఆపరేట్ చేస్తారు, వాళ్ళు ఒక టైంలో లెగిస్తారు, దాని తర్వాత యూనో ఫ్రెష్ అవుతారు, ఏదో యోగా మెడిటేషన్ చేస్తారు, బ్రేక్ఫాస్ట్ చేస్తారు, పనికి వెళ్తారు, పని నుంచి వచ్చాక ఏదో పిల్లలతోని యూనో టైం నడుస్తారు, దెన్ రాత్రి 8 or 9 కి డిన్నర్ చేసి 10

0: 11 వరకు పడుకుని పోతారు. దాని ముందు నాకు ఆ డిసిప్లిన్ ఏమంటే, నార్మల్ రొటీన్ లైఫ్ ఏమంటే తెలియలేదు. నేను జాబ్కి వెళ్ళేవాడిని ఎలాగా, ఓకే, కానీ 2018లో నాకు జాబ్ నుంచి కూడా ఫైర్ చేశారు. ఎందుకంటే నేను అసలుగా రొటీన్ లైఫ్ నాకు తెలియలేదు. జాబ్లో వెళ్ళి నేను ప్రతిరోజు ఒక రీజన్ ఇచ్చి నేను క్లయింట్ మీటింగ్కి వెళ్తున్నానని, ఆ క్లయింట్ మీటింగ్కి వెళ్ళేవాడిని కాదు, ఏదో సైడ్ ఫ్రెండ్ వెళ్ళి అక్కడ మందు కొట్టేవాడిని. సో వాళ్ళు ఫైనల్గా ఫైండ్అవుట్ చేసి నాకు ఫైర్ చేస్తారు 2018లో. నేను 2.5 మంత్స్ రీహాబ్ నుంచి ఆ రొటీన్ నేర్చుకున్నాను. బయట వచ్చాక ఆ రొటీన్ని నా నార్మల్ లైఫ్లో దిగసాను, అంటే అదే ఫాలో చేశాను. కానీ మీరు ఒక రొటీన్ లైఫ్ లాంగ్ అంతా ఫాలో చేయలేరు. దాని తర్వాత నా రొటీన్లో కొత్తగా ఎన్ని మీటింగ్స్ వచ్చాయి. నేను ఎప్పుడైనా సాయంత్రం, ఆల్మోస్ట్ ఇండియాలో ఎవ్రీవేర్ ఫిజికల్ మీటింగ్స్ సాయంత్రం 7 to 8 ఉంటాయి. సో ఆ రొటీన్లో నాకు ఆ మీటింగ్స్ కూడా నేను సెట్ చేశాను. ముందైతే రీహాబ్ నుంచి వచ్చాక నా దగ్గర జాబ్ లేదు. సో నార్మల్గా ప్రతిరోజు టైం కలిగేసి జిమ్ వెళ్ళడం, జిమ్ నుంచి వచ్చాక బ్రేక్ఫాస్ట్ చేయడం, బ్రేక్ఫాస్ట్ చేసి ఏదైనా మా అమ్మ నాన్న చెప్తే, నాకు ఒక మాట చెప్పారు రీహాబ్లో, మీకు ఎవరైనా నీ బుద్ధి, నీ అంత బుద్ధి నువ్వు యూజ్ చేసి రీహాబ్కి వచ్చావు, ఇప్పుడు బయట వెళ్ళాక ఏదో బుద్ధి కొంచెం తక్కువ యూజ్ చేయడం, ఎక్కువగా వినడం, మీ పేరెంట్స్ ఏం చెప్తే అది చేయి, అది చేస్తే మీకు రికవరీ దొరుకుతుంది. ఎనీలో ఒక మాట చెప్తారు, ఎనీ వాళ్ళ గురించి కాదు. సో ఎనీ ఇస్ నాట్ ఫర్ పీపుల్ హూ వాంట్ ఇట్, ఇట్ ఈస్ నాట్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్, బట్ ఇట్ ఈస్ ఫర్ పీపుల్ హూ వర్క్ ఇట్. సో మీరు చేసింది మీకు రికవరీ ఇస్తుంది. మీకు ఎంత తెలుసు, ఎంత నాలెడ్జ్ ఉంది, ఎంత కావాలి కోరిక, అది మీకు రికవరీ ఇవ్వదు. సో ఆ రొటీన్ని యూజ్ చేసి నేను నార్మల్ లైఫ్ని దింపి స్లో స్లోగా 3-4 మంత్స్ తర్వాత మళ్ళీ నాకు జాబ్ని ఫైండ్ చేయాలి. అప్పుడు నేను జాబ్ కోసం ట్రై చేసాను. అది దేవుడి వల్ల ఒక ఇంటర్వ్యూలోనే జాబ్ కూడా దొరుకుతుంది. సో ఇప్పుడు మళ్ళీ రొటీన్ మారింది. ఏంటంటే ఇప్పుడు మీ జాబ్ కూడా ఆ రొటీన్లో ఫిట్ చేయాలి. సో అలా అలాగా లాస్ట్ 5 ఇయర్స్లో ఏమంటే, ప్రతిసారి నా లైఫ్లో చేంజ్ కావాలని నేను దేవుడితో కోరుకుంటాను. కానీ నేను ఆ పని, అంటే ఆ ఎఫర్ట్ నార్మల్ లైఫ్లో పుట్ చేస్తాను. లైఫ్లో నాకేం తెలిసిందంటే, ఈ లాస్ట్ 5 ఇయర్స్లో మీరు దేనిలోనైనా ఛాంపియన్ ఉండడం అవసరం కాదు. మీరు ఎఫర్ట్ చేస్తే, మీరు జస్ట్ ఇఫ్ యూ జస్ట్ షో అప్, ఇట్స్ 50% డన్.
1: కరెక్ట్.
0: సో ఎనీ నాకు అదే నేర్పించింది, ఎఫర్ట్ ఇవ్వడం. అండ్ ఆ ఎఫర్ట్ స్టార్ట్ ఎక్కడైంది, నేను నా లైఫ్లో ఫస్ట్ థింగ్ దెన్ నేను రొటీన్గా చేసింది ఏంటి, మీటింగ్స్కి రావడం. సో ఎనీ మీటింగ్స్కి రొటీన్గా వచ్చి వచ్చి ఏదో కొంచెం సేపు తర్వాత తెలియలేదు, నేను నా లైఫ్లో అన్ని ఏరియాస్లో డిసిప్లిన్గా అయిపోయాను.
1: బాగుంది. మీరు అన్నట్టు మిమ్మల్ని మీరు బయటికి తీసుకురావాలనుకునే క్రమంలో మీరు ఎన్ని నార్కోటిక్ అనానిమస్తో అనుసంధానం అయ్యారు, వాళ్ళ కార్యక్రమాల్లో మీరు పాల్గొన్నారు, మరింతమంది డ్రగ్ అడిక్ట్స్ ఎవరైతే దాని నుంచి బయటికి రావాలనుకుంటున్నారో మాదక ద్రవ్యాల మధ్య నుండి, వారికి హెల్ప్ చేస్తున్నారు, ఖచ్చితమైన నెంబర్ ఫిగర్ చెప్పగలరా, ఇంతమందికి హెల్ప్ చేయగలిగాము, ఇంతమందిని బయటికి తీసుకురాగలిగాము, వీ కుడ్ ఏబుల్ టు బ్రింగ్ దెమ్ బ్యాక్ టు దేర్ లైఫ్ అని.
0: ఈ 5 ఇయర్స్లో నాకు తెలిసిన వాడు కనీసం 600-700 రికవరింగ్ అడిక్ట్స్ నేను తెలిసి ఉండను. చాలా మంది నాకంట ముందు కూడా రికవర్ అయ్యాను. ఈ 5 ఇయర్స్లో ప్రతి మంత్ కనీసం నేను 2-3 రీహాబ్కి వెళ్ళి మెసేజ్ని షేర్ చేస్తాం. నార్మలీ చెప్తారు ఎన్ఏలో 3 థింగ్స్ ఉంటాయి, ఎనీ మీటింగ్స్, మీరు 12-స్టెప్ ప్రోగ్రామ్, అది 12-స్టెప్ చేస్తారు, 3rd సర్వీస్. సో నేను ఎప్పుడైనా సర్వీస్ ఈ 5 ఇయర్స్లో వదిలేదు. సర్వీస్ ఏమంటే హెచ్ఎన్ఐ అంటారు, హాస్పిటల్ అండ్ ఇన్స్టిట్యూషన్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఆల్ ఇండియా రేడియోకి ఎందుకు వచ్చానంటే, నేను ఆ మెసేజ్ని నేను చేయగలను, మీరు కూడా ఎన్ఏలో వస్తే మీకు కూడా హెల్ప్ చేస్తానని. నేను ఒక ఎగ్జాక్ట్ నంబర్ని చెప్పలేను, కానీ నా తర్వాత చాలా కొత్తగా రికవరీ మెంబర్స్ వచ్చారు. నేను నంబర్ చెప్పకలేకపోతే నేను ఇది చెప్తానంటే, ఇప్పుడు కూడా ప్రతి మంత్ నేను కనీసం 2-3 రీహాబ్స్కి నా వీకెండ్స్లో వెళ్ళి 2 గంటలు ఇచ్చి అది మెసేజ్ షేర్ చేస్తానంట. ఇట్స్ బికమ్ ఎ రొటీన్ నౌ. ఎన్ఏలో చెప్తారు, ఒక ఇంగ్లీష్లో సేయింగ్ ఉంది ఏమంటే, గివ్ బ్యాక్ వాట్స్ బీన్ గివెన్ టు యూ ఫ్రీలీ. నాకు రికవరీ ఫ్రీగా దొరికింది, నేను డబ్బు ఇవ్వలేదు ఫ్రీ రికవరీ కోసం. ఓన్లీ వెన్ ఐ గివ్ ఇట్ బ్యాక్ అది నాకు వస్తుంది. నేను నాలో ఉంచితే నేను ఇంకా పెరగలేను. సో ఐ హ్యావ్ టు గివ్ ఇట్ బ్యాక్. మై వే ఆఫ్ గివింగ్ బ్యాక్ ఇస్ నేను సర్వీస్ చేస్తూనే ఉంటాను. అది నాకు ఎవడు ఏం చేస్తున్నాడు, ఎవరు ఏం చెప్తున్నాడు అది నాకు అవసరం కాదు. ఇన్ఫ్యాక్ట్ ఈరోజు కూడా ఎంత వర్షం పడుతుంది అంటే, 4-వీలర్లో చాలా టైం పడుతుందని నేను 2

0: వీలర్లో వచ్చాను, వర్షం పడుతుంది. సో నా యూజింగ్లో నేను డ్రగ్స్ ప్రొక్యూర్ చేయడానికి ఎంతో ఎఫర్ట్ చేశాను. ఈరోజు నా ఇల్లు ఇక్కడి నుంచి 15 కిలోమీటర్స్, నేను ఆ 15 కిలోమీటర్స్ రెయిన్లో వచ్చాను. సో ఎందుకంటే నా రికవరీలో కూడా నేను ఆ ఎఫర్ట్ పెట్టాలి. నేను యూజింగ్లో వీడు చరస్ కోసం ఏదైనా ఎఫర్ట్ పెట్టాను, అదే ఎఫర్ట్ నేను ఇక్కడ రికవరీలో కూడా పెడుతున్నాను. అది నాకు రికవరీ ఇస్తుంది. సో నేను ఎంత ఇస్తే అంత వాపస్ వస్తుంది.
1: బాగుంది రాహుల్ గారు, చాలా మంచి విషయాలు తెలియజేశారు. ఏం సాధించామంటే జీవితాన్నే సాధించానని చెప్పాలనిపించేలా ఉంది మీ స్టోరీ. అలాగే నాకు ఏదైతే ఉచితంగా ఫ్రీగా ఎన్ఏ సంస్థ ద్వారా రికవరీ దొరికిందో దాన్ని నాకు చేతనైనంత నేను మాదక ద్రవ్యాల బారిన పడ్డవారిని వారిని దాని నుంచి బయటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. చాలా మంచి ఇన్స్పిరేషన్ మీ కథ. మీ విలువైన సమయాన్ని వెచ్చించి మా స్టూడియోస్కి వచ్చి మాతో ముచ్చటించినందుకు మీకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.
0: థ్యాంక్ యూ సో మచ్ సార్.
2: సుపదం.

0: ఇంతవరకు సుప్రథమ్ సామాన్యుని విజయగాథ శీర్షికన తన జీవితాన్ని తానే గెలిచానంటున్న రాహుల్ గారితో శ్రీ కార్యవర్ధి గోపిశెట్టి గారి సంభాషణ విన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఉదయ తరంగిణిలో ఇప్పుడు ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పల గారితో పరిచయం వింటారు.

0: శ్రోతలకు నమస్కారం. ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ. ఈ అంశం గురించి తెలియజేయడానికి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస పప్పాల గారు మన ఆకాశవాణి స్టూడియోస్కి ఇచ్చేశారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు.
1: నమస్కారం.
0: ప్రస్తుత యువత ముఖ్యంగా ఈ కొత్త కొత్త బైకులను లేదంటే కొత్త కొత్త మోడల్ కార్లను ఒక రకమైన ఫ్యాషన్ కోసం తీసుకొని విపరీతమైన స్పీడ్తో నడిపించడము, ఒక్కోసారి ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా సమస్యలకు లోనవడము, యాక్సిడెంట్స్కి లోనవడము ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. ఒక రోడ్డు పైన వెళ్ళేటప్పుడు భద్రత మన డ్రైవింగ్ మన కోసమే కాదు, ఇతరుల భద్రత కూడా మన చేతిలో ఉంటుంది. మనం తప్పుగా డ్రైవ్ చేసినట్లయితే ఏదైనా యాక్సిడెంట్ చేస్తే అటువైపు వాళ్ళ కుటుంబము వాళ్ళ పరిస్థితి కూడా కష్టానికి లోనవుతుంది. కాబట్టి రోడ్ సేఫ్టీ అనే అంశము సామాజిక అంశము, ప్రతి ఒక్కరూ ప్రతి పౌరుడు బాధ్యతగా

0: తెలుసుకొని ప్రవర్తించాల్సిన విషయం. రోడ్ సేఫ్టీకి సంబంధించి ఏ ఏ అంశాలు ఈ డ్రైవింగ్ చేసే వాళ్ళు గుర్తుపెట్టుకోవాలంటారు?
1: ముఖ్యంగా మనకు ప్రమాదాలు ఎక్కువ జరిగేది ఏంటంటే ఓవర్ స్పీడింగ్, డిస్ట్రాక్షన్, అంటే స్పీడ్లో వెళ్తున్నప్పుడు డిస్ట్రాక్ట్ కావడం, లేకుంటే డ్రంకెన్ డ్రైవింగ్, అలాగే ఫ్యాటిగ్, అంటే నిద్ర రావడం వల్ల డేంజరస్ డ్రైవింగ్, వీటి వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతుంటాయి. ఇందులో మనం ఇప్పుడు మీరు చెప్పినట్టు యువత దాదాపు 14 నుంచి 35-40 ఏళ్ళ మధ్యలో ఎఫెక్ట్ అయ్యే వాళ్ళే చాలా ఎక్కువ మంది, దాదాపు 60% వరకు ఈ 14 నుంచి 40 ఏళ్ళ మధ్యలోనే ఉంటారు. మరి యువతలో ఎక్కువ చూసినట్టయితే ఓవర్ స్పీడింగ్ ఉంటుంది, డ్రంకెన్ డ్రైవింగ్ ఉంటుంది, డిస్ట్రాక్టెడ్ డ్రైవింగ్ ఉంటుంది, డేంజరస్ డ్రైవింగ్, ఇవన్నీ కూడా యువతలనే కాకుండా ఇతరుల కూడా ఓవర్ స్పీడ్ వెళ్ళడం, డ్రంకెన్ డ్రైవింగ్ చేయడం ఇవన్నీ కూడా ఉంటాయి. మనం ముఖ్యంగా చెప్పుకున్నట్టంటే ఓవర్ స్పీడ్ అనేది మరి అక్కడ ఉన్న పరిస్థితులు, ట్రాఫిక్ పరిస్థితులను బట్టి స్పీడ్. సపోజ్ హైదరాబాద్ ఉంది, మనం ట్రాఫిక్లో 30 కంటే ఎక్కువ పోలేము, కానీ ఎప్పుడైతే ఫ్రీగా రోడ్ కనబడుతుందో అప్పుడు ఒక 50-60 టచ్ కావచ్చు. అట్లే హైవేల మీద వెళ్తుంటాం, హైవేల మీద మరి 100 కిలోమీటర్ పర్ అవర్ స్పీడ్ మనకు ఏదైతే చట్టం చెప్తుంది 100 వరకు వెళ్ళొచ్చు, కానీ మధ్యలో కొన్ని విలేజ్లు అవి వస్తే అక్కడ స్పీడ్ బోర్డులు ఉంటాయి, వాటిని బట్టి మనం స్పీడ్ తగ్గించుకొని వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే ఓవర్ స్పీడ్ వెళ్ళినప్పుడు మరి ఏమవుతుంది అంటే ఆ స్పీడ్ వల్ల ఏదన్నా మనం ప్రమాదం పొంచి ఉందని గమనించి ఆపేలోపు ఆ స్టాపింగ్ డిస్టెన్స్ అనేది స్పీడ్ని బట్టి ఉంటుంది. అంటే తక్కువ స్పీడ్లో వెళ్తే స్టాపింగ్ డిస్టెన్స్ తక్కువ ఉంటుంది, ఎక్కువ స్పీడ్లో వెళ్తే ఎక్కువ ఉంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కిలోమీటర్ల వేగంతో మనం వెళ్తున్నాం, వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనకు ఒక ఆబ్జెక్ట్ కనబడంగానే మన ఫస్ట్ రియాక్షన్ ఏమొస్తుందంటే క్లచ్ మీద కాలు పెడతాం, యాక్సిలరేటర్ మీద కాలు తీసి బ్రేక్ పైన పెడతాం. ఇది 1 to 1.5 seconds జరుగుతుంది, అంటే రియాక్షన్ టైం అంటాం దీన్ని. నార్మల్ పర్సన్కి 1 to 1.5, అదే డ్రింక్ అండ్ డ్రైవ్ చేస్తున్నాడు, ఫ్యాటిక్లో ఉన్నాడు, అది ఇంకా పెరుగుతుంది. ఈ 1 to 1.5 seconds వాహనం దాదాపు 40-45 meters వెళ్ళిపోతుంది 100 kilometers per hour పోయే వాహనం. అప్పుడు మనం బ్రేక్ ప్రెస్ చేస్తాం, బ్రేక్ ప్రెస్ చేయగానే సడన్గా ఆగది. ఈ బ్రేక్ ప్రెస్ చేసినాక కొంత దూరం వెళ్తాం, దాన్ని మనం బ్రేకింగ్ డిస్టెన్స్ అంటాం. ఈ బ్రేకింగ్ డిస్టెన్స్ థింకింగ్ డిస్టెన్స్, ఫస్ట్ది ఏదైతే ఉందో థింకింగ్ డిస్టెన్స్, ఇది బ్రేకింగ్ డిస్టెన్స్. మొత్తం కలిపి దాదాపు 120-130 meters దూరం అవసరం 100 kilometers వెళ్తున్న వాహనానికి. ఈ మధ్యలో మరి డిస్ట్రాక్షన్లో ఉన్నాడు లేక లేట్గా రియాక్ట్ అవ్వడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆ రియాక్షన్ డిస్టెన్స్ ఏదైతే ఎక్కడైతే యాక్ట్గా ఉన్నా కాడు అంత ముందుకెళ్తాడు. ఈ 130 meters అయితే అవసరం, అంతకంటే ముందు ఆపలేడు ఎట్లా పరిస్థితుల్లో. గుద్దిన తర్వాత అంత దూరం, అంత లేట్గా అయితే రియాక్ట్ అయినా అంత దూరం వెళ్తుంది. అందుకని మనం ప్రమాదాలు జరిగినప్పుడు జనరల్గా సడన్గా వచ్చిండు అంటారు, లేకుంటే గుద్దిన తర్వాత కొంత దూరం వెళ్ళిపోతుంది, ఎంత దూరం గుంజుకుపోయిండు అంటారు, ఇవన్నీ కూడా మనం నార్మల్గా చెప్పుకుంటాం.
0: శ్రీనివాస్ గారు, ముఖ్యంగా రహదారులపైన హైవేలపైన స్పీడ్ లిమిట్స్ పెడుతుంటారు, అంటే ఈ లేన్లో ఉండేవాళ్ళు 80 kilometers, ఈ లేన్లో ఉండేవాళ్ళు 100 kilometers, ఇంత స్పీడ్ మెయింటైన్ చేయాలి, ఇక్కడ హెవీ వెహికల్స్ వెళ్ళాలి, ఇక్కడ కార్లు వెళ్ళాలి, ఇక్కడ లారీలు వెళ్ళాలి, ఇలా అని మనకు బోర్డ్స్ కనబడుతుంటాయి, వీటి ఉద్దేశం ఏంటంటారు?
1: ముఖ్యంగా మనకి ఏంటంటే లేన్ లేన్కు డిఫరెంట్ స్పీడ్స్ అనేది ఎక్స్ప్రెస్ వేల, జస్ట్ లైక్ అవర్ ఓఆర్ఆర్ ఎక్స్ప్రెస్ వేలలో ఇది ఉంటుంది. రైట్ మోస్ట్ లేన్లలో హై స్పీడ్ వెహికల్స్, లెఫ్ట్ రోడ్లలో స్లో స్పీడ్. అదే హైవేలలో కూడా మనకు సపోజ్ 2-lane రోడ్ ఉందనుకోండి, ఇటు 2-lane, అటు 2-lane, 4-lane రోడ్, 4-lane రోడ్లో రైట్ ఏమో మనకు ఓవర్టేకింగ్ లేన్గా ఉపయోగించుకోవాలి, అంటే స్పీడ్ వెళ్ళే వాహనాలు, లెఫ్ట్ స్లో వెళ్ళే వాహనాలు వెళ్ళాలి, కానీ మన దగ్గర అక్కడ మిక్స్గా వెళ్తుంటాయి. ఈ స్పీడ్ లిమిట్స్ కూడా మనకు ఎలా పెడతారంటే సపోజ్ ఒక జంక్షన్ ఉంది, జంక్షన్ దగ్గర మనకు జాయిన్ అవుతున్నాయి టీ జంక్షన్ లాగా, అక్కడ సైడ్ నుంచి వచ్చే వాహనాలు గుద్దే ఆస్కారం ఉంటుంది. అక్కడ మనకు 70 kilometers వరకు అంటే మనిషి బ్రతికే ఛాన్స్ ఉంటుంది అన్నట్టు. అదే మనకు స్కూల్ జోన్ ఉంది, స్కూల్ జోన్లో 25 kilometers per hour మన రూల్స్ ప్రకారం
0: స్పీడ్ ఉండాల్సింది,
1: స్పీడ్ ఉండాల్సింది. ఎందుకంటే చిన్నపిల్లలు ఉంటారు, పాదాచారులు ఉంటారు కాబట్టి, పాదాచారులు ఏంటంటే 30 kilometers లోపల గుద్దినట్టయితే సర్వైవల్ రేటు 90-100% ఉంటుంది. అదే 60 kilometers పైన గుద్దినట్టయితే సర్వైవల్ రేటు 0-5% అంతే.
0: అంటే 60 kilometers స్పీడ్తో వెళ్ళి ఎవరైనా యాక్సిడెంట్ చేసినట్లయితే ఆ ఇంపాక్ట్కి బ్రతకడం అనేది కష్టం,
1: కష్టం.
0: కాబట్టి రహదారి పైన వెళ్ళేటప్పుడు రోడ్లపైన, సిటీలో అయితే ఎలాగో మనం తక్కువ స్పీడ్లో వెళ్తాము, మీరు అన్నట్టుగా బ్రేకింగ్ డిస్టెన్స్, మన రియాక్షన్, మన రిఫ్లెక్స్ ఎంత తొందరగా మన స్పాంటేనిటీగా చేస్తామనే దాన్ని బట్టి ఎంత దూరంలో వెళ్ళి బండి ఆగుతుందని చూస్తాం. అయితే ఒక వెహికల్కి ఇంకొక వెహికల్కి ఎంత డిస్టెన్స్ మెయింటైన్ చేస్తే కరెక్ట్ అంటారు?
1: స్పీడ్ను బట్టి మనం డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. అయితే

0: స్పీడ్ని బట్టి డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అనేది మనం నార్మల్గా ఏం చేయాలంటే, ముందు వాహనం ఒక ఫిక్స్డ్ ఆబ్జెక్ట్ చెట్టును కానీ లేక ఎలక్ట్రిక్ పోల్ను కానీ దాటుతున్నప్పుడు మనం కౌంట్ చేసుకోవాలి. నార్మల్గా 3 సెకండ్స్ డిస్టెన్స్ పెట్టాలి మనం. 1001, 1002, 1003 అని కౌంట్ చేసుకోవాలి. చేసుకున్నప్పుడు మనం ఆ చెట్టును కానీ ఎలక్ట్రిక్ పోల్ కానీ దాటినట్టయితే మనం తక్కువ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తున్నట్టు, అంటే సేఫ్ డిస్టెన్స్ లేదన్నట్టు. అదే చెట్టును దాటలేదనుకోండి, మనం సేఫ్ డిస్టెన్స్లో ఉన్నట్టు. అయితే ఇది వెహికల్ సైజు పెరిగిందనుకోండి, ఇంకెక్కువ పెంచాల్సిన పరిస్థితి ఉంటుంది. అట్లే చినుకులు పడుతున్నాయి, రోడ్ కండిషన్ వెట్టుంది, ఇంకా ఎక్కువ పెంచాల్సి ఉంటుంది. అంటే 1003 కాకుండా 1004, 1005 ఇంకా బిగ్గర్ సైజు ఉందనుకోండి వెహికల్, ఇంకా పెంచాల్సి ఉంటుంది సైజుని బట్టి. అదే కాకుండా టెక్నాలజీ చాలా వచ్చింది. ఇప్పుడు కొన్ని XUV700 ఉంది, అది మనం దగ్గరికి వెళ్తేనే మనకు అలర్ట్ చేస్తుంది మీరు సేఫ్ డిస్టెన్స్లో లేరు అని. వెహికల్ కూడా ఆటోమేటిక్గా స్లో అవుతుంది. ఇవన్నీ వార్నింగ్, లేన్ డిపార్చర్ వార్నింగ్ అంటే లేన్ తప్పిపోతున్నాయి అని.
1: మెషిన్ మనకు ఎంత సహకరించినా మన మేధస్సుని ఆధారం చేసుకుని డ్రైవ్ చేయడం అనేది ఉత్తమం.
0: ఉత్తమం.
1: శ్రీనివాస్ గారు, మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు హైవేలో ముఖ్యంగా మీరు అన్నట్టుగా యువత ఆ ప్లెయిన్ రోడ్డు ఏ ట్రాఫిక్ కనబడే సరికల్లా స్పీడ్గా వెళ్ళడం చూస్తుంటారు. మనకు అక్కడక్కడ స్పీడ్ బ్రేకర్స్ ఉంటాయి, అలాగే రంబుల్స్ అనే చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్ లాగా ఉంటాయి, వీటి ఉద్దేశం ఏంటంటారు?
0: యాక్చువల్ ఏంటంటే అదే, ఇప్పుడు మనకు ఒక విలేజ్ వస్తుంది, అక్కడ పదాచారులు కానీ లేక ఇంకేమైనా మీరు అన్నట్టు యానిమల్స్ కానీ అదే దాటే పరిస్థితి అనుకోండి, ఇవన్నీ రంబుల్ స్ట్రిప్స్ కానీ స్పీడ్ బ్రేకర్స్ కానీ పెడతారు. కానీ స్పీడ్ బ్రేకర్స్ రంబుల్ స్ట్రిప్స్ అనేది హైవే మీద నాట్ సజెస్టబుల్. రంబుల్ స్ట్రిప్స్ ఆఫ్ కోర్స్ కొంతవరకు, కానీ అక్కడక్కడ రంబుల్ స్ట్రిప్స్ వల్ల మనకు చిన్న చిన్న స్పీడ్ బ్రేకర్లే కనబడతాయి, అవి డేంజరస్. మళ్ళీ కొన్నిసార్లు ఏంటంటే ఈ స్పీడ్ బ్రేకర్స్ వేసేసి దాని మీద అట్లీస్ట్ వైట్ మార్కింగ్ కానీ ఏది ఉండదు, స్పీడ్గా వచ్చి దాన్ని ఎగిరి కంట్రోల్ తప్పిన ప్రమాదాలు జరిగే సంఘటనలు కూడా ఉన్నాయి. అందుకని రంబుల్ స్ట్రిప్స్ అనేది కొంతవరకు అంటే 5mm 10mm అంటే టెక్నికల్గా దానికి R&B ఇంజనీర్స్కి ఐడియా ఉంటుంది, ఆ టెక్నికల్ స్పెసిఫికేషన్ ప్రకారమే పెట్టాలి. ఎక్కువ పెట్టినట్టయితే మనకు వెహికల్ కూడా
1: డ్యామేజ్
0: అయి ఉంటుంది. మళ్ళీ ఆ పెట్టేది కూడా విధానం ఏంటంటే, ఫస్ట్ ఒక 2, తర్వాత కొంత దూరంలో 4, తర్వాత ఫైనల్గా అంటే స్లోగా
1: స్పీడ్ కట్ డౌన్
0: చేయడానికి అలర్ట్ చేసేటట్లుంటే.
1: చాలామంది డ్రైవింగ్ చేస్తుంటారు శ్రీనివాస్ గారు, రోడ్డు పైన కనబడే రకరకాల సిగ్నల్స్ బోర్డ్స్ పెడుతుంటారు, రేడియం స్టిక్కరింగ్, ఇక్కడ మలుపు ఉందను, లేదంటే స్టీప్ ఉందను, డౌన్ ఉందను, రంబుల్ స్ట్రిప్స్ అహెడ్ అను, లేదంటే టర్నింగ్ ఉందను, యాక్సిడెంట్ ప్రోన్ జోన్ అను. వీటికి సంబంధించిన బేసిక్ పరిజ్ఞానం ప్రతి ఒక్క డ్రైవర్ తెలుసుకోవడం ఎంతవరకు అవసరం అంటారు?
0: ప్రతి ఒక్కరికి అవసరం. US లో టెస్ట్కి వెళ్ళినట్టయితే రోడ్ సైన్స్లో 100% మార్క్స్ రావాలి, అంటే సైన్స్ అన్నీ తెలిసి ఉండాలి. రూల్స్లో మనకు 3-4 మార్కులు తక్కువ వచ్చినా పాస్ చేస్తారు, కానీ రోడ్ సైన్స్ మాత్రం 100% రావాలి. అందుకని రోడ్ సైన్స్ అనేది ఏంటంటే మనకు కాస్టనరీ సైన్స్, మ్యాండటరీ సైన్స్, ఇన్ఫర్మేటరీ సైన్స్, 3 రకాలు ఉంటాయి. కాస్టనరీ ఏంటంటే మనకు కాషన్ చేస్తుంటుంది, లెఫ్ట్ టర్న్ ఉన్నది, రైట్ టర్న్ ఉన్నది,
1: జాగ్రత్త పడాలి,
0: యూ టర్న్ ఉన్నది, ఇదన్నీ కాషన్ చేస్తుంటుంది. అట్లే మ్యాండటరీ సైన్ అంటే కంపల్సరీ పాటించాలి, స్టాప్ సైన్ అని ఉంటుంది. అంటే మనకు అది జనరల్గా కాస్టనరీ సైన్స్ అన్ని ట్రయాంగిల్లో ఉంటాయి, మ్యాండటరీ సైన్స్ అన్ని సర్కిల్లో ఉంటాయి,
1: కంపల్సరీ పాటించాల్సింది.
0: అయితే ఇప్పుడు 50 అని ఉంటుంది సర్కిల్లో,
1: 50 కిలోమీటర్స్
0: స్పీడ్లో పుట్టు వెళ్ళాలి. అట్లే స్టాప్ సైన్ అనేది ఏంటంటే ఆక్టాగన్ షేప్లో ఉంటుంది, అదొకటి సర్కిల్లో ఉండదు. ఇంకొకటి గివ్ వే అంటే మా మెయిన్ రోడ్కి ఎక్కే ముందు సైడ్ రోడ్ నుంచి సైడ్ రోడ్ సైడ్ ఉంటుంది ఇన్వర్టెడ్ ట్రయాంగిల్. ఆ ఇన్వర్టెడ్ ట్రయాంగిల్ ఏంటంటే ఉద్దేశం ముంగటున్న వాహనాలకు వేయమని, ఆ వెళ్ళిన తర్వాత మనం వెళ్ళాలి. అట్లా ఈ 2 సైన్లు డిఫరెంట్ సర్కిల్గా ఉన్నాయి. అట్లే ఇన్ఫర్మేటరీ సైన్స్ అంటే డెస్టినేషన్ బోర్డ్, అంటే ఈ
1: ఎన్ని
0: కిలోమీటర్ల దూరం ఉన్నది, ముందట కాఫెటేరియా ఉన్నది, హోటల్ ఉన్నది, హాస్పిటల్ ఉన్నది, ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ఉన్నది, ఇవన్నీ కూడా బ్లూ అండ్ వైట్ లో ఉంటాయి ఇన్ఫర్మేటరీ సైన్స్.
1: ముఖ్యంగా ఒక డ్రైవర్ తను డ్రైవింగ్ చేసేటప్పుడు కారు కానీ బైక్ కానీ తను బయలుదేరే ముందు తీసుకోవాల్సిన పాటించవలసిన అతి ముఖ్యమైన అంశాలు ఏంటి?
0: ముఖ్యంగా డ్రైవర్సే కాకుండా పాదచారులకు కూడా తెలవాల్సిన ఏంటంటే, మోటార్ వెహికల్ డ్రైవింగ్ రెగ్యులేషన్స్ 2017 అనేది ఉన్నాయి మనకు, 40 రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ 40 రెగ్యులేషన్స్లో ఇవన్నీ కూడా అంటే డ్రైవర్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, యూ టర్న్ దగ్గర ఎట్లా వెళ్ళాలి, రైట్ టర్న్ లెఫ్ట్ టర్న్ ఎలా వెళ్ళాలి, స్కూల్ జోన్లలో ఎలా వెళ్ళాలి, రూల్ 40 ఏముంటుందంటే కొన్ని సెక్షన్స్ గురించి మనకు తెలియాలి. అంటే ఆ సెక్షన్స్ ఏంది, ఆ సెక్షన్స్ వయలేట్ చేస్తే మనకు ఫైన్ లేదనేది కొన్ని సెక్షన్లు కూడా తెలియాలి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ డ్రింక్ అండ్ డ్రైవింగ్ ఉంది సెక్షన్ 185, ఎంత లిమిట్లో ఉండాలి మనం, ఆ లిమిట్ దాటి డ్రైవింగ్ చేసినట్టయితే ఎలాంటి శిక్షలు ఉంటాయి అనేది ఇవన్నీ కూడా ఉంటాయి, అవన్నీ అందరికి తెలియాలి. అయితే మరి వాహనాలలో టూ వీలర్స్ వల్ల

ఫస్ట్ ఏంటంటే హెల్మెట్ ధరించాలి. బండి స్టార్ట్ చేయకముందే హెల్మెట్ ధరించాయి. చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, మిస్సెస్ కైనెటిక్ హోండా బయటకు తీసింది, తీసి కూర్చొని ఇట్లా తిప్పింది, సైడ్ స్టాండ్ తీయడం మర్చిపోయి స్టాండ్ కింద తాకి పడిపోయింది. హెల్మెట్ పెట్టుకోవడం ఉండడం వల్ల మరి ఏం దెబ్బ తాకుండా ప్రమాదం జరగలేదు. మనం ఏమనుకుంటామంటే గింత దగ్గరే కదా హెల్మెట్ అవసరం లేదు కదా అని పెట్టుకోము. అందుకని హెల్మెట్ కంపల్సరీ పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాతనే మనం బయలుదేరాలి. అట్లే ఫోర్ వీలర్ ఉంది, ఫోర్ వీలర్లో సీట్ బెల్ట్. సీట్ బెల్ట్ ఎంత ఇంపార్టెంట్ అంటే మనం ఆ వాహనంలో కూర్చున్నప్పుడు మనం కార్ అయితే ఎంత వేగంతో వెళ్తా అంత మనకు ఎనర్జీ మనలో ఉంటుంది అన్నట్టు. అంటే కార్తో పాటు ఎనర్జీ అంటే హాఫ్ ఎంవీ స్క్వేర్ ఈక్వేషన్. మనం స్పీడ్ 2 వేయించినట్టయితే వీ స్క్వేర్ వెలాసిటీ స్క్వేర్ 4 రెట్ల ఎనర్జీ పెరుగుతుంది. అంత డిస్ట్రక్షన్ అవుతుంది అన్నట్టు. స్పీడ్ ఎంత ఎక్కువ అయితే అంత డిస్ట్రక్షన్ ఉంటుంది. కాబట్టి సీట్ బెల్ట్ అందరూ ధరించాలి. ఒక్కరు ధరించకుండా ఆ ఒక్కరు మొత్తం మిగతా వాళ్ళకు కూడా డ్యామేజ్ చేస్తాడు. ఆయన ఎగిరి అంటే అందులో ఎటు సైడ్ ఏ డైరెక్షన్ అన్కంట్రోల్ డైరెక్షన్లో

0: ఎనర్జీ పెరుగుతుంది, అంత డిస్ట్రక్షన్ అవుతుంది అన్నట్టు. స్పీడ్ ఎంత ఎక్కువ అయితే అంత డిస్ట్రక్షన్ ఉంటుంది. కాబట్టి సీట్ బెల్ట్ అందరూ ధరించాలి, ఒక్కరు ధరించకుండా ఆ ఒక్కరు మొత్తం మిగతా వాళ్ళకి కూడా డ్యామేజ్ చేస్తాడు. ఆయన ఎగిరి అంటే ఆయన లెఫ్ట్ సైడ్ ఏ డైరెక్షన్ అన్కంట్రోల్ డైరెక్షన్లో వెళ్తుంటారు ఆ ఎనర్జీ తోటి. ఆయన తల వీళ్ళకి తగలడం, ఆయన తల కారు బాడీకి తగలడం, ఆయనకి ఇంజురీ అవుతుంటే ఇతరులకు కూడా ఇంజురీ జరుగుతుంటాయి. ఇవన్నీ కాకుండా బండి కండిషన్, అంటే వాహనం సరిగా ఉందా లేదా, టైర్లలో ఎయిర్ ఉందా లేదా, ఇవన్నీ కూడా చూసుకోవాల్సిన బాధ్యత డ్రైవర్పై ఉన్నది.
1: కాబట్టి వెహికల్ డ్రైవ్ చేసేటప్పుడు ముందు వెహికల్ కండిషన్లో ఉందా లేదా చూసుకొని దానికి నియమానుసారంగా సర్వీసింగ్ చేయించడం కానీ, ఆయిల్ మార్పించడం కానీ, వైపర్స్, బ్రేక్ లైనర్స్ ఇవన్నీ చూసుకోవడం ఒక ఎత్తు అయితే, తను డ్రైవ్ చేసేటప్పుడు కూడా అప్రమత్తతో ఉండి తన వల్ల ఎదుటి వాళ్ళకి, ఎదుటి వాళ్ళ వల్ల తనకు కూడా నష్టం జరగకుండా ఉండేటట్టుగా మీరు చెప్పిన ఈ సూత్రాలన్నీ పాటించినట్లయితే రోడ్ సేఫ్టీలో ప్రయాణం ఆహ్లాదంగా సురక్షితంగా ఉంటుంది. చాలా మంచి విషయాలు తెలియజేశారు శ్రీనివాస్ గారు. నమస్కారం.
0: థ్యాంక్ యూ.
2: ఇది మన చట్టం.

0: ఇది మన చట్టం శీర్షికన రోడ్ సేఫ్టీ అంశం గురించి రిటైర్డ్ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ డాక్టర్ శ్రీనివాస్ బొప్పల గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త శ్రీ ఎస్ రమేష్ సుంకసారి. ఇప్పుడు వాణిజ్య ప్రకటన.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి ఆశ ఆశ ఆశ చిత్రం కోసం ఉన్నికృష్ణన్ బృందం పాడిన పాట. రచన సిరివెన్నెల, సంగీతం దేవా.

మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం లో పోస్ట్ చేయండి, లేదా 1800 11 7800 18

సారంగరాగంలో వర్ణమది కార్యక్రమంలో ఇప్పుడు వినండి కాంబోజీరాగం రూపకతాళంలో దీక్షితర్ కృతి లంబోదర మవలంబే.

కాంబోజీ రాగంలో దీక్షితర్ కృతి అది. కార్యక్రమంలో చివరిగా వినండి ధనశ్రీ రాగంలో స్వాతి తిరునాళ్ళు రచించిన తిల్లానా, తాళం ఆది.

ధనశ్రీ రాగంలో స్వాతి తిరునాళ్ళు రచించిన తిల్లాన విన్నారు. ఇంతవరకు విఏ సుబ్రహ్మణ్యన్ గారి వీణావాద్యం విన్నారు. మృదంగ సహకారం శ్రీ పి జయభాస్కర్. ఈనాటి కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. దేశ సరిహద్దులను పటిష్టం చేయడానికి, దేశంలోని అక్రమ వలసలను నిర్మూలించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. ఉగ్రవాదంపై నిర్ణయాత్మక చర్యలు చేపట్టాలని, ఉగ్రవాదానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ద్వంద్వ ప్రమాణాలు ఉండకూడదని జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ పిలుపునిచ్చారు. రష్యాలో జరిగిన ఒక అంతర్జాతీయ భద్రతా సదస్సును ఉద్దేశించి దోవల్ ప్రసంగించారు. వచ్చే 5 ఏళ్లలో కాజీపేట రైలు తయారీ యూనిట్ 200 ఇంటర్సిటీ రైళ్లను తయారు చేయనుందని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. దేశవ్యాప్తంగా తక్కువ దూర ప్రమాణాల కోసం ఈ రైళ్లను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఆసిఫాబాద్ జిల్లా కొమురం భీం పుట్టిన రౌటశంకపల్లిలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ఈరోజు పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆయన పర్యటనకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సమగ్ర సంక్షేమ కార్డు ద్వారా రాష్ట్రంలోని ప్రతి పౌరుడి పూర్తి సంక్షేమ ప్రొఫైల్ ఒకే చోట అందుబాటులోకి వస్తుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పారు. ఈ డేటాను అన్ని కోణాల్లో AI సహాయంతో విశ్లేషిస్తే సంక్షేమ పథకాల అమలులో పారదర్శకత పెరుగుతుందని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో యాసంగి ధాన్యం కొనుగోళ్లు గత ప్రభుత్వంతో పోలిస్తే 25-30% అధికంగా జరుగుతున్నాయని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి 8 లక్షల మంది రైతులకు 11,000 కోట్ల రూపాయలు చెల్లించినట్లు వెల్లడించారు. అకాల వర్షాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవద్దని ప్రతిపక్షాలకు రాష్ట్ర IT పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు హితవు పలికారు. అన్నదాతలకు ప్రభుత్వం అండగా నిలుస్తోందని స్పష్టం చేశారు. గత ప్రభుత్వం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను నిర్లక్ష్యం చేసిందని, 100,000 కోట్ల రూపాయలతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నెట్టిందని కార్మిక శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి విమర్శించారు. తమ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేస్తోందని అన్నారు. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం X హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 10 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి చిత్రసీమ సినిమా పాటలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినండి ఆనంద్ చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాండ పాట రచన వేటూరి సంగీతం కెఎం రాధాకృష్ణన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమలో ఇప్పుడు వినండి అంతం చిత్రం కోసం చిత్ర పాండపాట, రచన సిరివెన్నెల, సంగీతం ఆర్డి బర్మన్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

చిత్రసీమలో ఇప్పుడు వినండి క్షణక్షణం చిత్రం కోసం మనో చిత్ర పాడిన పాట, రచన వెన్నెలకంటి, సంగీతం ఎంఎం కీరవాణి.

0: అర విరిసిన తలపుల కురిసెను కల కలిసిన మనసులలో ఉరి విరిసిన వలపులు తెలిపెను కథ పిలుపుల మలుపులలో
1: ఎదకొందరగా విసిరిన మతుపుల వల అదిరిన పెదవులలో జత కుదర

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాథ్.
4: చిత్రసీమలో ఇప్పుడు వినండి గోవింద గోవింద. చిత్రం కోసం SP బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన వెన్నెలకంటి, సంగీతం రాజ్కోటి.

0: రవి, అరే రవి, ఉన్నవారా ఇంటనే?
1: రారా సుధాకర్, చాలా రోజులకు వచ్చినావు, కూర్చో. అంతా మంచిదేనా?
0: అంతా మంచిగున్నాను రా.
1: అరే చిన్న, ఈ చెత్త తీసుకుపోయి మన ఇంటి వెనకాల వేసిరారా?
0: ఏందిరా, నీ ఇంటి వెనకాల నువ్వే చెత్త వేసుకుంటట్లరా?
1: అరే నీ ఇంట్లో వేస్తలేను కదరా బాయ్.
0: కాదురా, ఆ వాసన మళ్ళీ నీకే రాదా? ఇంటి చుట్టూ దోమలు ఈగలు జమ కావారా? భగో, ఆ నీళ్ళు కూడా ఇంటి వెనకాలనే జరుగుతున్నావేంద్రా?
1: అవునరా, ఇప్పుడు ఏంది, ఇది చెప్పడానికి వచ్చినావు నా ఇంటికి?
0: నువ్వన్నా చెప్పమ్మా ఈయనకి, ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కదా.
2: ఆయనకేం చెప్పగలుగుతానా?
0: సరే మీ ఇష్టం రా, నా కొడుకు పుట్టినరోజు ఎల్లుండి, అది చెప్పనికే వచ్చినరా, ఖచ్చితంగా రావాలే, పోయొస్తా.
1: మారతి తయారయ్యరా, ఆ సుధాకర్ గారి కొడుకు పుట్టినరోజుకు పోదాం.
2: చిన్నోనికి మధ్యాహ్నం సంధి జ్వరంతో ఒళ్ళంతా కాలుతుంది, నువ్వేమో

0: ఫోన్ ఇంట్లో పెట్టి పనికిపోయినావు. అగో ఉలిక తెలియడు పలుకు తెలియడు, నాకైతే భయం అవుతుంది.
1: మరి దవాఖానకు తోలుకుపోదాం, తొందరగా వచ్చి. డాక్టర్ డాక్టర్, ఏమైంది మా చిన్నోడికి?
2: బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ వచ్చింది, డెంగ్యూ ఫీవర్ అయ్యా. ప్లేట్లెట్స్ ఎక్కించాలి, మరి డబ్బులు ఖర్చు అవుతాయి.
1: ఎంతైనా పర్వాలేదు డాక్టర్, వాడు మంచిగా అయితే చాలు.
2: పిల్లోడు మంచిగా రికవర్ అయ్యిండు, వారం రోజులు ఖచ్చితంగా రెస్ట్ తీసుకోవాలి, కానీ జాగ్రత్తగా ఉండాలి. డెంగ్యూ ఫీవర్ ఎన్నిసార్లు అయినా రావచ్చు, లక్కీగా ఆలస్యం కాలేదు, లేదంటే సీరియస్ అయ్యేది. అయినా మన ఇల్లు మన ఇంటి పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవాలి.
0: ఏందయ్యా ఎడిపోతున్నావు?
1: మన ఇంటి వెనకాల శుభ్రం చేసేస్తానే ఆ సుధాకర్ గారు చెప్తే ఇన్లే. చిన్నోనికి ఏమన్నా అయ్యుంటే?
3: పరిశుభ్రమైన పర్యావరణం ఆరోగ్య జీవనానికి సోపానం.

చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి గులాబీ చిత్రం కోసం నాగూరుబాబు గాయత్రి పాడిన పాట. రచన శశి ప్రీతం, సంగీతం శశి ప్రీతం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
5: చిత్రసీమలో ఇప్పుడు వినండి చంద్రముఖి చిత్రం కోసం టిప్పు రాజేశ్వరి, మాణిక్య వినాయకం, గంగా పాడిన పాట, రచన సుద్దాల అశోక్ తేజ, సంగీతం విద్యాసాగర్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి రోబో చిత్రం కోసం ఆర్ రెహమాన్, సుజీన్, కషిన్ పాండు పాట. రచన సుద్దాల అశోక్, తేజ సంగీతం ఆర్ రెహమాన్.

మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గవ్ ఓపెన్ ఫోరం లో పోస్ట్ చేయండి, లేదా 1800-1178-00-1800-1178-00 నెంబర్ కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.

నిర్మలసుర గంగాజల సంగమ క్షేత్రం, రంగుల హరివిల్లులు విలసిల్లిన నిలయం భారతదేశం, మన జన్మ ప్రదేశం. భారత ఖండం ఒక అమృత భాండం. ఈ అమృత భాండాన్ని ఎప్పటికీ అంతే నిర్మలంగా ఉంచేందుకు పరిశుభ్రతే పరమావధిగా ఈ స్వచ్ఛాగ్రహ ఉద్యమంలో స్వచ్ఛందంగా పాలు పంచుకుందాం. మన పర్యావరణానికి మరింత ప్రసన్నతను చేకూర్చుదాం. పరిసరాల పరిశుభ్రత ప్రతి ఒక్కరి బాధ్యత. రండి, స్వచ్ఛత వైపు కలిసి మరో అడుగు వేద్దాం. స్వచ్ఛ భారత్కి రథసారథులవుదాం.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.
3: చిత్రసీమలో చివరిగా వినండి బాయ్స్ చిత్రం కోసం లక్కీ అలీ క్లింటన్ ప్లాసీ వసుంధరా దాస్ పాడిన పాట. రచన ఏఎం రత్నం, శివగణేష్. సంగీతం ఎ ఆర్ రెహమాన్.

0: సుప్రభాత వేళ భక్తిభావం.
1: కర్షక జనావళికి తారక మంత్రం.
0: మహిళా లోకానికి ప్రియనేస్తం.
1: యువజనులకై ఉత్తుంగ తరంగం.
0: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం. కొంతకాలం
1: కొంతకాలం సంగీతంతో సెద తీర్చే సరాగాల సారం.
0: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
2: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
1: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
2: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
0: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
1: అన్ని తానై,
0: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
1: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
0: ఆకాశవాణి.
1: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అక్రమ వలసలు, ఇతర అసహజ కారణాల వల్ల జరుగుతున్న కృత్రిమ జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చట్టం అవసరమా లేదా అనే విషయాన్ని కూడా అంచనా వేస్తోందని

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. మాజీ ప్రధానమంత్రి చౌదరీ చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. భవిష్యత్తు విద్యుత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని అవసరమైన మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నామని ఉప ముఖ్యమంత్రి బట్టు విక్రమార్క అన్నారు. ఇందిరా మహిళాశక్తి కార్యక్రమం పరిధిలో స్వశక్తి మహిళా సంఘాల ద్వారా సౌర విద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి తెలిపారు. మహిళల ఆర్థికాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, వారి సాధికారతకు చర్యలు చేపడుతోందని మైనింగ్ శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈరోజు భేటీ కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఐసీసీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు, మంత్రులు ఈ భేటీలో పాల్గొననున్నారు. దేశవ్యాప్తంగా మహిళలు, పిల్లల హక్కుల రక్షణ కోసం యూనిఫామ్ సివిల్ కోడ్ అవసరమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు. సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో మహిళల సింగిల్స్ విభాగంలో పివి సింధు, పురుషుల సింగిల్స్ విభాగంలో లక్ష్య సేన్ క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నారు. కేంద్రీయ ఇతర భాగస్వామ్య విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్ సియుఈటీ యూజీ 2026 పరీక్షలకు సంబంధించిన సవరించిన తేదీలను, అడ్మిట్ కార్డులను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఈ నెల 31వ తేదీన, అలాగే వచ్చే నెల 6-7 తేదీలలో ఈ పరీక్షలు జరగనున్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

ఆకాశవాణి 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం.

0: ఆకాశవాణి తెలుగు పద్మాలు పద్మ అవార్డ్ గ్రహీతల పరిచయాల ధారావాహిక. ఈరోజు శాస్త్రీయ నృత్య కళా ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ పద్మజారెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి.
1: తెలుగువాడి జీవనాడి కూచిపూడి అయితే ఆ కూచిపూడి నాట్య కళారూపాన్ని నర్తకిగా, నాట్య గురువుగా కొన్ని దశాబ్దాల నుంచి ప్రజల్లోకి తీసుకెళ్తూ ఈ నాట్య కళ పట్ల పదుగురిలో ఆసక్తిని పెంపొందింపచేస్తూ అటు కళాకారిణిగాను ఇటు నాట్య గురువుగా మరీ కాకతీయమన్న ఒక ప్రయోగాత్మక సృజనాత్మక ప్రయత్నంతో తెలంగాణకి ఒక అధికారిక నాట్య ప్రక్రియ ఉండాలనే తపనతో సాగుతున్న డాక్టర్ పద్మజారెడ్డి గారు ఆకాశవాణి స్టూడియోస్కి వెంచేశారు. మరి భారత ప్రభుత్వం కూడా శాస్త్రీయ నృత్య కళలో కూచిపూడి కళాకారిణిగా 2022 ప్రతిష్టాత్మక పద్మశ్రీతో వీరిని సన్మానించిన సందర్భాన్ని కూడా గుర్తు చేసుకుంటూ పద్మజారెడ్డి గారు నమస్తే, స్వాగతం మీకు.
2: నమస్కారం అండి.
1: ఒకసారి చెప్పండి, మీకు పద్మశ్రీ వచ్చింది అన్న వార్త విన్నప్పుడు ఎలా ఫీల్ అయ్యారు మీరు?
2: ఆనందము మాటల్లో చెప్పలేమండి, అది వర్ణనాతీతము. అంటే ఫస్ట్ అయితే ఫోన్ వచ్చింది నాకు, మీకు వచ్చిందమ్మా అనేసి చాలా సంతోషించాను. తర్వాత వాళ్ళు చెప్పటం ఏంటంటే మీకు మొత్తం మెయిల్ వస్తుందమ్మా, సో అందులో చూసుకోవచ్చు మీరు అనేసి అన్నారు. సో మెయిల్ కోసం నేను చెక్ చేస్తా ఉన్నాను, మెయిల్ రాలేదు. సో నేను అప్పుడు అనుకున్నాను మేబీ ఏదైనా కాల్ అయి ఉండొచ్చు, ఫ్రాంక్ కాల్ అదే. సో అట్లా అనేసి అనుకున్నాను. కొద్దిగా అంతా అటు ఇటుగా ఉందన్నట్టు మైండ్, ఏమీ నాకు తెలియలేదు. తర్వాత మళ్ళీ ఫోన్ వచ్చింది, మీరు రిసీవ్ చేసుకున్నారు అవార్డు అనేసి. సో
1: మీకు 2022 పద్మశ్రీతో ప్రభుత్వం సత్కరించింది. మరి అది వరకు అంటే ఎన్నో సంవత్సరాలుగా మీరు నాట్యరంగంలో ఉన్నారు కదా, ఈ అవార్డు ముందే వచ్చుంటే బాగుండేది అని ఎప్పుడైనా అనిపించిందా? పర్వాలేదు, ఇప్పటికైనా వచ్చిందని సంతృప్తి పడ్డారా?
2: అంటే నేను ప్రయత్నం అయితే నేను 10 సంవత్సరాల నుంచి ఎవ్రీ ఇయర్ నేను పంపిస్తాను.

0: చేస్తానే ఉన్నానండి గవర్నమెంట్కి నాకు కావాలని ప్రయత్నం చేస్తానే ఉన్నాను. బట్ నాకు 2022లో మోడీ గారు ప్రధానమంత్రిగా ఉన్న టైంలో నాకు పద్మశ్రీ అవార్డు రావటం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇది కరెక్ట్ టైం అనేసేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ముందు నేను ప్రయత్నించటం మటుకు చేస్తానే ఉన్నాను, ప్రయత్నం లోపం లేకుండా ఎవ్రీ ఇయర్ పంపిస్తానే ఉన్నాను.
1: మీకు అదివరకే కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా వచ్చింది కదండి?
0: అవునండి.
1: ఈ సంగీత నాటక అకాడమీ అవార్డు కూడా చాలా ప్రతిష్టాత్మకమైంది.
0: ఎగ్జాక్ట్లీ.
1: ఇప్పుడు ఇలాంటి అవార్డులు తీసుకున్నప్పుడు సరే వ్యక్తిగతంగా మీరు ఆనందిస్తారు, మీ తోటి కళాకారులు కానీ లేదా మీ శిష్యులు కానీ ఎలా ఫీల్ అయ్యారు?
0: అందరికీ ఇది చెప్పలేని ఆనందం అండి. ఇది ఎందుకంటే వర్ణనాతీతం చెప్పలేము, ఆనందము ఒక కొలవలేంది. కాకపోతే ఇది నాకు భగవంతుడు శివుడు ఇచ్చిన వరం అనేసేసే నేను అనుకుంటానండి. నాకు ఏది జరిగినా సరే ఇప్పటిదాకా ఆయన కృప లేనిదే నాకేది జరగలేదు. మేబీ ఆయన బ్లెస్సింగ్సే 100% నాకు ఈ అవార్డు రావటానికి ముఖ్య కారణం.
1: సో నటరాజు ఆశీస్సులతో ఈ నాట్య కళాకారిణి పద్మశ్రీగా ఎదిగింది. బాగుందండి. ఇప్పుడు పద్మజారెడ్డి గారంటే కళాలోకానికి కళాకారిణిగా తెలుసు, మరి మామూలు సమాజానికి మీరు ఒక వ్యాపార వాణిజ్య రంగంలో కూడా మీదంటూ ఒక ముద్ర వేసి ముందుకు సాగుతున్నారు కదా, ఈ రెండింటిని ఎలా బ్యాలెన్స్ చేస్తారు, మళ్ళీ సాంసారిక బాధ్యతలు కూడా?
0: అంటే యాక్చువల్గా పెళ్ళయ్యేదాకా నాకు అసలు ఓన్లీ చదువు, పెళ్ళి, దాంతో నా డాన్స్ ఈ మూడే ఉన్నాయి. సో అది అయిన తర్వాత మేము ఒక పొలిటికల్ ఫ్యామిలీలోకి ఎంటర్ అయ్యాను నేను. వీళ్ళు బిజినెస్ ఫ్యామిలీ, మెల్లగా నేర్చుకున్నాను. బట్ ఎందుకో నాకు అంత ఇంట్రెస్ట్ లేదు యాక్చువల్గా చెప్పాలంటే బిజినెస్ చేయటము. నాకు అంత ఆల్ ద టైం నా మైండ్ అంతా నా డాన్స్ పైనే ఉంటుంది. అది మాది బిజినెస్, హోటల్ రన్ చేస్తూ ఉంటాము. సో అక్కడికి వెళ్ళినా సరే నేను నా రూమ్లో కూర్చుని డాన్స్ వర్కే చేసుకుంటా ఉంటాను అన్నట్టు. సో
1: అలాంటప్పుడు మరి మీ జీవిత భాగస్వామి మీ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నది మీరు చేయగలుగుతున్నారా?
0: లేదండి, నిజంగానే పాపం ఆయనకి నా దగ్గర నుంచి ఏం చిన్న హెల్ప్ కూడా లేదు.
1: వారి పేరమ్మా
0: జి శ్రీనివాసరెడ్డి గారు, ఆయన సెంట్రల్ కోర్ట్ హోటల్ MD. సో ఆయన అదే అంటారు, ఏం నాకు చిన్న హెల్ప్ కూడా లేదు నీ దగ్గర నుంచి అని.
1: మీకు ఆయన హెల్ప్ చేస్తున్నారా?
0: యూజువల్గా ఆయనకి సబ్జెక్ట్ నాలెడ్జ్ లేదండి డాన్స్. వాళ్ళందరూ బిజినెస్ ఫ్యామిలీ మాది. సో ఆయన ఎంతసేపు బిజినెస్ గురించి థింక్ చేస్తూ ఉంటారు, ఎట్లా మనం 1 hour స్పెండ్ చేస్తే ఎట్లా మనకి అమౌంట్ వస్తుంది. నాది ఎలా ఉంటుందంటే 1 hour స్పెండ్ చేస్తే ఎలా పోతుంది అని. నా మైండ్ సెట్ కంప్లీట్ డిఫరెంట్ గా.
1: లేదు, వారి దగ్గర లక్ష్మీ నర్తనం చేస్తుంది, మీ దగ్గర సరస్వతి నర్తనం.
0: థ్యాంక్ యూ.
1: మీరు ఏ ఏట ఆరంభించారు, అంటే మొదటిసారి గజ్జగట్టింది ఎప్పుడు?
0: నా 3rd year అండి. యాక్చువల్గా నేను పామరులో, అంటే కృష్ణా డిస్ట్రిక్ట్ కూచిపూడి విలేజ్కి దగ్గరలో మా అమ్మమ్మ తాతయ్య గారు ఉండేవాళ్ళు, వాళ్ళ దగ్గరే చిన్నప్పటి నుంచి నేను పెరిగాను. సో అప్పుడు మా తాతగారు కూచిపూడి విలేజ్ నుంచి మాస్టర్ గారిని పిలిపించి నేర్పించారన్నట్టు. అలా మొట్టమొదటిగా నేర్చుకోవటం మొదలుపెట్టాను అక్కడ బేస్.
1: అంటే లేత పాదాలే నర్తించటం ఆరంభించాయి, చైల్డ్ ప్రాడిజీ అనొచ్చు మిమ్మల్ని అయితే. అంత చిన్న వయసులో మీరు దాని పట్ల ఆసక్తి పెరుగుతూ వచ్చిందా?
0: లక్కీగా ఆసక్తి పెరుగుతానే వచ్చిందండి. అంటే దాని మీద ఇంట్రెస్ట్ పెరుగుతూ ఉంది. మళ్ళీ అక్కడి నుంచి నేను హైదరాబాద్ రావటము, ఇక్కడ శోభానాయుడు గారు మొట్టమొదటిగా ఇక్కడ స్కూల్ ఓపెన్ చేసినప్పుడు ఐఎమ్ ద ఫస్ట్ స్టూడెంట్ అన్నట్టు. సో మా నాన్నగారు నా ఇంట్రెస్ట్ని గుర్తించి ఆయన తీసుకెళ్ళి అందులో జాయిన్ చేశారు. సో అప్పటి నుంచి ఇంకా అదే నా ధ్యాస, నా శ్వాస.
1: కూచిపూడి నాట్య కళాకారిణిగా, నాట్య గురువుగా యావత్ ప్రపంచానికి తెలిసిన శోభనేడు గారితో కలిసి మీరు చాలా ప్రదర్శనలు చేసి ఉంటారు కదా, ఆ అనుభవాలు ఒకసారి గుర్తు చేసుకోండి.
0: లక్కీగా నేను మా గురువు గారికి చాలా ఇష్టమైన ప్రియ శిష్యుల్లో నేను ఒకదాన్ని అనుకోవాలి. ఎందుకంటే ఆవిడ ప్రతి ప్రోగ్రామ్కి నన్ను తీసుకుని వెళ్ళేవారు. ఆల్మోస్ట్ అప్పట్లో నేను మా గురువు గారితో కొన్ని 1000 programs చేస్తుంటాను.
1: వేలేనండి,
0: ఎందుకంటే మేము నోట్స్ కూడా రాసుకుంటాం, ఏ రోజు ఎక్కడ చేసాం అవన్నీ నాకు బుక్ ఉందన్నట్టు. సో అప్పట్లో ఈ టీవీస్ కానీ ఇవన్నీ తక్కువగా ఉండేవి. మా టీచర్ గారు ప్రోగ్రామ్స్ చాలా ఉండేవి. ఈ రోజు నెల్లూరు ఎల్ఎస్ఎస్ వచ్చామంటే ట్రైన్ దిగుతాము, మళ్ళీ నెక్స్ట్ డే ఇక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, ఎల్లుండి ఇంకొక ట్రైన్ ఎక్కి ఇంకొక ప్రోగ్రాము. సో ఇట్స్ కంటిన్యూస్ ప్రాసెస్ మంత్లీ. యాక్చువల్గా నేను ఒక 15 programs అయితే చేసేదాన్ని.
1: నెలలో 15 రోజుల కార్యక్రమాలు అంటే ఒకరోజు ముందు వెళ్ళటం లేదా ఒకరోజు

0: లేట్గా రావటం జరుగుతాయి కదా, అప్పుడు మీ మామూలు చదువు అకాడమిక్స్ అవన్నీ.
1: అది అది దెబ్బతినేదండి. యాక్చువల్గా ఎక్కువ ప్రిఫరెన్స్ దీనికే ఇవ్వటం జరిగింది. స్కూల్లో కూడా నాకు చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళు. ఒక డాన్సర్గా నాకు నా ఇష్టంకి వదిలేసేవాళ్ళు అన్నట్టు. నేను రాకపోయినా సరే పెద్ద అటెండెన్స్ దగ్గర నాకు ప్రాబ్లం ఇచ్చేవాళ్ళు కాదు. సో ఎగ్జామ్స్కి మాత్రము కంపల్సరీ 1-2 మంత్స్ కూర్చుని గట్టిగా చదువుకుని ఏదో అలా పాస్ అయ్యామా లేదా అంతే అలా వచ్చేటి అన్నట్టు మార్క్స్, అంతేగాని దాని మీద ఎక్కువ దృష్టి ఉండేది కాదు.
0: ఇప్పుడు అలాంటి పద్మజారెడ్డి అంటే ఒక నర్తకిగా నాట్యానికి నెలలో 15 రోజులు అంకితమైన రోజులు అప్పుడు, కానీ ఇప్పుడు పిల్లలు ఎక్కువ అకాడమిక్ వైపు ప్రాధాన్యం ఇస్తూ మరి రెండింటిని బ్యాలెన్స్ చేయడానికి కోసం ఇబ్బంది పడుతున్నారు. మీ విద్యార్థులు కూడా చాలామంది ఉంటారు.
1: అది నిజమేనండి. ఎందుకంటే ఇప్పుడు పిల్లల్ని కూడా నేను చూస్తూ ఉంటాను, గమనిస్తూ ఉంటాను. వాళ్ళకి ప్రోగ్రామ్స్ చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా సరే వాళ్ళకి అకాడమిక్గా చాలా ఫోర్స్ ఎక్కువ ఉంది స్కూల్లో. వాళ్ళు అసలు ఇవ్వటం లేదు అన్నట్టు, టైం వీళ్ళకి ఇవ్వటం లేదు. చాలా కష్టం అనిపిస్తుంది. నేను అదే అడుగుతాను, మీ స్కూల్ ప్రిన్సిపల్ని రిక్వెస్ట్ చేయండి అన్న అనేసి, బట్ దే ఆర్ నాట్ గివింగ్ అనేసి చెప్తారన్నట్టు. వీళ్ళు రిక్వెస్ట్ చేసినా సరే, సో అక్కడ వస్తుంది ప్రాబ్లం. వాళ్ళకి చేయాలని ఉన్నా బట్ కాలేజెస్లో ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళు ఎలా చేయటం లేదు. వాళ్ళు ఎంతసేపు అకాడమిక్కే వాళ్ళు ఆలోచిస్తున్నారు, అదర్ యాక్టివిటీస్కి అసలు వాళ్ళు ఇంపార్టెన్స్ ఇట్టలేరు. నేను చదివిన రెడ్డి కాలేజ్ కానీ నేను చదివిన స్కూల్ కానీ చాలా ప్రిఫరెన్స్ ఇచ్చేవాళ్ళు అన్నట్టు. అప్పట్లో డాన్స్ నేర్చుకుంటున్నాను, ఏ ప్రోగ్రామ్ స్కూల్లో ఉన్నా సరే నా ప్రోగ్రామే ఉండేది. సో అలా టీచర్స్ అందరికీ నేను తెలుసు, లెక్చరర్స్ అందరికీ తెలుసు, నువ్వు నా కాలేజ్లో చదువు తల్లి అనేసి అనేవాళ్ళు అంతే. సో అంత నాకు ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఇప్పుడు ఎందుకు ఇవ్వటం లేదు పిల్లలకి అనేది కొద్దిగా బాధాకరం.
0: సో స్టూడెంట్ గా ఉన్నప్పుడే మీరు మీకు ఒక స్టార్ అపీరెన్స్ అన్నమాట. బాగుందండి. ఇప్పుడు ఒక్క మాట చెప్పండి, ఇందాక మీ సొంత అనుభవంలోంచి ప్రభుత్వ పాఠశాలలు కానీ కార్పొరేట్ పాఠశాలలు కానీ లేదా ప్రైవేట్ రంగంలో ఉన్న విద్యా సంస్థలు అకాడమిక్స్ తో పాటు ఈ మ్యూజిక్ ఆసక్తి ఉన్న వాళ్ళకి లేదా నాట్య కళలు ఆసక్తి ఉన్న వాళ్ళకి ప్రతిరోజు కాకుండా వారానికి 1-2 పీరియడ్లు పెట్టడం అనేది ఎక్కడైనా ఉందా, మీరు గమనించారా?
1: యాక్చువల్గా ఉన్నాయండి చాలా మటుకు స్కూల్స్లో, అన్ని స్కూల్స్లో, ప్రైవేట్ స్కూల్స్లో కూడా మాస్టర్స్ని పిలిపించి నేర్పిస్తున్నారు. కానీ అలా కాకుండా ఒక క్రెడిట్స్ ఇవ్వాలి. సి మార్క్స్లో ఇప్పుడు మీకు సైన్స్ ఇంగ్లీష్కి ఎలా మార్క్స్ ఉన్నాయో అలా అదర్ యాక్టివిటీస్ లైక్ ఆర్ట్కి ఇంత ఇన్ని మార్క్స్ అనేసేసి అలా ఇచ్చినప్పుడు గ్రేడ్స్ అనేటి ఇస్తే పిల్లలందరూ మస్ట్గా నేర్చుకుంటారండి.
0: తల్లిదండ్రులు కూడా సీరియస్నెస్ ఉంటుంది.
1: ఆ సీరియస్నెస్ ఉంటుంది ఎగ్జాక్ట్లీ. అది ఇప్పుడు యుఎస్లో ఉంది, అది ఇక్కడ లేదు. నేను అదే రిక్వెస్ట్ చేస్తూ ఉంటాను గవర్నమెంట్ని, మీరు దీనికి కూడా క్రెడిట్స్ ఇవ్వండి సార్ అనేసేసి. మన సంస్కృతి, మన సాంప్రదాయం అంతా మొత్తం ఈ నృత్యము, ఈ సంగీతము వీటిపైన ఆధారపడి ఉంటుందండి. అండ్ ఇందులో నేర్చుకుంటే పెరిగే పిల్లల్లో వాతావరణం కూడా డిఫరెంట్గా ఉంటుంది. ఒక మంచి వాతావరణంలో పెరుగుతారు, అన్ని తెలుస్తాయి వాళ్ళకి. సో అటువంటి ఒక మంచి మార్గంలో పెరుగుతారు పిల్లలు.
0: బాగుందండి. మీ ప్రదర్శనలు విదేశీ ప్రదర్శనలు గురించి చెప్తారా?
1: విదేశాలకు కూడా ఎవ్రీ ఇయర్ నేను ఒక 2 టైమ్స్ అన్నా సరే ఇప్పటికీ అట్లా అట్లా ఒక 30-40 ఇయర్స్ నుంచి చేస్తానే ఉన్నాను. ఇంటర్నేషనల్గా కూడా నాకు చాలా ఎక్కువ ప్రోగ్రామ్స్ ఉంటాయి. నా పిల్లల్ని కూడా ఇప్పటికీ ఒక 50 స్టూడెంట్స్ దాకా నేను వీళ్ళకి యుఎస్ తీసుకెళ్ళాను. నేను వాళ్ళకి అక్కడ కూడా నాతో పాటు ప్రదర్శనలు చేపించాను. యుఎస్ఏ కాదు, కెనడా అంత మొత్తం ఆల్ ఓవర్ వరల్డ్ ప్రోగ్రామ్స్ చేయటం జరిగిందండి.
0: ఈ ప్రపంచ దేశాల్లో కూడా మన తెలుగు కళలకి చాలా గొప్ప పేరు ఉంది కదండి. అంటే
1: ఎగ్జాక్ట్లీ, యాక్చువల్గా కొద్దిగా ఇక్కడే తగ్గిపోతుంది అనేసి చెప్పాలండి. అదొకటి కొద్దిగా బాధాకరమైన విషయము, బట్ కానీ చెప్పుకోక తప్పదు. ఎందుకంటే పిల్లల్లో కానీ ఫ్యామిలీస్లో ఎలా ఉందంటే మన కల్చర్ మనం ఇక్కడే ఉన్నాం కాబట్టి వాళ్ళకి తెలియటం లేదు దాని వాల్యూస్, దాని విలువలు తెలియటం లేదు. అదే అదర్ స్టేట్స్లో ఉన్న పిల్లలకి మన కల్చర్ని నేర్పిస్తే, మన డ్యాన్స్ ఆర్ట్ ఫామ్ని నేర్పిస్తే వీళ్ళు మన పద్ధతిగా ఉంటారు అన్న ఆలోచన వాళ్ళకి చాలా ఎక్కువ ఉందండి. అది ఇక్కడ లేదు, అది నాకు బాధ అనిపిస్తుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఎక్కువ చెడు మార్గాలు చాలా ఉన్నాయండి. అదే మీరు ఏదైనా క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ నేర్చుకున్న పిల్లల్ని మీరు గమనించండి, అటు దారిలోకి వెళ్ళమన్నా వెళ్ళరు. అసలు అంతటి స్వచ్ఛమైన చక్కటి వాతావరణం, చక్కటి
0: సంస్కారం
1: సహజంగానే మీరు అన్నట్టుగా చక్కగా అలా పెరుగుతారండి. అందుకని నేను ప్రతి తల్లిదండ్రికి మీ ఆకాశవాణి రేడియో ద్వారా నేను విన్నవి

0: నిర్ణయించుకుంటున్నాను. మీరు మీ పిల్లలు చక్కగా మంచి భవిష్యత్తు ఉండాలి అనేసి మీకు అనిపిస్తే, మీరు తప్పకుండా మీ కూతుర్ని కానీ కొడుకుని కానీ చక్కగా సంగీతం కానీ నాట్యం కానీ నేర్పియండి. దెన్ మీకు తెలుసుది నేను ఎందుకు ఈ విషయం చెప్పాను అనేసి.
1: మేడం, మీరు ప్రణవ సంస్థ గురువుగా ఉన్నారు, చాలా మందిని మీ సొంత విద్యార్థులు 50 మందిని విదేశాలకి తీసుకెళ్లారు అంటే, ఇక్కడైతే ఇంకో 100 మంది ఉండి ఉంటారు కదా. అయితే ఇది మధ్యతరగతి వాళ్ళకి ఈ ఖర్చు అందుబాటులో ఉంటుందా, నాట్య శిక్షణ కానీ సంగీత శిక్షణ కానీ? ఎందుకంటే చదువు ఎలాగూ తప్పదు జీవనోపాధి కోసం, 10వ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ బీటెక్ ఏదో చదువుతారు, దాంతోపాటు ఇవి నేర్చుకోవాలంటే వాళ్ళ రీచ్లో ఫినాన్షియల్గా ఉంటుందా?
0: డెఫినెట్గా అండి. ఇది ఎంత మేము ఛార్జ్ చేసేది జస్ట్ పర్ హెడ్ 2,000 రూపీస్ పర్ మంత్. అంటే మనం వీక్లీ ట్వైస్ 2 క్లాసెస్ అట్లా చెప్తాము. సో 2,000 ఈజ్ నథింగ్ మనం నేర్పించేదానికి. ఇంకా చాలామంది, కొంతమంది పేదవాళ్ళు ఉంటే వాళ్ళకి నేనైతే ఫ్రీగానే నేర్పించడం జరుగుతూ ఉంటుంది. సో వాళ్ళల్లో డాన్స్ చేసే విధానం చూసి వాళ్ళు మంచిగా చేయగలుగుతున్నారు అని అంటే వాళ్ళకి ఇంకా మనం పైకి తీసుకురావటానికి ఎంతో ట్రై చేస్తూ ఉంటాము. ఇది ఒక మంచి దానికోసం ఖర్చు పెడుతున్నామన్న ఫీలింగ్ ఉండాలి.
1: ప్రతిభ ఉండి డబ్బు పెట్టలేని అమ్మాయిలకు కానీ అబ్బాయిలకు కానీ ప్రోత్సహించే దాతలు కూడా ఎవరైనా దొరికారా మీ దృష్టిలో?
0: నాకు అవసరం లేదండి, నేను ఫ్రీగా నేర్పిస్తాను నా పిల్లలకి. అటువంటి వాళ్ళు పిల్లలు నా దగ్గరికి వచ్చారంటే నేను 100% ఫ్రీగా నేర్పిస్తాను. ఎందుకంటే నాకు ఈ ఆర్ట్ని మనము ప్రతి ఒక్కరికి నేర్పించాలి అనే ఉద్దేశంతో ఉన్నాను నేను. అటువంటప్పుడు ఎవరైనా సరే అలా ఉన్న పరిస్థితుల్లో ఉన్న పిల్లలు నా దగ్గరికి వస్తే నేను డెఫినెట్గా 100% ఫ్రీగా నేర్పిస్తానండి. యూజువల్గా గురువు దగ్గర అలా ఫ్రీగా నేర్పకూడదు అంటారు, ఫ్రీగా నేర్చుకుంటే రాదు అని కూడా అంటారు. సో దానికోసం ఏదో ఒక 100 200 సి నథింగ్, అది జస్ట్ సాంప్రదాయం ప్రకారం అలా అంతే.
1: మీరు రాష్ట్రపతి ప్రధానమంత్రి లాంటి మహామహుల ప్రశంసలు అందుకున్నారు, ప్రభుత్వం చేత గుర్తింపు, ఇవన్నీ ఆనందాన్ని ఇచ్చేవి. కానీ ప్రతి కళాకారుడికి మీరు ఒక వేదికలో ప్రదర్శిస్తున్నారు అంటే, అది ఎంత చిన్న స్టేజ్ అయినా లేదా ఇంటర్నేషనల్ డయాస్ అయినా, ఆడియన్స్ యొక్క రెస్పాన్స్, ప్రేక్షకుల స్పందన ముఖ్యం. మీకు అలా ఆనందాన్ని ఇచ్చిన సందర్భాలు చెబుతారా?
0: తప్పకుండా. మొట్టమొదటిగా నేను ఇంట్లో ప్రాక్టీస్ చేస్తున్నా సరే ఒక ఆడియన్స్లో ఎలా చూస్తారు జనరల్ పబ్లిక్, అంటే వాళ్ళకి ఏం నాలెడ్జ్ ఉండదు డాన్స్ గురించి, వాళ్ళని తీసుకొచ్చేసేసి కూర్చోపెట్టి చూపించాలని ఉంటుంది అన్నట్టు. అందులో ఫస్ట్ వ్యక్తి మా హస్బెండే. సో ఆయన తీసుకొచ్చి కూర్చోబెడతాను, ఆయన టైం అట్లీస్ట్ ఒక 10 మినిట్స్ టైం ఇవ్వండి అనేసి ఆయన ముందు.
1: శ్రీనివాసరెడ్డి గారు కళాకారులు కాకపోవచ్చు కానీ ఒక కళని అసెస్ చేసే రసజ్ఞత ఆయనకు ఉంటుంది కదా,
0: ఉంది అలా ట్రైన్ చేసేసాను. సో అంటే నాకు చాలా కన్ఫ్యూజింగ్గా ఉంటుంది, ఒకటి కంపోజ్ చేసినప్పుడు అది బాగుందా లేదా, ఒక జనరల్ పబ్లిక్ పర్సన్ ఎలా థింక్ చేసి మాట్లాడతారో ఆయన కూడా అలా థింక్ చేసి చెప్తారన్నట్టు, ఇలా ఉంటే బాగుండేదేమో ఇక్కడ అనేసి. సో నేను కరెక్ట్ చేసుకుంటాను అప్పుడు.
1: బాగుంది అంటే ఒక రంగంలో ఎంత ఎత్తుకెదిగిన కళాకారునికైనా కళాకారుడికైనా ఒక సరైన జడ్జి చేయగలిగే ఒక ప్రేక్షకుడు
0: చాలా అవసరం,
1: వ్యక్తి.
0: ఎగ్జాక్ట్లీ. నేను కూడా డాన్స్ చేసే టైంలో అందరి కళ్ళు కదలకుండా 2 కళ్ళు నా మీదే ఉండాలా అన్న ఆలోచనతోటే ఉంటుందండి నా డాన్స్ మొత్తము. వాళ్ళు అటు ఇటు మూవ్ అయ్యారంటే నా డాన్స్ సరిగ్గా లేదు కాబట్టి వాళ్ళు అటు ఇటు ఆలోచిస్తున్నారు అని, అలా ఆ ఉద్దేశంతో నేను ఎలా అట్రాక్ట్ చేయాలా అనేసేసే ఉంటుంది నాకు.
1: ఈ వాక్యం చాలా మంది కళాకారులకి బహుశా ఒక మొదటి లైన్లో రాసుకోవాలేమో. అంటే ఒక వేదికపై ప్రదర్శిస్తున్నప్పుడు ప్రేక్షకుల కళ్ళు ఆ కళాకారుని వైపే ఫోకస్ అయి ఉంటే విజయవంతమైనట్టు లెక్క.
0: అంతే,
1: గొప్ప మాట చెప్పారండి. కూచిపూడి నాట్య కళలో నాట్య కళాకారునిగా నాట్య గురువులుగా ఎందరో ఉన్నారు, మరి అలాంటి పద్మజ పద్మశ్రీగా ఎలా మారింది?
0: మైథలాజికల్ థీమ్స్ మీద నేను చాలా ప్రోగ్రామ్స్ చేశాను, చాలా కంపోజ్ చేసుకున్నాను, చాలా చేయటం జరిగింది. అంటే ఇప్పుడు ఒక రామాయణం తీసుకున్నా, ఒక మహాభారతం తీసుకున్నా, ఏ సబ్జెక్ట్ మనం తీసుకున్నా సరే ఆ సబ్జెక్ట్ని మనం కొద్దిగా కూడా మార్చరాదు, మార్చకూడదు. అది యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉందో దాన్ని మనం అలా చూపించాలి. సో దాంట్లో నా క్రియేటివిటీ ఏముంది అలా ఆలోచించేదాన్ని నేను. ఐ హ్యావ్ టు డూ సంథింగ్ డిఫరెంట్, నాకంటూ ఎప్పుడు నేను చేసే

0: వచ్చానంటే అచ్చు శోభన ఇలా చేసావమ్మా అనేసి అంటారు అన్నట్టు. ఈ దీని నుంచి నేను కొద్దిగా బయటపడాలి, నాకంటూ స్పెషల్గా ఒక పేరు రావాలి ఎలా అనేసి
1: అంటే
0: ఆలోచించేదాన్ని.
1: అది ఆనందాన్ని ఇచ్చే కాంప్లిమెంటే కానీ, కానీ ఒక సొంతంగా ఒక ముద్ర
0: సొంతంగా
1: ఉండాలి కదా.
0: ఉండాలి, నాకు కూడా నా పేరు కూడా రావాలి కదా అనేసి ఒక ఆలోచన ఉండేది. అలా ఆలోచిస్తున్న టైంలో ఇట్లా భ్రూణ హత్యలు ఆ టైంలో చాలా ఉందండి మన ఇండియాలో. కడుపులోనే ఆడపిల్లని చంపేస్తా ఉన్నారు, ఇది చాలా దారుణం.
1: చాలా దారుణం.
0: ఈ విషయము చాలా బాధపడేదాన్ని, ఏంటిది ఇట్లా అవుతుంది ఏంటి అంటే, ఎందుకంటే నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టము, నాకు ఒక్కడే బాబు ప్రణవ్. అయితే ఆడపిల్లలు లేరు, లేక ఎంత బాధపడుతున్నారు మనుషులు, వీళ్ళేంటి ఇట్లా చేస్తున్నారని చాలా బాధపడ్డాను. ఇప్పుడు మోడీ గారు కూడా అదే బేటీ
1: బేటీ
0: బచావో
1: పడావో.
0: అనేసి పెట్టారు. అది నేను ఆల్మోస్ట్ 25 ఇయర్స్ బ్యాకే నేను దీనిని ఆ టైంలో ఒక సోషల్ థీమ్ని ప్రోగ్రామ్ లాగా చేయాలి డాన్స్లో అంటే చాలా కష్టమండి, బికాజ్ ఇట్స్ డ్రై సబ్జెక్ట్, దెర్ ఈస్ నో స్టోరీ, అండ్ దానికి మ్యూజిక్ అంతా చేసుకోవాలి, అది కూడా ప్రేక్షకులకి మెచ్చుకునే విధంగా, ఒకటి కాదు 10 సార్లు చూసే విధంగా ఉండాలి అనేసి ఆలోచించి చాలా ఆల్మోస్ట్ 1 ఇయర్ ఆలోచించానండి అప్పుడు. ఓకే, దీన్ని మైథలాజికల్ నుంచి తీసుకొచ్చి సోషల్ థీమ్లోకి తీసుకొద్దాము అనేసి. గర్ల్స్ అంటే ఇప్పుడు మనం కలియుగంలో ఉన్నాము, ఇప్పుడు త్రేతాయుగము ద్వాపర యుగము, ఆ టైంలో కూడా ద్వాపర యుగంలో ద్రౌపదిని చీరలాగే వస్త్రాభరణం చేసి నిండు సభలో ఆమెను ఎలా అవమానపరిచారు. రామాయణంలో సీతమ్మను ఎంత దారుణంగా రావణాసురుడు తీసుకెళ్ళాను అంటే ఆ టైం నుంచి కూడా అనాదిగా స్త్రీ ఎప్పుడూ బాధలు పడతానే ఉంది అన్న సబ్జెక్ట్ తీసుకుని, మళ్ళీ కలియుగం ఏంటంటే ఇంకా అసలు ఇక ఫుల్ కడుపులోనే ఆడపిల్లనగానే చంపేస్తున్నారు, ఇంత దారుణమైన పరిస్థితికి మనం ఎలా దిగాము అనేసి ఒక సబ్జెక్ట్ తీసుకుని, ఇది ఏ విధంగా మనకి ఇప్పుడు ఫ్యూచర్లో ఆడపిల్లలనే చంపేస్తే అసలు తల్లులే లేకపోతే ఇంకా ఎట్లా ఉంటుందండి లైఫ్, సో అనేసి ఆ సబ్జెక్ట్ని తీసుకుని ఒక మెసేజ్ పాస్ చేస్తా, ఒక స్టోరీని క్రియేట్ చేసుకుని చేయటం జరిగింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు సీఎంగా ఉన్నారండి, ఆయన వచ్చి ఆయనకి చాలా నచ్చింది, ఇలా కూడా డాన్స్ వేస్తారా అనేసి ఆయనకి ఎంత హ్యాపీ అనిపించింది అంటే, ఇమీడియట్గా నాకు ప్రతి సిటీలోనూ ఆ ప్రోగ్రామ్ చేయటానికి నాకు హెల్ప్ చేశారు ఆయన ఫైనాన్షియల్గా. అలా చేసి దాని తర్వాత అది మోటివేషన్గా తీసుకున్నాను నేను, చాలా బాగా అనిపించింది. ఆ తర్వాత చాలామంది కూడా మెచ్చుకున్నారు ఆ
1: అంటే
0: భ్రూణ
1: ఒక
0: హత్యను.
1: మహిళగా ఒక మాతృమూర్తిగా స్పందించడం సహజము, దాన్ని సామాజిక బాధ్యతగా మీరు దాన్ని అనువదించారు వేదికపైకి.
0: ఎగ్జాక్ట్లీ,
1: రెస్పాన్స్ ఎలా ఉండింది?
0: చాలా బాగుందండి, అసలు మెచ్చుకోని వాళ్ళు లేరు దానిని చూసి. అది చూసి తర్వాత వెంటనే ఎయిడ్స్ అవేర్నెస్కి, ఆ టైంలో కడుపులో ఉన్న పిల్లకి ఎయిడ్స్ రాకుండా మెడిసిన్ ఒకటి వచ్చిందండి, దాని గురించి చాలా మందికి తెలిసింది కాదు, దాన్ని కూడా నేను డాన్స్ ద్వారా ఇది వాడండి, ఎందుకంటే బిడ్డెందుకు అనుభవించాలి, ఈ శిక్షణ ఎందుకు అనుభవించాలి, కాదు ఇలా చేయొచ్చు అని మెసేజ్ పాస్ చేయటం అనేది ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగిందండి డాన్స్లో. అలానే తర్వాత ఒక ఫ్లవర్ తోటి, అంటే మన జీవితము ఒక ఫ్లవర్ లాగా అనేసి, లైఫ్ అనేసి ఒక ప్రోగ్రాం అండి, అది కూడా మనము పుట్టిన కాడ నుంచి ఫ్లవర్ ఏమి ఆశించకుండా చక్కగా ఓపెన్ అయ్యి ఒక మంచి ఫ్రాగ్రెన్స్ ఇస్తుంది, మంచి ఆనందాన్ని ఇస్తుంది, అందంగా చక్కగా కనిపిస్తుంది, అదేం చేస్తుంది, అది ఏం ఆశిస్తుంది, ఏం లేదు, అట్లానే మనిషి కూడా పుట్టినందుకు ఏదో ఒక మంచితనము, మంచి 10 మందికి సహాయం చేయాలి అనే ఉద్దేశంతో ఒకటి చేశానండి. ఆ తర్వాత మీకు తెలుసు ఈ కరోనా ప్రాబ్లం తోటి ఎంతమంది చనిపోయారు, అది రాకముందలే అంటే మన పంచేంద్రియాలు పంచభూతాలు ఈ రెండింటిని సమన్వయించుకుంటూ మనలో మంచిగా బాగుండాలి అని అంటే పంచభూతాలు మనకి సహకరించాలి, ఈ పంచభూతాలను సహకరించాలంటే మనము వాటికి హెల్ప్ చేయాలి, అంటే ఇవి రెండిటికి ఒకదానికొకటి హెల్ప్ చేసుకుంటా ఉన్నప్పుడే ప్రపంచం చక్కగా ప్రశాంతంగా బాగుంటుంది. అది లేని టైంలో ఇలాంటివన్నీ దాపరిస్తాయి. సో అలా దాని మీద ఒకటి చేశానండి. అలానే వజ్రభారతి అనేసి కేంద్ర ప్రభుత్వము మెయిన్గా నేను డాన్సర్గా ఏం చేశాను, సో ఎటువంటి మెసేజెస్ పాస్ చేసింది ఇవిడ, ఇట్లా సోషల్ థీమ్స్ని తీసుకుని చేయటము, ఒక మంచి మెసేజ్ని డాన్స్ ద్వారా పాస్ చేయటము, ఇవన్నీ చేశారు కాబట్టి మీకు

0: ఇచ్చానమ్మా ఈ అవార్డు అనేసి చెప్పారండి.
1: చాలా గొప్ప మాట. శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకున్నాయి. వీటిని మీరు క్లాసికల్ డ్యాన్స్గా మౌల్డ్ చేయాలంటే చాలా కష్టం కదండి.
0: చాలా కష్టపడ్డానండి, ఎందుకంటే అందులో నుంచి ఆ సాంప్రదాయంలో నుంచి మనం బయటకు రావద్దు, ఎవ్వరు పేరు పెట్టొద్దు, ఈమెంటి ఇట్లా చేస్తుంది, ఇట్లా అసలు మన ఆ స్టెప్స్ అన్నిటిని కూచిపూడి అని పేరు పెట్టి ఇలాంటివన్నీ చేస్తుంది అన్న మాట రావద్దు. ఎందుకంటే చండాలిక అనేసి చిన్న సత్యం మాస్టర్ గారు చేశారండి, అది చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అట్లా ఒక స్టోరీని మనం ఇట్లా ఎందుకు చేయకూడదు అనేసి చాలా జాగ్రత్తగా ప్రతి స్టెప్ కూచిపూడి స్టెప్ నుంచి బయటికి రాకుండా ఆ విధంగా చేసి చేశాను కాబట్టి నాకు ఏమి
1: అంటే కేంద్ర
0: ఎవరు
1: ప్రభుత్వం కూడా దాన్ని గుర్తించింది. ఒక
0: అవునండి.
1: కళాకారుడిగా మీరు వేల ప్రదర్శనలు ఇచ్చుంటారు, నాట్య గురువుగా ఎంతో చేస్తుంటారు, కానీ సామాజిక సమస్యల పట్ల ఫోకస్ చేయడం వల్ల అది మీకు సంతృప్తినిచ్చింది, ప్రభుత్వానికి కూడా నచ్చింది.
0: అవునండి.
1: బాగుందండి. ఆసక్తి ఉన్న తల్లిదండ్రులకి, ఆసక్తి ఉన్న విద్యార్థినులకి లేదా కళాభిమానులకి ఇచ్చే సందేశం ఏంటి?
0: యాక్చువల్గా మనము ఏదైతే మనసులో అనుకుంటామో దాన్ని ప్రయత్నం చేయండి, విడవవద్దు. ఎందుకంటే మన ప్రయత్నం లోపం అనేది ఉండొద్దు. మన ప్రయత్నం చేసిన తర్వాత భగవంతుడు ఉన్నాడు చూసుకోవటానికి, తప్పకుండా మనకి సక్సెస్ని ఇస్తారు. ఎందుకంటే మన ప్రయత్నం లోపం చేసినప్పుడు ఇంకా సక్సెస్ ఎక్కడికి వెళ్ళొస్తుంది? సో ప్రతి ఒక్కరు కూడా ఏదైనా సరే సాధించాలి అని అనుకుంటే కష్టాలు అన్నీ ఉంటాయి. కష్టాలను అధిగమించి చక్కటి మంచి ఆలోచనతోటి ఎలా మనం ముందుకెళ్ళాలి, మనెంబడి ఒక 10 మందిని ఎలా తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోటి ఉండి చేసుకుంటే డెఫినెట్గా సక్సెస్ అనేది అవుతుందండి.
1: బాగుందండి. ఇంకా మీ భవిష్యత్ ప్రణాళికలు ఏమిటి?
0: ముఖ్యంగా కాకతీయమండి, దీని గురించి నేను చెప్పాలి. ఇప్పుడు ఫస్ట్లో మనకి ఈ డాన్స్ ఉద్భవించినప్పుడు మొత్తం అంతా ఒకటే డాన్స్ ఉండేది. మన చరిత్ర చూసుకుంటే ఇప్పుడు జాయప్పసేన గారు నృత్య రత్నావళి రాశారు, అలానే కూచిపూడి సిద్ధేంద్రయోగి గారు రాశారు. సో సిద్ధేంద్రయోగి గారు మొత్తము క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ రాశారు. మన జాయప్ప గారు ఈయన మొత్తము క్లాసికల్ ఆర్ట్ ఫామ్స్ అండ్ ఫోక్ ఆర్ట్స్ ఇవన్నీ కూడా కలిపి రాయటం జరిగింది. అది ఎప్పుడు మన కాకతీయుల కాలంలో జాయప్ప గారు రాణి రుద్రమదేవి గారి మామగారు ఆయన రాశారు అన్నట్టు. ఇది మన చరిత్ర. తెలంగాణకి నృత్య రత్నావళి అనే బుక్ నుంచి జాయప్ప గారు రాసింది, అది మన చరిత్ర. ఆ చరిత్రలో ఏమేమి ఆర్ట్ ఫామ్స్ ఉన్నాయి, అందులో ఉన్న ఆర్ట్ ఫామ్స్ అన్నిటినీ కూడా కాకతీయం అనేసి పేరు పెట్టి అందులో ఆల్రెడీ కాకతీయం పార్ట్1 పార్ట్2 అనేసి అందులో ఉన్నాయన్నీ చేసి చూపించటం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళకి కూడా నేను అదే రిక్వెస్ట్ చేశాను. ఎన్నో రకాలు, చిందు నృత్యం అంటారు, పేరి నృత్యం అంటారు, డప్పు నృత్యం అంటారు, ఏదేదో రకరకాల పేర్లు పెట్టి పిలుస్తున్నారు. కానీ దానికంటూ ఒక గొడుగు, ఒక కరెక్ట్ ఫామ్లో ఒక పేరు అనేది మనకు కావాలి కదా. ఇప్పుడు మాకు కూచిపూడి, కూచిపూడిలో మాకు తరంగాలు, జావలీలు, తిల్లానాలు, అష్టపదులు, ఇలా చాలా రకరకాల ఉన్న వాటికి ఒక గొడుగు కూచిపూడి. బట్ ఇక్కడ ఉన్న ఆర్ట్ ఫామ్స్కి కూడా ఒక గొడుగు కాకతీయం అనేసి ఉంటే బాగుంటుంది అనేసి. అంటే ఇప్పుడు నేను చేసింది కాకతీయం పార్ట్1లో భ్రమరి అని, కందుక నృత్యం అనేసి, కొల్లాటము, లాస్యాంగము, అలానే కాకతీయం పార్ట్ 2లో రాసకము, గొండలి, చారణ, శివప్రియము, ఇవన్నీ కూడా జాయప్ప గారు రచించినవి. వీటిల్లో ముఖ్యంగా భౌమీచారీసు, ఆకాశచారీసు, భ్రమరీసు, ఈ విధంగా బాహ్య భ్రమరీసు, శిరోభ్రమరీసు, ఇవన్నీ కూడా స్థానకాసు, భేదాసు, అంగాసు, ఇవన్నీ ఉపంగాసు, ఇవన్నిటితోటి కంప్లీట్గా ఒక సర్టిఫికెట్ కావాల్సిన విధంగా దాన్ని డిప్లొమాకి, ఎంఏ చేయటానికి, పిహెచ్డీలు చేయటానికి సులువుగా దానిని ఒక 10 ఇయర్స్ నుంచి దీని మీదే ఒక శ్వాసగా ఎంతోమంది స్కాలర్స్ని నేను వాళ్ళని కలిసి కాకతీయం అనేసి ఒక బుక్ రాశానండి.
1: జాయప సేనాని స్వయంగా యోధుడు, సేనాని అయినా అప్పటి కళారూపాలు అంటే ప్రజల్లో అప్పటికే ఉన్నటువంటి జానపద నృత్యాల్ని, వీర నాట్యాన్ని వాటిని కలిపి ఒక లక్షణ గ్రంథంగా నృత్య రత్నావళిని అందించాడు. అది నేపథ్యంగా మీరు ఈ రాష్ట్రానికి ఒక కళారూపాన్ని తీసుకురావాలన్న తపస్సు కొనసాగుతోంది. మీ తపస్సు ఫలించాలని ఆశిస్తూ మరి పద్మశ్రీ పద్మజ గారికి ఆకాశవాణి పక్షాన, మా శ్రోతలందరి పక్షాన ధన్యవాదాలు. నమస్తే.
0: థ్యాంక్ యూ సో మచ్ అండి, నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు.

0: ఆకాశవాణి ద్వారా మీ ముందుకు వచ్చి నా రెండు మాటలు మీ అందరికీ చెప్పుకోగలిగాను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ నాకు టైం ఇచ్చి వినినందుకు థ్యాంక్ యూ సో మచ్.
1: ఇంతవరకు శాస్త్రీయ నృత్య కళా ప్రక్రియలో పద్మశ్రీ పురస్కారం అందుకున్న డాక్టర్ పద్మజారెడ్డి గారితో పరిచయం విన్నారు. నిర్వహణ శ్రీ మడిపల్లి దక్షిణామూర్తి, సహకారం శ్రీ గోపిశెట్టి కార్యవర్ధి, శ్రీ జాజుల ప్రభాకర్, పర్యవేక్షణ శ్రీ అవధానుల శ్రీహరి. తెలుగు పద్మాలు పద్మశ్రీ అవార్డు గ్రహీతల పరిచయాల ధారావాహిక ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.

మీరు ఇంతవరకు 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో

ఆకాశవాణి చిత్రగీతాలు వింటారు. ముందుగా వినండి మహర్షి చిత్రం కోసం దేవిశ్రీ ప్రసాద్ పాడిన పాట. రచన శ్రీమణి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

మీరు విన్న ఆ పాట ఓ బేబీ చిత్రం కోసం నూత్న మోహన్ పాడిన పాట, రచన భాస్కర్ భట్ల, సంగీతం మిక్కీ జే మేయర్. శ్రోతలు చిత్రసీమ సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు వినండి మేజర్ చిత్రం కోసం సిద్ శ్రీరామ్ పాడిన పాట, రచన కృష్ణకాంత్, సంగీతం శ్రీచరణ్ పాక్.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. అక్రమ వలసలు, ఇతర అసహజ కారణాల వల్ల జరుగుతున్న కృత్రిమ జనాభా మార్పులపై కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నత స్థాయి కమిటీ ఈ సమస్యను ఎదుర్కొనేందుకు చట్టం అవసరమా లేదా అనే విషయాన్ని కూడా అంచనా వేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. దేశ పారిశ్రామిక ఆర్థిక వికాసం దిశగా బొగ్గు వాయువీకరణ కీలక పునాదిగా మారుతుందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఇది ఇంధన కార్యక్రమంగా మాత్రమే పరిమితం కాకుండా దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు మార్గం సుగమం చేస్తుందని తెలిపారు.

భారత మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా నివాళులు అర్పించారు. రాష్ట్రంలోని ప్రతి పౌరుడికి అందుతున్న సంక్షేమ పథకాల వివరాలన్నీ ఒకే కార్డులో ఉండేలా సమగ్ర సంక్షేమ కార్డును రూపొందించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల ప్రక్రియను వేగవంతం చేసేందుకు సమీక్షా సమావేశాలు నిర్వహిస్తున్నామని పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలిపారు. టీపీసీసీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ సాయంత్రం హైదరాబాద్లోని గాంధీభవన్లో సమావేశం కానుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ఎస్ఐఆర్ అంశాలపై ఈ సమావేశంలో చర్చించనున్నారు. కేంద్రీయ ఇతర భాగస్వామ్య విశ్వవిద్యాలయాల్లో ప్రవేశాల కోసం నిర్వహించే కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ అండర్ గ్రాడ్యుయేట్ సియుఈటీ యూజీ 2026 పరీక్షలకు సంబంధించి సవరించిన తేదీలను, అడ్మిట్ కార్డులను జాతీయ టెస్టింగ్ ఏజెన్సీ విడుదల చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫైడ్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 3:00 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలు వింటారు.

0: ఆకాశవాణి అమ్మ ప్రేమ నాటకం. రచన ఎన్ దీనబాంధవ. నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. సహకారం డి పరమేశ్వరాచారి. ఇందలి పాత్రలు, పాత్రధారులు: సుభద్ర బిహెచ్ కళ్యాణి, సుందరమూర్తి మల్లాది గోపాలకృష్ణ, కళ్యాణి బాలకామేశ్వరి, యోగేంద్ర కేతోజు భానుప్రకాష్, కీర్తన ఎన్ వాగ్వేద, టీచర్ నాగమణి, ఆటోవాడు ఎస్ రవికుమార్. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ.
1: అబ్బబ్బబ్బా, బారెడు పొద్దెక్కింది, ఇప్పటిదాకా లేవకుండా పడుకుంటే ఎట్లా? వీధిలో అందరూ చక్కగా ఇల్లుడ్చి వాకిలుడ్చి ముగ్గులు పెట్టుకుని ముద్దుగా ఉంచుకుంటుంటే నా కోడలు మాత్రం దర్జాగా 8 లేచి ఏమరపాటు. ఏం లాభం, ఏదైనా అదృష్టం ఉండాలి.
2: ఇదిగో సుభద్ర, ఈ తింగర్ కూతలే వద్దనేది, కాలం మారుతూ వస్తోంది, మనం కూడా సర్దుకుపోవాలి.
1: లేచారా? ఇంకా భజనకారులు రాలేదే అనుకుంటున్నాను. వచ్చారుగా, ఇంకా మోగించండి కోడలి కొత్త రాగం.
2: శ్రీమతి, ప్రతిదీ అద్దంలో పెట్టి చూడొద్దే, మనం రాశి రంపాన పెడుతున్నాం అనుకుంటారు. ఇది 5G యుగం, లోకమంతా కొత్త పోకడలు, కొత్త పుంకాలు తొక్కుతూ ఉంటే సంప్రదాయమని, సన్నాయి మేళమని కూన్రాగాలు తీయకు, ఊరుకో.
1: అబ్బబ్బా, ఇప్పుడు చూసిన కోడల్ని వెనకేసుకురావడమే తప్ప చెప్పింది అర్థం చేసుకోరు.
3: అప్పుడే తెల్లారిందా? అమ్మో, టైం ఏంది, అందుకే అనుకుంటా అత్తగారు అలా శ్లోకాలు పాడుతున్నారు.
4: అప్పుడే తెల్లారిందా కళ్యాణి?
3: ఏ వినపటం లేదా మీ అమ్మగారు ఉపన్యాసం?
4: అబ్బా, ఏదో పెద్దది, ఇంట్లో అన్ని సక్రమంగా క్రమశిక్షణగా ఉండాలని తపన ఆమెది, అంతేగాని అమ్మకు నువ్వంటే పిచ్చి ప్రేమనోయ్.
3: అదే అనుకుంటున్నారు ఊళ్ళో అందరును. లేచింది మొదలు లైట్ స్టార్ట్ అన్నట్టు పొద్దున్నే ఎందుకు అని ఆలోచన కూడా ఉండదు మీ అమ్మకి, ఒకటే నస.
4: కళ్యాణి, ఆమెకు మాత్రం ఎవరున్నారు చెప్పు, మనం తప్ప.
3: అందుకే తప్పడం లేదు ఈ తిప్పలు. ఈవేళ సండే, పాపకి స్కూల్ లేదు, అయ్యో కాసేపు అలా రెస్ట్ తీసుకుంటుంది, పోనీలే అని ఊరుకోవచ్చు కదా. లేవగానే ఈ చాటభారతం అవసరమా చెప్పండి.
4: కళ్యాణి, ప్రతి విషయాన్ని భూతద్దంలో చూడకు, ఆమె చెప్పేవన్నీ మన మంచికే కదా.
3: మన మంచికే అయ్యుండొచ్చు, ఒకసారి రెండు సార్లు, ప్రతిసారినా అండి, నేను కూడా మనిషినే కదా, నాకు కూడా మనసు ఉంటుంది కదా. అంతేలే, ఎంతైనా మీ అమ్మగారు కదా, అలాగే అంటారు.
4: బా కళ్యాణి,
3: నా బాధ మీకు ఎప్పుడు పట్టింది కనుక

0: అమ్మా కళ్యాణి,
1: చెప్పండి మావయ్య గారు.
0: కొంచెం కాఫీ పెట్టమ్మా.
1: అలాగే మావయ్య గారు, ఇప్పుడే తీసుకొస్తాను.
2: చిన్నది లేచిందా? అది కూడా అలాగే పడుకుందా?
3: అమ్మా, ఇవాళ ఆదివారం, అందరికీ సెలవు ఉంటుంది, కానీ నీకు మాత్రం ఉండదు.
2: అంటే ఏంట్రా, ఆదివారం భోజనం చెయ్యమా? టీలు టిఫిన్లు తినవా? కావాలంటే ఒక 6-7 వరకు పడుకోవచ్చు, పర్వాలేదు. కానీ మరీ 8 గంటల వరకు పడుకోవడం, మీ అలవాట్లు పిల్లలకి నేర్పి వాళ్ళని కూడా పాడు చేయకండి.
3: అబ్బా అమ్మా, ఇంకా ఆపే.
1: ఇదిగోండి మా అయ్య గారు కాఫీ.
0: ఆహా, నీ చేతి కాఫీ తాగాలంటే అదృష్టం ఉండాలమ్మా.
2: అదే చేత్తో మాకు ఇవ్వచ్చు కదా.
1: ఇదిగో తెచ్చాను అత్తయ్య అందరికీను.
0: ఇస్తుందే ఇస్తుంది, ఇటొక మాట అటొక మాట అని గొణుగుతూ ఉంటావే, అయినా ఇస్తూనే ఉంటుంది.
2: ఆపుతారా మీనా సార్? ఏమండి, నేనేమన్నా చెడు చెబుతున్నానా? అది నాకు కూతురు లాంటిదేగా, బాగుండాలని నా తాపత్రయం. అంతేగాని నాకేమైనా శత్రువు ఆ పిల్ల? ఏమ్మా కళ్యాణి, నా మాటలు నీకు ఏమైనా ఇబ్బందిగా ఉన్నాయా?
1: ఏం లేదులేండి అత్తయ్య, ఆయన అన్ని పట్టించుకుంటే పనట్లా సాగేది.
0: చూసావటోయ్ నా కోడల మంచితనం.
2: నేనేమన్నా కాదన్నానా? అయినా ఇరుగు పొరుగు నా కొడుకుని కోడలనంటే నాకు ఇష్టం ఉండదండి. అందుకే ఎవరైనా ఒక్క పల్లెత్తు మాటన్నా నా మనసు చివుక్కుమంటుందమ్మా. అందుకే కాస్త కోపంగా గుణిగినా నువ్వేం పట్టించుకోకు తల్లి. ముసలితనం వచ్చింది, పోనీలే మా అత్తయ్య కదా అని ఊరుకోమ్మా. అంతేగాని మనసు మీదకి తీసుకోకమ్మా. ఏ
1: సరే అత్తయ్య, నేనేవన్నీ అనడం, మళ్ళీ బయటకు మాత్రం ఏదో బతిమాలడం.
4: గుడ్ మార్నింగ్ తాతయ్య, గుడ్ మార్నింగ్ నానమ్మ.
0: అరే రే రే రే, మా బంగారం లేచింది, గుడ్ మార్నింగ్.
2: బంగారం ఏంటే పొద్దుకేదాకా పడుకోవడం?
4: ఇవాళ సండే కదా నానమ్మ, రోజు పొద్దునే లేచి వెళ్తున్నావు కదా స్కూల్కి.
2: చిచి, వెళ్ళి ఆ మొహం కడుక్కోపో.
4: మా మంచి నానమ్మ.
2: బంగారు తల్లి, వెళ్ళు వెళ్ళి మొహం కడుక్కోపో.
4: ఇవాళ సండే నానమ్మ.
3: విన్నావా అమ్మా, అది కూడా సండే అనే అంటుంది. నీకే హాలిడే లేదు, వర్కింగ్ డే లేదు.
2: సరేలే, అందరూ నాకు చెప్పేవాళ్ళే.
4: అమ్మా, నాకు ఇవాళ బిర్యానీ తినాలని ఉంది.
1: కీర్తన, నిన్నే హాస్పిటల్కి వెళ్ళొచ్చాం కదే, వద్దు, కావాలంటే వచ్చే వారం చేసుకుందాం.
4: చూడు నానమ్మ.
2: అయ్యో, దానికి తినాలని ఉవ్విళ్ళు ఊరుతున్నట్టుందే, చేయొచ్చు కదా కళ్యాణి.
4: మా మంచి నానమ్మ.
2: బంగారు తల్లి అడగడం, నానమ్మ నీకు సపోర్ట్ చేయకపోవడం.
3: అమ్మా, దాన్ని మరీ గారాభంగా తయారు చేయకు. నిన్నే డాక్టర్ ఇష్టం వచ్చినట్టు ఆయిల్ ఫుడ్ పెట్టకండి, తన ఆరోగ్యం బాగులేదు అన్నారు.
2: ఏడ్చినట్టే ఉంది, ఏం కాదు, ఒక్కరోజు తింటే కొంపలే మునిగిపోవు.
3: అమ్మా, నువ్వు అలా నెత్తికెక్కించుకోబట్టే రోజు రోజుకి దాని అల్లరి మితిమీరిపోతుంది.
2: అంటే ఏంట్రా, పిల్లలు కాకపోతే మీరు చేస్తారా అల్లరి? కళ్యాణి,
1: ఏంటత్తయ్యా?
2: ఖచ్చితంగా ఇవాళ బిర్యానీ వండాల్సిందే.
4: నానమ్మ కీజే, నానమ్మ కీజే.
0: ఒసే బుడంగి, మీ నానమ్మ నీకు ఓటు వేస్తే నువ్వు ఖచ్చితంగా గెలిచి తీరాల్సిందేనే.
5: యాండి, ఒకసారి కిచెన్ లోకి వస్తారా?
3: వస్తున్నా వస్తున్నా.
1: రోజు రోజుకి వీళ్ళ పైత్యం ఎక్కువైతుంది. అరే, పిల్లకు ఆరోగ్యం బాగాలేదని చెప్పినా ఆహా, ఆవిడగారు చెప్పిందే జరగాలి. చిచి, ఏం జన్మో ఏంటోనది.
3: కళ్యాణి, సరే సర్లే, ఏదో చిన్నది మొండికేస్తే అమ్మలా చెప్పింది, ఈ ఒక్క వారం చెయ్యి.
1: చెప్పండి ఇంకా, ఆమెకి ఎవరున్నారు, మనం తప్ప మనమే అంతా అంటారు కదా, కానీ అసలు మన మాటలంటే లెక్కలేదండి ఆవిడకి.
3: అరే, చిన్న విషయానికి ఎందుకు అలా గునుగుతావు?
1: మీకు చిన్న విషయమేనండి, నేనే ఈ ఇంట్లో ఒక చీడ పురుగుని. మీరు ఏమన్నా నేను మెదలకుండా పడుండాలి. మీరు అందరూ ఒకటేనండి.
3: కళ్యాణి, ఇదంతా నీ కుటుంబం కూడా, అలా ఎందుకు ఆలోచిస్తావు?
1: ఏం కాదు, మీరంతా ఒకటే అండి.
3: ఇదిగో కళ్యాణి, చీటికి మాటికి మీరంతా ఒకటే, మీరంతా ఒకటే అని అనకు చూడు చెప్తున్నా.
1: అంటాను అంటాను అంటాను, పెళ్ళై 13 సంవత్సరాలు అయింది, ఏ చెయ్యాలన్నా ఎక్కడికెళ్లాలన్నా ఏం తేవాలన్నా నాకంటూ స్వతంత్రం ఉందా? ప్రతి పనికి పర్మిషన్ కావాలి, నేను ఇంట్లో ఒక పని మనిషిని మాత్రమే, అంతేనండి.
3: అంటే మేము నిన్ను రాసి రంపన పెడుతున్నావా?
1: మీరు కాదండి, మీ అమ్మగారు. ప్రతి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి భూమి చుట్టూ గుండ్రగా తిప్పి అనేవన్నీ అనేసి నా కోళ్లన్నా నా కొడుకన్నా ప్రేమ అని కపట ప్రేమ ఉలకపోస్తూ ఉంటుంది.
3: కళ్యాణి, అమ్మ గురించి అలా పిచ్చి పిచ్చిగా వాగకు.
1: చూసారా, ఉట్టిగా చెప్పినందుకే ఉలిక్కి పడితే ఊరంతా వినిపించేలా నా మీద అరుస్తోంది. మీ అమ్మ, అది కనిపించడం లేదా మీకు?
3: కళ్యాణి, నోటికొచ్చినట్టు మాట్లాడొద్దు.
1: మాట్లాడతానండి మాట్లాడతాను. పెళ్ళయిన దగ్గర నుండి ప్రతిరోజు ఈ బాగోతం నాకు తప్పడం లేదు. వారం మొత్తం పొద్దున్నే లేచి పని కట్టుకుని చేస్తాను.

0: పడుతుంది. అరే ఒక్కరోజైనా పడుకుంటే అయ్యో పాపం అన్నదే, అది మీకు అర్థం కావట్లేదా?
1: కళ్యాణి బయట జనం చూస్తే బాగోదని, అది మనకు మంచిది కాదని తన అభిప్రాయం. అంతేగాని నిన్ను పడుకోవద్దని కాదు.
0: చూడండి, ప్రతిదీ మీ అమ్మ చేస్తేనేమో న్యాయం, నేను చేస్తేనేమో అన్యాయం, అంతే కదా?
1: అలా అని నేను అనలేదే.
0: మరి ఇంకేంటండి, ఏ చెప్పినా అమ్మకు తోడుండి నన్ను మాత్రం ఏకాకిని చేస్తారు. అంతేగాని అయ్యో పాపం ఇది గొడ్డు చాకరీ చేస్తుంది నిజమే కదా, దీనికి ఇబ్బంది కలుగుతుందేమో అని ఆలోచిస్తారా? అస్సలు ఆలోచించరు. పెళ్ళాన్ని కదా కుక్కిన పేన్లా పడుంటుంది, అదే కదా మీ తంతు.
1: నీకు ఎన్ని చెప్పినా అర్థం చేసుకోవు, అసలు నువ్వు మనిషివే కాదు.
0: అంతే అంతే, మీరు చెప్పినవన్నీ చేసి నోటిదాకా తెచ్చి ఇస్తుంటే మనిషిలా ఎలా కనపడతాను, జంతువులాగే కనపడతాను.
1: అంటే ఏంటి, నువ్వు చేసి పెడుతుంటే మేము కూర్చొని తినే గాడిదలా కనపడుతున్నావా?
0: అలా అని నేను అనలేదే. 13 సంవత్సరాలుగా నేను ఇంట్లో ఒక బానిస, మీరందరూ రాజవంశీయులు.
1: బానిసల బ్రతకడం దేనికి, కావాలంటే ఇల్లు వదిలి వెళ్ళిపో.
0: పోతానండి పోతాను, ఏమైనా దిక్కులేదాన్ అనుకుంటున్నారా ఏంటి?
2: ఒరేవరి ఏమిట్రా మీ వాదనలు, మితిమీరిపోతున్నాయి.
0: రండి రండి, మీ వల్లే నా సంసారం మొత్తం నాశనం అవుతోంది.
2: నా వల్ల
0: కాకుంటే ఏనాడు పన్నెత్తి ఒక్క మాటనని నా మొగుడు ఈవేళ నన్ను ఇల్లు వదిలి వెళ్ళిపోమంటున్నాడు.
2: ఒరే అలా ఎలా అంటావు, ఇది దానిల్లు కూడా.
0: అబ్బబ్బబ్బా ఎంత బాగా నటిస్తున్నారండి, ప్రతి క్షణం నన్ను వేధించడమే కాకుండా ఏదో ఉద్ధరిస్తున్నట్టు మళ్ళీ నటన ఒకటి.
1: కళ్యాణి
2: ఆడపిల్ల మీద చేతుతావా, బుద్ధిందా? అమ్మ కళ్యాణి, నేను చేసిన తప్పే, మీ ఇద్దరిని ఇబ్బంది పెడుతున్నాను, కానీ ఎప్పుడూ నీ మంచి కోరుకుంటానే తప్ప నువ్వేవీ నాకు శత్రువు కాదమ్మా.
0: అదే అదే చూస్తూనే ఉన్నాళ్ళండి, చేసేవన్నీ చేస్తున్నారుగా.
1: చూసావా చూసావా అమ్మ, దాని పొగరు నువ్వెందుకమ్మా తనని ప్రతిమలాడతావు.
2: నువ్వు నోరు అమ్మా, ఈ గొడవ అంతటికీ కారణం నేనే. చూడు ఇవాళ బిర్యానీ ఇవ్వద్దు ఏమొద్దు, కావాలంటే నేను చిన్నదానికి నచ్చ చెప్తాను, మీరిద్దరు గొడవ ఆపండిరా.
0: అంటే నన్ను శత్రువు చేసి మీరందరూ సంతోషంగా ఉంటారు, చివరికి చివరికి చిన్నపిల్ల దాని దగ్గర కూడా నాకు మర్యాద ఇవ్వరు, అంతే కదా?
2: చచ్చా అలా కాదమ్మా, మీరిద్దరూ ఇలా గొడవ పడ్డం ఇంటికి మంచిది కాదమ్మా. ఒరే అసలు నువ్వు అలా బయటికి వెళ్ళు, వెళ్ళు.
1: వెళ్తా వెళ్తా, ఈ దరిద్రాన్ని చూస్తూ బాధపడే కన్నా బయటి ప్రపంచమే మేలు.
0: చూసారా మీ వల్ల మా ఇద్దరికి ఇలా గొడవలు, చిచ్చి పాడు బతుకున్నారు.
2: అమ్మా అమ్మా అలా బాధపడుతూ లోపలికి వెళ్ళకమ్మా. కళ్యాణి తలుపు తీయమ్మా, బయటికి రామ్మా. నేను అలా చిన్నదానికి సపోర్ట్ చేసి ఉండకూడదు, తప్పంతా నాదే కళ్యాణి. కళ్యాణి బయటికి రామ్మా. అమ్మా కళ్యాణి తలుపు తీయమ్మా, నా మాట విను.
0: నాతో మాట్లాడదు, చేసినవన్నీ మీరే చేసి మళ్ళీ ఎందుకు ఇలాగా?
3: అలా గట్టిగా గుంజకమ్మా తల నొస్తుంది.
0: ఏ నోర్మి ఎలా వేయాలో నాకు తెలీదా, ఈవేళ కొత్తగా వేస్తున్నానా ఏంటి?
3: అబ్బా అమ్మా తల నొస్తుంది.
2: అయ్యయ్యో చెట్టి తల్లి, పోని నేనైనా?
3: ఆ నానమ్మా వెయ్యి.
0: అత్తయ్య ప్రతి దాంట్లో ఇలా రాకండి, నేను వేస్తున్నాను కదా.
3: అమ్మా నానమ్మ వేస్తుందిలే, నువ్వు గట్టిగా అలా అవుతున్నావు.
0: ఏ నోర్మి నేను వేస్తున్నాను కదా.
2: కళ్యాణి పిల్ల ఏడుస్తుందమ్మా, అలా ఇబ్బంది పెట్టకు.
0: అత్తయ్య మీకో దండం, నాకు ఈ కాస్త మర్యాద అయినా ఉండనివ్వండి ప్లీజ్.
1: కళ్యాణి మాటి మాటికి ఏమవుతుంది నీకు, అది ఏడుస్తుంది కదా, అదన్నా అర్థమవుతుందా లేదా నీకు?
0: జడ వేయడం కూడా మీ అమ్మ నాకు నేర్పించాలా ఏంటి?
1: అరే పిల్ల ఏడుస్తుంది, నొప్పిగా ఉందని బాధపడుతుంది, అర్థం చేసుకోవా నువ్వు.
3: నాన్న నానమ్మ వేస్తా అన్నా అమ్మ వినడం లేదు.
0: చెప్పవే, రోజు వేస్తే వేయించుకుంటావు, ఇవాళ ఏం జరిగింది? అరే తలంటు పోసాను, జడ మొత్తం పచ్చిగా ఉంటుంది, కొంచెమే నొప్పి లేస్తే ఓర్చుకోలేవా?
1: కళ్యాణి అది చిన్నపిల్ల, ఎందుకే కోపం, అర్థం చేసుకుని కొంచెం మెల్లిగా వేయొచ్చుగా.
2: ఒరేయ్ నువ్వు నోర్మై, ఇవి ఆడవాళ్ల పనులు, నువ్వు వదిలే వెళ్ళు.
0: ఈ ఇంట్లో నాకు అస్సలు మర్యాద లేదు, ఎవరే చెప్పినా నోరు మూసుకుని పడి ఉండాలి, అంతే కదా? పోమ్మా పో, మీ నానమ్మతోటి జడించుకో, పోవే.
3: అమ్మా అలా కోపంగా వెళ్ళకు, నానమ్మ చూడు.
2: అయ్యయ్యో చిట్టి తల్లి, నేను జడైనా రామ్మా, అమ్మేదో హడావిళ్ళు అలా చేసింది గాని నువ్వంటే అమ్మకి చాలా ఇష్టం, నేను జడేస్తానుగా, ఇలా రా కూర్చో.
3: నానమ్మ అమ్మకెందుకు అసలు కోపం?
2: కోపం ఏం లేదమ్మా, నువ్వు కొంచెం ఓర్చుకోక అలా అమ్మని ఇబ్బంది పెట్టావు కదా, అంతేగాని మీ అమ్మకి నాన్నకి నాన్నమ్మకి

0: తాతయ్యకి నువ్వంటే చాలా ఇష్టం. కాదు కాదు, ప్రాణం.
1: సారీ నాన్నమ్మా, కొంచెం గట్టిగా చెడేస్తుంటే నొప్పి అనిపించింది, అందుకే ఏడ్చా. ఇంకోసారి ఇలా ఎప్పుడు ఏడవను, అమ్మను కూడా ఇబ్బంది పెట్టను.
0: అమ్మయ్యా చూడు నీ జడ ఎంత బాగుందో.
1: నిజమే.
0: చూడు అమ్మ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పు, ఇంకోసారి ఇలా ఏడవను అని కూడా చెప్పు.
1: అమ్మా సారీ.
2: ఏం అక్కర్లేదు, నీ సారీలు మర్యాదలు. ఇదిగో ఈ బ్యాగ్, ఇందులో నీకు 10 రోజులకు సరిపడా బట్టలు పెట్టాను. ఇదిగోనే నువ్వు అడిగిన 1000 రూపాయలను. మీ నాన్నమ్మకు చెప్పు నువ్వు 10 రోజులు టూర్కి వెళ్తున్నావు అని. మళ్ళీ నేను చెప్పలేదని నా మీద విరుచుకుపడతారు.
0: అవునా చిట్టి తల్లి?
1: అవును నానమ్మా, మర్చిపోయా.
0: ఏమండి విన్నారా, చిట్టి తల్లి టూర్కి వెళ్తోందట.
3: బంగారం నిజమా?
1: అవును తాతయ్య.
3: నువ్వు టూర్కి వెళ్తున్నావా? మమ్మల్ని వదిలి ఎలా వెళ్తావురా?
1: తాతయ్య ప్లీజ్, ఒక 10 రోజులే కదా, వెంటనే వచ్చేస్తా.
3: 10 రోజులే? మా ప్రాణం అంతా మీ మీదే కొట్టుకుంటుందమ్మా.
1: అయ్యో తాతయ్య, నేను అక్కడే ఉండనుగా, మళ్ళీ వచ్చేస్తా. నాన్నమ్మ మీరు ఇద్దరు గొడవ పడకండి, సరేనా?
3: అలాగే చిట్టి తల్లి. అదిగో మీ స్కూల్ వ్యాన్ వచ్చినట్టుంది, పద పద.
1: బాయ్ తాతయ్య.
3: బాయ్.
1: బాయ్ నాన్నమ్మ.
0: బాయ్.
1: బాయ్ అమ్మా.
2: జాగ్రత్త. బాయ్ బాయ్.
0: జాగ్రత్త అమ్మా.
4: బాయ్ అమ్మా.
0: ఏమండి మన కళ్యాణి యోగి ఇద్దరు బాగా గొడవ పడుతున్నారండి.
3: చూడు సుభద్ర, ప్రతి విషయాన్ని మనం భూతద్దంలో చూడొద్దు. నేను నీకు ఎప్పటి నుండో అదే విషయాన్ని నీకు చెప్తూనే ఉన్నాను.
0: నిజమేనండి, నిన్న కళ్యాణి కూడా నా మీదే చిరాకు పడింది. ఏమండి నేనేమన్నా కోపంతో అంటానా? వాళ్ళు బాగుపడాలనే కదా, ఎందుకు అర్థం చేసుకోరు?
3: పిచ్చిదానా, లోకం పోకడ మారింది, కాలమే వివిధ రకాల మార్పులకు దారితీస్తుంది. మనం లెక్క ఏది ఏమైనా అన్నిటికీ మౌనమే పరిష్కారం. చూస్తూ ఊరుకోవడమే మనకు మంచిది. ఒక వయసు వచ్చాక నిదానమే ప్రధానం. అయినా ఇప్పుడు వాళ్ల కాలమే నడుస్తోంది. వాళ్ళు ఎలా అంటే అలా ఉండడమే. కోపతాపాలకు పోయి నా అనుకున్న వాళ్లను దూరం చేసుకుంటే ఏం లాభం? ఊరుకో, అన్ని పిచ్చాలోచనలు వద్దు.
0: నిజమేనండి, ఒక వయసు వచ్చాక అన్నిటినీ తగ్గించుకోవడమే అందరికీ మంచిది. అయ్యయ్యయ్యో, పొయ్యి మీద అన్నం మాడిపోతుందే. ఈ కూర ఏమో మాడి మసైపోయింది, చూసుకోవద్దు. అబ్బబ్బబ్బబ్బా, ఈ కిచెన్ అంతా చూడు, ఎక్కడ గిన్నెలు అక్కడే. కిచెన్ అంతా ఇలా ఉంచొచ్చా? ఏం చేస్తోందో ఏమో ఈ కళ్యాణి. కళ్యాణి, కళ్యాణి.
2: నేను చేస్తూనే ఉన్నా అత్తయ్య, కొంచెమే కదా మాడిపోయింది, అయినా ఎందుకు అలా అరుస్తున్నారు?
0: ఏంటమ్మా, చూసుకోవద్దా అంటున్నా. చూడు ఆ గిన్నెలు ఎందుకు అలా ఉంచుతావు? ఎప్పటికప్పుడే కడిగి పెట్టుకుంటే ఇల్లు శుభ్రంగా ఉంటుంది అంటున్నా.
2: అత్తయ్య, ఈ కిచెన్ లో మీకేం పని? ఏం చేసినా మొత్తం చేయాల్సింది నేనే కదా, నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి.
0: ఎందుకే అలా ప్రతి విషయానికి విసుక్కుంటావు? ఇప్పుడు నేనేమన్నానని?
2: నా మాటే అంత అత్తయ్య, నేను ఏదన్నా విసుక్కున్నట్టు కోపంగా ఉన్నట్టే ఉంటుంది మీకు.
0: సర్లేమ్మా నీ ఇష్టం.
4: కళ్యాణి, నేను ఆఫీస్కి వెళ్ళాలి, బాక్స్ రెడీ అయ్యిందా?
2: ఇదిగో వస్తున్నానండి. ఏమండి కూర కొంచెం మాడిపోయింది, బెడ్రూమ్ లో మీ డ్రెస్ ఐరన్ చేస్తున్నా. ఈ మాడింది మీరు తీసుకెళ్తే తెల్లారనే ఇంకో కూర పెట్టాను.
4: ముందే శ్రద్ధగా చూసుకోవాలి కదా, రోజు ఆఫీస్కి లేటుగా వస్తున్నా అని ఆ పంచింగ్ మిషన్ కూడా నాకు గుర్తు చేస్తుంది. రోడంతా ట్రాఫిక్, నువ్వేమో ఇంట్లో 9 అయినా బాక్స్ రెడీ చేసి ఇవ్వవు
2: అన్నారా? ఎప్పుడో ఒక్కసారి ఆలస్యమైనా మొత్తం నా వల్లే పని ఆగిపోయింది అంటారు మీరు.
4: అబ్బా నీ వల్లని కాదు, చూడు టైం 9:30 ఇక్కడ నుండి 40 కిలోమీటర్లు వెళ్ళాలి. ఆ ట్రాఫిక్ లో బండి నడిపి వెళ్లేసరికి చాలా ఇబ్బంది అవుతుంది.
2: ఏమండి పొద్దున్నే లేచి అన్ని పనులు చేసి పిల్లని పంపించి మిమ్మల్ని మీ అమ్మా నాన్నని చూసుకోవడం లేదా? నేను కనీసం జాలి పడకపోగా మీ అమ్మ వచ్చి ఇది బాలేదు అది బాలని ఒకటే నస.
4: అబ్బా మళ్ళీ మొదలైందా కళ్యాణి? అరే ఇల్లు బాగుండాలని అడిగిందేమో, అంత దానికి ఎందుకు ఎంచుకుంటావు? అమ్మ చెప్పింది కూడా నీ మంచికే కదా.
2: అంటే నాకు తెలీదా, నేనేమైనా చిన్నపిల్లన? ప్రతిదీ ఆవుకి నచ్చినట్టే జరగాలి. బండెడ్ చాకరీ చేస్తున్నాను, అయ్యో పాపం అందరేంటండి.
4: చూడు కళ్యాణి, చాలా సార్లు చెప్పాను అమ్మను నాన్నను ఏమనొద్దని.
2: వెనకేసుకుని రండి, ఆమె ఏమన్నా ఎన్ని తిట్టినా ఎంత అరిచినా కనపడదు, కానీ నేను ఏమన్నా అంటే మాత్రం మీ కోపం కొట్టుకొస్తుంది. నా వల్ల కాదండి ఇంట్లో ఉండడం, నేను మా పుట్టింటికి వెళ్ళిపోతాను. ఇలా ప్రతిరోజు నరకం అనుభవిస్తూ బ్రతకడం కన్నా చచ్చిపోవడం మేలు.
4: కళ్యాణి, కుటుంబం అన్నాక చిన్న చిన్న గొడవలు సహజం, సర్దుకుపోవాలి. కాని ఇలా మొండికేసి చావు.

0: బతుకని ఎందుకు మాట్లాడుతున్నావు?
1: చాలండి, మీ అమ్మా నాన్న ఇద్దరు ఎప్పుడు నా మీద పడతారు. నాకంటూ ఈ ఇంట్లో ఓ ముద్దు ముచ్చట ఎప్పుడూ ఉండదు. అత్తా మామ సేవేనా? కనీసం మీ అమ్మా నాన్న ఇంకో కొడుకుని కని ఉన్నా నాకు ఈ తిప్పలు తప్పేవండి. నేను మనిషినా లేక యంత్రానా?
0: ఇప్పుడేమంటావు?
1: అనేదేముంటుంది, మీ జీతంలో కొంత డబ్బు మీ అమ్మా నాన్నకిచ్చి వేరే కాపురం పెట్టండి, లేదా ఏ అనాథాశ్రమంలోనైనా పెట్టండి.
0: చూడు కళ్యాణి, ఒక్కగానొక్క కొడుకుని తల్లిదండ్రులను చూడలేక వేరే కాపురం పెట్టించామని ఎవరికైనా తెలిస్తే మన పరువే పోతుంది.
1: మరి మీది మైసూర్ మహారాజా వంశం, పరువు పోతుంది. రండి, వీలైందా వేరే కాపురం, లేదంటే ఇద్దరిని ఏ అనాథాశ్రమంలోనైనా వేయండి. అంతేగాని నన్ను ఇబ్బంది పెట్టద్దండి. ఇంకా ఈ వెట్టి చాకరి నేను చేయలేకపోతున్నానండి.
0: చూడు కళ్యాణి, పెళ్లి చూపుల్లో కూడా నీకు చెప్పాను, అమ్మా నాన్న ఇద్దరు నాతోనే ఉంటారని ముందే చెప్పాను. అప్పుడేమో నువ్వు ఒప్పుకున్నావు. పెళ్ళై 13 సంవత్సరాలు అయ్యింది, నువ్వు ఓర్చుకున్నావు. ఇంకా మహా అంటే ఏదో 5వ 10వ సంవత్సరాలు వాళ్ళుంటారు. ఈ చివరి సమయాల్లో అమ్మని నాన్నని అనాథాశ్రమంలో వదిలేసి బ్రతకడం చాలా తప్పు కళ్యాణి.
1: 13 సంవత్సరాలుగా మీరు చెప్పినట్టే వింటున్నాను కూడా. ఇంకా నా వల్ల కాదండి. చూడండి, నా కూతురు టూర్కెళ్ళింది, అది వచ్చేలోపే వీళ్ళు ఇల్లు దాటాలి, లేదంటే అది కూడా నా మీదే కోపం చూపిస్తుంది. ఈ ఇంట్లో నేను అందరికీ శత్రువుని. తొందరగా మీరు ఆలోచించుకోండి.
0: అమ్మా, అది
2: అంతా విన్నావు నాన్న, చెప్పు మమ్మల్ని ఏం చేయమంటావు?
0: కళ్యాణి చాలా బాధపడుతుంది, చాలా కోపంగా కూడా ఉందమ్మా. నువ్వు సర్దుకోవు, దానికి చెప్తేనేమో అది అర్థం చేసుకోదు.
2: చూడు నాన్న, కావాలంటే ఇక నుంచి కుక్కిన పేరులా పడుంటాను, సరేనా? ముందే నాన్నకి షుగరు, నాకేమో మోకాళ్ళ నొప్పులు, ఇద్దరం చివరి దశకు వచ్చాం. ఇప్పుడు వేరే అంటే ఎలా నాన్న?
3: ఒరే నాన్న, మీ అమ్మకి నేను నచ్చ చెప్తాను, కోడలికి నువ్వు నచ్చ చెప్పు. అంతేగాని వెళ్ళవంటే?
0: అలా అని కాదు నాన్న, ఒక్క నెల రోజుల పాటు.
2: నెల రోజుల పాట? బంగారు తల్లి ఊరి నుంచి రాగానే మేం లేమని తెలిస్తే చాలా బెంగ పెట్టుకుంటుంది. కనీసం నీ కూతురు కోసమైనా మమ్మల్ని ఉండనీరా? కావాలంటే మా వంట మేమే చేసుకుంటాం, మిమ్మల్ని ఇబ్బంది పెట్టాం. నాన్న, చాలా కష్టపడి రూపాయి రూపాయి కూడబెట్టి ఈ ఇల్లు కట్టుకున్నానురా, అర్ధంతరంగా వెళ్ళమంటే ఎలా? ఒక పంచి, ఈ వారం రోజుల వరకు చూడు, ఇద్దరం అన్ని విషయాల్లో ఏం మాట్లాడకుండా ఉంటాం. ఏమండి చెప్పండి, అత్తయ్య మామయ్య అంటూ నోరారా పిలిచి అన్ని బాగోగులు చూసుకుంది కదా కళ్యాణి, ఇప్పుడు ఈ పాడాలోచన ఎందుకు వచ్చిందిరా దానికి?
3: నాన్న నిజమేరా, ఒక్క వారం మమ్మల్ని చూసి ఇంకా మేం మారకపోతే పంపించే నాన్న.
0: నాన్న, అమ్మా ఎలా చెప్పాలి, మీ అందరి మధ్య నేను నలిగిపోతున్నాను. అటు చూస్తే భార్య, ఇటు చూస్తే జన్మనిచ్చిన తల్లిదండ్రులు, ఎవరిని కాదనలేను, కానీ ఎంత నచ్చ చెప్పినా అసలు ఒప్పుకోవడం లేదమ్మా తను. హలో, సహృదయ అనాథాశ్రమమా అండి? నేను యోగేంద్ర అండి, నిన్న సాయంత్రం కాల్ చేశాను కదా. అవును నేనే, ఒక నెల రోజుల కోసం మా అమ్మా నాన్నని తీసుకొస్తానని చెప్పాను కదా. అవునండి, తీసుకొస్తున్నాను. సరే అండి.
2: ఏంట్రా చెప్పావా? అంటే మమ్మల్ని ఆశ్రమంలోకి పంపించాలని ముందే నిర్ణయం తీసుకున్నావా నాన్న?
0: అలా కాదమ్మా.
3: నాన్న వద్దురా, బంగారు తల్లి వస్తే నానమ్మ తాతయ్య కనపడకపోతే బెంగటిల్లి ఇబ్బంది పడిపోతుంది నాన్న.
2: అయ్యో పిచ్చి తండ్రి, వాడు వదిలించుకుందామని చూస్తుంటే వాణ్ణి బతిమలాడుతున్నారేంటండి మీరు?
0: అమ్మా అలా అనుకు.
2: వద్దు బాబు, మేం బట్టలు సర్దుకుంటాం. బట్టలు సర్దుకోవాలా? ఇలా కట్టుబట్టలతోనే బయటికి వెళ్ళాలా? అది కూడా చెప్పు.
0: అమ్మా అమ్మా, నన్ను వేధించకండి, మీ కాళ్ళు పట్టుకుంటాను. అమ్మా నాన్న, ఒక్క నెల రోజులు, కేవలం ఒక్క నెల రోజులు మీరిద్దరు అక్కడ ఉండండి, దానికి అర్థమయ్యేలా నేను చెప్తాను. మళ్ళీ మీ ఇద్దరిని నేనే ఇంటికి తీసుకొస్తాను, అదే పిలుస్తుంది కావాలంటే. దయచేసి నన్ను అర్థం చేసుకోండి అమ్మా. అమ్మా నాన్న, నువ్వు కూడా అర్థం చేసుకోనన్నా.
3: ఒరే నాన్న, అల్లారు ముద్దుగా పెంచుకున్నాం, మేమిప్పుడు అనాథుల్లా బయటికి వెళుతున్నాం.
2: ఏమండి
3: బాధపడకు నాన్న, మీ అమ్మకు నేను నచ్చ చెప్తాను. సుభద్ర తయారవు, ఒక్క నెల రోజులే అంటున్నాడు కదా.
0: అవునా,
3: పర్వాలేదు, వాడు ఎలా ఏడుస్తున్నాడో చూడు. ఏం చేసినా వాడి సంతోషం కోసమే కదా, పద వెళ్దాం.
2: నిజమేనండి అమ్మా. కళ్యాణి వెళ్ళొస్తాం తల్లి, ఒకసారి బయటికి రా అమ్మా. కళ్యాణి
3: కళ్యాణి, మేము వెళ్తున్నాం, కనీసం బయటకు వచ్చి చూడమ్మా.

0: అమ్మా నాన్న అదో మొండి కట్టం, ఎవరి మాట వినదు, వదిలేయండి, పదండి వెళ్దాం.
1: నాన్న యోగి, కోటి ఆశలతో ఈ ఇల్లు కట్టుకున్నానురా, అప్పటికి నువ్వు ఇంకా పుట్టలేదు. సొంతిల్లు వచ్చాకే మనకి పిల్లలని మీ నాన్న, ఈ ఇంట్లోకి వచ్చాకే నువ్వు పుట్టావురా. నువ్వు బుడిబుడి అడుగులేస్తూ ముసిముసి నవ్వులు నవ్వుతూ ఉరుకులు పరుగులు వీళ్ళంతా ఒకటే సందడిరా. నువ్వు పెరిగి పెద్దయి ప్రయోజకుడివై రెండు అక్షింతలు పడితే ఇంకా ఆనందాలు వస్తాయి మాకని కలలుగన్నావురా. కానీ ఇలా అర్ధాంతరంగా అవతలికి పంపిస్తావని కల్లో కూడా ఊహించలేదు రా యోగి.
0: అమ్మా నన్ను క్షమించనమ్మా, క్షమించు నాన్న. అమ్మా ఒక్క నెల రోజులే ఇలా వెళ్ళి అలా వత్తురు కాని దయచేసి బాధపడకండి అమ్మా. అమ్మా బాధపడకమ్మా.
2: ఒరే నాన్న, ఇప్పటి వరకు జీవితంలో ఏం చేసినా నా పిల్లాడు బాగుండాలని, కొడుకు సుఖపడాలని కోటి ప్రయత్నాలు చేశానురా. అందులో ఎన్నో అనుభవాలు, మరెన్నో త్యాగాలు, అందులో ఇదొకటి. పర్వాలేదు నాన్న. సుభద్ర, నువ్వు ఇంటికి వచ్చినప్పుడు కుడికాలు పెట్టిరా అని సంతోషంగా ఆహ్వానించావు, అదే కాలు బయట పెట్టు, నీ కొడుకుకి కోడలికి ప్రశాంతత కావాలి, మనం అనాథాశ్రమంకి వెళ్తున్నాం.
1: మన ఇల్లండి,
2: ఏడవకు సుభద్ర, ఏది జరిగినా మన మంచికే. ఒరే నాన్న, కోడల్ని కూతుర్ని జాగ్రత్తగా చూసుకో.
0: సరే నాన్న. ఆటో వచ్చింది నాన్న.
1: అబ్బా బయట చాలా చల్లగా ఉంది నాన్న.
0: అమ్మా ఉండు, ఇంట్లోకి వెళ్ళి సాల్వా తీసుకొస్తాను. ఇదిగో అమ్మా సాల్వా, కప్పుకో. ఆటో పద.
3: ఎక్కడికి సార్?
0: సహృదయ వృద్ధాశ్రమానికి.
1: ఒరే నాన్న, ఒక్క నెల రోజులే కదా నాన్న నిజంగా?
0: అవునమ్మా, అంతకుమించి ఒక్కరోజు కూడా నేను మిమ్మల్ని అక్కడ ఉండనివ్వను.
1: అదే
2: పర్వాలేదు సుభద్ర, వస్తానంటున్నాడుగా, బాధ పెట్టకు.
1: సరే సరే.
0: ఆటో ఎంతయింది?
3: 100 రూపాయలు సార్.
0: సర్లే నువ్వు వాగు, నన్ను మళ్ళీ తిరిగి దింపుదు. అమ్మా నాన్న జాగ్రత్తగా దిగండి. నువ్వు ఇలా రా అమ్మా. నాన్న నువ్వు కూడా జాగ్రత్తగా దిగు, ఇలా పట్టుకో. నాన్న ఈ ఆశ్రమం మన ఇంటి నుండి 10 కిలోమీటర్లు మాత్రమే ఉంటుంది, మీకు ఏదైనా ఇబ్బంది కలిగితే నాకు ఫోన్ చేయండి, నేను వెంటనే వస్తాను. సరేనా?
2: అలాగే నాన్న, నువ్వు జాగ్రత్త.
0: సరే నాన్న.
1: యోగి
0: అమ్మా
1: ఇలా రా నాన్న. చూడన్న ఈ అమ్మను మర్చిపోవుగా.
0: అమ్మా అవే మాటలు, ఎలా మర్చిపోతానమ్మా?
1: అదే జాగ్రత్త. చాలా చల్లగా ఉందిరా నాన్న బయట, తొందరగా ఇంటికి వెళ్ళిపోనా నాన్న.
0: అమ్మా చల్లగా ఉంది, నువ్వు కూడా ఈ సాల్వా కప్పుకో, వెచ్చగా ఉంటుంది. సరేనా?
1: అలాగే నాన్న.
0: నాన్న జాగ్రత్త, నేను వెళ్ళొస్తాను నాన్న.
1: అలాగే వెళ్ళిరా.
0: అమ్మా వెళ్ళొస్తాను.
1: జాగ్రత్త జాగ్రత్త.
0: ఆటో పద.

0: ఏమండి, కీర్తన వచ్చే టైం అయింది. రాగానే నానమ్మ తాతయ్య ఏరని అడిగితే తీర్థయాత్రలకు వెళ్లారనే చెప్పండి. ఒక 2-3 నెలల వరకు రారని చెప్పండి, లేదంటే మారం చేస్తుంది.
1: నువ్వే చెప్పు.
0: ఇప్పుడు ఏదో కొంపలు మునిగిపోయినట్టు ఆ ఏడుపు మొహం ఏంటండి? కొంచెం నవ్వచ్చు కదా.
1: కళ్యాణి, నన్ను ఇబ్బంది పెట్టకు. అయినా నా మొహమే అంత, పర్వాలేదు. చిన్న తల్లి వచ్చాక అన్నీ నువ్వే చెప్పు.
0: నేనే శత్రువుని. పాడు జీవితం అని పెళ్ళై 13 సంవత్సరాలు, పెళ్ళానికి ఆనందాలు ఏముంటాయి, దాని ఇష్టాలేంటి, ఎప్పుడైనా ఆలోచించారా? లేదు. ఎంతసేపు అమ్మా నాన్న, అమ్మా నాన్న, అలాంటప్పుడు మరి నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నట్టు?
1: అదిగో వ్యాన్ వచ్చింది, అమ్మాయి కూడా దిగుతుంది, వెళ్ళి తీసుకొని రాపో.
2: మెల్లగా దిగండి పిల్లలు, మెల్లగా దిగండి.

0: హాయ్ అమ్మా.
1: ఏంటమ్మా ఫుల్ సీరియస్ గా ఉన్నావు?
2: ఏ లేదమ్మా, పద లోపలికి వెళ్దాం.
0: హాయ్ నాన్న.
3: హాయ్ తల్లి.
0: నానమ్మ తాతయ్య ఎక్కడ? నాన్న దాక్కుని ఉన్నారు కదా. ఏ దొంగలు ఎక్కడున్నారు? తాతయ్య నానమ్మ ఎక్కడున్నారు? ఇంత వెతికినా కనిపించడం లేదేంటి? నాన్న నానమ్మ తాతయ్య ఏరే కనిపించడం లేదు.
3: అది
2: మీ నానమ్మ తాతయ్య తీర్థయాత్రలకు వెళ్లారు. సరే నువ్వు అలసిపోయి వచ్చావు కదా, ఒక వారం రోజుల్లో వస్తారట. ముందు నువ్వు ఫ్రెష్ అవ్వు, టిఫిన్ తిందు గాని.
0: ఏమైంది నాన్న అలా డల్లుగా ఉన్నావు? అమ్మ మళ్ళీ నీతో డిషన్ డిషమా?
3: అదేం లేదమ్మా.
0: మరి తాతయ్య నానమ్మ ఊరు వెళ్లారని బెంగనా?
3: అది
2: ఇదిగో కీర్తన, 10 రోజుల నుండి నీ హోంవర్క్ ట్యూషన్ వర్క్ పెండింగ్ లో ఉన్నాయి, త్వరగా తినేసి అవన్నీ పూర్తి చేయాలి. లేలే.
0: అబ్బా అమ్మ మళ్ళీ మొదలు పెట్టావా?
2: మొదలు పెట్టడం ఏంటే, కుప్పలు కుప్పలుగా పెరిగితే మార్కులు కట్ చేస్తారు, అందుకే అరుస్తున్నా.
0: ఉండమ్మా నాతో మాట్లాడుతున్నాగా.
2: మాట్లాడింది చాలు, వచ్చి హోంవర్క్ స్టార్ట్ చెయ్యి.
0: నాన్న బాధపడకు, నానమ్మ తాతయ్యకు నువ్వన్నా నేనన్నా చాలా ఇష్టం. మా అంటే ఒక 10 రోజులు, అంతకన్నా ఎక్కువ వెళ్ళాలే. సరేనా?
2: వస్తున్నావా లేదా?
0: అబ్బబ్బా అమ్మ వస్తున్నా. అయినా మేము టూర్ కు వెళ్లి స్కూల్ లేనప్పుడు నీకు హోంవర్క్ ఉన్నది మెసేజ్ ఎవరిచ్చారమ్మా?
2: అంటే అది రివిజన్స్ అవసరం కదా, ముందు నీ వెదౌట్ అవుట్ లాపి పుస్తకాలు తీ.
0: అలాగే అమ్మ గారు అలాగే. అమ్మా
2: ఏంటి?
0: నాన్న చూస్తుంటే జాలేస్తుంది.
2: ఎందుకనే?
0: నానమ్మ తాతయ్య ఎక్కడున్నారో అని బాధపడుతున్నట్టున్నాడమ్మా.
2: ఏ నోరు మూసుకోవే, అలా ఏం లేదు. ఇంట్లో గొడవ పడి వాళ్ళు వెళ్ళిపోతే నానెందుకు బాధపడతారు?
0: ఎంతైనా వాళ్ళ అమ్మా నాన్నలు కదమ్మా.
2: ఇదిగో ఇవే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు, చిన్నపిల్లవి చిన్నపిల్లలాగే ఉండు. ముందు బుక్స్ ఓపెన్ చెయ్యి, తిక్క తిక్కగా ఆలోచించి మైండ్ పాడు చేసుకోకు. సరేనా?
0: సరే అమ్మా.
4: ఏమండి, మనల్ని ఆశ్రమంలో వదిలేసి వెళ్ళి 8 నెలలైంది, ఒక్కసారి కూడా వాడికి మనల్ని చూడాలనిపించట్లేదా?
5: చూడాలని ఉంటే ఈ పాటికి వచ్చి ఎలా ఉన్నాము ఎలా బతుకుతున్నామని ఆరా తీసేవాడే కదా. కనీసం డబ్బులు కూడా కట్టడానికి రాకుండా ఆన్లైన్లో పంపిస్తున్నాడు.
4: చివరికి చిన్న తల్లికి కూడా మనం గుర్తుకు రావడం లేదంటారా? అయినా టూర్కి 10 రోజులే కదా వెళ్ళింది, రాగానే దాని మనసు కూడా మార్చేశారంటారా?
5: సుభద్ర ఊరికేం మనసు పాడు చేసుకోకు, ప్రస్తుత లోకమే అలా ఉంది. చిన్నప్పుడు పిల్లల్ని చదువుకోమని హాస్టల్కి పంపితే పెరిగి పెద్దయి ప్రయోజకులయ్యాక తల్లిదండ్రుల్ని పిల్లలు ఆశ్రమాలకు పంపుతున్నారు. బిజీ షెడ్యూల్ అని పనులు ఒత్తిడి అని లోకంతో పాటు మనమేమన్నా వేరా?
4: రోజు పొద్దున్నే చిన్న తల్లిని దగ్గరికి తీసుకుని ప్రేమగా హత్తుకొని గోరు ముద్దలు తినిపిస్తూ ఎన్నెన్నో కథలు చెప్పి కడుపు నిండా అన్నం తినిపించి గాని పంపించేవాళ్ళం కాదు. ఎలా తింటుందో ఏమో.
5: సుభద్ర అంతా నీ పిచ్చి ప్రేమ, ఒకప్పుడు మనం మాత్రం యోగేంద్రకు తినిపించలేదా? ఎవరి పిల్లలకు వాళ్ల పిల్లలంటే ప్రేమ ఉండదా? అది అంతే.
4: మీరెంతైనా చెప్పండి, యోగేంద్ర కోడలి తిప్పలు పడలేక ఇలా మనల్ని పంపించాడు గాని మనమంటే వాడికి ప్రాణం అండి.
5: ప్రాణం, ఆ ప్రాణమే ఉంటే 8 నెలలైంది, 1 నెలలో వచ్చి తీసుకుపోతానన్నవాడు ఒక్కసారైనా వచ్చాడా? అసలు బతుకున్నామా చచ్చామా అని ఆరా తీశాడా? ప్రాణమా పాడా, అదంతా నిప్పిచ్చిగాని.
4: ఏమండి ఒకవేళ ఇద్దరు మనసు మార్చుకుని వచ్చి క్షమించి రమ్మంటే వెళ్దామండి.
5: అయ్యో పిచ్చి సుభద్ర, వచ్చి తీసుకుపోవడం వదిలించుకుని హాయిగా బతుకుతుంటే వస్తారు అని ఎలా పాటికలకంటున్నావు నువ్వు?
4: ఏమోనండి, ఇన్ని రోజులు మనం కనపడకపోయేసరికి కోడలికి కూడా కొంత ప్రేమ వచ్చిండొచ్చు కదా.
5: అసలు ఈ గొడవలు అంతటికి మూల కారణం కోడలే కదా. కుటుంబం ప్రేమ ఆప్యాయతల్ని తెలుసుకోక ఏ చిన్న విషయాన్నైనా సాగదీసి కుటుంబాలను రోడ్డు మీదకి సాగనప్పుతున్నారు.
4: మీరేమన్నానండి, కళ్యాణి పిచ్చిపిల్ల, అన్ని విషయాలు పట్టించుకుని చెప్పేసరికి తప్పుగా ఆలోచించింది కాని అది ఒక కూతురికి అమ్మే కదండి, పోను పోను అన్నీ సర్దుకుంటాయిలేండి.
5: సరే నిన్నింతగా

0: బాధపెట్టిన కొడుకుల్ని కోడల్ని వెనకేసుకొస్తుంటే నేనెందుకు చెడుగా ఆలోచించాలి? అలాగే వెళ్దాం.
1: ఏదేమైనా వాళ్ళిద్దరూ మన పిల్లలండి. వాళ్ళకి ఒక చిన్న పాప. మనం కాకపోతే వాళ్ళకి ఎవరున్నారు చెప్పండి? మనమే సర్దుకుపోదాం. రేపో మాపో రాకుండా ఉంటారా? వాళ్లే తప్పకుండా వచ్చి వాళ్ళది తప్పైందని మన కాళ్ళకి ముక్కి తీసుకెళ్తారు. చూస్తూ ఉండండి.
0: సరే సర్లే, కానున్నది కాక మానదని జరుగుతూ ఉంటే చూద్దాం.
2: అమ్మా, ఇవాళ స్కూల్ వాళ్ళు సోషల్ అవేర్నెస్ ప్రోగ్రామ్ అని బయటికి తీసుకెళ్తున్నారు.
3: అవునులేవే, నిన్ననే మెసేజ్ వచ్చింది నాకు. అందరితో పాటు ఉండు, అయినా అటు ఇటు తిరక్కు, సరేనా?
2: అలాగే అమ్మా. అమ్మా, నానమ్మ తాతయ్య వెళ్ళి 1 ఇయర్ అయింది, ఇంకా ఇంటికి రాలేదు. వాళ్ళతో మాట్లాడదామంటే వాళ్ళ దగ్గరేమో ఫోన్ లేదు. ఎక్కడికి వెళ్ళారో ఏమో. కనీసం నువ్వైనా నాన్న అడిగి పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చు కదమ్మా.
3: ఏం అక్కర్లేదు, వస్తారులే, ఎందుకు బాధపడ్డాం? అయినా తాతయ్య నానమ్మ ఏమైనా చిన్నపిల్లలా తప్పిపోవడానికి?
2: అమ్మా చూడు, జడ ఎంత గట్టిగా వేస్తున్నావు. అదే నానమ్మ అయితే నమ్మదిగా ఓపికగా వేసేది.
3: అంతేనే, అమ్మ అంటే అల్లం, నానమ్మ అంటే బెల్లం. అరే, మొత్తం పనులన్నీ చేస్తోందని అమ్మ మీద కొంచెం కూడా జాలి లేదే నీకు?
2: అమ్మా కోపం ఎందుకు? నాకు నొప్పి పెట్టింది చెప్పాను, ఎందుకు అర్థం చేసుకో?
3: ఏ నోరు మూసుకో, అన్ని పెద్ద పెద్ద మాటలు. అన్ని బుక్స్ సర్దుకున్నావా?
2: అమ్మా ఇవాళ బయటికి వెళ్లేది, అక్కడ బుక్స్ ఎందుకుంటాయి?
3: ఇదిగో, సరే సర్లే, ఇదిగో టిఫిన్, ఇందులో స్నాక్స్ పెట్టానే, ఆకలి అనిపించినప్పుడు తిను, సరేనా? ఇగో వ్యాన్ వచ్చింది, పద పద.
2: బాయ్ అమ్మా.
3: బాయ్ బాయ్, జాగ్రత్త.
4: పిల్లలు అందరూ క్యూ పాటించండి. ఇది సహృదయ అనాథాశ్రమం. మీరందరూ సమాజం పట్ల గౌరవ మర్యాదలతో పెరగాలని, ఇంకా సమాజ సేవ పట్ల అవగాహన రావాలని మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చింది మన స్కూల్.
2: ఇక్కడ ఏముంటుంది టీచర్?
4: సమాజంలో అనాథలైన ముసలి వాళ్లను, పిల్లలు చూడలేని వృద్ధుల్ని ఇక్కడ చేర్చుకుంటారు.
2: అంటే వృద్ధులకి పిల్లలు ఉండరా మేడం? వాళ్ళకి అమ్మా నాన్నల మీద ప్రేమ ఉండదా?
4: ఎందుకుండదు? చూడలేక, బిజీ షెడ్యూల్ అని, ఇబ్బంది అవుతుందని ముసలి వాళ్ళని ఇక్కడ వదిలివెళ్తారు.
2: అయ్యో పాపం.
4: పదండి పదండి, అక్కడందరూ సమావేశమయ్యారు, వాళ్లతో కాసేపు మాట్లాడదాం.
2: అబ్బా వీళ్ళందరినీ చూస్తుంటే చాలా బాధగా ఉంది.
4: అవును పిల్లలు, ఫ్యూచర్లో మీరు కూడా మీ అమ్మా నాన్నల్ని చక్కగా చూసుకునేందుకు, సమాజం పట్ల గౌరవం పెరిగేందుకు ఇవాళ ఈ కార్యక్రమం.
2: పాపం కదా, మా నానమ్మ తాతయ్య కూడా ఇంట్లో నుంచి వెళ్ళిపోయారు, ఎక్కడున్నారో ఏమో. ఆవిడెవరో వెనకాల నుంచి చూస్తుంటే నిజంగా మా నానమ్మలానే ఉంది. ఏమండి మీ పేరేమిటి?
5: తల్లి.
2: నానమ్మ.
5: బంగారు తల్లి, నువ్వా?
2: నానమ్మ ఇక్కడ ఉన్నావా? తాతయ్య కూడా ఇక్కడే ఉన్నాడా?
5: అవును తల్లి.
2: అంటే మిమ్మల్ని అనాథల్లా అమ్మా నాన్న ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారా?
5: లేదమ్మా లేదు, మేమే కొద్ది రోజులు అలా కాలక్షేపం కోసం వచ్చాం. అదిగో మీ తాతయ్య.
2: తాతయ్య.
0: అయ్యో బంగారం, ఎందుకమ్మ ఏడుస్తున్నావు?
5: ఏమండి, మనం ఇక్కడికి అనాథల్లా రాలేదు కదా, కొద్దిగా కాలక్షేపం కోసమే వచ్చామని చెప్పండి. చిట్టి తల్లి మనల్ని వాళ్ళ అమ్మా నాన్న ఇక్కడ వదిలేసి వెళ్ళారని అనుకుంటోంది, అలా చెప్పండి.
0: అవును మేమే వచ్చాం చిట్టి తల్లి.
2: అన్ని అబద్ధాలే, మరి మీరెందుకు ఏడుస్తున్నారు? ఇంట్లో ఎప్పుడు అమ్మా నాన్న గొడవ పడ్డా నాకు తెలుసు.
0: అదేం లేదు తల్లి.
2: అబద్ధాలు చెప్పొద్దు తాతయ్య, మీరే అబద్ధాలు చెప్పొద్దు అని నాకు నేర్పించారు.
5: చూడు బంగారం, నిజంగా మేమెందుకు అబద్ధాలు చెప్తానరా కన్నా?
2: ఎందుకంటే నాన్నంటే మీకు ప్రేమ కాబట్టి. మా టీచర్ చెప్పింది, పిల్లలు పట్టించుకోకుండా అనాథలైన తల్లిదండ్రులు మాత్రమే ఇక్కడ ఆశ్రమంలో ఉంటారట. మీరేం అనాథలు కాదు, మీకు మేము ఉన్నాం ఇక్కడ, మీరు ఇలా ఉండద్దు నానమ్మ.
5: అయ్యయ్యో బంగారం, ఏడవకమ్మా, చూడు ఇంకొద్ది రోజుల్లోనే మేము వచ్చేస్తాం. నువ్వు ఏడవక తల్లి, మా బంగారం కదూ.
2: నానమ్మ నేను నాన్నతో మాట్లాడతాను, ఇలా మీరిద్దరు అనాథల్లాగా ఆశ్రమంలో ఉండడం నాకు నచ్చట్లేదు.
5: తల్లి

0: ఒక్కసారి మీ ఫోన్ ఇవ్వరా?
1: ఎందుకమ్మా?
0: మా నాన్నకు ఫోన్ చేయాలి.
1: ఇదిగోమ్మా.
0: హలో నాన్న.
2: ఏంటి తల్లి, ఏడుస్తున్నావేంటి? ఈ నెంబర్ ఎవరిది? ఎక్కడి నుండి కాల్ చేస్తున్నావమ్మా? ఏం జరిగింది?
0: ఇవాళ సోషల్ అవేర్నెస్ క్లాస్ కోసం అని మా స్కూల్ వాళ్ళు సహృదయ అనాథ ఆశ్రమానికి తీసుకొచ్చారు. ఇక్కడ నేను తాతయ్య అని నాన్నమ్మని చూశాను.
2: చిట్టి తల్లి.
0: నాన్న, నాకు మీరిద్దరు అబద్ధం చెప్పారు కదా.
2: అది కాదు తల్లి.
0: నాన్నమ్మ తాతయ్య అంటే మీకు నచ్చదా నాన్న?
2: అలా కాదమ్మా.
0: ఎందుకు నాన్న? మనం బ్రతికుండగానే వాళ్ళని అనాథలు చేయడం.
2: బంగారన్న మాట వినరా.
0: తీర్థయాత్రలకు వెళ్ళారు, వచ్చేస్తారు వచ్చేస్తారా అని మీరు నాకు అబద్ధం చెప్పారు కదా నాన్న.
2: లేదు తల్లి, నేను నీకు నిజం చెప్పాలని అనుకున్నాను. కానీ
0: నీకు చిన్నప్పుడు నానమ్మ తాతయ్య కూర ముద్దలు తినిపించలేదా నాన్న?
2: తినిపించారమ్మా.
0: చాలా ఇష్టంగా నాన్న కన్నా ఎంత ప్రేమ చూపిస్తారో.
2: అవునమ్మా.
0: ఇలా వాళ్ళని వదిలేయాలని ఎలా అనిపించింది నాన్న?
2: చిన్ని తల్లి, నాకు బుద్ధి లేదురా, అందుకే నేను అలా వాళ్ళని వదిలేసి వచ్చాను. నన్ను క్షమించు తల్లి, నన్ను క్షమించు. నువ్వు ఇంటికి రా తల్లి, మనం వెళ్ళి తాతయ్యని నానమ్మని ఇవాళ తీసుకొద్దాం పద. ఇదిగో నేను ఇప్పుడే ఆఫీస్ నుండి బయలుదేరుతున్నాను, సరేనా? నిజమే, నేను చాలా పెద్ద తప్పు చేశాను. అల్లారు ముద్దుగా ఒక్క కొడుకని కంటికి రెప్పలా పెంచుకున్నారు మా అమ్మ నాన్న. నేనేమో భార్యని అదుపులో పెట్టుకోలేక నా అమ్మ నాన్నలను నేనే అనాథలను చేశాను.
3: అరే అంబులెన్స్ ఫోన్ చేయండి, అంబులెన్స్ ఫోన్ చేయండి.
4: అయ్యో జరగండి, కొంచెం గాలి రాని.
5: ఆయన మీకేమవుతారమ్మా?
6: మా ఆయన అండి.
0: మా నాన్నకి ఎలా ఉంది డాక్టర్?
5: చూడండి కళ్యాణి గారు, పరిస్థితి చాలా విషమంగా ఉంది. చాలా బ్లడ్ పోయింది. 24 గంటలు గడిస్తే గానీ ఏ విషయం చెప్పలేము. ఇంకా ఒక కిడ్నీ మొత్తం ఫెయిల్ అయింది. అర్జెంటుగా బి పాజిటివ్ రక్తం కావాలి. దాతలు ఎవరైనా వస్తే గానీ తాను బ్రతకలేడు. లేదంటే
6: డాక్టర్ గారు, అలా అనుకోండి, మేము ట్రై చేస్తాం.
5: చూడండి, మీ ప్రయత్నం మీరు చేయండి, మా ప్రయత్నం మేము చేస్తాం.
0: అమ్మా, నీ ఫోన్ ఇవ్వు.
6: ఎందుకమ్మా?
0: ఇవ్వు, చెప్తాను.
7: హలో.
0: హలో, అక్కడ సుందరమూర్తి, సుభద్ర అని ఇద్దరు పెద్దవాళ్ళు ఉంటారు. వాళ్ళు మా తాతయ్య నానమ్మ. ఒకసారి వాళ్ళని పిలుస్తారా?
8: హలో, ఎవరు?
0: తాతయ్య, నేను బంగారాన్ని. నాన్నకు యాక్సిడెంట్ అయింది, చాలా దెబ్బలు తాకాయి, రక్తం కూడా పోయిందట, చాలా బ్లడ్ పోయిందంట.
8: నిర్దయగా మమ్మల్ని ఇక్కడ వదిలేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు మేమెందుకు వెళ్ళాలి?
0: తాతయ్య మాట్లాడండి.
8: రాంగ్ నంబర్ అమ్మా.
1: ఎవరండి? అబ్బాయి వస్తున్నాడా? మనసులో ఏం పెట్టుకోకండి, మనం ఇంటికి వెళ్ళిపోదాం. మీరేం కోపంగా ఉండకండి, మనకన్నా వాడికి ఇంకెవరున్నారు? ఏదో తెలిసి తెలియక తప్పు చేసింటాడు, నా మాట వినండి.
8: సుభద్ర, ఫోన్ చేసింది చిట్టి తల్లి కీర్తన.
1: అంటే వాడికి ఇంకా మనల్ని తీసుకెళ్లాలనే ఆలోచన రాలేదా?
8: కాదు సుభద్ర, వాడు ఆఫీసు నుండి ఇంటికి వస్తుంటే యాక్సిడెంట్ అయిందట. ఇప్పుడు హాస్పిటల్లోనే ఉన్నాడట. బండి నడిపిస్తూ డివైడర్కి గట్టిగా కొట్టుకోవటం వల్ల ఓ కిడ్నీ మొత్తం పాడైపోయింది.
1: అయ్యో,
8: ఎవరైనా దాతలు వస్తేనే తప్ప బ్రతకని డాక్టర్ అన్నాడట.
1: అయ్యో రామచంద్ర, ఎంత పని జరిగింది. ఏమండి, మనం వెంటనే వెళ్ళి చూసొద్దామండి, పదండి.
8: సుభద్ర, 1 నెల మాత్రమే అని మనల్ని దిక్కులేని ఏకాకి చేసిన వాడిని చూడ్డానికి వెళదామంటావా?
1: ఏమిటండి మీరు? ఏమండి, ఎంతైనా వాడు మన కన్న కొడుకండి.
8: కొడుకు తల్లిదండ్రులు కట్టిన ఇంట్లో దర్జాగా వాడి కుటుంబాన్ని

0: సంతోషంగా ఉంచడం కోసం మనల్ని బయటికి నెట్టినవాడు కొడుకు.
1: అండి, ఇప్పుడు అవన్నీ మనం అనుకోవడం అనవసరం అండి. ముందే చావు బతుకుల మధ్య ఉన్నాడని అంటున్నారు కదండి, పదండి వెళదా.
0: నాకు మనసు ఒప్పటం లేదు, నేను రాను.
1: సరే, నేను వెళ్తున్నాను. నమస్కారం డాక్టర్ గారు. యోగేంద్ర అనే అబ్బాయిని చూసేది మీరేనా?
2: అవునమ్మా, మీరు?
1: నా కాల్ వచ్చిందండి, నా బ్లడ్ కూడా బి పాజిటివే, నా కిడ్నీ కూడా మ్యాచ్ అవుతుందేమో, ఒకసారి చూడండి డాక్టర్ గారు.
2: ఇంతకీ మీరేమవుతారు?
1: ఆ అబ్బాయి మాకు కావాల్సిన వాడండి, నేను తనకి అమ్మలాంటిదాన్ని. ఒకసారి అన్ని పరీక్షలు చేసి చూడండి డాక్టర్, ఆ అబ్బాయి బతికితే అంతే చాలు.
2: ఉండండి అమ్మా, డోనర్ దొరికారని వాళ్ళ భార్యకు తెలిస్తే చాలా సంతోషిస్తుంది.
1: డాక్టర్ గారు, నాకు చిన్న సాయం చేస్తారా?
2: ఏంటమ్మా?
1: నేను దాతని, ఒక అనాథను. ఆ బాబు మాకు ప్రతి నెల ఆశ్రమానికి డబ్బు కడుతూ ఉంటాడు. ఈ చేతితో చేసిన సాయం ఆ చేతికి తెలవకూడదని అందరూ అంటుంటారు కదా. ఆ అబ్బాయి మా కుటుంబానికి ఎంతో మేలు చేశాడు. నేను చేసే ఈ చిన్న సహాయం ఆ అబ్బాయికి కానీ తన భార్యకు కానీ మరెవరికే కానీ చెప్పకండి డాక్టర్.
2: ఎంత మంచి మనసమ్మా మీది. సరే, ఇంత పెద్ద సహాయం చేస్తూ ఎవ్వరికీ చెప్పొద్దన్న మీ మనసు నిజంగా హర్షించదగింది. ఉండండి, ఆపరేషన్కి అన్ని ఏర్పాట్లు చేస్తాను.
1: సరేనండి.
2: యోగేంద్ర, మీకు ఆపరేషన్ అయ్యి 14 రోజులైంది, ఇప్పుడు మీ ఆరోగ్యం కుదుట పడిందా? ఎలా ఉన్నారు?
3: మీ దయవల్ల బాగున్నాను డాక్టర్.
2: నాదేముంది యోగేంద్ర, భగవంతుడు మంచి వాళ్ళకి ఎప్పుడూ మంచే చేస్తాడు. మీరు చేసిన సహాయం మళ్లీ మీకే తిరిగి వచ్చింది. ఎవరో పెద్దావిడ మీ నుండి సహాయం పొందిందట, కాని ఆమె ఎంత గొప్ప మనసంటే, తాను మీకోసం కిడ్నీ రక్తదానం చేసినా ఆ విషయం ఎవ్వరికీ చెప్పొద్దని నా దగ్గర మాట తీసుకుని మరీ ఇచ్చింది. నిజానికి ఆమెకు కూడా ఆపరేషన్ చేశాం, కాని తెల్లారేసరికే హాస్పిటల్లో కనిపించకుండా వెళ్ళిపోయింది. హాస్పిటల్ అంతా వెతికాం, మాకు కనిపించలేదు ఆ మహాత్మురాలు.
3: అయ్యో డాక్టర్, ఎంత పని చేశారు, కనీసం కళ్యాణికైనా చూపించాల్సింది. నువ్వైనా చూడొద్దు, ఆమెవరో ఏమో.
2: ఆ యోగేంద్ర, ఆమె పడుకున్న బెడ్ మీద ఒక శాలువా మాత్రం మర్చిపోయింది. యోగేంద్ర, మీరు నిజంగా జీవితాంతం ఆ శాలువాని మీ పూజ గదిలో పెట్టుకుని పూజించాలి, ఆవిడకు మీరు రుణపడి ఉన్నారు.
3: శాలువానా? ఏది, ఒక్కసారి చూపించరా డాక్టర్?
2: ఇదిగోండి.
1: తొందరగా ఇంటికి వెళ్ళిపోనా నాన్నా?
3: అమ్మా, చల్లగా ఉంది, నువ్వు కూడా ఈ శాల్వా కప్పుకో, వెచ్చగా ఉంటుంది. సరేనా? శాల్వా, ఈ శాల్వా కళ్యాణి, ఈ శాల్వా అమ్మది. అమ్మా అమ్మా అమ్మా, నేను ఎంతమంది తప్పు చేశాను అమ్మా.
1: ఏమండి ఏమండి, మీకు బాగాలేదండి, ఏమండి మీకు సర్జరీ ఇప్పుడే, ఏమండి ఏడవకండి, ప్లీజ్ అండి ఏడవకండి.
3: చూసావా కళ్యాణి, ఈ సాల్వ అమ్మది కళ్యాణి, అమ్మదే.
1: అవునండి, ఇది మీ అమ్మగారు సాల్వనే.
3: దాతి ఎవరో కాదు కళ్యాణి, అమ్మదే. ఎన్నిసార్లు చెప్పాను నా మాట విన్నావా? కర్కశంగా కరుణ లేకుండా దయాదాక్షిణ్యాలు లేకుండా వాళ్ళని వదిలేసి వస్తే నా కొడుకు ఆపదలో ఉన్నాడని తన ప్రాణం పరంగా పెట్టి కాపాడి వెళ్ళింది కళ్యాణి. బాబా అమ్మా, అమ్మ ఇక్కడుంది, ఇక్కడే ఉంటుంటుంది. నేను మా అమ్మ చూడాలి, అమ్మ చూడాలి.
1: చూద్దామండి. నేను చాలా పెద్ద తప్పు చేశాను, నన్ను క్షమించండి. అయినా నేను కూడా ఒక అమ్మ, నేను మర్చిపోయానండి.
3: ఇప్పుడు క్షమించాల్సింది నేను కాదు కళ్యాణి, మా అమ్మ. మా అమ్మ నేను క్షమించాలి. డాక్టర్, మమ్మల్ని డిశ్చార్జ్ చేయండి డాక్టర్, నేను మా అమ్మ చూడాలి, నేను మా అమ్మ చూడాలి డాక్టర్.
2: తప్పకుండా, మీరు పూర్తిగా కోలుకున్నారు యోగేంద్ర, ఇవాళే మీరు డిశ్చార్జ్ అవ్వచ్చు, మీరు వెళ్ళవచ్చు.
3: థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ. నానా.
0: ఏం కావాలి బాబు?
3: నన్ను క్షమించండి నానా, అమ్మ ఎక్కడ?
0: ఇంకెక్కడే అమ్మ, కానరాని లోకాలకు వెళ్ళిపోయింది నాన్న మీ అమ్మ.
3: నానా అలా అనకండి.
0: నిజం నాన్న, నీ ఆపరేషన్ అయ్యాక హాస్పిటల్ నుండి ఎవరికీ చెప్పకుండా

0: రోడ్డు మీదకు నడుస్తూ రావటం వల్ల అధిక రక్తస్రావం అయి దారిలోనే దిక్కులేని మరణం పొందింది. నానా, మేము అనాథలం కదా, అందుకే ఆశ్రమం వాళ్ళు ఆ పీనుగను బయట పారేశారు. కనిపించిన మా పిల్లలు మమ్మల్ని వీధిన పడేస్తే ఏం చేస్తాం బాబు?
1: నన్ను క్షమించండి మావయ్య, ఈ తప్పంతటికీ కారణం నేనే. దేవుడా, ఎంత పని చేసావు! అయ్యో, నేనే దీనికి అందరికీ కారణం.
0: ఇప్పుడు ఏడ్చి ఉపయోగం లేదమ్మా. నా భార్య తన కొడుకు కోసం వెళ్ళి అనంత లోకాలకు వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు ఏడ్చి ఏం లాభమమ్మా?
1: మావయ్య, ఇప్పటికే మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. మమ్మల్ని క్షమించి ఇంటికి రండి మావయ్య.

0: తన కొడుకు కోసం వెళ్ళి అనంత లోకాలకు వెళ్ళిపోయిందమ్మా. ఇప్పుడు ఏటి చేయలేభమ్మా.
1: మాయా, ఇప్పటికే మా వల్ల చాలా పెద్ద తప్పు జరిగిపోయింది. మమ్మల్ని క్షమించి ఇంటికి రండి మావయ్య.
2: నాన్నా, ఎందుకు నాన్న నన్ను ఇలా పెంచారు? ఒరేయ్, అది నా ఇల్లు, మేం కట్టుకున్నావు, నువ్వెళ్ళు నువ్వెళ్ళు అని మమ్మల్ని బయటికి పంపినా ఈ దుస్థితి మీకు వచ్చేది కాదు. ఎందుకు నాన్న ఇంత దయార్ద హృదయం మీకు? అమ్మా అమ్మా.
0: ఒరే నాన్న, మాకు పిల్లలంటే ప్రేమ, వాళ్ళ అభివృద్ధి అంటే ప్రేమ. ఒక్కో మెట్టు ఎదుగుతూ ఒక్కో మెట్టు ఎక్కుతూ ఎదుగుతూ ఉంటే ఆనందం. మీకు చిన్న ఇబ్బంది కలిగిన విలువలు నాటిపోతాం, అది మీకు అర్థం కాదు అమ్మా. కళ్యాణి, అత్తామామ అంటే రాచి రంపాన పెట్టరమ్మా. మీకు పద్ధతులు తెలియాలని, 10 మంది ముందు పలచన కావద్దని పెద్దవాళ్లుగా తాపత్రయపడతాం. ఒకటికి 2 సార్లు కోపగించినా అయ్యో అన్నామే అని లోపల లోపల మదనపడుతాం. మీ అత్తయ్య కూడా అంతేనమ్మా. అంత మాత్రానికి వేధించడమని చీటికి మాటికి చిరాకు పడి మమ్మల్ని అనాథలను చేసి ఇలా ఆశ్రమాలలో పడేస్తే ఇలాగే దిక్కులేని చావు చస్తున్నామమ్మా. ఒరే నాన్న, తల్లిదండ్రులు కూడా మీరు పుట్టాక మిమ్మల్ని ఇలాగే వదిలేస్తే ఏమవుతారు? కానీ తల్లి తండ్రి అలా చేయరు నాన్న, అలా చేయరు. రేయనక పగలనక కష్టపడి మిమ్మల్ని ప్రయోజకుల్ని చేస్తే మీరు నిర్దయగా నడిరోడ్డు మీద పడేసి మీ ఆనందాలను చూసుకుంటున్నారు. ఒరే నాన్న, ఇవాళ మేము వృద్ధులం కావచ్చు, రేపటికి మీకు ఇదే గతి రాక తప్పదు నాన్న.
2: నాన్న, నన్ను క్షమించండి.
1: మమ్మల్ని క్షమించి ఇంటికి రండి మావయ్య. నా తప్పు తెలుసుకున్నాను మావయ్య.
2: నాన్న,
0: వద్దు నాన్న. మీ అమ్మ లేని ఆ ఇల్లు నాకు శ్మశానంతో సమానం. నేను రాను రాను, మీరే వెళ్ళి సంతోషంగా ఉండండి. నేను రాను రాను.
3: మీరింతవరకు అమ్మ ప్రేమ నాటకం విన్నారు. రచన ఎన్ దీనబాంధవ, నిర్వహణ డాక్టర్ సాంబశివరావు కండ్రాతి, సహకారం శ్రీ డి పరమేశ్వరాచారి. ఇందలి పాత్రలు, పాత్రధారులు: సుభద్ర, బిహెచ్ కళ్యాణి, సుందరమూర్తి, శ్రీ మల్లాది గోపాలకృష్ణ, కళ్యాణి శ్రీమతి బాలకామేశ్వరి, యోగేంద్ర శ్రీ కేత్వజు భానుప్రకాష్, కీర్తన చిన్నారి ఎన్ వాగ్వేద, టీచర్ నాగమణి, ఆటోవాడు శ్రీ ఎస్ రవికుమార్. డాక్టర్గా పాత్ర నటించిన వారు డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. ఈ నాటకం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి సినీ గీతాలు విందాం. ముందుగా మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం కోసం గోపికా పూర్ణిమ పాడిన రామజోగయ్య శాస్త్రగీతం, సంగీతం దేవిశ్రీ ప్రసాద్.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయోవృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
2: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% తో గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
2: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం మీరు వింటున్నారు యువవాణి కార్యక్రమం. ఇప్పుడు స్టూడియోలో సమయం 12:10 కావస్తుంది. నేను మీ హైమశ్రీ మరిన్ని ముచ్చళ్ళతోటి మళ్ళీ మీ ముందుకు వచ్చేసాను. అవన్నీ ఏంటో తెలుసుకుందామా? చలో పదండి మరి.

ఈరోజు ఏంటో తెలుసా? వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే. ఇప్పుడు చూస్తుంటే చాలామందికి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ కామన్ అయిపోయాయి. అందుకే జీర్ణ ఆరోగ్యం గురించి అవగాహన మనందరిలో ఉండాలి. కాస్త వాటి గురించి తెలుసుకుందామా? మనం రోజు మొత్తం కూడా మన జీర్ణ వ్యవస్థ మీదే ఆధారపడి ఉంటుంది. మనం తినే ఆహారం సరిగ్గా జీర్ణమైతేనే శరీరానికి శక్తి వస్తుంది, లేకపోతే ఎన్నో సమస్యలు వస్తాయి.

ఇప్పటి లైఫ్ స్టైల్ ఎలా ఉందో చూస్తున్నారుగా. టైంకి తినడం లేదు, బయట ఫుడ్ ఎక్కువ తింటున్నారు, జంక్ ఫుడ్ కూడా అంతే, నీళ్లు తక్కువ తాగుతున్నారు. ఇవన్నీ కడుపు సమస్య మీద కారణమవుతుంది. మరి చాలామందికి ఇప్పుడు గ్యాస్, అసిడిటీ, అజీర్ణం లాంటి సమస్యలు పెరిగిపోతున్నాయి. మన పెద్దలు చెప్పిన మాటల్లో చాలా నిజం ఉంటుంది. సమయానికి తినాలి అని ఎప్పుడు చెబుతూనే ఉండేవారు, కానీ ఇప్పుడు చాలామంది బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తున్నారు, మధ్యాహ్నం టైంకి తినట్లేదు, రాత్రి చాలా లేట్గా తింటున్నారు. దాంతో స్టమక్ ఇబ్బంది చాలా పడిపోతుంది. మరి ఇంకా మొబైల్ చూస్తూ తినడం కూడా ఇప్పుడు చాలామందిలో అలవాటుగా మారిపోయింది. ఫుడ్ మీద ధ్యాసే ఉండట్లేదు, అది కూడా డైజెషన్పై ప్రభావం చూపుతుంది. నీళ్లు కూడా సరిగ్గా తాగట్లేదు, శరీరానికి సరిపడ నీళ్లు లేకపోతే జీర్ణ వ్యవస్థ సరిగ్గా పనిచేయదు. అందుకే డాక్టర్లు ఎక్కువగా నీళ్లు తాగమని చెప్తారు. ఇప్పుడు బయట ఫుడ్ చాలా టేస్టీగా ఉంటుంది, కానీ హెల్తీగా ఉంటుందా? ఆయిల్ ఎక్కువగా ఉంటుంది, మసాలా ఎక్కువగా ఉంటుంది. వారానికి ఒకసారి తింటే పర్లేదు, కానీ రోజు అలాంటి ఫుడ్ తింటే ఆరోగ్య సమస్యలు ఖచ్చితంగా వస్తాయి. ఇంటి భోజనం లాంటి హెల్తీ ఫుడ్ ఇంకేది ఉండదు. మన అమ్మమ్మలు చేసే భోజనం ఎంత హెల్తీగా ఉంటుందో నాకు ఇప్పుడు అవన్నీ గుర్తుకొస్తుంటే నోరూరిపోతుంది. ఇప్పుడు చాలామంది రాత్రుల్లో చాలా లేట్గా నిద్రపోతున్నారు, ఫోన్ చూస్తూ ఒకటి రెండో అవుతుంది, అలానే మేల్కొండిపోతున్నారు. దాంతో శరీరంపై మొత్తం డిస్టర్బ్ అవుతుంది, జీర్ణ వ్యవస్థ కూడా సరిగ్గా పనిచేయట్లేదు. వ్యాయామం కూడా చాలా ముఖ్యం, రోజు కొంచెం వాకింగ్ చేసినా డైజెషన్ బాగుంటుంది. కానీ ఇప్పుడు చాలామంది రోజంతా కూర్చునే పనిచేస్తున్నారు, దాంతో కూడా ఇదొక డిసడ్వాంటేజ్గా మారిపోతుంది. చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు ఇప్పుడు ఫాస్ట్ ఫుడ్కి అలవాటు పడిపోయారు, పిజ్జా, బర్గర్స్ ఎక్కువగా తింటున్నారు. అప్పుడప్పుడు పర్లేదు, కానీ రెగ్యులర్గా అంటేనే కష్టం. మన పెద్దలు తినే ఆహారం ఎంత సింపుల్గా ఉంటుందో చూడండి, అన్నం, పప్పు, కూర, పెరుగు. కానీ వాళ్ళ చాలా ఆరోగ్యంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు చాలామందికి చిన్న వయసులోనే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, కారణం లైఫ్ స్టైల్. మరి

ఇంకా కొందరు బరువు తగ్గాలి అని టైంకి కూడా తినడం లేదు. అది కూడా మంచి అలవాటు కాదు. శరీరానికి సరైన పోషకాలు అందాలి. నిజం చెప్పాలంటే మనం తినే ఆహారమే మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. బయట ఎంత పని చేసినా, ఎంత డబ్బు సంపాదించినా ఆరోగ్యం బాగలేకపోతే ఏం ఉపయోగం ఉంటుంది చెప్పండి? డైజెస్టివ్ హెల్త్ బాగుంటే బాడీ యాక్టివ్గా ఉంటుంది, మనసు కూడా ఫ్రెష్గా ఉంటుంది. ఇంకో విషయం ఏంటంటే, ఫుడ్ త్వరగా తినడం కూడా మంచిది కాదు. నెమ్మదిగా తినాలి, డైజెషన్ అప్పుడే బాగుంటుంది. ఇప్పటి జనరేషన్లో హెల్త్ కేర్ మీద ఆసక్తి పెరగడం మంచిదే, కానీ సోషల్ మీడియాలో చూసిన ప్రతి డైట్ ఫాలో అవ్వడం మంచిది కాదు. మన బాడీకి ఏది సెట్ అవుతుందో దానిపైనే ఫోకస్ చేయాలి. వరల్డ్ డైజెస్టివ్ హెల్త్ డే అసలు చెప్పే విషయం ఏంటంటే, డైజెస్టివ్ హెల్త్ బాగుంటేనే మొత్తం ఆరోగ్యం బాగుంటుంది. చిన్న చిన్న అలవాట్లు మార్చుకుంటే పెద్ద సమస్యల నుంచి మనం దూరంగా ఉండొచ్చు.

0: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు అందిస్తున్నారు అద్భుతమైన 444 రోజుల డిపాజిట్ పథకం.
1: ఆకర్షణీయమైన వడ్డీ రేటుతో వృద్ధులకు 7.10% మరియు వయో వృద్ధులకు అదనంగా 0.25% వడ్డీ రేటు.
0: మరిన్ని వివరాలకు మీ దగ్గరలో ఉన్న యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచ్ ను సంప్రదించండి.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
1: మీ సొంత ఇంటి కల సాకారానికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారి అద్భుత అవకాశం.
0: అతి తక్కువ వడ్డీ రేటు 7.15% గృహ రుణాలను అందిస్తోంది.
1: అంతేకాక మీ యొక్క అత్యవసరాలకై బంగారంపై తక్షణ రుణ సదుపాయం, అతి తక్కువ వడ్డీ రేటుతో పాటు గ్రాముకి అత్యధిక రుణం అందిస్తుంది.
0: మీ సమీపంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్ ని నేడే సంప్రదించండి.

మీకు ఇంకో విషయం తెలుసా? ఈరోజు మౌంట్ ఎవరెస్ట్ డే కూడా. ప్రపంచంలోనే ఎత్తైన పర్వతం ఎవరెస్ట్ కదా, దాన్ని ఎక్కడం అంటే నిజంగా చాలా పెద్ద విషయం. 1953 మే 29 అంటే ఈరోజే ఎడ్మండ్ హిర్లీ టెన్జింగ్ నార్గే మౌంట్ ఎవరెస్ట్ని మొదటిసారి ఎక్కారు. ఆ రోజు గుర్తుగా ప్రతి సంవత్సరం మౌంట్ ఎవరెస్ట్ డేని జరుపుకుంటారు. నిజంగా ఆలోచిస్తే మనం చిన్న చిన్న కొండల్ని ఎక్కితేనే అలసిపోతాం. కానీ ఎవరెస్ట్ అంటే మంచుతో నిండి ఉంటుంది, అక్కడ ఆక్సిజన్ కూడా తక్కువగా ఉంటుంది, టెంపరేచర్ బిలో జీరోలో ఉంటుంది. అలాంటి పరిస్థితిలో ఎవరెస్ట్ ఎక్కడం అనేది సాధారణ విషయం కాదు. ఇప్పుడు చాలామంది అడ్వెంచర్ అంటే బైక్ రైడింగ్, ట్రెక్కింగ్, ట్రావెలింగ్ అనుకుంటున్నారు. కానీ ఎవరెస్ట్ క్లైంబింగ్ మాత్రం వేరే లెవెల్ ఉంటుంది. దానికి నెలల తరబడి ప్రాక్టీస్ చేస్తారు. ఎవరెస్ట్ మనకు ఒక పెద్ద మెసేజ్ ఇస్తుంది. జీవితంలో ఎంత కష్టం వచ్చినా పట్టుదలగా ఉంటే లక్ష్యాన్ని చేరుకోగలమని. ఎందుకంటే ఆ పర్వతాన్ని ఎక్కిన వాళ్ళు కూడా ఒక రోజులో చేరుకోలేరు. ఎన్నో కష్టాలు వస్తాయి, ఎన్నో ఫెయిల్యూర్స్ని ఎదుర్కొంటారు. ఇలా వీటిని దాటిన తర్వాతే విజయం అనేది సాధిస్తారు. ఎవరెస్ట్ దగ్గర కూడా చాలా అందంగా ఉంటాయట. మంచు పర్వతాలు, చల్లని గాలి, సైలెంట్ ఎన్విరాన్మెంట్ నిజంగా చూడాలనిపిస్తుంది కదా. కానీ ఇప్పుడు అక్కడ కూడా కాలుష్యం రోజు రోజుకి పెరుగుతుందట. చాలామంది ట్రెక్కింగ్ ప్లాస్టిక్ చెత్త వదిలేసి వెళ్తున్నారు. అలా ప్రకృతికి చాలా హానికరం అవుతుంది. అందుకే ఇప్పుడు ఎవరెస్ట్ ప్రాంతాన్ని కాపాడాలని కూడా చాలామంది అవగాహన పెంచుతున్నారు. నిజంగా చూస్తే ప్రకృతి మనకు చాలా ఇస్తుంది, కానీ మనం కాపాడుకోవడం కూడా నేర్చుకోవాలి. ఎవరెస్ట్ అనే పేరు వినగానే మనకు అసాధ్యాన్ని సాధించడం అనే ఫీలింగ్ వస్తుంది కదా. అందుకే ప్రపంచమంతా చాలామందికి ఒక కలగా ఉంటుంది. అది ఇప్పటి జనరేషన్ కూడా ఫోన్లో మాత్రమే కాకుండా ప్రకృతి, అడ్వెంచర్, ఫిట్నెస్ పైన కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. దీనివల్ల బాడీ, మైండ్ రెండు స్ట్రాంగ్గా ఉంటాయి.

0: ఆకాశవాణి నిలయంలో సమయం 12:30 కావస్తోంది. ఇప్పుడు తెలుగులో వార్తలు.
1: ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. ఈరోజు కర్ణాటకలోని బెంగళూరులో ఆర్ట్ ఆఫ్ లివింగ్ ఫౌండేషన్ 45 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్వహించే ప్రపంచస్థాయి వేడుకల్లో ఉపరాష్ట్రపతి పాల్గొంటారు. ఆ తర్వాత కర్ణాటకలోని దావణగెరెలో ఉన్న యూనివర్సిటీ బీడీటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ప్లాటినం జూబ్లీ వేడుకలకు హాజరవుతారు. రేపు పణజీలో జరిగే గోవా రాష్ట అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొంటారు. అలాగే గోవాలోని సిఎస్ఐఆర్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీని కూడా సందర్శిస్తారు. ఆదివారం రోజు ఉపరాష్ట్రపతి కర్ణాటకలోని బెల్తంగడిలో సిరి ఇండస్ట్రియల్ పార్కును ప్రారంభిస్తారు. అలాగే శ్రీక్షేత్ర ధర్మస్థల మంజునాథస్వామి ఆలయాన్ని సందర్శిస్తారు. అనంతరం ఉపరాష్ట్రపతి కేరళను సందర్శించి కొట్టాయంలో దీపిక

0: మలయాళ దినపత్రిక 140వ వార్షికోత్సవ వేడుకలను ప్రారంభిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఉన్న హరామీనాలా క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. ఈ పర్యటనలో ఆయన బీఎస్ఎఫ్ చేసిన భద్రతా ఏర్పాట్లను సమీక్షించి బోర్డర్ అవుట్పోస్ట్ G7ను ప్రారంభించి బీఎస్ఎఫ్ జవాన్లతో ముచ్చటిస్తారు. ఆ తర్వాత భుజ్లో సరిహద్దు సంబంధిత అంశాలపై ఉన్నతస్థాయి సమాపేశం నిర్వహిస్తారు. 6 నెలల వ్యవధిలో అమిత్ షా కచ్ ప్రాంతంలో పర్యటించడం ఇది రెండవసారి. గత ఏడాది నవంబర్లో బీఎస్ఎఫ్ జాతీయ స్థాయి ఆవిర్భావ దినోత్సవం వేడుకల్లో పాల్గొనేందుకు భుజ్ను సందర్శించారు. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కృత్రిమ జనాభా మార్పుల వెనుక ఉన్న కారణాలను కేంద్రం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. నిన్న గాంధీనగర్లో 340 కోట్ల రూపాయల విలువైన అభివృద్ది పనులకు ప్రారంభోత్సవాలు శంకుస్థాపనలు చేసిన అనంతరం మాట్లాడుతూ అమిత్ షా కృత్రిమ జనాభా మార్పుల నివారణకు అవసరమైన చర్యలపై కమిటీ చర్చిస్తుందని, ఏదైనా నిర్దిష్ట చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరాన్ని పరిశీలిస్తుందని అన్నారు. సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ప్రకాష్ ప్రభాకర్ నావ్లేకర్ నేతృత్వంలోని ఈ కమిటీ ఏడాదిలోపు తన నివేదిక సమర్పిస్తుందని తెలిపారు. దేశంలోని ప్రతి చొరబాటుదారుణ్ణి గుర్తించి దేశం నుండి బహిష్కరించేందుకు చర్యలు తీసుకుంటుందని తెలిపారు.
1: भाजपा बंगाल सरकार ने डिटेंशन सेंटर बनाए हैं, मगर हम सब लोग चाहते हैं कि जो घुसपैठ कर अवैध तरीके से आए हैं वो अपने आप जहां से आए हैं वहां वापिस चले जाए. अगर वो अपने आप चले जाते हैं तो बंगाल सरकार भी उन पर कोई केस नहीं करेगी, जाने के लिए उनकी सहायता भी करेगी.
0: సరిహద్దు కంచ నిర్మాణం పనుల కోసం 600 హెక్టార్ల భూమిని సరిహద్దు భద్రతా దళానికి అందజేసినందుకు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి సువేందు అధికారిని హోంమంత్రి అభినందించారు. మ్యాన్మార్ అధ్యకులు యుమిన్ ఆంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు భారత్లో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ను సందర్శిస్తున్నారు. యుమిన్ ఆంగ్తో పాటు పలువురు కేబినెట్ మంత్రులు, ఉన్నతాధికారులు, వ్యాపార ప్రముఖులతో కూడిన ఉన్నతస్థాయి ప్రతినిధి బృందం కూడా వస్తోంది. మింగాన్ అధ్యక్షుడి హోదాలో భారత పర్యటనకు రావడం ఇదే తొలిసారి. న్యూఢిల్లీ పర్యటనలో భాగంగా మ్యాన్మార్ అధ్యకులు జూన్ 1వ తేదీన ప్రధానమంత్రి నరేంద్రమోదీతో సమావేశమవుతారు. ఇరు దేశాల మధ్య ఉన్న చారిత్రక సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై వారు చర్చలు జరుపుతారు. యుమిన్ ఆంగ్ బోధ్గయ, ముంబై నగరాలను కూడా సందర్శిస్తారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఘర్షణలు, అభద్రతాభావం, ప్రజల వలసలు, ఆహార కొరత వంటి కారణాలు ఈ వ్యాధిని అదుపు చేసే ప్రయత్నాలను మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. కాంగో రాజధాని కిన్షాసా విమానాశ్రయానికి చేరుకున్న అనంతరం టెడ్రోస్ విలేకరులతో మాట్లాడుతూ బాధితులు ఒంటరిగా లేరని, ఈ పరిస్థితిని ఎదుర్కోవడంలో వారికి మద్దతుగా WHO సిద్దంగా ఉందని, ఆయా ప్రాంతాల ప్రజలకు భరోసా ఇవ్వడానికే తాను ఇక్కడికి వచ్చినట్టు చెప్పారు. తూర్పు ఇటూరీ ప్రావిన్స్ రాజధాని బునియాలో WHO బృందాలు ఇప్పటికే క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నాయని, తాము అక్కడి పరిస్థితిని అంచనా వేస్తామని తెలిపారు. కాంగో తూర్పు ప్రావిన్స్లో ఈ వ్యాధి వేగంగా విస్తరిస్తుండటంతో ఇప్పటి వరకు 1000 కంటే ఎక్కువ అనుమానిత కేసులు, 238 అనుమానిత మరణాలు నమోదైనట్టు ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. ఎబోలా వ్యాప్తిని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈ నెల 17వ తేదీన అంతర్జాతీయ ఆందోళనకర ప్రజారోగ్య అత్యవసర పరిస్థితిగా ప్రకటించగా, ఆ తర్వాత ఆఫ్రికా సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ దీనిని ఖండాంతర ప్రజారోగ్య భద్రత అత్యవసర పరిస్థితిగా ప్రకటించింది. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈరోజు ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. చౌదరి చరణ్ సింగ్ దార్శనికత కలిగిన నాయకుడని, రైతుల సంక్షేమం, గ్రామీణ ప్రాంతాల అభ్యున్నతి కోసం తన జీవితాన్ని అంకితం చేసిన మహనీయుడని ఉపరాష్టపతి కొనియాడారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా మాట్లాడుతూ చరణ్ సింగ్ పూర్తి జీవితం దేశంలోని రైతులు, కార్మికులు, గ్రామాలు

0: అభ్యున్నతికే అంకితమైందని చెప్పారు. హోంమంత్రి అమిత్ షా మాట్లాడుతూ, చరణ్ సింగ్ స్వాతంత్ర సమరం నుండి అత్యవసర పరిస్థితి కాలం వరకు ప్రజాస్వామ్య విలువలను బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా యుఎన్ శాంతి భద్రతల పరిరక్షకులకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నివాళులర్పించారు. ప్రపంచ శాంతి భద్రతలు కాపాడడంలో ఐక్యరాజ్యసమితి శాంతి భద్రతల పరిరక్షణ మిషన్ల కింద పనిచేస్తున్న ధైర్యవంతులైన మహిళలు పురుషుల అచంచలమైన నిబద్దతను ప్రశంసించారు. ప్రపంచంలోనే అత్యంత సవాల్తో కూడిన వాతావరణాల్లో కూడా వారి అంకిత భావం ఒక అర్థవంతమైన మార్పును తీసుకొస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా శాంతి కోసం పెట్టుబడి పెట్టండి అనే సందేశాన్ని మంత్రి మరోసారి పునరుద్ఘాటించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యదువీంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుతో తలపడుతుంది. జూన్ నుండి సెప్టెంబర్ మధ్యకాలంలో కురిసే నైరుతి ఋతుపవనాల సీజన్లో దేశవ్యాప్తంగా సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈరోజు న్యూఢిల్లీలో 2026 ఋతుపవనాల సీజన్కు సంబంధించిన వివరాలను తెలియజేస్తూ భూ విజ్ఞాన మంత్రిత్వ శాఖ కార్యదర్శి డాక్టర్ ఎం రవిచంద్రన్, ఈ సీజన్లో ఈశాన్య భారతదేశంలో వర్షపాతం సాధారణంగా ఉండే అవకాశం ఉందని, అలాగే మధ్య దక్షిణ ద్వీపకల్పం వాయువ్య భారతదేశంలో సాధారణం కంటే తక్కువ ఉండవచ్చని పేర్కొన్నారు. ఐఎండి డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ్ మహాపాత్ర మాట్లాడుతూ, జూన్ నెలలో దేశవ్యాప్తంగా సగటు వర్షపాతం సాధారణం కంటే తక్కువగా ఉండే అవకాశం ఉందన్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, పంజాబ్, బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్, గుజరాత్లోని పలు ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ తీవ్రతతో వడగాల్పులు వీచే అవకాశం ఉందని చెప్పారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్ ఈరోజు నుంచి 3 రోజుల పాటు కర్ణాటక, గోవా, కేరళ రాష్ట్రాల్లో పర్యటిస్తారు. హోంమంత్రి అమిత్ షా గుజరాత్ పర్యటనలో భాగంగా ఈరోజు కచ్లోని హరామీనాలా, క్రీక్ ప్రాంతాలను సందర్శిస్తారు. కాంగోలో ఎబోలా వ్యాధి వ్యాప్తి అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ తెలిపారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లో జరిగే క్వాలిఫయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి ఎంసీఈఆర్టీ వారి ప్రాయోజిత కార్యక్రమం.

0: नमन करता है।
1: अभी आप सुन रहे थे वीर गाथा श्रृंखला के अंतर्गत कार्यक्रम लेफ्टिनेंट मनोज कुमार पांडे। कार्यक्रम समन्वय प्रोफेसर राजेंद्र पाल। कलाकार अश्विनी वालिया, बाबला कोचर, शिमाइला परवेज, परवेज गौहर और आर.एस. रघु। शोध व आलेख अजीत होरो। तकनीकी समन्वय बटी लैंग लिंगडो। ध्वन्यांकन मयंक कुमार और शानु मुक्सीम। निर्माण सहयोग तनु गुप्ता। निर्देशन तथा निर्माण विमलेश चौधरी। यह कार्यक्रम CIET NCERT नई दिल्ली भारत द्वारा प्रस्तुत किया गया। अभी आपने सुना कार्यक्रम मनोज कुमार पांडे और अब इसी कार्यक्रम के साथ हमारा आज का उमंग कार्यक्रम यहीं पर समाप्त होता है। तो अपने मित्र अजीत
2: और विमलेश को उमंग कार्यक्रम की तकनीकी टीम के साथ अगले सप्ताह तक के लिए आज्ञा दीजिए। नमस्कार।
3: उमंग उमंग उमंग उमंग।
4: ఈనాటి NCERT వారి ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి
5: మట్టి మనుషుల హృదయాల్ని తాకిన వాణి,
6: సామాన్య జనవాహిని సమ్మిళితం చేసిన వాణి,
5: సగటు మనిషిని హృదయంతో పలకరించే మన దేశ ప్రధాని.
7: మేరే ప్యారే దేశవాసియో,
6: మన్ కీ బాత్ మీ అందరి ముంగిట తీసుకువస్తుంది ఆకాశవాణి.
5: ప్రతి నెల చివరి ఆదివారం ఉదయం 11 గంటలకు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ మనసులోని మాట, మన్ కీ బాత్.

ఆకాశవాణి నిలయంలో సమయం 1:10 వస్తుంది. మరికొన్ని క్షణాల్లో తెలుగులో ప్రాంతీయ వార్తలు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చింతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. రాష్ట్రంలో యాసంగి సీజన్కు సంబంధించి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు సుమారు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెలా మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చింతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. కొమరంపి ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. సంక్షేమ పథకాలు పక్కాగా అమలు చేసినప్పుడే ప్రభుత్వ లక్ష్యం నెరవేరుతుందన్నారు. గిరిజన సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న పథకాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. గవర్నర్ పర్యటన నేపథ్యంలో జిల్లా కేంద్రంలో పోలీసులు పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ మధ్యాహ్నం 3 గంటలకు కొమరం భీం జన్మస్థలమైన రౌట సంఖ్యపల్లిలో ఏర్పాటు చేసిన సభలో గవర్నర్ పాల్గొంటారు. వివిధ అభివృద్ది పనులకు శంకుస్థాపనలు చేస్తారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు బి మహేష్ కుమార్ గౌడ్ నేతృత్వంలో టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ సాయంత్రం హైదరాబాద్లోని గాంధీభవన్లో సమావేశమవుతుంది. రాష్ట్రంలో తాజా రాజకీయ పరిణామాలు, ప్రభుత్వ ప్రాధాన్యతలతో పాటు ఎస్ఐఆర్ అంశాలపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏఎస్ఎస్సీ తెలంగాణ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో పాటు పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు, మంత్రులు ఈ భేటీలో పాల్గొంటారు. రాబోయే 5 ఏళ్లలో కాజీపేటలో ఉన్న రైల్వే తయారీ యూనిట్లో 200 ఇంటర్సిటీ రైళ్లు తయారు కానున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చేసిన ప్రకటనపై కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్దికి నిరంతర సహకారం అందిస్తున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్కు కృతజ్ఞతలు తెలియజేశారు. మహబూబాబాద్ జిల్లా సరిహద్దుల వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టుల్లో పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ డాక్టర్ శబరీష్ పోలీసులకు సూచించారు. మహబూబాబాద్ జిల్లా మరీపేడ హైవేపై స్థానిక పోలీసులు ఏర్పాటు చేసిన పోలీస్ చెక్పోస్టు

0: ను నిన్న రాత్రి ఎస్పీ తనిఖీ చేశారు. జిల్లా సరిహద్దుల్లో ఏర్పాటు చేసిన చెక్పోస్టుల దగ్గర క్షుణ్ణంగా తనిఖీలు చేపట్టాలని, డ్రగ్స్, మత్తు పదార్థాలు, గంజాయి, పశువుల అక్రమ రవాణాపై అప్రమత్తంగా ఉండాలని, పట్టుబడిన వారిపై కఠిన కేసులు నమోదు చేయాలని కూడా శబరీష్ సూచించారు. రాష్ట్రంలో యాసంగి సీజన్కు సంబంధించి 75 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు లక్ష్యం కాగా, ఇప్పటి వరకు సుమారు 55 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. మరో 18 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోళ్లకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. హనుమకొండ జిల్లా కలెక్టరేట్లో ఉమ్మడి వరంగల్ జిల్లాలకు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. సమావేశంలో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఈ యాసంగి సీజన్కు అవసరమైన 24 కోట్ల గన్నీ సంచులను కొనుగోలు కేంద్రాల వద్ద సిద్దంగా ఉంచినట్లు తెలియజేశారు.
1: సివిల్ సప్లైస్ మంత్రిగా రాష్ట్రంలో బరి రైతులకి మాట్లాడుతున్నాము. ఈ యాసంగి పంటకి 75 లక్షల మెట్రిక్ టన్నులు వరి ధాన్యం కొనుగోలు చేయడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేసి ముందుకు పోతున్నాము. ఈ రోజు వరకు రాష్ట్రంలో 8.5 లక్షల రైతులకి 10,500 కోట్ల రూపాయలు వరి కొనుగోలు ఇవ్వడం జరుగుతుంది.
0: జూన్ 4వ తేదీ తర్వాత వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో 3వ తేదీలోగా ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు పూర్తి చేయాలని కలెక్టర్లకు మంత్రి సూచించారు. ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకంలో భాగంగా ఖమ్మం జిల్లాలో కల్లూరు మండలంలోని చిన్న కోరుకొండి గ్రామాన్ని, ఎర్రుపాల మండలంలోని రాజుపాలెం గ్రామాన్ని సౌర ఆదర్శ గ్రామాలుగా సిద్దం చేస్తున్నారు. ఒక్కొక్క గ్రామానికి 1 కోటి రూపాయల చొప్పున నిధులు మంజూరు చేశారు. ప్రతి ఇంటిపైన సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసుకునేలాగా అధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ఈ పథకం వల్ల పొందుతున్న ప్రయోజనాల గురించి లబ్ధిదారు చౌడవరపు కిషోర్ గుప్తా ఆకాశవాణికి వివరించారు.
2: ప్రధానమంత్రి సూర్యఘర్ యోజన పథకం కింద సోలార్ నేను పెట్టుకోవడం జరిగింది. కరెంటు బిల్లు మినిమం 2,000-3,000 వచ్చే వాళ్ళకి ఒక 3 కేవీ పెట్టుకుంటే కరెంటు బిల్లు రాదు. నెలకి 450 యూనిట్లు ప్రొడ్యూస్ కావడం వల్ల యూనిట్ కి 3 రూపాయల చొప్పున గవర్నమెంట్ నుంచే మనకి రిటర్న్ అమౌంట్ రావడం జరుగుతుంది. సోలార్ పెట్టుకుంటేనే ఇంటి పర్మిషన్ గాని ఇస్తే అంటే మాత్రం అందరు పెట్టుకుంటారు. చాలా మందికి అవగాహన లేక ఇది పెట్టుకోవట్లేదు.
0: నాగార్జున సాగర్ జలాశయాన్ని గోదావరి నది నిర్వహణ బోర్డు చైర్మన్ పద్మా దోర్జే గ్యాంబా నిన్న సందర్శించారు. ప్రధాన డ్యాం, కుడి కాల్వ హెడ్ రెగ్యులేటర్, ప్రధాన విద్యుత్ కేంద్రం, ఎడమ కాల్వ హెడ్ రెగ్యులేటర్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ప్రాజెక్టు నిర్వహణ, నీటి నిల్వలు తదితర అంశాలపై అధికారులు చైర్మన్కు వివరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెల మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. సాంఘిక సంక్షేమ గురుకుల జూనియర్ కాలేజీల ప్రవేశ పరీక్ష ఫలితాలను మంత్రి ఈరోజు విడుదల చేశారు. ఈ నెల 15వ తేదీన జరిగిన జేసీసెట్ పరీక్షకు 39,052 మంది విద్యార్థులు హాజరుకాగా, మొదటి విడతలో 18,401 మంది సీట్లు సాధించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 229 గురుకుల కాలేజీల్లో మొత్తం 19,740 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపికైన విద్యార్థులు జూన్ 7వ తేదీలోపు సంబంధిత కాలేజీల్లో చేరాలని మంత్రి సూచించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఆహారం అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని లక్ష్మణ్ చెప్పారు. టీజీఈసెట్ పరీక్ష ఫలితాలు ఈరోజు మధ్యాహ్నం విడుదలవుతాయి. పాలిటెక్నిక్, బీఎస్సీ విద్యార్థులు లాటరల్ ఎంట్రీ ద్వారా బీటెక్ 2వ ఏడాదిలో చేరేందుకు ఈ నెల 15వ తేదీన ఈసెట్ నిర్వహించారు. ఫలితాలను ఈసెట్ అధికారిక వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. అలాగే ఎంటెక్, ఎం ఫార్మసీ, ఎంఆర్ కోర్సుల్లో చేరేందుకు పీజీఈసెట్ ఆన్లైన్ పరీక్షలు వేళ ప్రారంభమయ్యాయి. జూన్ 1వ తేదీ వరకు ఈ పరీక్షలు కొనసాగుతాయి. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. గరిష్ట ఉష్ణోగ్రతలు సైతం 1 నుంచి 3 డిగ్రీల సెల్సియస్ మేరకు పెరుగుతాయని అంచనా వేసింది. పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట తదితర జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఎదురుగాలులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో తడిసిన ధాన్యం సేకరణ విషయంలో రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ పేర్కొన్నారు. తంగళ్లపల్లి మండలం అంకుషాపూర్లో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించిన సందర్భంగా మాట్లాడుతూ, జిల్లాలో నిన్నటి వరకు 233,758 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశామని గరిమా అగర్వాల్ వెల్లడించారు.
3: మనకి ప్రొక్యూర్మెంట్ దాదాపు దగ్గరికి వచ్చింది, దాదాపు 80% దీంతో పాటు 2,33,000

0: 1000 మెట్రిక్ టన్ మనము ప్రొక్యూర్ చేయగలిగాము. ఈసారి ఈ సీజన్ మనకి హిస్టారికలీ హై అరైవల్ ఉంది, ప్యాడీ అరైవల్, అండ్ ఇప్పుడు వరకు హిస్టారికలీ హై ప్రొక్యూర్మెంట్ కూడా చేయడం జరిగింది.
1: కామారెడ్డి జిల్లాలో రైతులు పండించిన ప్రతి ధాన్యపు గింజకు సరైన మద్దతు ధర అందేలాగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచించారు. అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసినప్పటికీ కొనుగోలు చేస్తామని, ఈ విషయంలో రైతులు ఆందోళన గురి కావద్దని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ అంకిత్ తెలియజేశారు. జిల్లా యంత్రాంగం ప్రత్యేక అలర్ట్ వ్యవస్థను సిద్ధం చేసిందని ఆయన వివరించారు. కరీంనగర్ జిల్లాలో ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని, రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని రాష్ట పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ శ్యామ్ ప్రసాద్ లాల్ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్లో ధాన్యం కొనుగోళ్ల పురోగతి, రైతులకు చెల్లింపులు, మిల్లులకు ధాన్యం తరలింపు తదితర అంశాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలో హైదరాబాద్ రామంతపూర్కు చెందిన ఉపాధ్యాయుని రామగీత రేడియోతో తనకున్న అనుబంధం గురించి తెలియజేస్తున్నారు.
2: ఆ రోజుల్లో రేడియో అనేది కేవలం ఒక వినోద సాధనం మాత్రమే కాదు, అది ప్రతి ఇంటి సభ్యుడులా ఉండేది. సంస్కృత వార్తలు, ప్రాంతీయ వార్తలు, వివిధ భారతి కార్యక్రమాలు, భక్తి గీతాలు, నాటికలు, లలిత గీతాలు, రైతు కార్యక్రమాలు, ఇలా ఎన్నో రకాల ప్రసారాలతో రేడియో ప్రతి వర్గానికి చేరువైంది.
1: నల్గొండ జిల్లాలో ప్రతి నెల చివరి శనివారం ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు దివ్యాంగులు, వృద్ధుల కోసం ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తారు. జిల్లా సంక్షేమ అధికారి కెవి కృష్ణవేణి ఈ విషయం తెలియజేశారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల ఫలాలు క్షేత్రస్థాయిలో అందే విధంగా కృషి చేస్తామని మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళీ నాయక్ చెప్పారు. ఆదివాసీ గ్రామమైన దొరవారి తిమ్మాపురం గ్రామంలో ఎమ్మెల్యే పర్యటించారు. విశేషాలు మరొకసారి. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజల చెంతకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. రాష్ట్రంలో యాసంగి సీజన్కు సంబంధించి ఇంతవరకు సుమారు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెలా మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి

0: ఆకాశవాణి శ్రోతలకు నమస్కారం. 90 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి సంబరాలని అంబరాన్ని అంటించడానికి ఈరోజు మనతో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. పరిచయం అవసరలేని పేరు వారిది. వారి పేరు చెప్పగానే శ్రోతల హృదయాల్లో కోటి వీణలు మోగుతాయనే చెప్పొచ్చు. అంతటి అనుబంధం పెనవేసుకున్నారు ప్రోగ్రామ్స్తో కానీ శ్రోతలతో కానీ. ఆవిడ ప్రోగ్రాంలో చేసిన ఎక్స్పెరిమెంట్స్ మరి ఎవ్వరూ చేయలేదు అని అనడంలో అతిశయోక్తి ఏమీ లేదు. ముఖ్యంగా మేడంతో నేను వివిధ భారతిలో వర్క్ చేసినప్పుడు ఎన్నో వినూత్నమైన కార్యక్రమాలకు మేడం తెరతీశారు. అందరికీ గుర్తుండే ఉంటుంది, శ్రోతలందరికీ గుర్తుకొస్తున్నాయి సినీ దర్శకరత్నాలు కానీ, మాటా పాట, సరిగమల సరాగాలు, బళారే చిత్రం, పాటల పల్లకి, బృందావనం, భావగీతం, ఇలా అనేక కార్యక్రమాలు. ఇంకా పోలిపూర్ణం అనే చక్కటి హిలేరియస్ డ్రామా కానీ, నవ్వులు అమ్మబడును అని కానీ, ఇలా అనేక ఇంకా ఇంటర్వ్యూస్ అయితే చెప్పవసరం లేదు. మేడం చేసిన ప్రోగ్రామ్స్ మేడం మాటల్లోనే విందాం. మనతో ఉన్నారు డాక్టర్ కే విజయ, విశ్రాంత సహాయ సంచాలకులు. వారి మాటల్లోనే మనం ఇప్పుడు ఆకాశవాణి అంటే ఏంటి అని విందాం. మేడం నమస్కారం, ఆకాశవాణికి స్వాగతం.
1: స్వాగతం అమ్మా. 1936 నుంచి 2026 దాకా 90 వసంతాల ఆకాశవాణి ప్రయాణం. ఆకాశవాణి సిబ్బందికి, మన ప్రియాతి ప్రియమైన శ్రోతలందరికీ ముందుగా శుభాభివందనాలు తెలియజేసుకుందాం. మనల్ని ఆదరిస్తున్న ప్రతి శ్రోతకి కూడా మన ధన్యవాదాలు తెలియజేసుకుని మన కార్యక్రమానికి వెళ్దాం. అసలు ఆకాశవాణి అని అన్నావు కదా, మైక్రోసెకండ్ల వ్యవధిలో ప్రపంచంలోని ప్రజానీకానికి సమాచారాన్ని ఒక గొంతుకతో వినిపించదగిన సాధనం రేడియో అని మనం చెప్పుకోవచ్చు. అయితే మన పనులు మనం చేసుకుంటూ విద్య, విజ్ఞానం, సమాచారం, వినోదం అన్నీ కూడా ఆకాశవాణి శ్రోతలకి అందిస్తూ ఉంది. ఇదంతా కూడా ఇటలీ శాస్త్రవేత్త గుగులియో మార్కోని ఆవిష్కరణ మూలంగా జరుగుతోంది. మనం తప్పకుండా ముందుగా వారిని ఒకసారి గుర్తు చేసుకుందాం, మార్కోని గారిని. అలాగే

0: అలాగే మన ఆకాశవాణి నినాదం చూసినట్టయితే బహుజన హితాయ బహుజన సుఖాయ ఈ నినాదంతో మనం వివిధ వయసుల వారిని దృష్టిలో పెట్టుకుని ప్రసారం చేయడం జరుగుతోంది. చిన్నపిల్లల నుంచి వయోవృద్ధుల దాకా రకరకాల కార్యక్రమాల్ని ప్రసారం చేస్తున్నాం. విద్య అందించడంలో కానివ్వండి, వాళ్ళకి విజ్ఞానం ఇవ్వటంలో కానివ్వండి, వినోదాన్ని పంచటంలో కానివ్వండి, ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడంలో కానీ రేడియో పాత్ర ఎనలేని సేవగా మనం చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతం మనం గమనించినట్టయితే దాదాపు 23 ప్రధాన భాషల్లో మన రేడియో ప్రసారాలు శ్రోతలకు అందుతున్నాయి. 277 కేంద్రాల ద్వారా ప్రసారాలు అందుతున్నాయి. 92% విస్తీర్ణంలో గల 99.19% ప్రజానీకానికి మనం అందుబాటులో ఉన్నాం రేడియో ద్వారా. ఎంత గ్రేట్ కదా. అలాగా వివిధ మాధ్యమాలలో మనకి ఆ మధ్య అంతా కూడా ఇన్ని మాధ్యమాలు వచ్చాయి, రేడియో పడిపోతుందండి, రేడియో ఎవరు వింటారు అనేది ఒక మాట వినపడింది. కానీ ఎఫ్ఎంతో మన స్థానం పదిలంగా ఉంది, ఉంటుంది కూడా.
1: మొదటిసారి ఆకాశవాణితో మీ అనుబంధం ఎప్పుడు మొదలైంది మేడం?
0: ఆకాశవాణితో మొదటిగా నా అనుబంధం అంటే, నేను 6-7 ఏళ్ల వయసు చిన్నపిల్ల ఉన్నప్పుడు మా ఇంట్లో ఒక పెద్ద టీవీ సైజ్ అంత రేడియో ఉండేది, ఇంత పెద్ద నాబులు తిప్పడానికి. అది మా ఇంట్లో ఎప్పుడు ఆన్ చేసి ఉంచేవారు మా నాన్నగారు. హాల్లో ఉండేది, ఒక బల్ల మీద సెట్ ఉండేది అన్నమాట. చిన్నపిల్ల కదా, తెలియదు ఎవరన్నా ఇంటికి వస్తున్నా వెళ్తున్నా దాంతో సంబంధం లేదు. అందులో ఏదైనా పాటలు వస్తుంటే నేను ఇంకా డ్యాన్సులు గంతులు వేయటమే అనమాట. మళ్ళీ మధ్య మధ్యలో వెళ్లి చూసేదాన్ని, ఎవరు మాట్లాడుతున్నారు లోపల నుంచి అన్నట్టుగా చూసేదాన్ని, అటు ఇటు చూసి ఎవరు కనిపించేవాళ్ళు కాదు, కానీ మ్యూజిక్ అయితే వస్తుందని బాగా గెంతులు వేసేదాన్ని అనమాట. ఆ ఆసక్తిని కనిపెట్టి మా నాన్న నన్ను మ్యూజిక్ కాలేజీలో జాయిన్ చేశారు. ఓహో, దీనికి ఏదో బాగా డ్యాన్స్ ఇంట్రెస్ట్ ఉంది అన్నట్టుగా. అట్లా ఆకాశవాణి నాకు ఏమి అని తెలియకముందే నన్ను ఒక నాట్యం నేర్పించడానికి ఒక అడుగు వేయించింది. అలాగ నేను చదివింది అగ్రికల్చర్ బిఎస్సి, ప్రొఫెషనల్ కోర్సులో జాయిన్ చేయాలని నాన్న దాంట్లో జాయిన్ చేశారు. అయితే నా పోస్టింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్గా ఒక కృషి విజ్ఞాన కేంద్రం అనంతపూర్లో పోస్ట్ చేసినప్పుడు కడప స్టేషన్ నుంచి నాకు ఒక లెటర్ వచ్చింది అన్నమాట. ప్రయోగశాలల నుండి పంట పొలాలకు అనే టాపిక్ మీద ప్రసంగం ఇవ్వడానికి ఇన్వైట్ చేశారు. టీఏడిఏ కూడా ఇచ్చి డబ్బులు ఇచ్చి ఇన్వైట్ చేశారనమాట. అంతవరకు అసలు రేడియో తెలీదు. సరే వెళ్ళాను కడప స్టేషన్కి. మా చుట్టాలు ఉండేవారు కడపలో అప్పుడు. సరే వాళ్ళ ఇంటికి వెళ్ళి అక్కడ నుంచి ఫ్రెష్ అప్ అయ్యి వాళ్ళు తీసుకెళ్లారనమాట. చూడలేదు అని అంటే పాపం వాళ్ళు నాతో పాటు వచ్చి తీసుకెళ్లారు. ఈఎల్ నారాయణ గారు అని ఫామ్ రేడియో ఆఫీసర్. అప్పట్లో అగ్రికల్చర్ చూసేవాళ్ళని ఫామ్ రేడియో ఆఫీసర్స్ అని, ఫ్యామిలీ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళని ఎక్స్టెన్షన్ ఆఫీసర్స్ అని, విమెన్ అండ్ చైల్డ్ ప్రోగ్రామ్స్ చూసేవాళ్ళకి ప్రొడ్యూసర్, తర్వాత వాళ్ళకి అసిస్టెంట్ చేసే వాళ్ళందరూ ప్రొడక్షన్ అసిస్టెంట్స్ అని అనేవాళ్ళు. ట్రెక్స్లు వేరే ఉండేవారు. ఆ ప్రోగ్రామ్ అటాచ్ డ్రామా కటాచ్డ్ అయిన ప్రొడక్షన్ అసిస్టెంట్, ఉమెన్ అండ్ చిల్డ్రన్ కి ప్రొడక్షన్ అసిస్టెంట్ అట్లా ఉండేవారు అనమాట. అప్పుడు ఆ కార్యక్రమం ప్రసంగం రాసుకెళ్లి చక్కగా స్క్రిప్ట్ రాసుకుని, ఫస్ట్ ప్రోగ్రామ్ కదా ఎలా మాట్లాడాలో తెలీదు. సరే ఆయన పాపం బాగా ప్రోత్సహించారు నారాయణ గారు. అక్కడ రేడియో ప్రోగ్రామ్ ఇచ్చాను. మళ్ళీ రేడియోలో నా గొంతు వింటే నాకు ఎంతో ఆనందం అనిపించింది అనమాట. అది నా ఫస్ట్ రేడియోలో అడుగు పెట్టడం. బట్ ఐ నెవర్ ఎక్స్పెక్టెడ్ నేను మళ్ళీ రేడియోలోనే జాబ్ చేస్తానని అసలు కలలో కూడా అనుకోలేదు. జాబ్ అయిపోయిన తర్వాత మా వారికి ఢిల్లీలో వేరే పోస్టింగ్ వస్తే ఇద్దరం అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఉన్నా వదిలేశామన్నమాట. జాబ్ వదిలేసి ఢిల్లీ వెళ్ళాము. సరే అక్కడ ఖాళీగా ఉండడం ఎందుకని పిహెచ్డికి జాయిన్ అయ్యాను. అప్పుడు యూపీఎస్సీ వాళ్ళది పడింది అనమాట ఎంప్లాయ్మెంట్ న్యూస్ లో. పడితే సరే పోస్టింగ్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫార్మ్ అండ్ హోమ్ అని ఇచ్చాడనమాట. బీఎస్సీ ఏజీ చాలు క్వాలిఫికేషను. సరే మా వారు ఇదేదో బానే ఉంది, అగ్రికల్చర్ గురించి అడుగుతున్నారు కదా అప్లై చేస్తావానని ఊరికే క్యాజువల్ గా అప్లై చేసి ఒక అప్లికేషన్ పడేశామన్నమాట. దాదాపు 2 ఏళ్ళు అయిందేమో. అప్పుడు ఇంటర్వ్యూ కాల్ లెటర్ వచ్చింది. ఇంటర్వ్యూకి వెళ్ళాం ఢిల్లీలోనే. మా పాప అప్పుడు 9 మంత్స్ 10 మంత్స్ బేబీన పెద్దమ్మాయి. ఇంకా దాన్ని తీసుకుని మా వారు నేను అది మొత్తం దానికి బిస్కెట్లు పాల సీసాలు అన్ని పట్టుకుని యూపీఎస్సీ లాన్ లో కూర్చొని మా వారు పిల్లని ఆడించుకుంటూ ఉంటే నేను వెళ్ళి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వచ్చాను. వాళ్ళు అప్పటికి నేను పిహెచ్డి కూడా ఇంకా జాయిన్ అయ్యాను కదా, వాళ్ళు ఇంకా నా ఎంఎస్సీ థీసిస్ గురించి ఇవన్నీ చాలా ప్రశ్నలు అడిగారమ్మా. దాదాపు 1.5 అవర్స్ ఇంటర్వ్యూ జరిగింది. వాళ్ళు సరే నీకు పోస్టింగ్ ఇస్తే నువ్వు తెలుగు లాంగ్వేజ్ కాబట్టి హైదరాబాద్ లో ఇస్తారు, మరి మీ వారు ఢిల్లీలో ఉద్యోగం అంటున్నావు ఎలా చేస్తావు అని అడిగారనమాట లాస్ట్ లో. ఇంకోటి గమ్మత్తైన ప్రశ్న ఏంటంటే, ఒక తెలుగు ఆయన ఉన్నాడు

0: ఇంటర్వ్యూ దీంట్లో ఆయన లాస్ట్లో, ఏమ్మా నువ్వు ఏదైనా ఒక పాట పాడతావా అని అడిగారు. అయ్యా బాబా, ఈయన పాట పాడమంటున్నాడు, మనకి ఏం పాట రాదు కదా అని అనుకుంటే, పర్వాలేదు పాడమ్మా చూద్దాం వాయిస్ అని అన్నారనమాట. అప్పుడేదో పేట్రియాటిక్ సాంగ్ స్కూల్లో నేర్చుకున్నది ఏదో ఒకటి రెండు లైన్లు పాడితే ఓకే అన్నారు. ఇంకా అట్లా అయింది. తర్వాత చాలా రోజులకి పోస్టింగ్ ఆర్డర్స్ వచ్చాయి లావణ్య, వచ్చాయి. పోస్టింగ్ హైదరాబాద్లో వేశారు. సరే, ఇంకా మళ్ళీ హైదరాబాద్లో 1989 నుంచి 2019 30 సంవత్సరాలు నిరంతరంగా ఒక 4 ఆకాశవాణి కేంద్రాలలో సేవలందించే భాగ్యం నాకు ఆకాశవాణి ఇచ్చింది. కానీ ఎన్నో మరువలేని జ్ఞాపకాలు అనమాట. ఫామ్ అండ్ హోమ్ సెక్షన్ కి పోస్టింగ్ ఇచ్చినప్పటికీ నేను జాయిన్ అయినట్టు సార్ సేమ్ ఇదే ఈఎల్ నారాయణ గారు మళ్ళీ హైదరాబాద్కి వచ్చి ఉన్నారు అప్పుడు. అందుకని నాకు 2 ఇయర్స్ ఫామ్ అండ్ హోమ్ సెక్షన్ ఇవ్వలేదు. రేడియో స్టేషన్ లో వచ్చి జాయిన్ అవ్వడానికి వచ్చినప్పుడు గణేషన్ గారు అని ఆయన ఉండేవారు స్టేషన్ డైరెక్టరు. ఆయన ఉండి, అమ్మ ఫామ్ అండ్ హోమ్ కి నీకు ఆర్డర్స్ వచ్చాయి, బట్ అదే సెక్షన్ ఇస్తారనేం లేదు, యూ హ్యావ్ టు డూ అదర్ సెక్షన్స్ ఆల్సో అని అది ఇది ఆయన చెప్పాల్సిన రూల్స్ విధానంగా ఆయన చెప్పారు. అసిస్టెంట్ స్టేషన్ డైరెక్టర్ గా శాస్త్రి గారు అని ఉన్నారు. ఆయన నేను అందరిని పరిచయం చేస్తానని తీసుకెళ్లి మొత్తం స్టూడియోలు అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ అన్ని మొత్తం అందరినీ పరిచయం చేశారు. షీఈస్ న్యూ పెక్స్ అని చెప్పి అందరికి పరిచయం చేశారు. కంట్రోల్ రూమ్ చూసి కొంచెం భయపడ్డాను, అమ్మ ఇవేవో ఫేడర్లు అవి ఇవి ఉన్నాయి, మనం మనకేమి ఇది సూట్ కాదు, మనం ఈ ఉద్యోగం చేయలేము అని చాలా భయపడ్డాను. ఇప్పుడు అనుకుంటే బల సరదాగా అనిపిస్తుంది. ఇంక దాని తర్వాత మెల్లమెల్లగా ఫస్ట్ మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ చేయమని ఇచ్చారు. నా ఫస్ట్ ఇంటర్వ్యూ అజయ్ కల్లాం గారితో, ఆయన అప్పుడు డైరెక్టర్ సివిల్ సప్లైస్, దాని మీద ఇంటర్వ్యూ చేశాను. అప్పుడు ప్రతిరోజు ప్రోగ్రామ్ మీటింగ్ జరుగుతుంది కదా, ఆ మీటింగ్ లో డిస్కస్ చేసేవాళ్ళు ముందు రోజు ప్రోగ్రామ్స్ ఏమి వెళ్ళాయి, దానికి మార్కింగ్స్ ఇచ్చేవాళ్ళు ప్రోగ్రామ్ ఎలా ఉంది అనేది, ఏ గ్రేడు బి గ్రేడు బి ప్లస్ అట్లా. అప్పుడు శాస్త్రి గారు, అమ్మాయి నువ్వు లాభం లేదు, ఇవాళ కాఫీ ఇప్పించాల్సిందే అని చెప్పి మీటింగ్ లో అనడము చాలా సరదాగా. అట్లా స్టార్ట్ అయిన ప్రయాణం మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ లో ఎన్ని సిరీస్ స్టార్ట్ చేశానో తెలియదు నాకే. మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్స్ మీద ఒక సిరీస్, పళ్ళు పోషక విలువలను ఒక సిరీస్, పోషకాహారం గురించి ఒక సిరీస్, ఇలా రకరకరకాలుగా అన్ని, మళ్ళీ దానికి తగినట్టుగా పాటలు కూడా సెలెక్ట్ చేసుకుని లైబ్రరీలో ఎంతో కష్టపడి పాటలు కూడా సేకరించుకొని పెట్టి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. అప్పట్లో ఈ సిరీస్లే కాకుండా ఫ్యామిలీ సీరియల్ ఒకటి చేశాం, సుధామ గారు నేను ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ శ్యామలాదేవి గారు అని డ్రామాలో ఉండేవారు, మేము ముగ్గురం కలిసి ఒక ఫ్యామిలీ సీరియల్ లాగా చేశామన్నమాట. అది బాగా క్లిక్ అయింది ప్రోగ్రాము. యాక్చువల్గా సుధామ గారు నాకు అసలు స్క్రిప్ట్ చదవటము అంత తెలిసేది కాదు, ఆయన ఒక గురువు గారు అని చెప్పచ్చు. బాగా నాకు స్క్రిప్ట్ చదవటం, ఇలా ఎక్కడ పాజ్ ఇవ్వాలి ఎక్కడ చదవాలి అట్లా అవన్నీ బాగా చెప్పించేవారు. అది ఎప్పుడూ మర్చిపోలేను అనమాట. ఆ ఫ్యామిలీ సీరియల్ కూడా బాగా క్లిక్ అయిందమ్మా. అట్లా స్టార్ట్ అయిన ప్రయాణం మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ నుంచి. ఎవరెవరు ప్రొడ్యూసర్స్ రిటైర్ అవుతున్నారో ఆ సెక్షన్లన్నీ నాకు ఇచ్చేవాళ్ళు. భీమయ్య గారని ఇండస్ట్రియల్ వర్కర్స్ ప్రోగ్రామ్ చూసేవారు, ఆయన రిటైర్ అయిపోతే కార్మికుల కార్యక్రమం ఆ సెక్షన్. దాంట్లో అప్పట్లో ఎన్విరాన్మెంట్ మీద ప్రోగ్రామ్స్ చేయమని మనకి చాలా డైరెక్టరేట్ నుంచి ఇన్స్ట్రక్షన్స్, చక్కగా పాటలు రాయించి ఎన్నో పాటలు ప్రొడ్యూస్ చేశాం. ఏఎల్ కుమార్ గారు నాకు అసిస్టెంట్ గా ఉండేవారు అప్పుడు. మార్నింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీస్ కి సుధామ గారు, తర్వాత కళాకృష్ణ గారు ప్రొడక్షన్ అసిస్టెంట్ డ్రామాకి, ఆయన ఉదయ తరంగిణి కూడా అసిస్టెంట్ గా ఉండేవారు. అట్లా ఎన్నో ప్రోగ్రామ్స్ చేయడం జరిగిందమ్మా. ఇంక మళ్ళీ ఫ్యామిలీ వెల్ఫేర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అని అరుణాచలం గారు ఉండేవారు, మన కామేశ్వరి గారు ఉన్నారు కదా ప్రోగ్రామింగ్స్ వాళ్ళ ఫాదర్ అనమాట, ఆయన కూడా బాగా ఎంకరేజ్ చేసేవారు. వాళ్ళని అందరినీ జ్ఞాపకం చేసుకోవాలి ఈ తరుణంలో. అలాగే ఉమెన్ అండ్ చిల్డ్రన్ జానకిరాణి గారు రిటైర్ అయిపోతే అప్పుడు దాన్ని ఇచ్చారనమాట ఆ సెక్షన్. శారదాని ఒక ప్రొడక్షన్ అసిస్టెంట్ ఉండేది, మన యాంకర్ ఝాన్సీ అని కదా వాళ్ళ మదర్ అనమాట, తను నేను కలిసి కూడా చక్కగా ఎన్నో ప్రోగ్రామ్స్ చేశాము. అట్లా దాదాపు 2 సంవత్సరాలు ఈ కార్యక్రమాలన్నీ చూసుకుంటూ ఉంటే అప్పుడు వీళ్ళు ఫామ్ రేడియో ఆఫీసర్లు రిటైర్ అయ్యి నాకు మళ్ళీ నేను సెలెక్ట్ అయిన వ్యవసాయదారుల కార్యక్రమంలోకి వచ్చాను అనమాట.
1: అసలు మీరు అనుకున్న జాయిన్ అయిన
0: పోస్ట్కి అప్పుడు వచ్చాను.
1: ఓకే, ఆకాశవాణి కార్యక్రమాల ప్రసారాల్లో సమాజాన్ని చైతన్యవంతం చేయడంలో ఎంతవరకు సఫలమైందంటారు?
0: సమాచారాన్ని చేరవేయడంలో సఫలం అంటే, మనం ఇందాకే అనుకున్నాం కదా, అన్ని వయసుల వారికి

0: అన్ని వర్గాల వారికి అనుగుణంగా మనం కార్యక్రమాలు రూపొందించేవాళ్ళమని. ముఖ్యంగా వ్యవసాయదారుల కార్యక్రమం తీసుకుంటే అప్పట్లో పర్ డే 1.5 అవర్ ప్రోగ్రాం ఉండేది వ్యవసాయదారులకి. పొద్దున్నే పొలం పనులు, మధ్యాహ్నం పాడి పంట, తర్వాత వ్యవసాయ సూచనలు, మళ్ళీ ఇల్లు వాకిలి. ఇవి కాకుండా గ్రామీణ మహిళలకు సంబంధించి 1/2 అవర్ ఒక వారానికి, అలాగే గ్రామీణ బాలబాలికలకి సెపరేట్ ప్రోగ్రాం ఉండేది బాల విహార్ అని. ఇవన్నీ కన్సర్న్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూటివ్ ఫామ్ అండ్ హోమే చూసేవాళ్ళు అనమాట. అట్లా వ్యవసాయదారుల కార్యక్రమంలో దాదాపు 10 సంవత్సరాలు నిరంతరంగా చేశానమాట అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్. అప్పట్లో నిర్మలా వసంత్ అని ఒక ఆవిడ అనౌన్సరు, ఈ పాడి పంట ప్రోగ్రామ్ లో చిన్నమ్మ పాత్ర చేసేదనమాట. ఆవిడ రిటైర్ అయిన తర్వాత శాస్త్రి గారు పిలిచి అప్పుడు ఆయన స్టేషన్ డైరెక్టర్ అయ్యారు. ఏమై నువ్వు చేస్తావా, క్యారెక్టర్ నువ్వే చెయ్యాలి, ఇంకా నేను చేయగలను లేదు, ఎందుకంటే ఆవిడ బాగా పాపులర్ అప్పట్లో. నేను న్యాయం చేయగలను లేదో అని కొంచెం భయపడ్డాను. కొంచెం ఆవిడ మాట్లాడుతున్న విధంగానే యాస మాట్లాడడం అట్లా నేర్చుకుని మొత్తానికి ఆ ప్రోగ్రామ్ లో స్టాక్ క్యారెక్టర్ గా ఒక 15 సంవత్సరాలు పాడి పంటలో చిన్నమ్మగా చేసి కొంచెం ప్రజల్లోకి వెళ్ళగలిగాను. అది నాకెంతో ఆత్మతృప్తినిచ్చిన కార్యక్రమం అని నేను చెప్పుకుంటాను. కనెక్ట్ అవుతారు పెద్దయ్యలు మారారు. మళ్ళీ పెద్దయ్యలు విజయ్ కుమార్ తో చాలా ఏళ్లు చేశాను నేను, విజయ్ కుమార్, తర్వాత గోపిచందు, మళ్ళీ సుధాకర్ రెడ్డి గారు. పెద్దయ్యలు మారారు కానీ చిన్నమ్మగా నేనే చాలా వీళ్ళ అందరితో కూడా కలిసి చేశాను. ఫామ్ అండ్ హోమ్ సెక్షన్ లో నేను జాయిన్ అయినప్పుడు ఫామ్ రేడియో రిపోర్టర్స్ అనే క్యాడర్ లో పనిచేసేవాళ్ళు గోపిచంద్, విజయ్ కుమార్, తర్వాత పెక్సల్ అయ్యారు. వాళ్ళిద్దరు పాపం మంచి సహకారం అనమాట. ఒక టీమ్ గా ఎక్కువగా స్టూడియో కన్నా ఓబీ ప్రోగ్రామ్స్ ఎక్కువ చేసేవాళ్ళం. ఒక్కసారి ఓబీకి వెళ్తే 20-25 ప్రోగ్రామ్స్ పట్టుకొచ్చేవాళ్ళం అనమాట. మళ్ళీ అవన్నీ కూర్చొని ఎడిటింగ్ చేసుకుని, అప్పట్లో మెల్ట్రాన్ రికార్డర్లు ఇవి లేవు, మెల్ట్రాన్ రికార్డర్, ఇంజనీరింగ్ వాళ్ళు వచ్చేవాళ్ళు పెద్ద సూట్ కేసులో, పెద్ద ఏదో ఊరు ప్రయాణం లాగా వెళ్లేవాళ్ళం అనమాట ఓబీకి వెళ్ళడం అంటే. అంత సరంజామ ఉండేది. ఇద్దరు ఇంజనీర్స్ అందరం కలిసి వెళ్ళాము. ప్రాక్టికల్ గా చెప్పాలంటే నేను రైతుల నుంచి చాలా నేర్చుకున్నానమ్మా. ఆ రైతు మహిళల్లోని ఆత్మస్థైర్యం నేను మర్చిపోలేను. వాళ్ళు అంత బల్లగుద్ది మాట్లాడటం గానీ, అప్పట్లో డ్వాక్రా సంఘాలు చాలా పాపులర్. సిఎస్ రామలక్ష్మి గారు అని ఆవిడ కమిషనర్ డ్వాక్రా గ్రూప్స్, ఆవిడ కూడా మన స్టేడియోకి వచ్చి మనల్ని చాలా గ్రూప్స్ ని పరిచయం చేయడానికి తీసుకెళ్లే వాళ్ళు. ఆవిడతో కూడా చాలా ప్రోగ్రామ్స్ చేశాము. పల్లెకు పోదాం ప్రగతిని చూద్దాం అని ఒకటి ప్రోగ్రాము, ఒక విలేజ్ కి వెళ్లి ఇక్కడ ఆఫీషియల్స్ తో కనెక్ట్ చేస్తూ ఒక లైవ్ ప్రోగ్రామ్ చేశామన్నమాట. చలపతిరావు గారు అని ఒక ప్రోగ్రామ్ ఆఫీసర్ ఉండేవారు, ఆయనతో కలిసి వెళ్లి ఒక విలేజ్ నుంచి అది ఫస్ట్ ప్రాక్టికల్ గా ఒక ప్రోగ్రామ్ చేయగలిగామన్నమాట.
1: ఎక్స్పెరిమెంట్లు మీరు పెట్టింది పేరు మేడం,
0: పల్లెకు పోదాం ప్రగతిని చూద్దామని. అట్లా అవన్నీ చాలా మంచి మంచి ప్రోగ్రామ్స్ చేశాం లావణ్య, మంచి జ్ఞాపకాలు అన్నమాట. వ్యవసాయదారుల కార్యక్రమాల్లో మనకి ఇక్కడ హైదరాబాద్ లో చాలా ఐసీఆర్ ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి, నేషనల్ ఇన్స్టిట్యూట్స్ చాలా ఉన్నాయి. అందరి శాస్త్రవేత్తలతోనూ మన దగ్గరకు వచ్చేవాళ్ళు, మనం అక్కడికి వెళ్ళి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళము. ఆల్మోస్ట్ మన పరిధిలో అన్ని జిల్లాలు కవర్ చేయడం జరిగిందమ్మా. మహబూబ్ నగర్, కరీంనగర్, ఈ జిల్లాలన్నిటికీ వెళ్లి రైతుల అనుభవాలు, అభ్యుదయ రైతుల అనుభవాలని, సేంద్రియ వ్యవసాయం రైతుల అనుభవాలని, మహిళల, గ్రామీణ మహిళల అనుభవాలని, పాడి పరిశ్రమ అని, అన్ని రకాలుగా రైతులు, నిజామాబాద్ రైతులని, రైతులతో కలిసి చాలా ప్రోగ్రామ్స్ చేశాము. మళ్ళీ మన స్టూడియో కూడా రైతుల్ని ఆహ్వానించేవాళ్ళం అనమాట. రైతులు కూడా వచ్చేవాళ్ళు స్టూడియోకి, వాళ్ళకు కూడా స్టూడియోకి వచ్చిన తర్వాత వాళ్ళ అనుభవాలు ప్రసారం చేసి మిగతా కేంద్రాలు కూడా రిలే తీసుకునేటట్టుగా కూడా చేశాము. వ్యవసాయ పాఠశాల అని ఒకటి ఉండేది, ఒక టాపిక్ మీద ఒక లెసన్ లాగా చెప్తారు వాళ్ళు 1/2 అవర్, తర్వాత మళ్ళీ దాంట్లో క్వశ్చన్స్ ఆన్సర్స్ లాగా అనమాట. మళ్ళీ అగ్రికల్చర్ ప్రోగ్రామ్స్ మీద ఎవ్రీ 3 మంత్స్ కి ఒక మీటింగ్ జరిగేది, రూరల్ అగ్రికల్చర్ ప్రోగ్రామ్ అడ్వైజరీ కమిటీ మీటింగ్ అని. శాస్త్రవేత్తలు వచ్చేవాళ్ళు, వాళ్ళందరూ సలహాలు ఇచ్చేవాళ్ళు, ప్రోగ్రామ్స్ లో ఏమైనా చేంజెస్ అవి ఇవి చేయాలనని. అవన్నీ దృష్టిలో పెట్టుకుని షెడ్యూల్ తయారు చేసేవాళ్ళము, దాన్ని ఫాలో అయ్యి ప్రోగ్రామ్స్ చేసేవాళ్ళం అనమాట. ఇంకా వ్యవసాయదారుల కార్యక్రమంలో చెప్పాలంటే ఇంకా టైం సరిపోదు, అన్ని అనుభవాలు ఉన్నాయి రైతులతో, అనుభవాలు ఫార్మర్స్ తో గానీ సైంటిస్టులతో గానీ ఉండేది. వ్యవసాయదారుల కార్యక్రమ ప్రయాణం చాలా దిగ్విజయంగా సాగిందమ్మా.
1: నిజంగానే ఏజీబీఎస్సీ చదువుకుని ఆ ప్యాషన్ తో వచ్చినందుకు చదువును పూర్తిగా వినియోగించి ఒక వర్క్ సాటిస్ఫాక్షన్ అయితే మీకు ఉంటుంది.
0: చాలా మంది ఏమండి పిహెచ్డి చేశారు, మీరు ఎక్కడన్నా యూనివర్సిటీలోనే ఉండొచ్చు కదా, అక్కడ మంచి స్కేల్స్ యూజీసీ స్కేల్స్ ఉంటాయి కదా, మీరు రేడియోలోకి ఎందుకు వచ్చారు, మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోవచ్చు కదా అనని చాలా మంది మన వాళ్ళు అడిగేవారు.

0: చదువుకొని మీరు ఇక్కడికి వచ్చారు ఎందుకండి అని అని. నా దృష్టిలో లావణ్య ఒక మంచి క్రియేటివ్ మీడియా అమ్మ రేడియో అయితే, నువ్వు ఎంత చెయ్యాలనుకుంటే అంత మనం చెయ్యొచ్చు. నా అదృష్టం ఏంటంటే ఉన్న డైరెక్టర్లు అందరూ ఎస్ యూ క్యాన్ డూ ఇట్ అని చెప్పి ప్రతి ఒక్కరూ నన్ను ఎంకరేజ్ చేశారు. అదే విధంగా నేను దూసుకుపోయి ప్రతి సెక్షన్లో కానీ సబ్జెక్టు పక్కన పెట్టైనా సరే ఏ సబ్జెక్ట్ ఇచ్చినా కూడా చెయ్యాలన్న ఒక క్యూరియాసిటీ ఉండేది, వాళ్ళ ఎంకరేజ్మెంట్ కూడా అలా ఉండేది. అట్లయి ఎన్నో నెంబర్ ఆఫ్ ప్రోగ్రామ్స్ చేయగలిగామన్నమాట.
1: ఇది చెప్పడానికి ఈజీగానే ఉంది, చేయడానికి మాత్రం ఒక గొప్ప సంకల్పం ఉండాలి, ఒక డెడికేషన్ ఉండాలి, ఆకాశవాణితో ఒక అనుబంధం ఉండాలి, దాన్ని మనం ఓన్ చేసుకోగలగాలి, అప్పుడు కానీ ఇంత వర్క్ చేయగలం.
0: మనం ఎట్లా చేస్తే ప్రోగ్రామ్ శ్రోతలు రిసీవ్ చేసుకోగలుగుతారు, వాళ్ళ టేస్ట్ ఏంటి, దాన్ని దృష్టిలో పెట్టుకుని మనం చేయగలిగితే ఎప్పుడైనా మంచి ప్రోగ్రామ్స్ చేసే అవకాశం ఉంది.
1: చాలా సర్వీస్ అందించారు మేడం ఫామ్ అండ్ హోమ్ కి మీరైతే. మరి దాని ఒక్కదానితోనే మీరు ఆగిపోలేదు, మీ క్రియేటివిటీ గానీ మీ డెడికేషన్ గానీ మిగతా సెక్షన్స్ కూడా వెళ్లారు. దానిలో చెప్పుకుంటే మనం ఉమెన్ సెక్షన్ చెప్పుకోవచ్చు, చిల్డ్రన్ సెక్షన్ చెప్పుకోవచ్చు, దానితో మీ అనుబంధం పంచు.
0: ఉమెన్ అండ్ చిల్డ్రన్ కూడా చాలా ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్స్ ఇక్కడే ఉమెన్స్ డే జరిగితే కమిషనర్ గారిని వాళ్ళందరినీ పిలిచి మన స్టూడియోలోనే గ్రామీణ మహిళలను కూడా పిలిపించి ఇక్కడ స్టూడియోలో అందరి ముందు ఒక మంచి ఇంటరాక్షన్ ప్రోగ్రామ్స్ లాగా చేయటము. అప్పట్లో చిల్డ్రన్స్ ప్రోగ్రామ్ కి ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ ఉండేది, నవంబర్ 14 వస్తే రవీంద్ర భారతిలో పెద్ద ఎత్తున ప్రోగ్రామ్. డాన్స్ కూడా నేర్పించి పిల్లలకి, శైలజారావు అని ఒక పెక్స్ ఉండేది, తను నేను ఇద్దరం కలిసి డాన్స్ నేర్పించి వాళ్ళతో మంచి డాన్స్ ప్రోగ్రామ్ ఒకటి, అలాగే మళ్ళీ చిన్న నాటికలు అన్ని చేసి జవహర్ లాల్ నెహ్రూ మీద మంచి ప్రోగ్రామ్ ఒకటి చేసి తెల్లటి పావురాన్ని ఒకటి తీసుకొచ్చి ఒకసారి ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ లో అది పావురాన్ని వదిలిపెట్టినట్టు అనమాట. ఇంకా అది అట్లా గాలిలో ఆడిటోరియం అంతా ఎగురుతూ ఉందన్నమాట. ఇక్కడ నుంచి పిల్లల గెంతులు కేకలు అసలు చెప్పద్దా. ఇన్వైటెడ్ ఆడియన్స్ ప్రోగ్రామ్ లో ఫామ్ అండ్ హోమ్ చేసేటప్పుడు కూడా ఈ చిన్నమ్మ స్టార్ క్యారెక్టర్ పెద్దయ్య చేసినట్టు ఒకసారి ఊళ్ళ నుంచి వచ్చారు మమ్మల్ని చూడటానికి. అలాగే ఒకసారి ఒక ఏపీ సీడ్స్ కంపెనీ వాళ్ళు నన్ను విజయ్ కుమార్ ని తీసుకెళ్లి ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసి వాళ్ళ ప్రోగ్రామ్ అంతా మా ఇద్దరిని కాంపేరింగ్, మేము పెద్దయ్య చిన్నయ్య మాట్లాడుకున్నట్టు అక్కడ చేయమని మాతో ప్రోగ్రామ్ చేయించారనమాట. అదొక పెద్ద అనుభవం. సెంట్రల్ బ్యాంక్ వాళ్ళు బ్యాంక్ బెనిఫిషియరీస్ తో ప్రోగ్రామ్స్ చేయమనడానికి డప్పులు కొడుతూ మాకు హారాలేసి ఊళ్ళోకి ఆహ్వానించి తీసుకెళ్లటం అనమాట. ఒకసారి గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్స్ మామిడిపూడి వెంకటరంగయ్య ఫౌండేషన్ అని ఒకటి ఉంది, ఆ ఫౌండేషన్ వాళ్ళు గర్ల్ చైల్డ్ ప్రోగ్రామ్స్ రికార్డ్ చేయడానికి వెళ్తే ఆకాశవాణికి స్వాగతం అని పూలతో నేల మీద అంతా రాసి అసలు ఎంత భారీ ఎత్తున రిసీవ్ చేసుకుని ఆ అమ్మాయిలందరూ వచ్చి చుట్టుముట్టుకుని ఇంకా అసలు ఆ అనుభవాలు మర్చిపోలేము, అంత మంచి జ్ఞాపకాలు.
1: మేడం మీ సర్వీస్ లో చాలా మంది స్టాల్వర్డ్స్ తో మీరు ఇంటర్వ్యూలు చేసి ఉంటారు, వాళ్ళు చాలా గొప్పగా ఆకాశవాణి గురించి చెప్పుంటారు, అందులో గుర్తున్న కొన్ని స్మృతులు మాతో కొంచెం.
0: శాంతా సిన్హా అని ఆవిడ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అనమాట, ఆవిడకి రామన్ మెగసెసే అవార్డు వచ్చింది. వస్తే దుర్గా భాస్కర్ గారు స్టేషన్ డైరెక్టర్ అప్పట్లో, విజయ మనం వెళ్లి మేడం రికార్డ్ చేసుకోద్దాం రాని వాళ్ళ ఆఫీస్ కు వెళ్లి మేడం నాతో ఇంటర్వ్యూ చేయించారు. రామన్ మెగసెసే అవార్డు ఫస్ట్ ఆవిడతో ఇంటర్వ్యూ చేశాను. మన స్టూడియోకి కూడా మళ్ళీ ఆవిడ చాలా సార్లు రావడం జరిగింది, అదొకటి మంచి జ్ఞాపకంగా మిగిలిపోయింది అనమాట. తర్వాత 60 వసంతాల ఆకాశవాణి కార్యక్రమం కూడా చేయడానికి అప్పట్లో ఏం చేశారంటే కొంత కొంతమంది పెక్స్లకి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ డివైడ్ చేసి ఇచ్చారు, ఇవి మీరు చేయాలి ఇవి మీరు చేయాలి అని. జస్టిస్ ఆవుల సాంబశివరావు అని ఆయన మనకి చీఫ్ జస్టిస్ గా ఉండేవారు, వాళ్ళ ఇంటికి వెళ్లి ఆయనతో ఒక 3 బయోగ్రాఫికల్ ఇంటర్వ్యూ చేశాను. అగ్రికల్చర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఎంవీ రావు గారితో కూడా వాళ్ళ ఇంటికి వెళ్లి 3 అవర్స్ బయోగ్రాఫికల్ ఇంటర్వ్యూ చేసే అవకాశం వచ్చింది. తర్వాత మన దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన రమాదేవి గారు గవర్నర్ అయ్యారు హిమాచల్ ప్రదేశ్ కి, 60 వసంతాల ఆకాశవాణిలో ఆవిడని పిలిచి ఆవిడతో ఫోన్ ఇన్ ప్రోగ్రామ్ చేసే అవకాశం నాకు ఇచ్చారు మేడం అప్పుడు. తర్వాత శారదా శ్రీనివాసన్ గారి పేరు వినని వాళ్ళు ఉండరు నాటకాల్లో విభాగంలో, ఆవిడతో లైవ్ ప్రోగ్రామ్ చేసే అవకాశం నాకు వచ్చింది. ఇదంతా నేను మర్చిపోలేని జ్ఞాపకాలు. తర్వాత హైదరాబాద్ మెట్రో, ఈ రోజు మెట్రో ఎంతో మందికి ఉపయోగపడుతోంది కదా, ఆ మెట్రో డైరెక్టర్ తో ఇంటర్వ్యూ తీసుకుందామని ఆయన ఆఫీస్ కు వెళ్లి, అలాగే పద్మశ్రీ అవార్డు అందుకున్న ఇద్దరు ఫామ్ అండ్ హోమ్ సెక్షన్ లో చెప్పాలంటే మట్టి మనిషి చింతల వెంకటరెడ్డి గారితోనూ పద్మశ్రీ అందుకున్నప్పుడు ఆయనతో ప్రోగ్రాము, రైతు నేస్తం ప్రకృతి నేస్తం పశు నేస్తం అని మ్యాగజైన్స్ నడుపుతున్నారు ఎడ్లపల్లి వెంకటేశ్వరరావు గారి, ఆయనకి పద్మశ్రీ అవార్డు వచ్చినప్పుడు ఆయనతో ప్రోగ్రామ్ చేయడం, చాలా ఉన్నాయమ్మా అసలు చెప్పాలంటే.

0: మన రేడియోనైతే ఎవ్వరూ మర్చిపోలేదు. ఎందుకంటే ముందు పాదాలు మోపిన సంస్థ ఇది, ఒక కళా నిలయం. 64 కళలు మనకుంటే, సంగీతం, సాహిత్యం, నాటకం ప్రధానంగా చెప్పుకుంటే, జానపదం కానివ్వండి, శాస్త్రీయ సంగీతం కానివ్వండి, జానపద కళారూపాలు, యక్షగానం, బుర్రకథ, హరికథ, ఇవన్నీ, ఈ కళలు పోషించటంలో, ఈ కళాకారులను ప్రోత్సహించటంలో రేడియో పాత్ర ఎప్పటికీ మర్చిపోదు. అట్లా ఉన్నవాళ్ళు కళాకారులు మనకి దేశవ్యాప్తంగా, తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, ప్రతి రాష్ట్రంలోనూ రేడియో కేంద్రాలు ఉన్నాయి, అక్కడున్న కళాకారులు ఉన్నారు, ఎవరు కూడా రేడియోని ఎప్పటికీ మర్చిపోలేదు.
1: మేడం, మీకు గుర్తుందా కోట శ్రీనివాసరావు గారు వచ్చారు ఈ వారం అతిథి. ఆయన అంత మంచి మాట అన్నారంటే, అమ్మ 9 ఏళ్ళు నిండిన నిండు గర్భిణి, పుట్టింటికి వెళ్ళి అమ్మని కౌగిలించుకుంటే ఎంత ఆనందం ఉంటుందో, ఆకాశవాణికి వస్తే నాకు అలా ఉందమ్మా. నాకు
0: ఎందుకంటే మన రేడియో నుంచి వెళ్ళిన వాళ్లే
1: మాకు అక్షరం నేర్పింది ఆకాశవాణి అని
0: నేర్పింది, అక్షరం నేర్పింది ఆకాశవాణి. నేపథ్య సినీ గాయకులైన వాళ్ళు ఉన్నారు, సినీ నటులైన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు చెప్పినట్టు శ్రీనివాసరావు గారు వాళ్ళు.
1: అంటే రేడియో అంటే అందరికి ఎంత ప్యాషన్ ఉంటుంది
0: అంటే, ఇప్పుడు ఆ తరం వాళ్ళనే కాదు, ఇప్పుడు ఈ తరం వాళ్ళని తీసుకుంటే, వివిధ భారతిలో చేస్తున్నప్పుడు ఐఏఎస్ టాపర్ గా మన తెలుగు అబ్బాయి వచ్చాడు అనుదీప్ దురిశెట్టి, చాలా భయపడుతూ వచ్చాడు అనమాట. పెద్ద వర్షం నాకు ఇంకా గుర్తుంది, కిటికీలన్నీ పగిలిపోతున్నాయి, అబ్బాయి లేచి కిటికీలు కూడా వేశాడు వివిధ భారతి రూమ్ లో కూర్చున్నప్పుడు. ఆ అబ్బాయి ఏమండి ఇక్కడ కూర్చోవచ్చా అని అడగటం, తర్వాత ఈ ఎంబ్లమ్ తో ఫోటో తీసుకోవచ్చా మేడం అని అడగడం, చిన్న కుర్రవాడు
1: ఈ మోనోగ్రాఫ్ ఫోటో దిగాలని
0: కోరిక ఉంది, అది నాకు ఇప్పుడు ఇవాళ తీరింది అసలు అని. అది అబ్బాయి మెమరీస్ అవి చెప్తుంటే నిజంగా చాలా మంచి జ్ఞాపకాలు. అంటే ఈ తరం కాదు ఆ తరం కాదు ఎవరికి కూడా రేడియోతో కొంచెం ఏదో చిన్నపాటి అనుభవం ఉన్నా కూడా మర్చిపోలేరు. అది మనం ఏ కళాకారులను కదిలిచ్చినా కూడా అది తప్పకుండా మనతో పంచుకుంటారు.
1: మరి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మాస్ మీడియాలో ఎటువంటి మర్చిపోలేని ముద్ర వేస్తుందంటారు మేడం రేడియో?
0: రేడియో నేను చెప్తున్నాను కదా మన మోటో, బహుజన హితాయ బహుజన సుఖాయ, ఆ మోటోతో మనకి ఆది భాష అనుకోవచ్చు లేకపోతే తొలి భాష సంస్కృత పాఠాలు నేర్పింది, రాజభాష హిందీ పాఠాలు నేర్పింది, తర్వాత అంబేద్కర్ యూనివర్సిటీ ప్రోగ్రామ్స్, ఎడ్యుకేషన్ అట్ యువర్ డోర్ స్టెప్స్ అనే ప్రోగ్రామ్స్ ఇప్పటికీ కూడా దాన్ని ఫాలో అయ్యి చదువుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. కరెంట్ అఫైర్స్, స్పాట్ లైట్, ఈ ప్రోగ్రామ్స్ విని మేము ప్రిలిమ్స్ కి రాశామండి, కంపల్సరీగా వింటామని చెప్పేవాళ్ళు. అట్లా విద్య అందించడంలో గాని, పాఠశాల విద్యార్థుల కోసం ప్రోగ్రామ్స్, తర్వాత అందరికీ చదువు అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, ఎడ్యుకేషన్ ఫర్ ఆల్ అని ఒక ప్రోగ్రామ్ ఉండేది, దాంట్లో ఎన్ని చక్కని నాటకాలు చేశాము చదువు గురించి, చదువుకోవాలి అని ఒక ఇన్స్పిరేషన్ ప్రజల్లో తీసుకురావటానికి. తర్వాత టీనేజర్స్ కోసం గోపాలకృష్ణ గారు స్టేషన్ డైరెక్టర్ గా ఉన్నప్పుడు అడగండి చెప్తామని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు, అది టీనేజర్స్ వి, వాళ్లకున్న డౌట్స్ కెరియర్ సెలక్షన్ లో కానివ్వండి, పర్సనాలిటీ డెవలప్మెంట్ లో కానివ్వండి, ఒక ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి ఎలా వెళ్లాలని కానివ్వండి, రకరకాల డౌట్స్ ఉంటాయి, ఇవన్నీ క్లారిఫికేషన్ కోసం ఒక ఓన్లీ టీనేజర్స్ కోసమని ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. అట్లా ప్రతి ఏజ్ వాళ్ళకి ఉపయోగపడేటట్టుగా చిన్నపిల్లల ప్రోగ్రామ్స్ లో వాళ్ళేంటి, నేను ఎప్పుడో చిన్నతనంలో రేడియోలో పాట పాడానండి, ఇప్పుడు కూడా పెద్దవాళ్ళు చెప్పుకున్న వాళ్ళు ఉంటారు, ఆ చిన్న బాలానందం ఇప్పుడు ఉందా అండి, బాలా వినోదం ఉందా అండి, ఆ రారండో అనగానే ఇప్పటికీ రేడియో ముందుకు వెళ్ళిపోతామండి అని చెప్పుకునే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు.
1: మొన్న సురేఖమూర్తి గారు, విజయలక్ష్మి గారు వచ్చి బాలానందం గురించి ప్రోగ్రామ్ చేశారు, చిన్నప్పుడు చేశాము
0: రేడియో అన్నయ్య రేడియో అక్కయ్య అని. అప్పుడు వాళ్ళు రాఘవరావు గారు వాళ్ళ మిస్సెస్ గురించి మనం మేము జాయిన్ అయినప్పుడు చెప్పేవాళ్ళు, మనం చూడలేదు వాళ్ళ గురించి చెప్పుకునేవాళ్ళు. అట్లా ఆ చిన్నపిల్లలతనం నుంచి ఎన్నో కార్యక్రమాలు, బాబోయ్ బూచి అని ఒక సైన్స్ ఫిక్షన్ చేశాము, మంచి మంచి కార్యక్రమాలు, చిన్నపిల్లలకు కూడా మంచి నాటక రూపంలో వాళ్ళ పద్యాలు పాడేవాళ్ళు. కానీ తర్వాత పద్యాలంటే గుర్తొచ్చింది, మన రేడియోకే సొంతం పద్యం అంటే, ఒక కళారూపం, దాన్ని ఎంకరేజ్ చేయడంలో కూడా రేడియో చాలా పాత్ర పోషించిందమ్మా. అట్లా ప్రతి కళని ఇంప్రూవ్ చేస్తూ, ప్రతి వయసు వాళ్ళకి తగినట్టుగా ఎప్పటికప్పుడు కార్యక్రమాలు అందిస్తూ రేడియో ముందుకు వెళ్తూ ఉంది.
1: మేడం, మరి ఈ సందర్భంగా మనం చివరి పిచ్చుకి గురించి కూడా మాట్లాడుకోవాలి.
0: చివరి పిచ్చుకి ఏంటంటే, యాక్చువల్ గా ఫామ్ అండ్ హోమ్ చూస్తున్నప్పుడు డాక్యుమెంటరీ ఫీచర్స్ కూడా ఇచ్చారు నాకు ఫామ్ అండ్ హోమ్ తో పాటు. మేడం మీకు ఒక మంచి కథ ఇస్తాను, మీరు దాన్ని చదివారంటే ఫీచర్ చేసేస్తారండి అని మా ప్రోగ్రామ్ సెక్రటరీ ప్రసన్న తీసుకొచ్చి ఇచ్చింది అనమాట బుక్. చదివితే నిజంగానే ప్రసన్న, దీన్ని చూస్తే నిజంగానే నాకు చదివితే ప్రోగ్రామ్ చేయాలనిపిస్తా ఉంది అని. సత్యనారాయణ అని అప్పుడు క్యాజువల్ ఉండేవాడు, ఆ అబ్బాయి నాకు అసిస్టెంట్ చేశాడు. డ్రామా ఆర్టిస్టులు కావాలండి, సరోజ నిర్మల మేడం డ్రామా ప్రొడ్యూసర్గా ఉండేవారు. ఏమండి పిచ్చుకుల వేషానికి ఎట్లా మగ గొంతు

0: అసలు పెడితే బాగుండదే, పిచ్చుకలు చిన్న మైల్యూట్ వాయిస్లో మాట్లాడతాయి కదా అట్లానని, సరే ఆడపిల్లల గొంతులే తీసుకుందామండి అనని, ఆవిడ శిల్ప అని టీవీలోనూ
1: డబ్బింగ్
0: ఆర్టిస్ట్గా
1: ఆర్టిస్ట్.
0: ఉండేది, డబ్బింగ్ సినిమాల్లో కూడా. తర్వాత వసంత, తను బ్యాంకులో వర్క్ చేసేది, మనకు రేడియోలో ఏ గ్రేడ్ ఆర్టిస్టు. సరే వాళ్ళిద్దరు వాయిస్లు బాగుంటాయనని వాళ్ళిద్దరిని తీసుకొచ్చారు. ఇంకా తర్వాత మిగతా క్యారెక్టర్స్ అన్ని మన వాళ్ళే, ఇక్కడ అక్కడక్కడ వాళ్ళని
1: ఎంప్లాయిస్.
0: తీసుకుని, అది నిజంగా ఒక చాలా మైల్ స్టోన్ లాగా చేశాం ప్రోగ్రాము. దానికి ఒక్క చిన్న ఇంటర్లూడ్ కూడా ఒక వారం రోజులు, అంత టఫ్గా చేశామన్నమాట ప్రోగ్రాము. చాలా బాగా వచ్చింది ఆ ప్రోగ్రామ్. సరే అవార్డ్స్కి పంపిద్దామని ఫస్ట్ టైం అటెంప్ట్ చేశాం. ఫామ్ అండ్ హోమ్ హైదరాబాద్ స్టేషన్ నుంచి ఫస్ట్ ప్రైజ్ వచ్చిన అవార్డు అది.
1: గ్రేట్,
0: అది నేను చాలా గ్రేట్గా ఫీల్ అవుతాను.
1: ఇప్పటికీ మనసు హత్తుకునే
0: చాలా, ఎప్పుడు బ్రాడ్కాస్ట్ చేసినా, ఏ స్టేషన్లో బ్రాడ్కాస్ట్ చేసినా వాళ్ళందరూ ఏమండి అది విని చాలా, నేనైతే బాగా ఏడ్చేశాను మేడం అని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, మనం ఎందుకు అట్లా వాటి ఎక్స్టెన్షన్కి ఇట్లా మనం దోహదపడిపోతున్నాము, మనలో ఎట్లా మార్పు రావాలి, ఒక మెసేజ్ అనమాట.
1: ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసే ఒక సందేశం.
0: పర్యావరణ పరిరక్షణలో మన భాగస్వామ్యం ఎంతుంది, అంతరించిపోతున్న పిచ్చుకల సంపదను ఎట్లా కాపాడుకోవాలి. త్రివేంద్రంలో జరిగింది అవార్డ్స్ ఫంక్షన్, అక్కడికి వెళ్ళి అవార్డు తీసుకొని వచ్చాను. అది లైఫ్లో చాలా గొప్ప మెమరీ. తర్వాత అవార్డు తీసుకొని వచ్చిన తర్వాత ఆ ఫోటో తీసుకొని వస్తే ఇప్పుడున్న ప్రోగ్రామ్ హెడ్ రమేష్ సుంకసారి, అప్పుడు ట్రెక్స్, మేడం నేను దానికి ఫ్రేమ్ కట్టించి తీసుకొచ్చి ఇస్తాను మేడం, మీకు ఎప్పుడు జ్ఞాపకం, లేకపోతే నలిగిపోతుంది మేడం అని పాప అబ్బాయి తీసుకెళ్లి దానికి ఒక ఫ్రేమ్ కట్టి తీసుకొచ్చి ఇచ్చాడు నాకు రమేష్. ఎప్పుడు మర్చిపోలేను నేను, అది మంచి జ్ఞాపకము.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 Section 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఇంతవరకు భారతీయ విద్యాభవన్ విద్యార్థిని విద్యార్థులు సమర్పించిన ఆంగ్ల కార్యక్రమంలో కదంబ విన్నారు. ఈనాటి వరల్డ్ ఆఫ్ చిల్డ్రన్ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి సమయం 3 గంటలు దాటి 1 నిమిషం. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న వివిధ పథకాలను ప్రజలకు చేర్చడంలో అధికారులు కీలక పాత్ర పోషించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా కోరారు. ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కలెక్టరేట్లో అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గవర్నర్ మాట్లాడారు. రాష్ట్రంలో యాసంగి సీజన్లో ఇప్పటి వరకు 58 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించినట్లు పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచిన విద్యార్థుల డైట్ ఛార్జీలను ప్రతి నెల మొదటి వారంలోనే అందేలాగా ముఖ్యమంత్రి చర్యలు తీసుకున్నారని ఎస్సీ ఎస్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ నేతృత్వంలో టీ కాంగ్రెస్ రాజకీయ వ్యవహారాల కమిటీ ఈ సాయంత్రం హైదరాబాద్లోని గాంధీభవన్లో సమావేశమవుతుంది. దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న కృత్రిమ జనాభా మార్పుల వెనుక ఉన్న కారణాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఉన్నతస్థాయి కమిటీ పరిశీలిస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మయన్మార్ అధ్యక్షుడు యుమినాంగ్ లైంగ్ రేపటి నుంచి 5 రోజుల పాటు మన దేశంలో పర్యటిస్తారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు ఆయన భారత్ సందర్శిస్తున్నారు. మాజీ ప్రధానమంత్రి చౌదరి చరణ్ సింగ్ వర్ధంతి సందర్భంగా ఉపరాష్టపతి సిపి రాధాకృష్ణన్, లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఈ రోజు ఆయన ఘనంగా నివాళులర్పించారు. ఇబోలా వ్యాప్తి కాంగోలో అత్యంత సంక్లిష్టంగా మారిందని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అథనోమ్ చెప్పారు. ఘర్షణలు, అభద్రతాభావం, ప్రజల వలసలు, ఆహారం కొరత వంటి కారణాలు ఈ వ్యాధిని అదుపు చేసే ప్రయత్నాలు మరింత క్లిష్టతరం చేస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని వార్తలు సాయంత్రం 4 గంటలకు.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నిలయంలో సమయం 3:03 దాటి 40 సెకండ్లు. ఇప్పటి ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంకాలం 5 గంటలకు మీడియం వేవ్ 406.5 మీటర్లు, 738 కిలోహెర్ట్స్ మరియు డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్పై మా సాయంకాలం ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. నీట్ ప్రశ్నపత్రం లీక్ వ్యవహారంపై నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేసింది. నీట్తో సహా తమ పర్యవేక్షణలో నిర్వహించే పరీక్షలన్నీ సమగ్రతతో, పారదర్శకతతో నిర్వహించేందుకు కట్టుబడి ఉన్నట్లు తెలియజేసింది. క్యూర్ పరిధిలో అఫోర్డబుల్ ఫ్లాట్ల నిర్మాణానికి గృహ నిర్మాణ శాఖ కార్యదర్శి విపి గౌతమ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఎల్ఐజీ ఎంఐజీ ఫ్లాట్లు నిర్మించేందుకు హౌసింగ్ బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతిచ్చింది. దిగువ మధ్యతరగతి కోసం 100,000 ఫ్లాట్లు నిర్మించనుండగా పైలట్ ప్రాజెక్టు కింద 12,000 ఫ్లాట్ల నిర్మాణానికి హౌసింగ్ బోర్డుకు అనుమతిచ్చారు. మహిళల చేతుల్లో కేవలం బ్యాంకు పాస్బుక్లు మాత్రమే కాకుండా పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సీతక్క పేర్కొన్నారు. మహిళ పారిశ్రామికవేత్తలకు ఆర్థిక, సాంకేతిక, వ్యాపారపరమైన సహకారం అందించేందుకు ఏర్పాటు చేసిన ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాల ప్రారంభోత్సవ కార్యక్రమం బంజారాహిల్స్లోని ఆదివాసీ భవన్లో ఘనంగా నిర్వహించారు. సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం హైదరాబాద్లో జూన్ 2వ తేదీ నుంచి ఉచిత ఓరియంటేషన్ కార్యక్రమం ప్రారంభమవుతుంది. డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది సంస్థ స్వర్ణోత్సవం సందర్భంగా సుపరిపాలన, ప్రజాసేవల మెరుగుదల లక్ష్యంగా సివిల్ సర్వీసెస్ అభ్యర్థుల కోసం 1 వారం ఉచిత ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలో ఎదురవుతున్న సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అధికారులను ఆదేశించారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డి జిల్లాల పరిధిలో మహనీయుల విగ్రహాల ప్రతిష్టాపనలు ఎదురవుతున్న ఇబ్బందులపై సచివాలయంలో మంత్రి అధ్యక్షతన ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట సమాచార ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు సమాచార కమిషనర్లు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఈ రోజు మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ప్రభుత్వ ఉద్యోగాలను సాధించాలనే తెలంగాణ యువత ఆశలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఈ రోజు యునైటెడ్ నేషన్స్ శాంతి భద్రతల పరిరక్షకుల దినోత్సవం సందర్భంగా యుఎన్ శాంతి భద్రతల పరిరక్షకులకు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ నివాళులర్పించారు. వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో అక్కడక్కడా తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రాంతీయ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరిగే క్వాలిఫైయర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. 6:10 గంటలకు ప్రాంతీయ వార్తలతో కలుసుకుందాం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం శ్రోతలకు నమస్కారం. మీడియం వేవ్ 406.5 మీటర్లు 738 కిలోహెడ్స్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెడ్స్లపై ఈనాటి మా సాయంకాలం ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5 గంటలు. ఈ మా ప్రసారానికి శ్రోతలందరికీ స్వాగతం. కార్యక్రమంలో ముందుగా వార్తా ముఖ్యాంశాలు.

ఆకాశవాణి జానపద సంగీతం. ఈనాటి కార్యక్రమంలో ఎర్రగొల్ల శ్రీదేవి కథ ఒగ్గు కథ వినిపిస్తారు శ్రీ మక్కవల్లి రాజమల్లు బృందం. మూడు భాగాల ఈ కథాగానంలో ఇప్పుడు మీరు వినబోతున్నది రెండవ భాగం.

కథలో ఏడు పొద్దులు చెప్పిన వెళ్ళారోదు, ఏడు మాపులు చెప్పిన వెళ్ళారోదు. నాడు గంగ కూరట్ల పోసేది గంగ, చదువున గంగ, శాస్త్రాల గంగ, విద్యన గంగ, బుద్ధిన గంగ ఉన్నది. కాటమయ్య ముద్దుల భార్య కన్యకాంత గంగమ్మ. మరి గంగదేవి ప్రార్థన అట్లే ఉండగా తల్లికి తులసూరు తాగణేశుడు, ముంగి చూస్తే గణపతి ముంగి ఆ రూపం ఉన్నాడు, వెనక చూస్తే గణపతి అనగా అవతారం ఉన్నాడు. పార్వతమ్మ వర కుమారా.

మరి ఆడికెళ్ళి కనుకనేమి గరుడు సంఘం అయ్యా మా చేరా వచ్చినాడు అగో గనగన గంటారు మా

బల్ల శ్రీదేవి ఎక్కడ ఉన్నది, ఆ నక్కల నాగారం విరుగు చెప్పాడు ఆ విట్టలా బొల్లారం. తుమ్మ దొరకొండ దొరకొండ పట్నం పనబడి భాగమందు ఏడల్ల బారా శ్రీదేవి బారా అంటు తెరవదు ముట్టు తెరవదు ఏడల్ల బారా ఆ శ్రీదేవికి. మరి ఎరగొల్ల శ్రీదేవికి ఎవరు ఉన్నారు, ఏడుగురు దాసులు ఉన్నారు. అగో కన్న కన్న సంగమంగా ఎవడు ఆ గట్ట కొట్టిండు శ్రీదేవి మా

తల్లి కన్నది ఎలనాగదేవి, ఆయన తల్లి కన్నడు ఆ ఎలనాగరాజు, ఆ పడిసేటి పొద్దులే మెలిగడి దియోరే. జంగమయ్య సత్యజం.

ఏమమ్మా ఓ తల్లి శ్రీదేవి బాలం, నీ బుద్ధి ఎంత చక్కనుంది బామా, నీ జ్ఞానం ఎంత చక్కగా ఉన్నదమ్మా. మాది కనుకనేమి ఇక్కడికి దగ్గర సంగమ శివయ్య అందరూ నా పేరు. మరి నేను భిక్షాడు వేసుకుంటా ఏరవచ్చింది అన్నాడు సంగమ దేవరా. ఏమి కావాలి ఎందుకు కావాలి ఆ సాట కొమ్మల సారడు వరాలు పట్టమన్నాడు బాబా. శ్రీదేవి బాల నీకు ఒక ముచ్చడి చెప్తానమ్మా, ఆట బొమ్మలు పట్టిన తల్లి ఏమో ఆడుకుంటావమ్మా, నీకు ముంత లోపల బాలున్నాయి.

పడ్డాడు దేవ సంఘం అయ్యా పడ్డనాడు ఏమే అడవిలో శ్రీదేవి అంటే తప్పవమ్మా పలికి పొంకవమ్మ సత్యానికి కనుక ముంతలు.

0: అవత పోను రాజు. మరి కనుకనేవి
1: ఆవుల మన్నానికి ఏడు ఆవుల గెట్టగాలం వస్తే
0: మరి ఆవులు కొట్టుకొని గోగులు కొట్టుకొని నా భర్త పోను రాజు వెళ్ళిపోయిండు. ఏడన్న బాల శ్రీదేవి నేను ఇంటి కాడ ఉన్నా ఆడుకునే బాల ఆ శ్రీదేవి బాల కనుక ఆ కుమరారి ఆడల్లరా.

గుండల్ని అడిగిన ముచ్చట గొల్ల శ్రీదేవి కన్న చూసింది. ఏమిరా గుండన్నా నాకైనా కానీ ఒక చిప్పకడ ముద్ద కావాలి, ఎర్ర గుట్ల పోవాలి, ఏడు విరికిల్ల మట్టి దేవాలి, అగో నల్ల గుట్ల పోవాలి, నాలుగు విరికిల్ల మట్టి దేవాలి, ఆ మట్టి ఈ మట్టి మర్దన చేసి

కుండలు విడిచిపెట్టిండు, కుంటలు ఉయ్యార వచ్చిండు. ఆ కుంటల్ని కుంటల్ని మట్టి పట్టుకున్నాడు. అగో ఇంటికి గారు వచ్చా గుణనాయ్ గుణనాయ్, అగో తల్లి గారి గారి సిప్పకాడు మొత్తం ఆనియవట సత్యానికి ఎదురాయ్ గుణనాయ్. గాలికి పెడితే ఆ సిప్పకాడు మొత్తం గనగన మోగుతుంది, ఎండకు పెడితే సిప్పకాడు మొత్తం జర జర మోగుతుంది. ఆ సిప్పకాడు ముందు తెచ్చుకొని గారి గారి శ్రీదేవి బాలా చేతులు పెట్టిండు సంగం. గుండెల చేతులు పెట్టాక ఓ తల్లి ముత్యాలు ఇస్తే నాకు ఇప్పుడే అయిపోతాయి, వరాలు ఇస్తే నాకు ఇప్పుడే అయిపోతాయి. ఎరగొల్ల సత్యం కాదు తల్లి తనులారోయి, మీరు అంటే తప్పవారు పరికి పంకవారు శ్రీదేవి ఓ తల్లి రాయి. నాకు వరకనేమి సత్యాల కాలం ఉండేటటువంటి నాకు చక్కని దీవెన పెట్టమన్నాడు. అన్నవాళ్ళ కనుకున్న కన్నతల్లి గారికి నేను శ్రీదేవి బాల ఏడేళ్ళ బాల శ్రీదేవి ఏమంట పెడుతున్నది, అరే గుండల్లా అగో నీకు దీవెన పెడుతున్నా. దీవెన పెడుతుంటే అగో కుంట దేగ అలగాదు కొడుకోయ్ గుండనోయ్.

అగో కుంట దిగాలి నీకు పంట వండాలి కొడుకో గుడనో. శ్రీదేవి బాల గుంట ఎట్లా దిగాలి నాకు పంట ఎట్లా వండాలి అని చెప్పి గుండన్న కనకరవి మళ్ళా అడిగిండు. కొడుక లోకులంతా కనకరవి కుంట లోపల నీళ్లు ఉంటే వాళ్ళకు రైతులకు పంట వండుతుంది. ఒకవేళ నీకు కుంట దగిలినాడు కొడుక నువ్వు మట్టి తెచ్చుకొని మట్టి కుండలు వేసుకుంటే నీకు పంట వండుతుంది కొడుక. తల్లి నాకు తెలియపాయం మళ్ళో దీవెన పెట్టు శ్రీదేవి బాలని మళ్ళా కాళ్ళు మక్కిండు కుమ్మరి గుండన్న. అగో కుప్పగాలాలి కొడుకోయి నా కొడుకోయి అగో కుప్పగాలాలి నీకు అప్పు తేరాలి కొడుకోయి గుండనోయ్. తల్లి శ్రీదేవి బాల ఎంత మాట ఇల్లేవో కుప్పాలి కుప్పగాలాలంటే ఒక్క నాకు అప్పెట్ల తేరుతుంది తల్లి అన్నాడు. గుండలన్నీ కొంచెం కొడుక గుండన్న కుండలన్నీ కొంచెం ఆవులు పెట్టుకుంటావు ఆవును కనుక నీవి కాల పెడితే నీకు కుప్ప అవుతుంది అవి కొంచెం కుండలు కనుక నీవి అమ్ముకుంటే నీకు అప్పు చేరుతుంది. అగో గట్లయితే ఇంకో దీవెన పెట్టు అంటుండు గుండనోయ్ గుండనోయ్. అగో శ్రీదేవి పట్టిన కాళ్ళు.

గుండన్న గుండన్న అంటే నీ కనుక నీ గుమ్మి కింద ఒక ఇత్తులున్నట్టు, నీ కింద ఎప్పుడు వచ్చిన గాని బూడిదే ఉండాలి కొడక, నీకు ఎప్పుడు వచ్చిన గాని నీకు ముడ్డి కొట్టినట్టు ఉంటే గంపడు బూడిది ఎప్పుడే వెంబడి ఉండాలి. గుండన్న గుండన్న అంటే కొడుకోయ్ గుండన్నాయి, నీకు ముగ్గురు కొడుకులు పుడితే ఒక్కడు పిసోడు కావాలి, ఒక్కడు గాయదోడు కావాలి, నీకు ఒక్కడు పనివాడు కావాలి, నీ పనివాడికి మళ్ళా పారు పనివాడు లేడు కాదు కొడుకోయ్ గుండన్నాయి. ఇప్పటికప్పటికి ఎరగొల్ల శ్రీదేవి పెట్టిన దీవెన కనుకనే కుమ్మరోళ్ళు కట్టినే ఉంటారు, ఒకడు పిసోడు ఒకడు గాయదోడు ఒకడు మంచోడు అయితే మనకి మళ్ళా పనికి తిరిగోడు లేడు. ఆ శిప్పకాడ ముందు పట్టుకోని కనుక నీ బయలుదేరి ఆడికెళ్ళి తల్లి కనుక నీ గిద గిద గిద గిద ఉరికి వచ్చింది సంతానం అన్నవాలే, కనుకున్న కన్న తల్లి కనుక కన్న చూసిందేనా. ఈ తోలు బొమ్మలు వేసుకొని కనుక బొమ్మల పెళ్లి వేసుకుంటాన్నా, ఇదే ముంత లోపల బాలు ఊడితే ఆ బాలు నిన్ను చూసుకుంటా సంబరపడతా సంతోషపడతా. అగొల్లక్క ఒకటైంది నాకు వెళ్ళి నడవలేదు, నా భర్త కనుక నేవి చిప్ప కడుముత పట్టుకొని రాక భర్త పోలు రాజును అది వేసుకుంటస్తున్నది. నా భర్త పోలు రాజు గుంపెడు మంది లోపల కంపెడు తలవారు పోసుకొని మాడ మీద చిలుపుకడ వెళ్ళం పెట్టి నా తీర్చరామి అని ఏడడుగులు నడిచిండు వారో ప్రాణంగా చూసుకొని ఐదో తన మూట కట్టుకొని నాలుగు దిక్కుల సాక్ష్యం మూడు ముళ్ళు చేసిండు రెండు జీవితాలు ఒకటైన ఆవులకు ఎట్టగారం వచ్చింది తమ్ముడా అంటే నా భర్త పోలు రాజు కాళ్ళకు పారాని కడుక్కొని భగవత్త మాడ మీద చిలుకర బెల్లం నా నెత్తి లోపల పెట్టి భగవత్త ఆనాడు దిండి మీద దిండి తీరాప దిండి కట్టుకో.

శ్రీదేవి బాలగల్కరి వ్యారం వచ్చి ఎప్పుడైతే జంగమ దేవరే ముంగట భగవంత అర్థం వెలుపు గనుక జాగ శుద్ధించింది, ఐదు గీతలు వేసింది, ఆ సిప్పాకడ ముంత పెట్టింది, సిప్పకడ ముంత లోపల ఒక పోక వేసింది, ఖజ్జూర పండు వేసింది భగవంత ఏమి తెలుపని జంగమ దేవర కిలకిల నవ్విండు ఆ ముంత లోపల బాలుని ఇస్తానని శ్రీదేవి.

చేసుకున్న పిల్లగాన్ని కనుక కన్ను చూసింది ఆడివాల శ్రీదేవి బాల పడుకంటారే గొల్లవార్ల ఇళ్ళల్లో ఇక నేను ఉట్టి అన్న మాట తప్పలేదు అంటు తెలవదాయే ముట్టు తెలవదాయే భర్త ముఖం చూడపోది భగవంతా కోడె కనుకనేమి ఆవు ముఖం చూసినట్టు ఆవు కోడె ముఖం చూసినట్టు నేను ఎవరి ముఖం చూడపోతి తుంతుమ్మ దనకొండ లోపల అయ్యో అయ్యలారో ఈ కొడుకుని ఎత్తుకొని ఎవరి ముఖం చూడాలే.

అసలు ధర్మకాంతలారా చెప్పి గారికనేమి ఎప్పుడైతే విలిసిందో పిలిచి గారికనేమి తొక్కుడు బండ కింద పెట్టి ఈ పిలగాని మీద తొక్కుడు బండ అయ్యింది. కన్నదాన్ని కాకపోతే పెంచిన దాన్ని కాకపోతే కన్నదాన్ని కాకపోతే పెంచిన దాన్ని కాకపోతే అని చెప్పి హర్వ కష్టం లోపల పిలగాని తీసుకొచ్చి తొక్కుడు బండ కింద పెట్టింది. బాలంత రూపం నాకు అద్దిగావంతా బాలంత రూపం నాకద్దు దేవుడా, ఇక నేను ఏమి అయ్యాలి? అప్పటి కాళ్ళ బంధవా కన్న రాక్షక ఎక్కడ ఓది విర జంగమ దేవరి నీ పాపి కంచెం అన్ను అయ్యారా అయ్యా అయ్యా మన్ను ఈ శ్రీదేవికి సంతానం ఎందుకు ఇచ్చి మా అక్క పెద్ద మరాలకు సంతానం ఇచ్చిన సాక్కని కొడుకును సాదుకును.

కూసుండు ఏడితే గుళ్ళని సింగులు ఆరుతుంది, నిలబడి ఏడితే పరడ కొంగును ఆరుతున్నది. సంగమా బూడిదిన వాడ బుడ్డు కోసల వాడ ఎక్కడ పోతివి నాక పెద్దమ్మకు ఈ సంతానం ఇచ్చిన గారి సల్లగ.

శ్రీదేవి బాలం కనగంట ముట్టడి ఏడుస్తాయున్నది ఏడిచిన తల్లి ఏడువంగ, చూసిన తల్లి తోడువంగ, ఏడు కొండ మీద కనుక సంగమతి వరకు మేళ్ళమవుతందా. మరి శ్రీదేవి బాల కనుకనేవి ఏడిచిన తల్లి ఏడువంగ, కొడుకులు కనుకనేవి తొక్కుడు బండ కింద పెట్టంగా, క్యావు క్యావు పిలగాడు ఆ క్యా కూతరు ఎత్తండు. కన్న తల్లి శ్రీదేవికి ఏడల బాల, శ్రీదేవి బాలకు పాల ధరలు కన్న తల్లికైనా కన్న

కొడుక నీకు ఆగలైతుందా దూపైతుంది నువ్వు తొక్కుడు బండ కింద ఏర్తున్నావు నేను కనుక నువ్వు ఏర్తున్నారా కొడుకోయి నా కొడుకోయి కొడుకును కనుక తొక్కుడు బండ వీధికి వెళ్ళి లేపినాది. ఈ యొక్క శ్రీదేవి బాల సంతానం అయింది. ఈ రెండో భాగం ఇంతటితో ముగుస్తున్నది. ఈ యొక్క మళ్ళా మూడో భాగంలో ఈ యొక్క కొడుకు సంతానం అయినా మరి ఆ కొడుకు శ్రీదేవి బాల పేరు పెట్టుకోవడము ఆ శ్రీదేవి ఒక కష్టపడడం మూడో భాగంలో స్వామిని

ఎర్రగొల్ల శ్రీదేవి ఒగ్గు కథ రెండవ భాగం విన్నారు. కథకులు శ్రీ మక్కపల్లి రాజమల్లు బృందం. ఈ కథాగానంలో మూడవ భాగం రేపు సాయంకాలం 5:03 ప్రసారమవుతుంది. ఈనాటి జానపద సంగీత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 1454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.

0: వ్యక్తిగత సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్దమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
2: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:30:41. చిత్రసీమ చలనచిత్ర గీతాలు. ముందుగా తూర్పు పడమర చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గానం, గీతరత్న డాక్టర్ సి నారాయణరెడ్డి సంగీతం, రమేష్ నాయుడు.

ఆ పాట తరువాత స్వయం కృషి చిత్రం కోసం ఎస్పి శైలజ పాడిన క్షేత్రీయ పదం విన్నాం. స్వరకల్పన రమేష్ నాయుడు.

ఇప్పుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల. గానం శివరంజని చిత్రం కోసం వేటూరి రచన, రమేష్ నాయుడు సంగీతం.

0: చిత్రసీమ సినిమా పాటలు విన్నారు.
1: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెలా చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది. మీరు కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు కావచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయాన్ని నమో యాప్ లేదా మై గౌ ఓపెన్ ఫోరం లో పోస్ట్ చేయండి, లేదా 1800-1178-00 నెంబర్కు కాల్ చేసి మీ విలువైన అభిప్రాయాన్ని, సందేశాన్ని రికార్డు చేయండి.
0: ఆకాశ

వాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:45:32. ఈ పూట రేపు ప్రసారం కారణ మా కార్యక్రమాల వివరాలు. ఈరోజు సాయంకాలం 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం వింటారు. 6:50 ప్రసారమయ్యే వ్యవసాయ సూచనల్లో విత్తన వారోత్సవాల సమాచారం, వేరుశనగ ఉత్పత్తులు రెట్టింపు ఆదాయం, ఈ విషయమై కొన్ని వివరాలు వింటారు. రాత్రి 7:15 ప్రసారమయ్యే ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, ఇంకా ప్రకృతి వ్యవసాయంలో పురుగుమందుల తయారీకి సంబంధించిన వివరాలు కూడా మీరు వినొచ్చు. ఈరోజు రాత్రి 7:45 వికసిత్ భారత్ కార్యక్రమంలో జెనెనిక్స్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనెసిస్, ఈ పథకం గురించి అలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సంబశివరావు కండ్రాతి. రాత్రి 8:03 అమరవాణి సంస్కృత కార్యక్రమంలో డాక్టర్ జియం రామశర్మ గారిచే శ్రీమాతృ ప్రణతి వింటారు. రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. రాత్రి 10:00 మధుర గీతాలు ప్రసారమవుతాయి. ఇవి ఈ పూట ప్రసారం కానున్న మా కార్యక్రమాలు. ఇక రేపు మే 30వ తేదీ శనివారం నాటి ప్రసార వివరాలు. రేపు ఉదయం 6:10 భవన్లో సౌందర్యం డాక్టర్ సి మృణాళ్ గారి ప్రసంగం, 6:15 భక్తిరంజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం, 6:30 పొలంపనలో విత్తన వారోత్సవాల వివరాలు, ఇంకా వేసవిలో వడగాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన వివరాలు. ఈ ఉదయం 7:00 నల్గొండ జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తారు శ్రీ జి రామకృష్ణ. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారి మృదంగ లయ విన్యాసం. రేపు ఉదయం 10:00 9 దశాబ్దాల ప్రజాప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం, 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల పరంపరలో రేపు లలిత గీతాలు వింటారు. రేపు మధ్యాహ్నం 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం, 12:40 హిందీ కార్యక్రమం, ఆకాశవాణిక సుర్మయీ సఫర్, జ్యోతి నారాయణ్, ఆశామిశ్ర, సునీతా లుల్లాగర్లతో సీమా కుమార్ గారి ఆత్మీయ సంభాషణ. రేపు మధ్యాహ్నం 1:20 వనితా లకం మహిళల కార్యక్రమంలో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమాల్లో రేపు ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ్ గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము జరిపిన రేడియో ప్రయాణంలో మధుర జ్ఞాపకాలు 2వ చివరి భాగం ప్రసారమవుతుంది. రేపు మధ్యాహ్నం 2:30 బాలానందంలో నాచారం సుప్రభాత్ మోడల్ హై స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబం. రేపు సాయంకాలం 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఎర్రగొల్ల శ్రీదేవి కథ వగ్గు కథ 3వ భాగం చివరి భాగం వినిపిస్తారు శ్రీ మక్కపల్లి రాజమల్లు బృందం. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రయోజిత కార్యక్రమం. రేపు సాయంకాలం 6:50 వ్యవసాయ సూచనల్లో విత్తన వారోత్సవాల వివరాలతో పాటుగా డ్రోన్ల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించిన సమాచారం వింటారు. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో విత్తన వారోత్సవాల సమాచారం, ఇంకా ఎండాకాలంలో పశువుల సంరక్షణ గురించి రాజేంద్ర నగర్ పశువైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి సుధీర్ బాబు గారితో శ్రీ రామగోపాల్ గారి పరిచయం వింటారు. రేపు రాత్రి 9:30 జాతీయ సంచిక కార్యక్రమం, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 5:50 కావస్తుంది. కొద్ది క్షణాల్లో ఇలాకాయి ఖబరే ఉర్దూలో వార్తలు.

0: कानूनी सहायता टेलीलॉ के ऐप वेबसाइट www.tele-law.in या टोल फ्री नंबर 14454 से प्राप्त की जा सकती है.
1: నా చిన్న తమ్ముడున్నాడు, చాలా అల్లరివాడు. కాలేజ్ లో మార్కుల పత్రం ను ఫోటోషాప్ చేసి నాన్నకు చూపించాడు. నిన్న కరెంటు బిల్లులో సున్నా మొత్తం చూసా. నేననుకున్నా తప్పకుండా ఫోటోషాప్ చేశాడని. లేకపోతే సున్నా కరెంటు బిల్లు ఎలా సాధ్యం అడిగితే అన్నాడు, అన్నయ్య అంతా పైవాడిదయ్యా, సోలార్ ప్యానెల్ ఉందిగా. నేను చెప్పాను, ఓ అవునా అని. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. కొమురం భీం స్ఫూర్తితో దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని రాష్ట గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యాసంగి వరి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేదల భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా సౌకర్యవంతమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేస్తోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. హైదరాబాద్ బంజారాభవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇన్క్యుబేటర్ కేంద్రాలను ఈరోజు మంత్రి సీతక్క ప్రారంభించారు. దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని, కుమరం భీం స్ఫూర్తిగా ఆదివాసీల హక్కుల రక్షణకు కట్టుబడి ఉందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కుమరం భీం పుట్టిన ఊరు రౌటసంఖ్యపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ, ఆదివాసీల సంస్కృతి ఎంతో గొప్పదని, కుమరం భీం పోరాట స్ఫూర్తిగా దాన్ని కాపాడుకోవాలని అన్నారు.
1: కుమరం భీం జీ కే విచారో ఔర్ ఉన్కే ఆదర్శో కో నయీ పీఢీ తక్ మత్లబ్ నౌజవానో తక్ పహుంచాయే. ఆజ్ కా యహ గ్రామోత్సవ్ ఇసీ దిశా మే ఏక్ బేహద్ సరాహనీయ ఔర్ సార్థక్ ప్రయాస్ హై. ముజే అజాన్ కర్కే అత్యంత ప్రసన్నతా హో రహీ హై. గావో కే సర్వాంగీణ వికాస్, హమారీ పారంపరిక శిక్షా, స్వాస్థ్య ఔర్ సామాజిక చేతనా కో బఢావా దియా జా రహా హై.
0: యాసంగి వరి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్, మహమ్మద్ అజహరుద్దీన్తో కలిసి సచివాలయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ, ఇప్పటి వరకు 60 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం సేకరణ జరిగిందని, దేశంలో జరుగుతున్న మొత్తం యాసంగి వరి సేకరణలో తెలంగాణ వాటా 60% ఉందని మంత్రి తెలియజేశారు. సీజన్ ముగిసే నాటికి ఇది 75% చేరుకుంటుందని చెప్పారు. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు సౌకర్యవంతమైన, భద్రమైన, భవిష్య అవసరాలకు అనుగుణమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని గృహ నిర్మాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. క్యూర్ పరిధిలోని 24 నియోజకవర్గాల్లో తొలి విడతగా 100,000 ఇళ్ల నిర్మాణానికి ఇటీవల జరిగిన రాష్ట కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపిన నేపథ్యంలో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఈరోజు అధికారులతో సమగ్ర సమీక్ష నిర్వహించారు. అర్బన్ ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి రూపొందించిన పలు నమూనా డిజైన్లను పరిశీలించి పలు మార్పులు సూచనలు చేశారు. మహిళలను కోటీశ్వరులను చేసే దిశలో రాష్ట ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. హైదరాబాద్ బంజారాభవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇన్క్యుబేటర్ కేంద్రాలను మంత్రి సీతక్క ప్రారంభించారు. ఈ సందర్బంగా మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ బై విమెన్ నినాదం మార్కెట్ను శాసించాలని సీతక్క చెప్పారు. మహిళల చేతుల్లో కేవలం బ్యాంకు పాస్బుక్లు మాత్రమే కాకుండా పరిశ్రమలు, వ్యాపారాలు ఉండాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ మహిళల ప్రతిభకు, ఆలోచనలకు వ్యాపార కళలను సాకారం చేసే వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. బిట్స్ పిలాని టీ హబ్ భాగస్వామ్యంతో 2 ప్రత్యేక ఇన్క్యుబేటర్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఇన్క్యుబేటర్కు 10,70,00,000 రూపాయలు కేటాయించామని, 300 మంది మహిళా పారిశ్రామికవేత్తలను ఎంపిక చేసి శిక్షణ ఇస్తామని సీతక్క చెప్పారు. రాష్ట్రంలోని ప్రభుత్వోద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా ఉన్న బకాయిల్లో తొలి విడతగా 2,000,00,000 రూపాయలను ప్రభుత్వం ఈ రోజు విడుదల చేసింది. ఈ నిధులతో రిటైర్డ్ ఉద్యోగుల జనరల్ ప్రావిడెంట్ ఫండ్ బకాయిల మొత్తాన్ని 100% చెల్లించారు. అదేవిధంగా రిటైర్డ్ ఉద్యోగులకు సంబంధించి 2025 మే వరకు పెండింగ్లో ఉన్న బకాయిలను కూడా చెల్లించారు. 100 రోజుల్లో 6,000,00,000 రూపాయల బకాయిలు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం ఈ రోజు తొలి విడత బకాయిలు విడుదల చేసింది. ప్రభుత్వోద్యోగాలు సాధించాలనే తెలంగాణ యువత ఆశలను సాకారం చేసే దిశగా తెలంగాణ ప్రజాప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. వివిధ పోటీ పరీక్షల్లో యువత విజయం సాధించే దిశగా కావలసిన మెళకువలను, శిక్షణను ఉచితంగా అందిస్తూ మేధో తెలంగాణ సాధన దిశగా పయనిస్తోందని, దీనికోసం పోటీ పరీక్షలకు సంబంధించిన వివిధ రకాల పుస్తకాలను యువతకు అందుబాటులోకి తీసుకొస్తుందన్నారు. అభ్యర్థులు కరెంట్ అఫైర్స్ పైన సాధికారత సాధించేలాగా వార్షిక 2025 ప్రత్యేక సంచికను మంత్రి ఆవిష్కరించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని, తడిసిన ధాన్యం సైతం కొనుగోలు చేస్తామని, రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని ఐటీ పరిశ్రమల మంత్రి దుద్దుల శ్రీధర్బాబు చెప్పారు. మంథన్లోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంత్రి ఈరోజు సందర్శించారు. రాష్ట సమాచార ప్రధాన కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డితో పాటు సమాచార కమిషనర్లు ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. బాధ్యతలు చేపట్టి ఏడాది పూర్తి చేసుకున్న సందర్బంగా ఆర్టీఐ కార్యకలాపాల గురించి ముఖ్యమంత్రికి వారు తెలియజేశారు.

0: ప్రైవేట్ పాఠశాలల కంటే ప్రభుత్వ పాఠశాలల్లోనే గురువులు నాణ్యమైన విద్య అందిస్తున్నారని క్రీడా పాడి పరిశ్రమ అభివృద్ది మంత్రి వాకిటి శ్రీహర్ అన్నారు. నారాయణపేటలో పీఆర్టీఓ ఆధ్వర్యంలో పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు నిర్వహించిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరై ఆయన మాట్లాడారు.
1: నెక్స్ట్ స్టెప్ ఇంటర్మీడియట్. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ ఇంటర్మీడియట్? ద టర్నింగ్ పాయింట్ ఆఫ్ లైఫ్. ఈ 10th తర్వాత మీరు చేసే నెక్స్ట్ అడుగు మీ జీవితాన్ని మార్చేస్తుంది. నేను చిన్నారితో కోరుతా ఉన్నా, మీరు విధిగా మీరు క్లాస్ టీచర్ల మాట, ఇంట్లో పేరెంట్స్ మాట విని ఒక 6 సంవత్సరాలు మీరు చదివితే, శ్రద్ధ వహిస్తే, చదివే సర్వస్వం అనుకుంటే మిగతా మీ జీవితం అంతా సుఖమయం అవుతుంది.
0: రాష్ట్రంలోని మహిళల ఆర్థిక అభివృద్ది ధ్యేయంగా పథకాలు అమలు చేస్తున్నామని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో పలు మహిళా సంఘాలకు 40 కోట్లకు పైగా విలువైన చెక్కులను ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్తో కలిసి అందజేసిన అనంతరం మాట్లాడుతూ,
2: రాష్ట్ర వ్యాప్తంగా కూడా మహిళలకు స్ఫూర్తి నింపడానికి, మహిళలకు చైతన్యం నింపడానికి, మహిళలు ఆర్థికంగా ఎదగడానికి, మహిళలకు అన్ని అవకాశాలు అందిపుచ్చాలని చెప్పని అందివ్వాలని చెప్పని రేవంత్ రెడ్డి గారి సర్కార్ వచ్చిన మొదటి నుంచి కూడా చేస్తున్నటువంటి కృషి మీరందరూ కూడా గమనిస్తున్నారు, చూస్తున్నారు. ఇప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా 57,000 కోట్ల రూపాయలు బ్యాంకు లింకేజ్ తో ఈరోజు రాష్ట్రంలో మహిళలందరూ కూడా ఇప్పించే కార్యక్రమం చేసుకోండి.
0: నరేంద్ర మోదీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల పరిపాలనా కాలాన్ని పూర్తి చేసుకున్న సందర్భంగా బీజేపీ తెలంగాణ రాష్ట విభాగం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాలని నిర్ణయించింది. ఆ పార్టీ రాష్ట ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఎన్ గౌతమ్ రామ్ ఈ విషయం తెలియజేశారు. రాష్టంలోని కొన్ని జిల్లాల్లో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడుతుంది. అలాగే 2 రోజుల పాటు గరిష్ట ఉష్ణోగ్రతలు ఇదే స్థాయిలో కొనసాగే అవకాశం ఉంది. ఈ రోజు, రేపు రాష్ట్రంలోని కొన్ని ఉత్తర తూర్పు జిల్లాల్లో వడగాడ్పులు వీచే అవకాశం ఉంది. జోగులాంబ గద్వాల జిల్లా ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టు జలాశయంలోకి నీటి ప్రవాహం వచ్చి చేరుతోంది. 2 రోజులుగా పరివాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల కారణంగా జలాశయంలోకి 880 క్యూసెక్ల నీరు చేరుతోంది. ఇసుక ట్రాక్టర్లను కూడా ధాన్యం రవాణాకు వినియోగించాలని జనగామ జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. ధాన్యం కొనుగోళ్లపై ఆయన ఈ రోజు సమీక్ష నిర్వహించారు. రాష్ట ప్రభుత్వ ఆదేశాల మేరకు నల్గొండ జిల్లాలో అకాల వర్షానికి తడిసిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తున్నామని జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ తెలియజేశారు. జిల్లాలోని కొన్ని కొనుగోలు కేంద్రాల్లో అకాల వర్షానికి ధాన్యం తడిసినట్లు ఆయన వెల్లడించారు. యువత ఉద్యోగాల కోసం మాత్రమే ఎదురు చూడకుండా వ్యాపార రంగంలో అడుగుపెట్టి స్వయం ఉపాధి అవకాశాలు సృష్టించుకోవాలని సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ పిలుపునిచ్చారు. జాతీయ ఎస్సీ ఎస్టీ హబ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వ్యాపారవేత్తల అవగాహన సదస్సులో కలెక్టర్ పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు కలెక్టర్ అంకిత్ పరిశీలించారు. తడిసిన మొక్కజొన్న నిల్వల వివరాలను అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిరుద్యోగ గిరిజన యువతి యువకులకు సెక్టర్ స్కిల్ కౌన్సిలింగ్ ద్వారా వృత్తి నైపుణ్య శిక్షణలు అందించి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి రాహుల్ ఈరోజు ఎంపీడీఓలతో సమీక్షలో తెలియజేశారు. సూర్యాపేట జిల్లాలో జరిగిన పండిట్ దీన్దయాళ్ ఉపాధ్యాయ ప్రశిక్షణ్ మహాభియాన్ 2026 శిబిరంలో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. విశేషాలు మరొకసారి. కొమురం భీమ్ స్ఫూర్తితో దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. యాసంగి వరి సేకరణలో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. మహిళా పారిశ్రామికతల కోసం ప్రత్యేక ఇంక్యుబేటర్ కేంద్రాలను హైదరాబాద్ బంజారాభవన్లో ఈ రోజు మంత్రి సీతక్క ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
3: ఆకాశవాణి సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. ఆదౌ ముఖ్య వార్తాః. సర్వోచ్చ న్యాయాలయేన సర్వేభ్యః ఉచ్చ న్యాయాలయేభ్యః త్రిషు మాసేషు ఏవ రక్షితాః ఆదేశాః ఘోషయితుం నిర్దిష్టం. శిక్షామంత్రిణా ధర్మేంద్రప్రధానేన పరీక్షాపరాధవిరుద్ధం కఠోరకార్యాచరణాయ యోగ్యఛాత్రాణాం రక్షణాయ చ ఆశ్వాసితం. పిఎం సూర్యాఘర యోజనయా ప్రముఖం లక్ష్యం ప్రాప్తం. అస్మిన్ ప్రాయః 40 లక్షాని గృహాణి రూఫ్ టాప్ సోలర్ ఇత్యేతం అంగీకృతవంతః. భారత ఋతువిభాగేన దేశే జూన్ మాసే సామాన్యాత్ న్యూనం ప్రావృట్ వృష్టేః అనేకేషు రాజ్యేషు సామాన్యాత్ అధికం యావత్ ఉష్ణతరంగస్య స్థితేః చ సంభావనా ప్రకటితా. అపి చ ఐపీఎల్ క్రికెట్ క్రీడాయాం అద్య సాయంకాలే మహారాజా యాదవీంద్ర సింగ్ అంతరాష్ట్రీయ క్రికెట్ క్రీడాంగణే న్యూ చండీగఢన్న

0: అండ్ కల్చరల్ ఫ్రేమ్వర్క్ రాదర్ దెన్ శాంక్షన్డ్ బై ద ప్రజెన్స్ ఆఫ్ ఎ లోగోస్. ఇన్ దిస్ సెన్స్ ద చాక్ ఈజ్ నాట్ సెల్ఫ్ ఐడెంటికల్ సిన్స్ ఐడెంటిటీ ఈజ్ డిస్పర్స్డ్ త్రూ ఇట్స్ రిలేషన్స్ విత్ న్యూమరస్ అదర్ ఆబ్జెక్ట్స్ అండ్ కాన్సెప్ట్స్. వ్యూడ్ ఇన్ దిస్ లైట్ చాక్ ఈజ్ నాట్ నేమ్ ఫర్ సెల్ఫ్ సబ్సిస్టెంట్ సెల్ఫ్ ఎన్క్లోజ్డ్ ఎంటిటీ రాదర్ ఇట్ నేమ్స్ ద ప్రొవిజనల్ ఫోకల్ పాయింట్ ఆఫ్ ఎ కాంప్లెక్స్ సెట్ ఆఫ్ రిలేషన్స్. ఇట్ కెన్ బి సీన్ దెన్ దట్ ఎ మెటాఫిజిక్స్ ఆఫ్ ప్రజెన్స్ రిఫర్స్ టు ద సెల్ఫ్ ప్రజెన్స్ ద ఇమీడియట్ ప్రజెన్స్ ఆఫ్ మీనింగ్స్ యాజ్ రెస్టింగ్ ఆన్ ఎ కంప్లీట్ సెల్ఫ్ ఐడెంటిటీ దట్ ఈస్ శాంక్షన్డ్ అండ్ ప్రిజర్వ్డ్ బై ద ప్రజెన్స్ ఆఫ్ ఎ లోగోస్. ఫర్ ప్లాటో ఆల్ నాలెడ్జ్ డిరైవ్స్ ఫ్రమ్ ద ఇంపర్ఫెక్ట్ రీకలెక్షన్ అండ్ ఇమిటేషన్ ఆఫ్ ద ఎటర్నల్ ఫార్మ్స్ హెన్స్ ట్రూత్ ఈస్ ద సిగ్నిఫయర్ ఆఫ్ ద సిగ్నిఫైడ్ ఇయడోస్ ద ఇయడో ఆర్ ఫార్మ్ ఈస్ దస్ రిలేటెడ్ టు ఇట్స్ ఐడెంటిటీ ద ఫోనిక్ సిగ్నిఫయర్ యాజ్ ఎక్స్ప్రెస్డ్ బై స్పీచ్ వుడ్ రిమైన్ ఇన్ లివింగ్ ప్రాక్సిమిటీ టు ద ఇయడోస్ ఇన్ రైటింగ్ హవెవర్ ద గ్రాఫిక్ ఆర్ రిటర్న్ సిగ్నిఫయర్ ఈజ్ ఎఫెక్టివ్లీ అన్ ఇమిటేషన్ ఆఫ్ ద ఫోనిక్ సిగ్నిఫయర్ an imitation of imitation, which is inanimate and mechanical, falling outside of life. Poststructuralism points out that writing would be separated from speech only as the signifier is separated from its signified. The signifier is recto and signified is the torso of a leaf. If we cut it to modify, we cannot cut it without getting other side being cut. Thus, by changing the reflection of one another between signifier and signified. As per post-structuralism, an event which has begun to disrupt the system of Western metaphysics, the event metaphorically refers to a complex network of historical processes. Most fundamentally, the event signifies the moment when language invaded the universal problematic, the moment when, in the absence of a center or origin, everything becomes discourse. The connection between thought and reality, self and the world, were reposited or newly posed as problems of language, where language is understood as a system of differences. This decentering is initiated according to post-structuralism during 19th century. The post-structuralist view of language deconstituted founding concepts of the entire history of philosophy.
1: We are listening to Sri P. Narahari-murthy on the topic Post-structuralism and Language from English for UG and PG students.
2: Education at your doorstep. That was a program of learning for everyone. Brought to you by Dr. B.R. Ambedkar Open University. So listeners, it's bye till our next radio lesson.
3: డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు ఒక చలనచిత్ర గీతం. వేటూరి రచనకు రాజేన్ నాగేంద్ర స్వరకల్పంలో ఇంటింటి రామాయణం చిత్రం కోసం ఎస్ జానకి, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం.

ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 1445 ద్వారా పొందవచ్చు.

0: న్యాయబంధు, చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. సమయం 6:50 కావస్తోంది. ప్రకటించిన వ్యవసాయ సూచనల కార్యక్రమం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి వ్యవసాయ విశ్వవిద్యాలయం సౌజన్యంతో ప్రసారం వ్యవసాయ సూచనలు.

0: వ్యవసాయ సూచనల్లో ముందుగా విత్తన వారోత్సవాల సమాచారం.
1: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 మే 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించారు.

0: ఎంచుకొని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశెనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనానికి కనీసం 2 నుండి 3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు ఈ విధంగా. ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: విత్తన వారోత్సవాల సమాచారం అది. ఇప్పుడు వినండి వేరుశనగ ఉత్పత్తులు రెట్టింపు ఆదాయం కొన్ని వివరాలు.
0: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు వేరుశెనగను పండించి వేరుశెనగ నుండి నూనెనే కాకుండా అనేక రకాలైన ఉత్పత్తులను తయారు చేసి చక్కటి రెట్టింపు ఆదాయం పొందడానికి చక్కటి సూచనలు మనకు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ప్రపంచ నూనె గింజల ఉత్పత్తిలో భారతదేశం వాటా కేవలం 5-6%. మన దేశ నూనె గింజల దిగుబడి సరాసరి 1 హెక్టారుకు 12-15 క్వింటాలు. ప్రపంచ సగటు దిగుబడి హెక్టారుకు 20 క్వింటాలు. 2023-24 సంవత్సరంలో సుమారు 41.36 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె గింజలను సుమారు 30.24 మిలియన్ హెక్టార్లలో సాగు చేయడం ద్వారా ఉత్పత్తి చేయడం జరిగింది. తద్వారా 9 నూనె గింజలతో పాటు పామాయిల్, కొబ్బరి నూనె, రైస్ బ్రాన్ ఆయిల్ మొదలైనవి కలుపుకొని సుమారు 12.41 మిలియన్ మెట్రిక్ టన్నుల వంట నూనెలను దేశీయంగా ఉత్పత్తి చేస్తున్నాం. భారతదేశంలో ఏటా 9.56 మిలియన్ టన్నుల వేరుశెనగ ఉత్పత్తి జరుగుతుంది. సోయాబీన్ నూనె గింజల ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. 2-3 స్థానాలలో వేరుశెనగ ఆవాలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రంలో 0.65 మిలియన్ మెట్రిక్ టన్నుల నూనె గింజల ఉత్పత్తి జరుగుతుంది. వీటిలో వేరుశెనగ, సోయాబీన్, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు ప్రధానమైనవి. మన తెలంగాణ రాష్ట్రంలో ప్రతి కుటుంబం 4 ఉన్న కుటుంబ సభ్యులు అనుకుంటే నెలకు సుమారు 3 కిలోల నుండి 4 కిలోల నూనెను వినియోగిస్తున్నారు. తద్వారా సంవత్సరానికి మన రాష్ట్ర వంటగది స్థాయిలో వినియోగిస్తున్న మొత్తం నూనె సుమారు 0.65 మిలియన్ మెట్రిక్ టన్నులు. అంతేకాకుండా ఆహార పరిశ్రమలు, హోటల్స్, క్యాటరింగ్, ఇతర సూక్ష్మ ఆహార పరిశ్రమల వినియోగం అదనంగా ఉంది. పెరుగుతున్న జనాభా, తగ్గుతున్న వ్యవసాయ భూమి

ప్రజల ఆహార అలవాట్లు మొదలైనవి వంట నూనెల వినియోగం పెరగడానికి కారణాలు. తెలంగాణ రాష్ట్రంలోని నూనె గింజల ఉత్పత్తి ఆధారంగా వేరుశెనగ, వాటి విలువ ఆధారిత ఉత్పత్తుల ప్రాసెసింగ్ పైన పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించడం ద్వారా అన్ని వర్గాల వారికి ప్రయోజనం ఉంటుందని కేంద్ర ప్రభుత్వం గుర్తించింది. కేంద్ర ప్రాయోజిత ప్రైమ్ మినిస్టర్ ఫార్మలైజేషన్ ఆఫ్ మైక్రో ఫుడ్ ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ ఈ స్కీము ఒక జిల్లా ఒక ఉత్పత్తి పథకాల ద్వారా మన రాష్ట్రంలోని జోగులాంబ, గద్వాల్, నారాయణపేట, వనపర్తి జిల్లాలలోని రైతులు, యువతీ యువకులు, సూక్ష్మ చిన్న ప్రాసెసింగ్ మిల్లులు నడుపుతున్న యజమానులు ఒక జిల్లా ఒక ఉత్పత్తిలో భాగంగా కొత్త ప్రాసెసింగ్ యూనిట్ను ఆ జిల్లాలో కేటాయించబడిన వేరుశెనగ, వాటి విలువ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పినట్లయితే సుమారు 10 లక్షల క్రెడిట్ లింక్ కల్పించి 3.5 లక్షల సబ్సిడీ సదుపాయం లభిస్తుంది. మనలో చాలామందికి ఒక

0: కేటాయించబడిన వేరుశెనగ వాటి విలువ ఆధారిత ఉత్పత్తులకు సంబంధించిన ప్రాసెసింగ్ పరిశ్రమలు నెలకొల్పినట్లయితే సుమారు 10 లక్షల క్రెడిట్ లింక్ కల్పించి 3.5 లక్షల సబ్సిడీ సదుపాయం లభిస్తుంది. మనలో చాలా మందికి ఒక అపోహ ఉంది. రిటైల్ మార్కెట్లో కిలో పల్లీలు 150 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉంటుంది. వేరుశెనగలో నూనె శాతం 45 నుండి 50% ఉంటుంది. అంటే 2.5 కిలోల పల్లీల నుండి నూనె తీస్తే 1 కిలో నూనె లభిస్తుంది. మరోవైపు కిలో పల్లీ నూనె ధర మార్కెట్లో 108 రూపాయల నుండి 200 రూపాయల వరకు ఉంది. పల్లీల ధర, పల్లీ నూనె ధరలు పరిశీలించినట్లయితే ఇంత తక్కువ ధరకు నూనె ఎలా లభిస్తుంది? నూనెకు పెట్రో కెమికల్స్ తో కల్తీ చేస్తారని అందరూ అనుకుంటారు. మార్కెట్లో లభించే వేరుశెనగ నూనె ఎలాంటి కల్తీ చేయకుండా కిలో పల్లి నూనె ధర మార్కెట్లో 180 రూపాయల నుండి 200 రూపాయల వరకు అమ్మవచ్చు. ఎందుకంటే పరిశ్రమలలో పల్లి నూనె బీసీ గ్రేడ్ పొట్టు తీసిన పల్లీల నుండి నూనె తయారు చేస్తారు. పొట్టు తీసిన పల్లీలు గ్రేడ్కు కిలో రీటైల్ మార్కెట్ ధర 70 నుండి 90 రూపాయల వరకు ఉంటుంది. బి అండ్ సి గ్రేడ్ పల్లీల నూనె తీయడానికి వాడతారు. తద్వారా మార్కెట్లో 180 నుండి 200 రూపాయల వరకు మనకు మార్కెట్లో పల్లీ నూనె లభిస్తుంది. ప్రసిద్ధ వేరుశెనగ వాణిజ్య రకాలు కదిరి 6, కదిరి 9, అనంత, కదిరి హరిత ఆంధ్ర, ఐసీజీవి 9, 1, 1, 1, 4, ధరణి, టీఏజీ 24, కదిరి 7, కదిరి 8, కదిరి 2, కదిరి 3, బీజీ 1, బీజీ 2, కుబేర్, జీఏయూజీ 1, జీఏయూజీ 10, పీజీ 1, T28, T64, చంద్ర, చిత్ర, కౌశల్, ప్రకాష్, అంబర్. ఇవి ప్రసిద్ధ వేరుశెనగ వాణిజ్య రకాలు. వేరుశెనగ పొట్టు తీసే యంత్రము గంటకు 500 కిలోల వేరుశెనగ పొట్టు తీసే యంత్రాలు మార్కెట్లో లభిస్తాయి. మార్కెట్లో చాలా రకాల కంపెనీలు, వాటి సామర్థ్యం, నిర్మాణం మొదలైన అంశాలపైన ఆధారపడి ఉంటుంది. పెరుగుతున్న వంట నూనెల ధరలు, దేశీయ నూనె గింజల ఉత్పత్తి తగినంత లేకపోవడం వలన మార్కెట్లో వంట నూనెల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. దిద్దుబాటు చర్యలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రైతులకు నూనె గింజలు, ఆయిల్ ఫామ్ సాగు వైపు ప్రోత్సహించడం జరుగుతుంది. మన రాష్ట్రంలో కూడా రైతులు పంట మార్పిడి చేపట్టి వేరుశెనగ, సోయాబీన్, నువ్వులు, ప్రొద్దుతిరుగుడు వంటి నూనె గింజల సాగు పెంచవలసిన అవసరం ఎంతైనా ఉంది. ప్రతికూల వాతావరణ పరిస్థితులను తట్టుకునే వేరుశెనగ వంగడాలు, నాణ్యమైన విత్తనాల ఉత్పత్తి, సరఫరా, క్షేత్రస్థాయిలో చీడపీడల, తెగుల నియంత్రణ, పంట కోత సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, పంట నిల్వ, ప్రాసెసింగ్, మార్కెటింగ్ నిర్వహణ ద్వారా విత్తనం నుండి వివిధ వ్యవసాయ ఉత్పత్తులకు విలువ జోడించి విలువ ఆధారిత పదార్థాలు తయారు చేసి ప్యాకేజింగ్ మెటీరియల్లో వినియోగదారుడికి సులభంగా వాడుకునే విధంగా ఉండి వంటగదికి వినియోగదారుడు ఆహారం తీసుకునే డైనింగ్ టేబుల్కు చేరే అంతవరకు తగిన పద్ధతులు పాటించి సరసమైన ధరలో అమ్మినట్లయితే ఫుడ్ ప్రాసెసింగ్ రంగం ఎంతో ఆశాజనకంగా ఉంటుంది.
1: వేరుశెనగ ఉత్పత్తుల రెట్టింపు ఆదాయం ఎలా పొందవచ్చో వివరాలు విన్నారు. ఈనాటి వ్యవసాయ సూచనల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: మన్ కీ బాత్ భారత ప్రధాని గౌరవనీయులు శ్రీ నరేంద్ర మోదీ గారు దేశ ప్రజలతో తమ మనసులోని మాటను పంచుకునే కార్యక్రమం మన్ కీ బాత్. ఈ కార్యక్రమాన్ని ప్రతి నెల చివరి ఆదివారం దేశంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు ఒకే సమయంలో ప్రసారం చేస్తాయి. అంతేకాదు ఎఫ్ఎం గోల్డ్, ఉర్దూ సర్వీస్, న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ద్వారా, లైవ్ స్ట్రీమింగ్ ద్వారా, ఇంకా ఆకాశవాణి వెబ్సైట్ లో కూడా ఈ కార్యక్రమాన్ని మీరు వినవచ్చు. అన్ని దూరదర్శన్ కేంద్రాలు కూడా అదే సమయంలో మన్ కీ బాత్ కార్యక్రమాన్ని మీకు అందిస్తాయి. ప్రధాని మన్ కీ బాత్ కార్యక్రమం అనంతరం తెలుగు అనువాదం రాష్ట్రంలోని అన్ని ఆకాశవాణి కేంద్రాలు, వివిధ భారతి ఎఫ్ఎం కేంద్రాలు ప్రసారం చేస్తాయి. మన్ కీ బాత్ కార్యక్రమానికి తెలుగు అనువాదం తిరిగి అదే రోజు రాత్రి 8 గంటలకు పునఃప్రసారం అవుతుంది.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడొక చిత్రగీతం.

చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:05 కావస్తోంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు వింటారు.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను పదిలం చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. రైతులకు విత్తనాలు అందుబాటులో ఉండేలా మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈవేళ జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో తలపడుతుంది. మన సరిహద్దులను సురక్షితంగా ఉంచడం, అక్రమ వలసలు నిర్మూలించడం దేశ జనాభా స్వరూపాన్ని దామాషాను రక్షించడంలో చాలా కీలకమని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. గుజరాత్లో భుజ్ పరిధిలో గల భారత్ పాకిస్తాన్ సరిహద్దు వెంబడి వ్యూహాత్మకంగా కీలకమైన G7, G13 బార్డర్ అవుట్పోస్టులను ఈరోజు ప్రారంభించిన అనంతరం ఆయన సైనికులను ఉద్దేశించి ప్రసంగించారు. చొరబాట్లకు ఆస్కారం లేని పటిష్టమైన భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేయడానికి కేంద్ర ప్రభుత్వం డ్రోన్లు, రాడార్లు, ఆధునిక ఫెన్సింగ్లతో కూడిన అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తోందని మంత్రి చెప్పారు. ఇందులో భాగంగా సరిహద్దు నిర్వహణలో ఒక పెద్ద నిర్మాణాత్మక మార్పును తీసుకువస్తూ సరికొత్త క్వాడ్రిప్ ఫోర్జైడ్ సెక్యూరిటీ గ్రిడ్ను ప్రవేశపెడుతున్నట్లు హోంమంత్రి ప్రకటించారు. రైతులకు విత్తనాల లభ్యత నిర్ధారించడానికి 174,000 క్వింటాళ్ల జాతీయ విత్తనాల నిల్వలు నేషనల్ సీడ్ రిజర్వ్ ఏర్పాటు చేసినట్లు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు తెలిపారు.

0: న్యూఢిల్లీలో ఖరీఫ్ ప్రచారం కోసం 2026 కోసం నిర్వహించిన జాతీయ వ్యవసాయ సదస్సు 2 రోజున ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఇప్పటి వరకు 976,000 రైతులు ఐడీలను సృష్టించినట్లు పేర్కొన్నారు. ఇకపై వివిధ ప్రభుత్వ పథకాలను పొందేందుకు రైతులకు విడివిడిగా పత్రాలు సమర్పించవలసిన అవసరం ఉండదని ఆయన చెప్పారు. ఎరువుల పంపిణీలో పారదర్శకత, నల్ల బజార్ అరికట్టడం, అసలైన రైతులకు సరైన సరఫరాను నిర్ధారించాల్సిన అవసరంను శివరాజ్ సింగ్ చౌహాన్ ఈ సందర్భంగా ప్రముఖంగా ప్రస్తావించారు. రైతుల ప్రయోజనాలు రక్షించడానికి ఎరువులు కేవలం వ్యవసాయ అవసరాలకే వినియోగించేలా చూడడానికి ప్రభుత్వం కట్టుబడిందని కూడా వ్యవసాయ మంత్రి స్పష్టం చేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు సరిపడా ఉన్నాయని, అన్ని రిఫైనరీలు అత్యున్నత సామర్థ్యంతో పనిచేస్తున్నాయని ప్రభుత్వం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల మీడియా సమావేశంలో పెట్రోలియం, ఖనిజవాయు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ప్రస్తుతం ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు దాదాపు 92,000 మెట్రిక్ టన్నులుగా అత్యధిక స్థాయిలో కొనసాగుతోందని తెలియజేశారు.
1: LPG ka production, it also depends on the optimization activity which is taken up within the refinery, and that impacts the production, and that's why we have slight up and down. One thing. Second is, we are also giving the part of the pool for C3, C4 molecules. Third important thing is, some of the refineries have come back to operations, and other than that, we are getting more, you know, LPG because of the optimization from some of the refiners.
0: దేశంలో ఇక్కడ ఎల్పీజీ డిస్ట్రిబ్యూటర్ల వద్ద స్టాక్ అయిపోయినట్లు, డ్రైఅవుట్ నివేదికలు రాలేదని కూడా ఆమె చెప్పారు. రీటైల్ అవుట్లెట్ల గురించి మాట్లాడుతూ, 150 జిల్లాల్లో పెట్రోల్ వినియోగంలో 30% వృద్ధి నమోదు కాగా, మరో 156 జిల్లాల్లో 30% కంటే ఎక్కువ వృద్ధి నమోదైందని సుజాత శర్మ వివరించారు. ప్రభుత్వం ప్రస్తుతం పరిస్థితిని నిరంతరం సమీక్షిస్తోందని కూడా ఆమె తెలియజేశారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోపే వాటిని వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జరిగే ఆలస్యం వల్ల లిటిగెంట్లకు పూడ్చలేని నష్టం జరుగుతోందని అత్యున్నత న్యాయస్థానం అభిప్రాయపడింది. ముఖ్యంగా వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన కేసుల్లో వేగవంతమైన నిర్ణయాలు అవసరమని చెబుతూ, ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జయమాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం బెయిల్ దరఖాస్తులపై ఆదేశాలను అదే రోజున వెలువరించాలని స్పష్టం చేసింది. ఒకవేళ వాటిని రిజర్వ్ చేసినట్లయితే మరుసటి రోజే తీర్పును ప్రకటించి అప్లోడ్ చేయాలని కూడా ఆదేశించింది. ఇందుకు సంబంధించి పలు మార్గదర్శకాలను జారీ చేస్తూ, బెయిల్ లేదా శిక్షల నిలిపివేత ఉత్తర్వులు వెలువడిన వెంటనే వాటిని జైలధికారులకు చేరవేయాలని, విచారణ ఎదుర్కొంటున్న ఖైదీలను ప్రాధాన్యత ప్రకారం అదే రోజున లేదా గరిష్టంగా మరుసటి రోజు కల్లా విడుదల చేయాలని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. నీట్ పేపర్ లీకేజ్ వ్యవహారంలో జరిగిన లోపాలపై బాధ్యత రాహిత్యంపైన సుప్రీంకోర్టు ఈరోజు తీవ్రంగా స్పందించింది. వైద్య విద్యా ప్రవేశ పరీక్ష నిర్వహించడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్థానంలో మరింత పటిష్టమైన స్వయం ప్రతిపత్తి కలిగిన సంస్థను ఏర్పాటు చేసేలాగా ఆదేశాలు ఇవ్వాలన్న పిటిషన్తో పాటు ఈ అంశానికి సంబంధించి దాఖలైన పలు అభ్యర్థనలను జస్టిస్ పిఎస్ నరసింహ, జస్టిస్ ఆలోక్ అరథేల్తో కూడిన ధర్మాసనం విచారించింది. దీనిపై అఫిడవిట్ దాఖలు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఆదేశించిన ధర్మాసనం తదుపరి విచారణను జూలై 2వ వారానికి వాయిదా వేసింది. ఈ సందర్భంగా సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ధర్మాసనానికి స్పందిస్తూ, ప్రభుత్వం యువత భవిష్యత్తు పట్ల ఎంతో ఆందోళనతో ఉందని, పరీక్షల నిర్వహణలో ఎలాంటి లోపాలు లేకుండా చూసేందుకు కట్టుబడి ఉందని తెలియజేశారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. 2047 నాటికి భారత్ను ఒక సూపర్ పవర్గా, ప్రపంచంలోనే అగ్రగామి ఆర్థిక వ్యవస్థగా మార్చే ప్రయాణం క్షేత్రస్థాయిలో ఉన్న ప్రతి ఒక్క వ్యక్తిని సాధికారులను చేయకుండా సాధ్యం కాదని కేంద్ర పంచాయతీరాజ్ శాఖ సహాయ మంత్రి ప్రొఫెసర్ ఎస్పీ సింగ్ బాఘెల్ అన్నారు. గౌహటిలో కేంద్ర పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ ఈరోజు నిర్వహించిన సేవల పంపిణీ ప్రాంతీయ సదస్సు సేవా సే సమృద్ది ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రం, దేశం బలోపేతం కావాలంటే గ్రామీణ స్థాయిలో పౌరులను సాధికారులను చేయడం ముందస్తు షరతని మంత్రి చెప్పారు. గ్రామీణ భారతదేశంలో జీవన సౌలభ్యాన్ని పెంపొందించడానికి, చివరి వ్యక్తి వరకు ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించడానికి పంచాయతీల నేతృత్వంలోని యంత్రాంగాలను మరింత బలోపేతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. కామన్ సర్వీస్ సెంటర్ల పాత్రను ముఖ్యంగా ప్రస్తావిస్తూ, గ్రామాల్లోని సిఎస్సీలు పరిపాలనను ప్రజల ముంగిటికే తీసుకురావడంలో కీలక పాత్ర పోషించాయని, వివిధ ప్రభుత్వ పథకాలు ప్రయోజనాలను చేరవేసే ముఖ్యమైన సేవా కేంద్రాలుగా ఆవిర్భవించాయని ఆయన ప్రశంసించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం వరల్డ్ నో టొబాకో డే సందర్భంగా కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి పుణ్యసలీల శ్రీవాస్తవ ఈరోజు న్యూఢిల్లీలో పొగాకు

ప్రగత విద్యాసంస్థల యాప్ పైలట్ వర్షన్ను ప్రారంభించారు. దేశవ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలల్లో పొగాకు రహిత నిబంధనల అమలును, పర్యవేక్షణను బలోపేతం చేయడం ఈ డిజిటల్ యాప్ యొక్క ముఖ్య

0: దరఖాస్తు చేసుకోవాలని విద్యార్థుల సమాధాన పత్రాల పరిశీలన, రీఎవాల్యుయేషన్ ప్రక్రియ ఎటువంటి లోపాలు లేకుండా పారదర్శకంగా సాగేలా చూసేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సిబిఎస్ఈ తెలియజేసింది. ఢిల్లీ, హర్యానా, చండీగఢ్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ రోజు పిడుగులతో కూడిన తుఫాన్ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణ కేంద్రం తెలిపిన వివరాల ప్రకారం బీహార్, హర్యానా, చండీగఢ్, ఢిల్లీ, పంజాబ్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్లో ఈ రోజు గంటకు 80 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ తీవ్రమైన తుఫాను వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్ క్రికెట్లో ఈ సాయంత్రం న్యూ చండీగఢ్లోని మహారాజా యాదవేంద్ర సింగ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్లో గెలిచిన జట్టు ఆదివారం అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే ఐపీఎల్ 2026 ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడుతుంది. క్వాలిఫైర్ 1లో డిఫెండింగ్ ఛాంపియన్ అయిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు చేతిలో గుజరాత్ టైటన్స్ ఓడిపోగా ఎలిమినేటర్ 1లో సన్ రైజర్స్ హైదరాబాద్ను ఓడించి రాజస్థాన్ రాయల్స్ ఈ దశకు చేరుకుంది. 2008లో జరిగిన తొలి ఐపీఎల్ సీజన్ విజేత అయిన రాజస్థాన్ రాయల్స్ మరోసారి ఫైనల్కు చేరారని లక్ష్యంగా పెట్టుకోగా గుజరాత్ టైటన్స్ 2022 సీజన్లో సాధించిన ఛాంపియన్షిప్ వైభవాన్ని తిరిగి దక్కించుకోవాలని భావిస్తోంది. విశేషాలు మరొకసారి. దేశ జనాభా స్వరూపాన్ని కాపాడేందుకు మన సరిహద్దులను పదిలీం చేసి అక్రమ వలసలు నిరోధించడం తప్పనిసరని కేంద్ర హోంమంత్రి అమిత్ షా చెప్పారు. మన దేశంలో 174,000 క్వింటాళ్ల విత్తన నిల్వలు ఏర్పాటు చేశామని వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తెలియజేశారు. దేశంలో పెట్రోలియం ఉత్పత్తుల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం ఈరోజు స్పష్టం చేసింది. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు జరగనున్న క్వాలిఫైర్ 2 మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ రాజస్థాన్ రాయల్స్తో ఇంకొద్దిసేపట్లో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 7:15. ప్రకటించిన ఇల్లు వాకిలి కార్యక్రమం వెంటనే ఆకాశవాణి

0: ఈనాటి కార్యక్రమంలో విత్తన వారోత్సవాల వివరాలు, తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం, ఇంకా ప్రకృతి వ్యవసాయంలో పురుగుమందుల తయారీ వివరాలు వింటారు. ముందుగా కొన్ని ప్రకటనలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇల్లు వాకిలి కార్యక్రమంలో ముందుగా విత్తన వారోత్సవాల వివరాలు.
4: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో విత్తన వారోత్సవాలు 2026 May 23 నుండి 30వ తేదీ వరకు నిర్వహిస్తున్నారు. నాణ్యమైన విత్తనం రైతన్నకు నేస్తం. ప్రతి పంటలో నాణ్యమైన విత్తనాన్ని ఉపయోగించినప్పుడు దిగుబడులను కనీసం 10-15% వరకు పెంచుకోవచ్చు. రైతు సోదరులు ఒకసారి నాణ్యమైన విత్తనాన్ని వ్యవసాయ పరిశోధనా స్థానాల ద్వారా సేకరించుకొని సాగు సమయంలో కొన్ని మెలకువలు పాటిస్తే ముఖ్యంగా వరి, పెసర, మినుము, వేరుశనగ వంటి స్వపరాగ సంపర్కం జరిగే పంటల్లో అదే విత్తనానికి కనీసం 2-3 సంవత్సరాల వరకు ఉపయోగించుకోవచ్చని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. పంటల సాగులో నాణ్యమైన విత్తనం యొక్క ప్రాధాన్యత గుర్తించి జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం

0: ఈ సంవత్సరం విత్తన వారోత్సవాలు 2026 కార్యక్రమాన్ని చేపట్టింది. ఈ కార్యక్రమంలో భాగంగా మే 23 నుండి 30వ తేదీ వరకు వివిధ పరిశోధనా కేంద్రాలు, కృషి విజ్ఞాన కేంద్రాలు, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాల ద్వారా రైతులకు నేరుగా నాణ్యమైన విత్తనాలను సరసమైన ధరలకు అందించేందుకు ఏర్పాట్లు చేయబడినాయి. మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న పంట రకాలు, వినియోగదారులు ఎక్కువగా ఇష్టపడే రకాలు, వాతావరణ మార్పులు, చీడపీడలను సమర్థవంతంగా తట్టుకునే రకాల విత్తనాలను ఈ వారోత్సవాల్లో రైతులకు అందించేందుకు సిద్ధము చేయబడినాయి. వరి, జొన్న, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసర, మినుము, సోయాబీన్, ఆముదము, నువ్వులు తదితర పంటల విత్తనాలను ఈ విత్తన వారోత్సవాల్లో రైతులకు పంపిణీ చేయబడుతుంది. సుమారు 1200 క్వింటాళ్ల వివిధ పంటల విత్తనాలు సుమారు 140 ఎకరాలకు సరిపడే పరిమాణంలో ఈ వారోత్సవాల్లో అందుబాటులో ఉంచబడుతున్నాయి. ప్రతి జిల్లాకు ఒక పరిశోధనా స్థానం, కృషి విజ్ఞాన కేంద్రం, తెలంగాణ రైతు విజ్ఞాన కేంద్రాన్ని గుర్తించి రైతులకు నేరుగా విత్తనాల విక్రయము నిర్వహించబడుతుంది. రైతులకు ముఖ్య సూచనలు తెలియజేస్తున్నారు. ఈ విధంగా ఈ విత్తనాలు శిలీంద్రనాశిని మందులతో విత్తన శుద్ధి చేయబడినవి గనక ఆహారంగా ఉపయోగించరాదు. విత్తన సంచులను పొడి వాతావరణంలో భద్రపరిచి ఎలుకల నుండి దూరంగా ఉంచాలి. ఈ విత్తనాన్ని ఇతర రకాల విత్తనాలతో కలపకూడదు. విత్తనంలో ఏవైనా సమస్యలు ఉన్నట్లయితే సరఫరా చేసిన తేదీ నుండి 30 రోజులలోపు సంబంధిత అధికారిని సంప్రదించాలి. ఈ విధంగా ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయము ఈ వివరాలన్నీ మన రైతు సోదరులకు అందిస్తుంది. అందుకే మీరందరూ రైతు సోదరులందరూ మే 23 నుండి 30 తేదీ వరకు మీరు ఈ వారోత్సవాల్లో పాల్గొని మీకు తగ్గ విత్తనాలను ఎంపిక చేసుకుని చక్కటి ఆహార పంటలను, వాణిజ్య పంటలను చక్కగా పండించి చక్కటి ఆదాయాన్ని పొందగలరని ఆశిద్దాం.
1: విత్తన వారోత్సవాల సమాచారం విన్నారు. ఇప్పుడు కొన్ని ప్రకటనలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
6: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం, మన జనగణన మన అభివృద్ధి.
1: ఇల్లు వకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఇప్పుడు వినండి తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం.

శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారి తోటముచ్చట్లు రేడియో కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ రైతు సోదరులకు శుభాభివందనాలు. మేము శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం ములుగు సిద్దిపేట ఆధ్వర్యంలోని రాజేంద్రనగర్ ఉద్యాన కళాశాలలో 4వ సంవత్సరం ఉద్యాన విద్యను చదువుతున్న విద్యార్థులం. ఈరోజు వానాకాలంలో సాగుచేయు కూరగాయల పంటల్లో అధిక దిగుబడులు పొందేందుకు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు అనే అంశం గురించి చర్చిద్దాం. ఈ చర్చలో భాగంగా సాగు పద్ధతులను, విత్తుకోవాల్సిన విత్తన రకాలను, క్షేత్రస్థాయిలో పాటించాల్సిన సాగు మెళకువలను, పంటలో చేపట్టాల్సిన సస్య రక్షణ చర్యల గురించి వివరంగా తెలుసుకుందాం. ఈ తోటముచ్చట్లు కార్యక్రమంలో శాస్త్రవేత్తగా డాక్టర్ ప్రీతం గౌడ్ సార్, అసోసియేట్

0: ఉద్యాన కళాశాల మలయాల్, రైతు జంట రాజ్యాంగ ప్రణీత, రామయ్య శశాంక్లు పాల్గొంటున్నారు. ఏమయ్యా, పోయిన వానాకాలంలో మనకున్న పొలంలో కొంత భాగం బాగా ఆదాయం వస్తదని కూరగాయల పంటలేస్తివి. వేసిన కూరగాయల పంటలు సరిగ్గా పండక పైసలు రాక నష్టం వచ్చింది కదా.
1: అవునే, అందుకే కదా మళ్ళీ ఇప్పటి వరకు కూరగాయల పంటలు సాగు చేయలేదు మనం.
0: అవునయ్యా, కూరగాయల పంటల సాగు వివరాలు, సాగు మెలకువలు తెలియకపోతే నష్టాలే వస్తాయి కదా మరి. అందుకే కూరగాయల సాగులో చేపట్టాల్సిన అన్ని సంగతులు తెలుసుకుని ఆ పంటలను సాగు చేస్తేనే మంచిది.
1: అవును రాజ్యం, నీకు తెలుసు కదా మొన్న శ్రీ కొండా లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వారు నిర్వహించిన రైతు వారము కార్యక్రమంలో ఉద్యాన కళాశాల మల్యాల అసోసియేట్ డీన్ అయిన డాక్టర్ ప్రీతమ్ గౌత్ సార్ గారు వానాకాలంలో సాగు చేయు కూరగాయల పంటలకు సంబంధించి అన్ని వివరాలు రైతులకు ఆ సదస్సులో వివరించారు.
0: అవునా అయ్యా.
1: అదే విధంగా నేను మనం కూరగాయల పంటలను సాగు చేద్దామన్న ముచ్చట కూడా ఆ సార్కు చెప్పిన. అయితే ఆ సారు మన పొలానికి ఈరోజు వచ్చి కూరగాయల పంటల సాగులో చేపట్టాల్సిన అన్ని సంగతులు చెప్తానన్నాడు. అగో యాదిలోనే ఆ సారు వస్తుండు. నమస్తే సారు, రండి, శ్రమ కోర్చి మా పొలానికి వచ్చిండ్రు. ధన్యవాదాలు సార్.
2: రామయ్య నమస్తే. అదేం లేదు, రైతు యొక్క అభ్యున్నతే మాకు ఆనందం, సంతోషం.
0: సారు, మాకు సాగులో చేపట్టాల్సిన సంగతులు చెప్పడం కోసం వచ్చినందుకు ధన్యవాదాలు సారు.
2: అదేం లేదమ్మా, సాగు ముచ్చట చెప్పడం అనేది మా విధిలో భాగమే. రామయ్య, ఈ వానాకాలంలో కూరగాయ పంటల సాగుకు అన్ని సంగతులు ఈ తోట ముచ్చట్లో చెప్తాను. మీకు సాగులో ఎటువంటి సందేహాలున్నా, సమస్యలున్నా వాటి గురించి అడగండి. సమగ్ర యాజమాన్య వివరాల గురించి క్లుప్తంగా చెప్తాను.
1: తప్పకుండా సార్, అడిగి తెలుసుకుంటాము. వానాకాలంలో పండించడానికి అనువైన కూరగాయ పంటలు ఏమిటి సార్?
2: ఈ వానాకాలంలో పండించడానికి అనువైన కూరగాయ పంటలు టమాటా, వంకాయ, మిరప, బెండ, క్యాబేజ్, క్యాలిఫ్లవర్, క్యారెట్, బీట్రూట్, ముల్లంగి, చిక్కుడు, గోరు చిక్కుడు, సోర, బీర, కాకర, పొట్ల, పాలకూర, తోటకూర, గోంగూర, కొత్తిమీర, మెంతికూర సాగు చేయవచ్చు.
0: సారు, ఈ వానాకాలంలో కూరగాయ పంటల్లో ఎదురయ్యే ప్రధాన సమస్యలు చెప్తారా?
2: ముఖ్యంగా మనకు వర్షాకాలంలో ఋతుపవనాల యొక్క అనుశితి కారణంగా మొక్కల సాంద్రత తక్కువగా ఉంటుంది, కలుపు సమస్య చాలా ఉంటుంది, చీడపీడలు కూడా ఎక్కువగా ఆశిస్తూ ఉంటాయి. తక్కువ సమయంలో అధిక తీవ్రతతో వర్షాలు కురిసినప్పుడు పొలంలో నీరు నిలిచి మొక్కలు చనిపోవడం జరుగుతూ ఉంటుంది. ఈ వర్షాకాలంలో ఎరువుల వినిమయ సామర్థ్యం కూడా చాలా తక్కువ.
1: సార్, మరి కూరగాయ పంటలు సాగు చేయడానికి అనువైన నేలలు ఏవి సార్?
2: లోతైన సారవంతమైన నేలలు చాలా అనుకూలం, మురుగునీరు వెళ్లిపోయే సౌకర్యం గల నేలలు చాలా అనుకూలం, సేంద్రియ పదార్థం అధికంగా ఉన్న నేలలు, నీటిని నిలుపుకునే సామర్థ్యం గల నేలలు, నేల ఉదయం సూచిక 6.5 నుండి 7.5 ఉన్న నేలలు చాలా అనుకూలం.
0: అట్లాగే సారు, కూరగాయల రకాలను ఎంపిక చేసుకునేటప్పుడు గుర్తుంచుకోవాల్సిన అంశాలు చెప్తారా?
2: ముఖ్యంగా మనకు అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాన్ని ఎంపిక చేసుకోవాలి, పురుగులను తెగులను బాగా తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి, బెట్ట పరిస్థితులను తట్టుకునే రకాలను ఎంపిక చేసుకోవాలి, మనం మార్కెట్ చేసుకునేటువంటి మార్కెట్లో ఆ కూరగాయ రకానికి డిమాండ్ ఉన్నదా లేదా అనేది కూడా గుర్తుంచుకోవాలి. ఉదాహరణకి ఉత్తర తెలంగాణ ప్రాంతంలో ఆకుపచ్చ వంకాయ రకాలని ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు, అదేవిధంగా ఉల్లిలో తెల్ల ఉల్లి రకాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అదే దక్షిణ తెలంగాణ విషయానికి వస్తే ఉల్లిలో ఎర్ర ఉల్లి రకాలను, వంకాయలో వంకాయ రంగు రకాలను ఎక్కువగా ఇష్టపడుతుంటారు. మార్కెట్లో డిమాండ్ను బట్టి రకాలను ఎంపిక చేసుకోవడం అన్ని విధాలా శ్రేష్టం.
1: సారు, మొక్కల సాంద్రత సరిగ్గా ఉండటానికి చేపట్టవలసిన చర్యలు ఏమిటి?
2: శాస్త్రవేత్తలు సిఫార్సు చేసిన విత్తన మోతాదు కంటే 10-15% అధికంగా విత్తనాన్ని ఉపయోగించాలి. విత్తనం విత్తిన 7-10 రోజులకు విత్తనం మొలకెత్తని ప్రదేశాల్లో మళ్లీ విత్తుకోవాలి. నారు నాటిన కూరగాయ పంటల్లో చనిపోయిన నారును తీసేసి మళ్లీ కొత్త నారును నాటాల్సి ఉంటుంది.
0: అట్లాగే సారు, వానాకాలంలో ఎరువుల వినిమయ సామర్థ్యం తక్కువగా ఉంటుంది అన్నారు కదా, ఎరువుల వినిమయ సామర్థ్యం పెంచడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలి?
2: మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి 16 పోషకాలు అవసరం. ఈ పోషకాలను అందించడానికి సేంద్రియ ఎరువులు, రసాయనిక ఎరువులు మరియు జీవన ఎరువులను వాడాల్సి ఉంటుంది. బాగా చివికిన పశువుల ఎరువు ఎకరానికి 10-12 టన్నుల పాటు ఆఖరి దిక్కులో వేసి నేల్లో బాగా కలియదున్నాలి. సేంద్రియ ఎరువుల్లో మొక్కలు ఆరోగ్యం పెరగడానికి కావాల్సిన చాలా రకాల పోషకాలు ఉంటాయి. ఈ పోషకాలు ఎక్కువ కాలం పాటు మొక్కలకు లభిస్తాయి. సిఫారసు చేసిన మొత్తం నత్రిత రసాయనిక ఎరువులు ఒకేసారి కాకుండా దఫాలుగా వేసుకోవాల్సి ఉంటుంది. 2-3 దఫాలుగా వేయడం శ్రేష్టం. పైపాటుగా వేసే ఎరువులను కలుపు తీసిన తర్వాత వేస్తే మంచి ఫలితాలు అందుతాయి. ఎరువులు వేసిన వెంటనే నీరు పెట్టడం వలన మొక్కలకు అధిక ప్రతిఫలం లభిస్తుంది. రసాయనిక ఎరువులను వెదజల్లకుండా

0: మొక్కల వరుసలలో మొక్కలకు 5 నుండి 7 సెంటీమీటర్ దూరంలో మొక్కల దగ్గర వేయడం వల్ల ఎరువుల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. రసాయనిక ఎరువులను డ్రిప్ పద్ధతి లేదా బిందు సేద్య పద్ధతిలో అందించడం వలన ఎరువుల వినియోగ సామర్థ్యం అధికంగా ఉంటుంది. భాస్వరం రసాయనిక ఎరువులను మొత్తం దుక్కిలో వేయాల్సి ఉంటుంది. పొటాషియం ఎరువులని 2 దఫాలుగా వేయటం మంచిది. అదేవిధంగా నత్రజని స్థిరీకరించే జీవన ఎరువులను, భాస్వరాన్ని అందించే కరిగించే జీవన ఎరువులను ఉపయోగించడం వల్ల కూడా మంచి ప్రతిఫలాలు ఉంటాయి. జీవన ఎరువుల వాడడం వల్ల రసాయనిక ఎరువులను 25% మేర తగ్గించుకోవచ్చు.
1: సార్, ఖరీఫ్ పంట కాలంలో కలుపు సమస్య అధికంగా ఉంటుందని విన్నాము, మరి కలుపు నివారణకి ఎటువంటి చర్యలు చేపట్టాలి?
0: కలుపు పంటతో సూర్యరశ్మి కోసం, నీటి కోసం, పోషకాల కోసం పోటీ పడుతుంది. ప్రధానంగా పంట తొలి దశలో కలుపు ఉన్నట్లయితే ఎక్కువ నష్టం చేకూరుతుంది. ఒక పంట కాలంలో 3వ వంతు రోజులు కలుపు లేకుండా చూసుకోవడం చాలా ముఖ్యం. కలుపును నివారించడానికి కేవలం కలుపు మందులనే కాకుండా సేద్య పద్ధతులు, యాంత్రిక పద్ధతి ద్వారా కలుపును నియంత్రించాలి. అన్ని రకాల పొలాల్లో ఒకే రకమైన కలుపు ఉండదు. కొన్ని పొలాల్లో గడ్డి జాతి కలుపు ఎక్కువగా ఉంటుంది. కొన్ని పొలాల్లో వెడల్పాటి ఆకుగల కలుపు అధికంగా ఉంటుంది. కొన్ని రకాల నేలలో కలుపు పంట తొలి దశలో అధికంగా ఉంటుంది. మరికొన్ని పొలాల్లో మలి దశల్లో కలుపు అధికంగా ఉంటుంది. దానిని బట్టి కలుపు మందులను నివారణ చర్యలను చేపట్టాల్సి ఉంటుంది. టమాటా, వంకాయ, మిరప, క్యాబేజ్, క్యాలిఫ్లవర్, క్యారెట్, ముల్లంగి పంటల్లో విత్తనం విత్తిన, నారు నాటిన 72 గంటల లోపు పెండిమిథాలిన్ 38.7% సిఎస్ మందు 1 ఎకరానికి 700 మిల్లీలీటర్లు సరిపోతుంది. 1 లీటర్ నీటికి 3.5 ml చొప్పున పిచికారి చేయాల్సి ఉంటుంది. ఉల్లిలో ఆక్సిఫ్లోరోఫెన్ అనేటువంటి కలుపు మందును 1 ఎకరానికి 300 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి 1.5 ml చొప్పున ఉలినారు నాటిన 72 గంటల లోపల పిచికారి చేసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. విత్తనం విత్తిన వెంటనే, నారు నాటిన వెంటనే కలుపు మందు పిచికారి చేసే అవకాశం లేనప్పుడు మొలిచిన కలుపును నివారించడానికి కూడా కొన్ని చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. ముఖ్యంగా వెడల్పాటి ఆకులు, కొన్ని గడ్డిజాతి కలుపులు అధికంగా ఉన్నప్పుడు మెట్రోబుజిన్ 70% మందును నారు నాటిన 12 నుంచి 15 రోజుల తర్వాత, ముఖ్యంగా టమాటా మరియు ఆలుగడ్డలో ఇది మందును వాడవచ్చు. 1 ఎకరానికి 300 గ్రాముల చొప్పున 1 లీటర్ నీటికి 1.5 గ్రాముల చొప్పున పిచికారి చేసినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. గడ్డి జాతి అధికంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో టమాటా, ఉల్లి, వంకాయ, మిరప పంటలో క్విజలఫాఫ్ పి ఇథాయిల్ అనేటువంటి మందు 150 నుంచి 180 మిల్లీలీటర్లు సరిపోతుంది. 1 లీటర్ నీటికి 0.75 నుండి 1 మిల్లీలీటర్ సరిపోతుంది. అదేవిధంగా బెండ, మిరప, క్యాబేజ్, వంకాయ, టమాటా, క్యారెట్, ఉల్లి పంటల్లో ప్రొపక్విజఫాఫ్ అనేటువంటి మందు 1 ఎకరానికి 350 నుండి 400 మిల్లీలీటర్లు 1 లీటర్ నీటికి 1.75 నుంచి 2 మిల్లీమీటర్ల చొప్పున పంట 12 నుంచి 15 రోజులు ఉన్నప్పుడు పిచికారి చేసినట్లయితే ఈ గడ్డి జాతి కలుపుని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అదేవిధంగా కూలీలను ఉపయోగించి ఒకసారి నారు నాటిన 25 నుంచి 30 రోజులప్పుడు ఉపయోగించినట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది.
2: అలాగే వానాకాలంలో పండించే కూరగాయ పంటలకు చీడపీడల బెడద అధికంగా ఉంటుంది అంటున్నారు. ఏ చీడపీడలు అధికం మరియు చీడపీడలు తక్కువ రావడానికి చేపట్టవలసిన చర్యలు, అదేవిధంగా ఆశించిన తరువాత చేపట్టవలసిన చర్యల గురించి చెప్తారా సార్?
0: ముఖ్యంగా వర్షాకాలంలో మనకు రసం పీల్చే పురుగులు, కాయ తొలిచే పురుగులు, పండు ఈగ, ఆకుమచ్చ తెగులు, ఎండు తెగులు, కాయకుళ్ళు తెగులు ఆశించి ఎక్కువగా నష్టం జరుగుతూ ఉంటుంది. వేసవిలో లోతుగా దుక్కులు దున్నడం వలన నేల్లో నిద్రావస్థలో ఉన్నటువంటి పురుగులు నివారించబడతాయి. పొలం చుట్టూ జొన్న, మొక్కజొన్న, సజ్జ వంటి పంటలను రక్షక పంటగా వేయడం వలన కూడా రసం పీల్చే పురుగుల ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. పంట మార్పిడి విధానం అవలంబించాల్సి ఉంటుంది. పొలంలో అక్కడక్కడ 1 ఎకరానికి 10 చొప్పున జిగురు రంగు అట్టలు పెట్టాల్సి ఉంటుంది. 1 ఎకరానికి 4 లింగాకర్షల బుట్టలు అమర్చుకొని పురుగుల ఉధృతిని గమనించాలి. రసాయనిక పురుగు మందులు, ముఖ్యంగా ఇమిడాక్లోరోపిరిట్ 5 గ్రాములు కిలో విత్తనానికి చొప్పున, అదేవిధంగా తెగులు మందులు థైరం 3 గ్రాములు, ట్రైకోడర్మా విరిడే కల్చర్ 1 కిలో విత్తనానికి 10 గ్రాముల చొప్పున విత్తన శుద్ధి చేసుకుని విత్తుకున్నట్లయితే పురుగుల ఉధృతి, తెగుల ఉధృతి చాలా తక్కువగా ఉంటుంది. ఎర్రపంటగా బంతి మొక్కలను 16 వరుసలు ఒక్కొక్క వరుస చొప్పున నాటుకోవాల్సి ఉంటుంది. పూత దశకు ముందు 1 ఎకరానికి 20 వేల చొప్పున ట్రైకోగ్రమ్మా బదనిక పురుగులను 1 వారానికి 1 సారి చొప్పున 6 వారాల పాటు విడుదల చేసినట్లయితే కూడా కొంతవరకు పురుగుల ఉధృతి తక్కువగా ఉంటుంది. 1 ఎకరానికి 20 పక్షిస్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి. మొక్క పెరుగుదల దశలో పూతకు ముందు 5% వేపగింజల కషాయం పిచికారి చేసుకున్నట్లయితే మంచి ప్రతిఫలం ఉంటుంది. వ్యాధి సోకిన మొక్కలను, పంట అవశేషాలను ఏరి నాశనం చేయాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు కార్బండైజైమ్ 1 గ్రాము 1 లీటర్ చొప్పున, కార్బండైజైమ్ 12% ప్లస్ మ్యాంకోజబ్ 63% ఉన్నటువంటి మందు 1.5 గ్రాములు 1 లీటర్ చొప్పున, మ్యాంకోజబ్ 2.5 గ్రాములు 1 లీటర్ చొప్పున పిచికారి చేసుకున్నట్లయితే ఈ ఆకుమచ్చ తెగుల్ని సమర్థవంతంగా నివారించుకోవచ్చు. పూత సమయంలో ఫిప్రోనిల్ 2 ml 1 లీటర్ల చొప్పున పిచికారి చేసుకోవాలి.

0: కాయతొలచు పురుగు నివారణ కోసం థైయోడికార్బ్ 75% విటమిన్ పౌడర్ మందు, 1 లీటర్ నీటికి 0.75 ml చొప్పున లేదా క్లోరాంట్రిన్ పోల్ 0.3 ml 1 లీటర్ చొప్పున పిచికారీ చేసుకున్నట్లయితే కాయతొలచు పురుగులు సమర్థవంతంగా అనుగమించబడతాయి.
1: సారు, ఇంకా ఏ చర్యలు చేపట్టడం ద్వారా వానాకాలంలో కూరగాయల పంటల్లో అధిక దిగుబడులు పొందవచ్చు?
0: నిటారుగా పెరిగే టమాటా రకాలకు ఊతమివ్వడం చాలా ముఖ్యం. దుంపజాతి కూరగాయలకు మొక్కల మొదలకు మట్టిని ఎగదోయడం, తీగజాతి కూరగాయలను పందిలపై సాగు చేయడం, టమాటా వంకాయ మిరప పంటల్లో అంటు మొక్కలను వినియోగించడం, పూత పింద దశలో నీటి ఎద్దడి లేకుండా క్రమం తప్పకుండా నీటిని అందించుట, పూత పింద రాలకుండా వృద్ధి నియంత్రకాలను పిచికారీ చేయటం, ప్లానోఫిక్స్ ఆల్ఫా నాఫ్థలిక్ అసిటిక్ ఆమ్లం అంటాం, 4.5 లీటర్ల నీటికి 1 గ్రామ్ చొప్పున కలిపి పిచికారీ చేసుకున్నట్లయితే పూత పింద రాలకుండా నివారించబడతాయి. తీగజాతి కూరగాయ పంటల్లో 2 నుంచి 4 ఆకు దశల్లో బోరాక్స్ 4 గ్రాములు 1 లీటర్ చొప్పున లేదా డైసోడియం ఆక్టాబోరేట్ 1.5 నుంచి 2 గ్రాముల 1 లీటర్ నీటి చొప్పున వారం నుండి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే ఆడపుష్పాలు అధికంగా ఉండి అధిక దిగుబడులు పొందడానికి ఆస్కారం ఉంటుంది.
2: అదేవిధంగా నీటి యాజమాన్యం విషయంలో ఎటువంటి చర్యలు చేపట్టాలో చెప్తారా సార్?
0: విత్తనం విత్తిన నారు నాటిన వెంటనే నీరు అందించాల్సి ఉంటుంది. విత్తనం విత్తిన నారు నాటిన 3వ రోజు మరొక నీటి తడిని ఖచ్చితంగా ఇవ్వాల్సి ఉంటుంది. నేల స్వభావాన్ని బట్టి, వాతావరణ పరిస్థితులు బట్టి నీరు ఇవ్వడం చేపట్టాలి. వర్షాకాలంలో ముఖ్యంగా జూన్ జూలై మాసాల్లో బెట్ట పరిస్థితులు ఎదురవుతుంటాయి. ఈ బెల్ట పరిస్థితులు ఎదురైనప్పుడు నీటి వసతి ఉన్నచో నీరు అందించాల్సి ఉంటుంది. పూత పిందే కాయ అభివృద్ధి చెందే దశలో మొక్కలకు తగినంత నీరు అందించే విధంగా ప్రణాళికలు చేపట్టాలి. నీటిని బిందు సేద్యం ద్వారా అందించడం వల్ల నీటి ఆదా జరుగుతుంది.
2: ఇప్పటి వరకు తోటముచ్చట్లు కార్యక్రమంలో వానాకాలంలో సాగు చేయ కూరగాయల పంటల్లో అధిక దిగుబడులు పొందేందుకు చేపట్టాల్సిన యాజమాన్య చర్యలు అనే అంశం గురించి చర్చించుకున్నాం. తిరిగి మరలా కొత్త అంశంతో కలుద్దాం. నమస్కారం.

0: తోట ముచ్చట్లు ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. తరువాతి అంశం వినే ముందు కొన్ని ప్రకటనలు.
1: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇల్లు వాకిల్లో ఇప్పుడు వినండి ప్రకృతి వ్యవసాయంలో పురుగు మందుల తయారీ వివరాలు.
4: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు ప్రకృతి వ్యవసాయంలో పురుగుల మందులను ఏ విధంగా తయారు చేసి ఏ విధంగా చక్కటి పంటలు పండించాలి, ఆరోగ్యంగా ఉంచాలి మన ప్రజానీకానంతా అనే వివరాలు తెలియజేస్తూ ఉన్నారు మన రైతు సోదరులకు. అయితే ఈ ప్రకృతి వ్యవసాయంలో పురుగు మందులు ఒకటొకటిగా ఈ విధంగా వివరాలు అందిస్తున్నారు. నీమాస్త్రము అనే పురుగు మందు, దీనిని ఏ విధంగా తయారు చేసుకోవాలన్న వివరాలు ఈ విధంగా. ఆవు పేడ 1 కిలో, ఆవు మూత్రం 5 లీటర్లు, వేపాకు 5 కిలోలు, 5 కిలోల వేపాకును మెత్తగా రుబ్బి 5 లీటర్ల గోమూత్రము, 5 లీటర్ల నీరు, 1 కిలో పేడతో కలిపి 1 రోజు ఊరబెట్టాలి. ఉదయం సాయంత్రం కలపాలి. ఈ ద్రావణమును వడపోసి 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరాకి పిచికారి చేయాలి. రసము పీల్చు పురుగులను, చిన్న చిన్న క్రిములను నివారించవచ్చు. పురుగులు గుడ్లు పెట్టవు, ఆహారం తీసుకోకుండా క్షీణిస్తాయి, గుడ్లు కూడా చనిపోతాయి. అలాగే ఈ బ్రహ్మాస్త్రం అనే పురుగు మందు గురించి వివరాలు ఈ విధంగా. కావలసిన పదార్థాలు: గానుగాకులు 2 కిలోలు, సీతాఫలాకులు 2 కిలోలు, వేపాకు 3 కిలోలు, వావిలాకు 2 కిలోలు, అత్తకోడలు ఆకులు 2 కిలోలు, ఆవు మూత్రం 20 లీటర్లు,

లీటర్ల ఆవుమూత్రములో 4 పొంగులు వచ్చు వరకు బాగా ఉడకబెట్టాలి. 3 దినములు చల్లార్చి వడపోయాలి. ఇది బ్రహ్మాస్త్రమంటారు. అన్ని రకముల పురుగులను నివారిస్తుంది. లీటరు నీటికి 20 నుండి 30 మిల్లీలీటర్లు, అనగా 10 లీటర్లు నీటికి 200 మిల్లీలీటర్ల నుండి 300 మిల్లీలీటర్ల వరకు ఉపయోగించి పిచికారి చేయాలి. ఇది 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. పచ్చ పురుగు, లద్దె పురుగు, గొంగలి పురుగును నివారిస్తుంది ఈ బ్రహ్మాస్త్రము. ఇక మరో పురుగు మందు అగ్నేయాస్త్రము. కావలసిన పదార్థాలు: పొగాకు 1 కిలో, ఎల్లిపాయలు 1/2 కిలో, పచ్చిమిరపకాయలు 1 కిలో, వేపాకు 5 కిలోలు, ఆవుమూత్రము 20 లీటర్లు. తయారు చేసుకునే పద్ధతి: పొగాకు, ఎల్లిపాయ, పచ్చిమిర్చి, వేపాకు విడివిడిగా మెత్తగా రుబ్బి 20 లీటర్ల మూత్రములో 20 లీటర్ల ఆవుమూత్రములో వేసి మూత పెట్టి 4 పొంగులు వచ్చు వరకు బాగా ఉడికించాలి. 3 రోజులు చల్లార్చిన తర్వాత వడపోయాలి. ఇలా చేస్తే అగ్నేయాస్త్రము తయారవుతుంది. కాండము తొలుచు పురుగులను, కాయ తొలుచు అన్ని రకముల పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. 10 లీటర్ల నీటికి 200 మిల్లీలీటర్లు అగ్నేయాస్త్రమును కలిపి పిచికారి చేయాలి. 6 నెలల వరకు నిల్వ ఉంటుంది. పురుగులను సమర్థవంతంగా నివారిస్తుంది. బ్రహ్మాస్త్రము, అగ్నేయాస్త్రము మార్చి మార్చి పిచికారి చేయాలి. ఈ అవసరం బ్రహ్మాస్త్రము, అగ్నేయాస్త్రమును మార్చి మార్చి పిచికారి చేయాలి. అవసరం అనుకుంటే రెండింటిని కలిపి పిచికారి చేయవచ్చు. ఇక ప్రకృతి వ్యవసాయంలో 3 రకమైన పురుగు మందు తయారీ. ఇది దశపత్ర కషాయం అంటారు. కావలసిన పదార్థాలు: వేప, గానుగ, సీతాఫలము, ఆముదము, ఉమ్మెత్త, కాకర, మందార, కసింద, బంతి, మునగ, పసుపు, గన్నేరు, తుమ్మ, వావిలాకు. కావలసినవి ఏ విధంగా తయారు చేసుకోవాలంటే, ఇప్పుడు చెప్పినటువంటి ఆకు రకములలో 10 రకాల ఆకులు 2 కిలోల చొప్పున 200 లీటర్ల డ్రమ్ములో, ఆవు పేడ 20 కిలోలు, ఆవుమూత్రం 10 లీటర్లు, పొగాకు 1 కిలో, పచ్చిమిర్చి 1 కిలో, వెల్లుల్లి 1/2 కేజీ, పసుపు 200 గ్రాములు, సొంటి 200 గ్రాములు, నీరు 200 లీటర్లు తీసుకోవాలి. తయారు చేసే విధానము: ఈ 10 రకాల ఆకులు, పేడ, మూత్రము, పొగాకు, పచ్చిమిర్చి, వెల్లుల్లి, సొంటి, పసుపు మొదలగు వాణిని దంచి డ్రమ్ములో వేసి నిండా నీరు పోయాలి. కర్రతో ఉదయం సాయంత్రం 40 రోజుల పాటు కలియబెడితే ఈ దశపత్ర కషాయము తయారవుతుంది. అన్ని రకాల పురుగులను, తెగులను నివారిస్తుంది. ఎకరాకు 3 లీటర్ల నుండి 5 లీటర్ల వరకు 100 లీటర్లలో కలిపి పిచికారి చేయాలి. ఈ మందు 1 సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. అలాగే ఈ పురుగు మందుగా పచ్చిమిర్చి, వెల్లుల్లి ద్రావణం తయారు చేసుకోవచ్చు. కావలసిన పదార్థాలు: పచ్చిమిర్చి 3 కిలోలు, వెల్లుల్లి 1/2 కిలో, కిరోసిన్ 0.5 లీటరు, సబ్బు పొడి 100 గ్రాములు. ఇక ఇప్పుడు చెప్పిన విధంగా తయారు చేసుకోవాలి. పచ్చిమిర్చి తొడెములను తీసి మెత్తగా నూరి 10 లీటర్ల నీటిలో రాత్రి మొత్తం నానబెట్టాలి. వెల్లుల్లిపాయలు పొట్టు తీసి మెత్తగా నూరి 250 మిల్లీలీటర్ల కిరోసిన్లలో రాత్రంతా నానబెట్టాలి. మరునాడు ఈ 2 ద్రావణములను వడబోసి కలియబెట్టాలి. 100 గ్రాముల సబ్బు పొడిని 100 లీటర్లు నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారి చేయాలి. శనగ పచ్చ పురుగు, లద్దె పురుగు, గొంగలి పురుగు అన్ని దశలలోనూ నివారిస్తుంది వెల్లుల్లిపాయ పచ్చిమిర్చి ద్రావణము. ఇక ఇంకో రకము పురుగు మందు తయారీ ఈ విధంగా: వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం కషాయము. వెల్లుల్లి 200 గ్రాములు, పచ్చిమిర్చి 100 గ్రాములు, అల్లం 100 గ్రాములు తీసుకోవాలి. అల్లము, మిర్చి, వెల్లుల్లి వేరువేరుగా మెత్తగా నూరాలి. ఈ మిశ్రమాన్ని 5 లీటర్ల నీటిలో బాగా కలిపి వడపోయాలి. ఈ ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారి చేయాలి. ఇది రసము పీల్చు పురుగులు, అన్ని రకముల ఇతర పురుగులు, కొంతవరకు తెగులను నివారిస్తుంది. ఇక పురుగు మందుల తయారీలో పొగాకు కషాయం కూడా ఒకటి. 1 కిలో పొగాకును 10 లీటర్ల నీటిలో 1/2 గంట సేపు బాగా ఉడకబెట్టాలి. ఈ ద్రావణాన్ని వడబోసి 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఇది అన్ని రకముల రసము పీల్చు పురుగులను, పెద్ద పురుగులను నివారిస్తుంది. పంట కాలంలో 2 పర్యాయముల కంటే ఎక్కువసార్లు ఉపయోగించరాదు. తర్వాత ఇంకో పురుగు మందు ఈ విధంగా: లొట్టపీచు ఆకు కషాయము, అంటే రబ్బర్ ఆకు కషాయం అంటారు. 2 కిలోల రబ్బరు ఆకు మెత్తగా రుబ్బి గుడ్డలో మూట కట్టి 5 లీటర్ల నీటిలో 1 రోజు ఊరనివ్వాలి. మూటను బాగా పిండి వడబోసి 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారి చేయాలి. ఈ కషాయం అన్ని రకముల పురుగులను నివారిస్తుంది. తర్వాత ఈ పురుగు

0: ముందుగా సీతాఫలకాయల పొడి కషాయము. పక్వ దశకు వచ్చిన సీతాఫలపు కాయలను బాగా ఎండబెట్టి పొడి చేసుకోవాలి. 5 కిలోల పిండిని 100 లీటర్ల నీటిలో 2 రోజులు ఊరబోసి 1 ఎకరాకి పిచికారీ చేయాలి. తర్వాత పురుగుమందు నివారణకు ఆకుల కషాయము. వావిలాకు, సీతాఫలాకులు, గానగాకు, వేపాకు, అత్తకోడలాకు, కుక్క తులసి, ఈ ఆకులలో ఏ ఆకుతోనైనా కషాయము చేసి పురుగులను నివారించవచ్చు. వీటిలో ఏదైనా ఆకును 5 కిలోలు తీసుకుని 10 లీటర్ల నీటిలో 1 గంట సేపు ఉడకబెట్టి చల్లార్చి వడబోసి 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేయాలి. 10 లీటర్లు నీరు బదులు గోమూత్రం ఉపయోగించి కషాయము చేసినా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఇక వేపపిండి కషాయము పురుగు మందులకు ఇలా తయారు చేస్తారు. 5 కిలోల వేపకాయల పిండిని 10 లీటర్ల నీటిలో 2 రోజులు ఊరబోసి పిండిని కషాయమును 100 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఇది అన్ని రకాల పురుగులను నివారిస్తుంది. అలాగే గానగ గింజల పొడి. గానగ గింజల పిండి 5 కిలోలను 10 లీటర్ల నీటిలో కలిపి 2 రోజులు ఊరబోసి వడబోసి 100 లీటర్లు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. తర్వాత మారేడాకుల కషాయము తయారీ. 5 కిలోల మారేడాకులను 10 లీటర్ల నీటిలో ఉడకబెట్టాలి. చల్లార్చి వడబోసి 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి పిచికారీ చేయాలి. తర్వాత తెగుళ్ల నివారణ గురించి ఈ విధంగా తెలియజేస్తున్నారు. ఆవుమూత్రం గాని, జీవామృతం గాని, పంచగవ్యం గాని 1 లీటరు ద్రావణాన్ని 10 లీటర్ల నీటికి కలిపి 10-20 రోజుల వ్యవధిలో పంటలపై పిచికారీ చేస్తే ఏ తెగులు రాదు.
1: ప్రకృతి వ్యవసాయంలో పురుగుమందుల తయారీ వివరాలు విన్నారు. ఈనాటి ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది. ప్రకటించిన అంశం కొద్ది క్షణాల్లో. ఆకాశవాణి, వికసిత్ భారత్. ఈనాటి కార్యక్రమంలో జెన్నినెక్స్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ ఈ పథకం గురించి, అలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో పరిచయం వింటారు.
2: భారత ప్రభుత్వ సంస్థ నీతి ఆయోగ్ సపోర్ట్ చేస్తున్న అటల్ ఇన్నోవేషన్ మిషన్ ద్వారా ఏర్పాటు చేసిన ఎలీప్ వీహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేటివ్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహూరుల్లా గారు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. నమస్కారం డాక్టర్ జహూరుల్లా గారు.
3: నమస్కారం సార్.
2: ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ అమలుపరుస్తున్న జెనసిస్ పథకం గురించి తెలియజేయండి.
3: సో ఈ ఎలక్ట్రానిక్స్ మరియు ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా స్థాపించబడిన ఈ స్కీము, దీని పేరు మేటీ జెనసిస్ జనరేషన్ నెక్స్ట్ ఫర్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. GENESIS. సో దానికి జనరేషన్ నెక్స్ట్ ఇన్నోవేటివ్ స్టార్టప్స్ అని నామకరణం చేయబడింది. సో ఈ స్కీమ్ 2025లో స్టార్ట్ చేశారండి. సో దీంట్లో ముఖ్యంగా వచ్చేసి ఈ స్కీమ్ మన ఇన్నోవేటివ్ స్టార్టప్స్, అంటే ఇన్నోవేషన్ ఉన్న ఎటువంటి పర్సన్ అయినా సరే, మన భారతదేశానికి సంబంధించిన ఎటువంటి పౌరులైనా సరే, 18 ఇయర్స్ ఉన్నవాళ్ళు జనరల్గా ఈ బిజినెస్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన ROC రిజిస్ట్రేషన్ ఆఫ్ కంపెనీస్ కూడా ఒక 18 ఇయర్స్ ఉన్న వాళ్లకు చేయాలి. కాబట్టి సో ఇలా Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ సిటీస్ కాకుండా టౌన్స్ మండలాల్లో ఉండే యువతకు, అలానే ఎనీ సిటిజన్ ఆఫ్ ఇండియా అని చెప్పినట్టు, సో వీళ్లకు ఈ జెనసిస్ స్కీమ్ అన్నటువంటిది స్టార్ట్ చేయడం జరిగింది.
2: జెనసిస్ పథకం యొక్క ప్రధాన లక్ష్యాలు ఏమిటి?
3: సో ముఖ్యంగా ఈ జెనసిస్ స్కీమ్ కింద ఈ నేను చెప్పినటువంటి ఈ Tier 2, Tier 3 రీజియన్స్, అంటే ఈ డిస్ట్రిక్ట్స్ మండలాలు అలానే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే ఎటువంటి ఇన్నోవేషన్స్ చేసే వాళ్ళైనా సరే, ఇప్పుడు పల్లెటూర్లలో ఎక్కువగా ఫీల్డ్స్ అగ్రికల్చర్ ఫీల్డ్స్లో మనకు డ్రోన్స్ ఉపయోగించి, సో అలానే ఒక మోటార్ పంప్ని IoT ద్వారా ఆన్ ఆఫ్ చేయడానికి, కంట్రోల్ చేయడానికి, అలానే ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని యూజ్ చేసి ఎటువంటి ఆవిష్కరణలు అయినా సరే, సో వాటికి థీమ్ ద్వారా కొన్ని గ్రాంట్లు ఉన్నాయి, ఆ గ్రాంట్ల ద్వారా దీనికి మనము

0: సపోర్ట్ అన్నటువంటిది దొరుకుతుంది. సో ఎలక్ట్రానిక్స్ ఐటీకి సంబంధించిన ఎటువంటి టెక్నాలజీ అయినా సరే, సో జనరల్గా మనకు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, అలానే మిషన్ లెర్నింగ్, అలానే వచ్చేసి ఈ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ అని, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ అని, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్ టెక్నాలజీ, అలానే వచ్చేసి రోబోటిక్స్, ఇప్పుడు ఎక్కువగా రోబోటిక్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, ఇప్పుడు మన భారతదేశం ఎక్కువగా క్వాంటమ్ టెక్నాలజీ వైపు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు, అలానే దీంట్లో రీసెర్చ్ కూడా బాగానే నడుస్తుంది ఇప్పుడు ప్రజెంట్ మన భారతదేశంలో. సో అలానే కొన్ని స్టేట్స్ కూడా చాలా వరకు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నాయి, అందులో మన తెలంగాణ స్టేట్ అయినా సరే, ఆంధ్రప్రదేశ్ అయినా సరే, సో తమిళనాడు అయినా సరే, కర్ణాటక అయినా సరే, సో ఇలా ఎన్నో స్టేట్స్ ముందుకొచ్చాయి క్వాంటమ్ టెక్నాలజీస్ మీద. సో అందులో కూడా ఇన్నోవేషన్స్ ఉంటే కనుక, సో ఈ మెయిటీ జెనెసిస్ డీప్ టెక్నాలజీస్ అంటే బాగా లోతుగా రీసెర్చ్ చేసినటువంటి ప్రోడక్ట్స్ని తయారు చేసిన వాటికి ఇందులో ముఖ్యంగా సహకరిస్తామండి.
1: డాక్టర్ గారు, ఇప్పుడు మీరు చెప్పారు ఎలక్ట్రానిక్ ఐటీకి సంబంధించిన ఎటువంటి ఇన్నోవేషన్స్కైనా ఈ పథకం వర్తిస్తుంది అని, అంటే వీటిలో కూడా స్పెసిఫిక్గా ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంటా లేకపోతే ఒక హార్డ్వేర్ డెవలప్మెంటా, ఏ దాంట్లో అంటే ఇన్నోవేషన్లో వీళ్ళకి ఈ పథకం వర్తిస్తుంది?
0: సో ఇందులో మూడు రకాలుగా చెప్పుకోవచ్చు. ఒకటి ఐడియా స్టేజ్, ఇంకొకటి వచ్చేసి పిఓసి స్టేజ్, అలానే ప్రోటోటైప్ స్టేజ్. సో ఈ మూడు రకాలటువంటి స్టేజెస్లో ఉన్న ఏ ఇన్నోవేషన్ అయినా సరే, సో దానికి మనకు ఈ ఈ ఎలక్ట్రానిక్ ఐటీకి ఇప్పుడు నేను చెప్పిన కొన్ని టెక్నాలజీస్, సో వాటిలో వీళ్ళు ఎటువంటి స్టేజ్లో ఉన్నా సరే వాళ్లకు ఈ గ్రాంట్ ఆర్ స్కీమ్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా కొన్ని స్కీములు ఉన్నాయి, సబ్ స్కీములు ఉన్నాయి, అలాంటి వాటి ద్వారా వాళ్లకు ఒక ఒక మార్కెట్లో వెళ్ళడానికి వాళ్లకు కావలసిన పర్చేస్ ఆర్డర్, వర్క్ ఆర్డర్ అని అంటారు. సో అలాంటి కస్టమర్ నుంచి వచ్చిన పర్చేస్ ఆర్డర్స్, అలాంటివి కూడా వాళ్ళు వాటిని అవి వాటిని కన్వర్ట్ చేయడానికి, అంటే పర్చేస్ ఆర్డర్స్ని ముందుకు తీసుకుని వెళ్ళడానికి వాళ్లకు జనరల్గా డబ్బులు ముందు ఒక ఇన్వెస్ట్మెంట్ డబ్బులు అనేటువంటి ఉండవు. సో వాళ్ళు ఒక ప్రోడక్ట్ తయారు చేయాలి. సో కాబట్టి గ్రాంట్ ద్వారా వాళ్లకు మంచి సహాయం ఏర్పడుతుంది. సో దాని ద్వారా వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్ని కూడా వాళ్ళు కంప్లీట్ చేయొచ్చు అన్నమాట.
1: ఈ స్కీమ్ ఎకో సిస్టమ్ నిర్మాణం ఎలా ఉంటుంది? ఇప్పటిదాకా ఎంతమందికి మద్దతు లభించింది? ఎంతమందికి మీరు మద్దతు ఇవ్వగలుగుతారు?
0: సో ఇప్పటి వరకు అంటే ఈ స్కీమ్ ద్వారా ఒక 5 సంవత్సరాల వరకు కనీసం అంటే ఒక 10,000 స్టార్టప్స్కి టార్గెట్ చేసి వాళ్లకు ఇవ్వాలని చెప్పేసి ప్లాన్ చేయడం జరిగింది మంత్రిత్వ శాఖ ద్వారా. అలానే కనీసం అంటే ఒక 500 స్టార్టప్ల వరకు దీని ద్వారా తోడ్పాటునిచ్చి వాళ్లకు ఈ డీప్ టెక్ టెక్నాలజీస్ వాటి మీద వాళ్లకు సపోర్ట్ చేద్దామని చెప్పేసి ప్లాన్ చేశారు. సో అందులో ఇప్పటి వరకు ఒక 1 ఫేజ్ వరకు కంప్లీట్ అయ్యిందని చెప్పొచ్చు. సో ఇందులో ఒక దేశవ్యాప్తంగా 30 పైన ఇంక్యుబేటర్లు ఇందులో పార్టిసిపేట్ చేస్తున్నాయి. అందులో ముఖ్యంగా మనది అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ ఎలీప్ వీహబ్ ద్వారా మేము దీని ద్వారా మా స్టార్టప్స్కి కూడా ఈ గ్రాంట్ ఇవ్వడం జరుగుతుంది. సో ఇందులో ముఖ్యంగా ఒక 3 గ్రాంట్లు, ఈఐఆర్ 10 లక్షలు, అలానే పైలట్ గ్రాంట్ అని చెప్పేసి ఒక 40 లక్షలు, అలానే మ్యాచింగ్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి ఒక 50 లక్షలు. సో ఈ 3 రకాల గ్రాంట్ల ద్వారా వాళ్లకు స్టార్టప్స్ ఇన్నోవేటర్స్కి మనము టైర్ 2 టైర్ 3 రీజియన్స్ నుంచి వచ్చిన వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: స్టార్టప్స్కు నిధులు ఎలా కేటాయిస్తారు, వాటి పూర్తి వివరాలు తెలియజేయండి.
0: సో ఇప్పుడు నేను చెప్పినటువంటి మైటీ జెనెసిస్ కింద ఈఐఆర్ 10 లక్షలు, ఇందులో ముఖ్యంగా ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీ ఇన్నోవేషన్స్ ఉన్న డీప్ టెక్ ఉన్న స్టార్టప్స్, టైర్ 2 టైర్ 3లో పనిచేసే స్టార్టప్స్కి ఈ ప్రోటోటైప్, ఒక ప్రోటోటైప్ తీసుకొస్తే లేదా ఒక పిఓసి ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ అంటాము. సో ఇది తీసుకొచ్చిన తర్వాత వాళ్లకు ఎవాల్యుయేట్ చేస్తాం, స్క్రీనింగ్ కమిటీ అన్నటువంటిది ఏర్పరిచి ఆ కమిటీ మెంబర్స్ ద్వారా వాళ్ళు ఒకవేళ సెలెక్ట్ చేస్తే దాన్ని ఒక వాళ్ళకు ఒక రిజెక్ట్ చేస్తే ఎనీహౌ మళ్ళీ వాళ్ళు దాని మీద వర్కౌట్ చేసి మళ్ళీ మనం ఒక ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్లు కూడా వాళ్లకు తీసుకోవచ్చు. కానీ సెలెక్ట్ చేసిన వాళ్లకు తప్పకుండా వాళ్ళకు ఒక 10 లాక్స్ వరకు కేటాయించడం జరుగుతుంది ఈ ఈఐఆర్ ఎంటర్ప్రినర్షిప్ ఇన్ రెసిడెన్స్. సో ఇది ఒక గ్రాంట్. అలానే ఇంకొక గ్రాంట్ పైలట్ స్కీమ్ అని చెప్పేసి, సో ఈ మైటీ జెనెసిస్ పైలట్ స్కీమ్ కింద 40 లక్షల రూపాయలు ఒక స్టార్టప్కి పర్చేస్ ఆర్డర్ కావాలి అంటే, సో వాళ్లకు ఒక 40 లక్షల రూపాయల వరకు వాళ్లకు అందజేయడం జరుగుతుంది. ఇది కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ద్వారా జరుగుతుంది. మన వైపు నుంచి ఉన్న స్క్రీనింగ్ కమిటీ ఇంటర్నల్గా సెలెక్ట్ చేస్తుంది ఆ ఇన్నోవేటర్ స్టార్టప్.

0: శాఖకి, అలానే మేటీ మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ మంత్రిత్వ శాఖ ద్వారా కూడా ఒక స్క్రీనింగ్ కమిటీ ఏర్పరచడం జరుగుతుంది. వాళ్ళు కూడా దీన్ని సెలెక్ట్ ఆర్ రిజెక్ట్ కూడా చేయొచ్చు. సో ఈ విధంగా ఈ పైలట్ స్కీమ్లో ముఖ్యంగా 40 లక్షల వరకు వాళ్ళకి గ్రాంట్ రావడం జరుగుతుంది. అలానే ఇందులో ఇంకా ఎలిజిబిలిటీలో చూస్తే వాళ్ళు ఒక పర్చేస్ ఆర్డర్, ఒక కంపెనీ నుండి, ఒక 70 కోట్ల టర్న్ ఓవర్ ఉన్న కంపెనీ నుండి ఒక పర్చేస్ ఆర్డర్ చూపించడము, లేకపోతే ఒక పీఓ, అదే ఈ పబ్లిక్ లిస్టింగ్ ఐపీఓ పబ్లిక్ లిస్టింగ్ కంపెనీ నుంచి అయినా కానీ, లిమిటెడ్ కంపెనీ నుంచి అయినా కానీ ఒక పర్చేస్ ఆర్డర్ని తీసుకురావడము చూపించడము కమిటీ మెంబర్స్కి, ఇది ఒక ఎలిజిబిలిటీ. అలానే ఒక స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ పర్చేస్ ఆర్డర్ ఆర్ వర్క్ ఆర్డర్ అది కూడా చూపిస్తే కూడా వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ విధంగా, అలానే ఒక యూనికార్న్ కంపెనీ, ఒక స్టార్టప్ యూనికార్న్ కంపెనీ ద్వారా కూడా ఒక వర్క్ ఆర్డర్ని వాళ్ళు తీసుకొస్తే చూపిస్తే అది కూడా ఒక అర్హత లాగా తీసుకోవడం జరుగుతుంది. సో ఈ కండిషన్స్ మీద ఈ పైలట్ స్కీమ్ అన్నటువంటిది 40 లక్షల వరకు వాళ్ళు కేటాయించడం జరుగుతుంది. అలానే థర్డ్ కేటగిరీ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ మేటీ జెనసిస్. సో ఇందులో ముఖ్యంగా ఈ 50 లక్షలు అన్నది గ్రాంట్ 1:1 కాంట్రిబ్యూషన్ అంటాం. అంటే ఒక ఇన్వెస్టర్ ద్వారా మీరు ఈ 50 లక్షల గ్రాంట్కి ఈక్వలెంట్గా 50 లక్షలు మీరు కనుక ఒక ఇన్వెస్టర్ ద్వారా చూపిస్తే మీ అకౌంట్లో, సో ఆ ఇన్వెస్టర్ కూడా అది కూడా ఒక వ్యాలిడేషన్ చేస్తాము. ఒక అగ్రిమెంట్ని ఏర్పరిచిన తర్వాత వాళ్ళు 50 లక్షల వరకు ఇన్వెస్ట్ చేస్తారు ఈ కంపెనీలో అని తెలిసిన తర్వాత, అర్హత వచ్చిన తర్వాత, అప్పుడు మేము కూడా ఈ స్కీమ్ ద్వారా 50 లక్షల వరకు వాళ్లకు ఇవ్వడం జరుగుతుంది.
1: ఈ జెనసిస్ పథకానికి అర్హతలు ఏమిటి, అర్హులు ఎలా దరఖాస్తు చేసుకోవాలి, దరఖాస్తు చేసుకోవడానికి ఎటువంటి సర్టిఫికెట్లు అవసరమవుతాయి?
0: సో మన దేశ పౌరులు, 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు, అలానే ఒక టైర్2 టైర్ 3 రీజియన్లో పనిచేసే వాళ్ళు, సో కంపెనీ స్టార్టప్ కంపెనీ కూడా అక్కడే రిజిస్టర్ చేసి ఉండాలి. సో ఇంకొకటి వచ్చేసి వీళ్ళు ఖచ్చితంగా ఒక స్టార్టప్ కంపెనీ రిజిస్టర్ చేసి ఉండాలి. అందులో డిపిఐటి రిజిస్ట్రేషన్ చాలా ముఖ్యమైనది. సో డిపిఐటి రిజిస్ట్రేషన్ అన్నది కంపెనీ ఒక పార్ట్నర్షిప్, అలానే ప్రైవేట్ లిమిటెడ్, అలానే ఎల్ఎల్పి రిజిస్ట్రేషన్ చేసినటువంటి కంపెనీకి డిపిఐటి సర్టిఫికేట్ అన్నది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ డిపిఐటి సర్టిఫికేట్ వచ్చిన తర్వాత సో వాళ్ళు దీనికి అర్హులు అవుతారు. సో ఈ నేను చెప్పిన ఈ కండిషన్స్, అలానే ఇన్నోవేషన్ కూడా చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు చేసిన ఆవిష్కరణ ఎటువంటి, ఈ ఎలక్ట్రానిక్స్ ఐటీలో ఇటువైపు ఒక డివైజెస్ని కనిపెట్టడం అయినా సరే, లేకపోతే ఒక ప్రోడక్ట్ అయినా సరే, అలానే ఒక సాఫ్ట్వేర్ అయినా సరే, ఏఎంఎల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిషన్ లెర్నింగ్తో కూడిన ఒక సాఫ్ట్వేర్ మీరు తయారు చేశారు, లేకపోతే ఒక ఐఓటీ డివైస్ చేశారు, లేకపోతే మీరు ఒక రోబోటిక్ డివైస్ చేశారు. సో ఇప్పుడు ఎక్కువగా పల్లెటూరులో మనం చూస్తూనే ఉంటాము, సో రోబోటిక్ డివైస్లు కూడా మనకు అగ్రికల్చర్లో ఉపయోగిస్తున్నారు. సో ఇవి వాటికి నీళ్లు చల్లడము, తర్వాత బయో ఫర్టిలైజర్స్ చల్లడము, అలానే యువత ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తారు క్రియేషన్ అండ్ ఇన్నోవేషన్లో. సో యువతకు ఇది ఒక మంచి ఫెసిలిటీ అన్నమాట. దీన్ని వాళ్ళు ఈ స్కీమ్ ద్వారా ఒక ఫాస్ట్గా, ఒక తక్కువ స్టేజ్లోనే వాళ్ళకు ముందుకెళ్లే ఒక మంచి ఆపర్చునిటీ దొరుకుతుంది.
1: మీరు చెప్పిన ఈ అర్హతలు ఉన్నవాళ్ళు ఎలిప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు వస్తే ఈ పూర్తి వివరాలతో పాటు వాళ్ళని అప్లై చేయటం కానీ, వాళ్ళకి ఆ స్కీమ్ అప్లికబుల్ చేసి ఆ అమౌంట్ శాంక్షన్ ఇవన్నీ మన దగ్గర జరుగుతాయా?
0: అవును, తప్పకుండా. సో మేము ఈ ఇప్పటి వరకు ఒక 12 మంది స్టార్టప్లకు ఈ మేటీ జెనసిస్ గ్రాంట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇందులో ఒక 8 స్టార్టప్స్ ఏఐఆర్ గ్రాంట్ 10 లక్షల వరకు ఇచ్చాము. అలానే ఒక 2 స్టార్టప్స్కి పైలట్ స్కీమ్ అన్నటువంటిది వాళ్ళకు సెలెక్ట్ చేయడం జరిగింది. అలానే ఒక 2 స్టార్టప్లకు ఈ ఇన్వెస్ట్మెంట్ మ్యాచింగ్ కాంట్రిబ్యూషన్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో దీని ద్వారా ఈ లేటెస్ట్గా ఒక ఫస్ట్ ఫేజ్లో అని చెప్పొచ్చు. ఇప్పుడు నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం కూడా మేము నెక్స్ట్ మినిస్ట్రీ ద్వారా, మంత్రిత్వ శాఖ ద్వారా వెయిట్ చేస్తున్నాము. సో అది మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా మేము నెక్స్ట్ నోటిఫికేషన్కి వెళ్దాము. సో ఇందులో ఈ స్టార్టప్స్కి వీళ్ళు మీకు ఒక ఎంక్వైరీ లాగా మీరు మా దగ్గర వచ్చినప్పుడు, నా దగ్గర ఒక ఇన్నోవేషన్ ఉంది, నా దగ్గర ఒక ఐడియా ఉంది, నేను ఇంతవరకు పనిచేశాను, ఒక ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్ ఉంది, లేకపోతే నా దగ్గర ఒక ప్రోడక్ట్ ఉంది, నేను మార్కెట్లోకి వెళ్ళాలి అని చెప్పేసి మీరు మా దగ్గరికి, మా ఆఫీస్కి ఎప్పుడైనా సరే 10 to 6 రావచ్చు. సో మేము ఎలీప్ ఇండస్ట్రియల్ పార్క్ ప్రగతినగర్ మా ఆఫీస్ అక్కడ ఉంది. సో మీరు మా ఆఫీస్కి ఎనీ టైమ్, ఎనీ డే వర్కింగ్ అవర్స్లో రావచ్చు అండ్ మాతో డిస్కస్ చేయొచ్చు. ఆ తర్వాత మేము మీకు ప్రీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అన్నటువంటి ద్వారా మేము మీకు సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్ళకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకొని వస్తాము.

0: సహాయపడతాము. దాని ద్వారా ఒక 3 మంత్స్ వాళ్ళకు నర్చర్ చేసి సో ఒక స్టేజ్కి వాళ్ళకి తీసుకుని వస్తాము. సో దాని ద్వారా మళ్ళీ ఇంక్యుబేషన్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అందులో కూడా వాళ్ళకు నెక్స్ట్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది. అంటే ఒక ఐడియా స్టేజ్ నుంచి ఎర్లీ స్టేజ్కి వచ్చిన స్టార్టప్, అలానే ఎర్లీ స్టేజ్ నుంచి నెక్స్ట్ గ్రోత్ స్టేజ్కి తీసుకురావడం జరుగుతుంది మన ఇంక్యుబేషన్ సెంటర్ ద్వారా.
1: ఎలీప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్కు చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ జహరుల్లా గారు మా ఆకాశవాణి స్టూడియోకు విచ్చేసి మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు.
0: థ్యాంక్ యూ సార్. ప్రజెంట్ జాబ్స్ కోసం అని చెప్పేసి ఎక్కువ మంది ఆలోచిస్తుంటారు. సో మనకు ఇండియాలో ఆపర్చునిటీస్ చాలా ఎక్కువ ఉన్నాయి. సో ఇందులో ముఖ్యంగా ఇన్నోవేషన్స్ని ఒక నెక్స్ట్ స్టేజ్కి తీసుకుని వెళ్ళాలి, ఒక స్టార్టప్ లాగా మార్చాలి అని అన్నప్పుడే యూత్కి ఎక్కువగా అది ఉపయోగపడుతుంది. ఇందులో ముఖ్యంగా జాబ్స్ అనేటువంటి ఎప్పుడు క్రియేట్ అవుతాయంటే, సో మనకు యూత్ ఇన్నోవేషన్స్ని ఒక స్టార్టప్ లాగా మారినప్పుడు సో వాళ్ళు ఒక 100,000 మందికి జాబ్స్ ఇవ్వడం జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టప్స్ అండ్ ఇలాంటి స్కీమ్స్ ఎక్కువగా ఉపయోగపడతాయి దానికోసము. సో యూత్కి నేను ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మీరు మీ ఇన్నోవేషన్స్ క్రియేటివిటీ మీరు తీసుకొని రండి మా దగ్గర, మేము మీకు ఒక స్టేజ్కి తీసుకువెళ్ళడం జరుగుతుంది, ఒక మంచి స్టార్టప్ని తయారు చేస్తాము. దీని ద్వారా మీరు డెవలప్ అవుతారు, నెక్స్ట్ మీకు మంచి మీరు ఉపాధి ఇచ్చే వాళ్ళలాగా క్రియేట్ అవుతారు, అలానే మన దేశ ప్రగతికి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది, దోహదపడుతుంది. మన ఎకనామిక్ కండిషన్, మన కంట్రీ సూపర్ పవర్లో, అలానే 2047 వికసిత్ భారత్ మన మిషన్ అండ్ మిషన్ కూడా ఒక $1 trillion నేషన్గా కూడా మనది డెవలప్ అవడానికి చాలా చాలా దోహదపడుతుంది. థ్యాంక్ యూ.
2: జనరేషన్ నెక్స్ట్ సపోర్ట్ ఫర్ ఇన్నోవేషన్ స్టార్టప్ జెనసిస్ పథకం గురించి ఎలీప్ విహబ్ అటల్ ఇంక్యుబేషన్ సెంటర్ చీఫ్ ఇన్నోవేషన్ ఆఫీసర్ డాక్టర్ జహరుల్లా గారితో డాక్టర్ సాంబశివరావు కన్రాతి గారి సంభాషణ విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర సమర్పణ. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం వార్తా ముఖ్యాంశాలు కొద్ది క్షణాల్లో.

నమస్కారం. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. మయన్మార్ అధ్యక్షుడు యుమిన్ ఆంగ్ లైంగ్ రేపటి నుంచి జూన్ 3 వరకు మన దేశంలో అధికార పర్యటన జరుపుతారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మయన్మార్ అధ్యక్షుడు ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలోపేతం చేయడంపై చర్చిస్తారని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలియజేశారు. దేశంలోని గిరిజన గ్రామాల అభివృద్ది కోసం కేంద్రం కృషి చేస్తోందని, కుమరం భీమ్ స్ఫూర్తిగా ఆదివాసీల హక్కుల రక్షణ కట్టుబడి ఉందని తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లా అన్నారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా పర్యటనలో భాగంగా కొమరం భీం పుట్టిన ఊరు రౌట్టు సంఖ్యపల్లిలో ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయతో కలిసి పాల్గొన్నారు. యాసంగి వరి సేకరణ రెండులో దేశంలోనే తెలంగాణ అగ్రస్థానంలో నిలిచిందని పౌర సరఫరాల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈరోజు ప్రకటించారు. రాష్టంలోని ప్రభుత్వోద్యోగులకు సంబంధించి సుదీర్ఘకాలంగా ఉన్న బకాయిలో తొలి విడతగా 2,000 కోట్ల రూపాయలను ప్రభుత్వం ఈరోజు విడుదల చేసింది. పట్టణ ప్రాంతాల్లో నివసిస్తున్న పేద కుటుంబాలకు సౌకర్యవంతమైన, భద్రమైన, భవిష్య అవసరాలకు అనుగుణమైన ఇళ్లను నిర్మించాలనే లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం ముందుకు సాగుతోందని గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. హైదరాబాద్ బంజారాభవన్లో మహిళా పారిశ్రామికవేత్తల కోసం ప్రత్యేక ఇన్క్యుబేటర్ కేంద్రాలను మంత్రి సీతక్క ఈరోజు ప్రారంభించారు. మేడ్ ఇన్ తెలంగాణ, మేడ్ బై విమెన్ నినాదం మార్కెట్ను శాసించాలని సీతక్క అన్నారు. ప్రశ్నపత్రాల లీకేజ్ ప్రకటన అత్యంత దురదృష్టకరమని కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. పునః పరీక్షల ప్రక్రియను ఎలాంటి పొరపాటు లేకుండా నిర్వహిస్తామని హామీ ఇచ్చారు. తీర్పులను రిజర్వ్ చేసిన 3 నెలల్లోగా వెలువరించాలని దేశవ్యాప్తంగా ఉన్న అన్ని హైకోర్టులను సుప్రీంకోర్టు ఈరోజు ఆదేశించింది. తీర్పులు వెలువరించడంలో జాప్యం వల్ల లిటిగెంట్లకు పూడ్చలేని నష్టం కలుగుతోందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది. కేంద్ర ఆరోగ్య కార్యదర్శి పుణ్యసలీలా శ్రీవాస్తవ్ ఈరోజు న్యూఢిల్లీలో పొగాకు రహిత విద్యా సంస్థలు అప్లికేషన్ పైలట్ వర్షన్ను ప్రారంభించారు. దేశంలోని పాఠశాలలు, కళాశాలలు పొగాకు రహిత నిబంధనల అమలు, పర్యవేక్షణ బలోపేతం చేయడమే ఈ డిజిటల్ యాప్ లక్ష్యమని తెలియజేశారు. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయని, అన్ని రిఫైనరీలు గరిష్ట స్థాయిలో పనిచేస్తున్నాయని కేంద్ర ప్రభుత్వం తెలియజేసింది. న్యూఢిల్లీలో జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖ మీడియా సమావేశంలో పెట్రోలియం, ఖనిజ వాయు మంత్రిత్వ శాఖ జాయింట్ సెక్రటరీ సుజాత శర్మ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు సుమారు 92,000 మెట్రిక్ టన్నులతో అత్యధిక స్థాయిలో ఉందని తెలియజేశారు.

0: ఈనాటి కార్యక్రమంలో డాక్టర్ జిఎం రామశర్మ గారిచే శ్రీమాతృ ప్రణతి.
1: కవితా శీర్షిక శ్రీమాతృ ప్రణతి. శ్రీచక్రమందిరవరే సుకళేందిరేంబ మాన్యే జగద్ధితనయే తనయే హిమాద్రేహ త్రైలోక్య పావన కథా కలితే భవాని మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే పంచాస్య.

సదయే నమస్తే. దాసీకృతాచ్యుత విరించి సురావతంసే భక్తేషు భంజిత భవాబ్ధి మహారిరంసే సౌవర్ణభూషణ మనోజ్ఞ సమున్నతాంసే మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. సచ్చిన్మయ ప్రముదితే ముదితే పురారే క్షీరార్ణవే విలసితే లసితేందుశీర్షే నేత్రప్రభాకృత జగత్రయ సుప్రభాతే మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. దేవాధిదేవ నివహైరనిశం ప్రశస్తే దైత్యాలి నిర్దళన పాటవశూలహస్తే విశ్వేశనారి వరదే శరదిందుహస్తే మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. శ్రీశాంకరీతి శ్రితలోక వశంకరీతి ధీసం ప్రచోదనకరీత్యభయంకరీతి త్వామాశ్రయే రిపుసమూహ భయంకరీతి మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. శ్రోత్రాయ సంశ్రవణశక్తి మహోప్రదాయ నేత్రాయ దర్శన గుణంచ తథా ప్రకల్ప్య ఏవం ప్రచాలయసి నః సకలేంద్రియాణి ఏవం ప్రచాలయసి నః సకలేంద్రియాణి మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. త్వాం చింతయామి హృదయేభ్యుదయార్కకల్పాం త్వాం వర్ణయామి కవితావచనైరనల్పాం త్వాం భావయామి కృతజగద్రమణీయ శిల్పాం మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే.

ీతి సుకవిత్వ కళాప్రదేతి త్వాం వైష్ణవీతి హృదకించన తాహరేతి మామత్వాశ్రయే పికైవాంబరసాలవాలం త్వాం వైష్ణవీతి హృదకించన తాహరేతి వాగీశ్వరీతి సుకవిత్వ కళాప్రదేతి త్వాం వైష్ణవీతి హృదకించన తాహరేతి మత్వాశ్రయే పికైవాంబరసాలవాలం మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. త్వత్పూజనం కలయితుం శృతిమంత్రరీత్యా నాహం సమర్థ ఇతి దేవి నివేదయామి. త్వాం భావయామి రసపదేంబ పదే పదేహం మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. త్వాం భావయే రసపదేంబ పదే పదేహం త్వత్పూజనం కలయితుం శృతిమంత్రరీత్యా నాహం సమర్థ ఇతి దేవి నివేదయామి. త్వాం భావయే రసపదేంబ పదే పదేహం మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. ఆనందదివ్యమకరందరసప్రదాన నైపుణ్యపుణ్యజననీ ప్రగుణ ప్రభావే ఆనందదివ్యమకరందరసప్రదాన నైపుణ్యపుణ్యజననీ ప్రగుణ ప్రభావే త్వాం యే స్మరంతి విబుధాః ఖలు తే హి ధన్యాః మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. బృందార బృందమకుట ప్రకట ప్రకాశ నీరాజితాంఘ్రియుగళే స్తుతమంగళేంబ మద్భక్తి మానస సుమంచ సమర్పయేతే మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. బాలారుణాభ భవదీయ పవిత్ర రూపం దీపాయతే మహదహో భువనత్రయస్య పర్వాయతే చ సముపాసక మానసానాం మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. ఓం బీజవర్ణక సువర్ణ సుపంజరాంతః క్షీరాంగనే శృతివనాంత కురంగభంగి నానాసుకావ్య సురవృక్ష శుకిస్తుతాంగి మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. ఐంబీజరాజ వనజాకర సంగిభృంగి హ్రీంబీజకైరవ సరశశిరుప్రసంగే క్లీంబీజమంజుమధుమాసపికి ప్రభాంగి మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. చక్షుర్యుగాయత విభాస తిరస్కృతాబ్జే నీలాలక ప్రతతి ధికృత చంచరీకే శుభ్రూలతాపహసితాతను పౌష్పచాపే మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. రాగాధరేణ నితరా మధరీకృతాంచ రాగాధరేణ నితరా మధరీకృతాంచ బింబేంబ సుస్మిత వినిందిత చంద్రికాభే సంశుద్ధదంత పరిభావిత మౌక్తికాళే మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. చామీకరోరు మణిమండిత చారుహారే శోశుభ్యమాన కరదీపిత రమ్యకీరే తాపత్రయస్య హరణే కరుణాలవాలే మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. వ్యాసాదయో బహుపురాణ కవి ప్రకాండాయే కాళిదాస భవభూతి మయూర ముఖ్యాః వ్యాసాదయో బహుపురాణ కవి ప్రకాండాః ఏ కాళిదాస భవభూతి మయూర ముఖ్యాః జాతాస్తవైవ దయయోత్తమ కవ్యభిఖ్యాః మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. సింధూరవద్భవతి వైభవదీయ భాస సీమంతసీమ్ని లలిత శ్రుతిశీర్షకాణాం ధూళిః పదస్య భజతాం తిలకాయతే తే మాతః ప్రసన్న హృదయే.

0: నమస్తే. ఆద్యేన వద్యక సుహృద్య పరాఖ్య విద్యే నిష్కాసితాశ్రిత హృదంతరవర్త్య విద్యే సద్యసుపద్య రచనామతిదానవేద్యే మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. మోహాంధకార కలుషం మహిషాసురం వై పూర్వం యథా హి భవతి తరసా మమార తద్వన్మమేహ కలుషం హరదేవి బుద్ధే మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. మన్మానసం సరసిజాకరవత్ ప్రకల్పే సంపాద్య నాల్పతపసా సువివేకహంసం తస్మాత్వమీషి వసమే మనసి హ్యకామే మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. చండ ప్రచండ బలమారిత చండ దైత్యే దీక్షా ప్రపఠ్య వర సప్తశతి ప్రణుత్యే సత్యాశ్రిత త్రిదశ వల్లభ సాన్నిహిత్యే యన్మాధవస్య మధుకైటభ దైత్య యుగ్మ సంహార కార్య కలనే సహకారకారి తత్తావకీన కరుణాకిరణం మయి స్యాత్ మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. విశ్వస్య సృష్టి పరిపోషణ నాశనానాం నిర్వర్తనేంబ నిపుణే నిటలోజ్వలాక్షి నిత్యోత్సవాంచిత విశేష విలాసరూపే నిత్యోత్సవాంచిత విశేష విలాసరూపే మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. భండాసురేంద్ర కవథాయ యథా పురాత్వం నిర్ముక్తనైకశరశస్త్రచయేన దీప్తా జాడ్యం మనోహర తథా మమ దృక్షరైస్తే మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. సంసార సాగర వశాత్ తరణాయ పోత వ్యాజేన మే సమభవత్ తవ దివ్య నామ కారుణ్యపూర్ణ ముఖతః తమ ఆహరత్వం కారుణ్యపూర్ణ ముఖతస్తమ ఆహరత్వం మాతః ప్రసన్న హృదయే సదయే నమస్తే. ఇతిశం స్వస్తి.
1: ఇంతవరకు డాక్టర్ జిఎం రామశర్మ గారిచే శ్రీ మాతృ ప్రణతి విన్నారు. ఈనాటి అమరవాణి సంస్కృత కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి వెలువడింది.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం ఇప్పుడు కొన్ని చలనచిత్ర గీతాలు. జగద్గురు ఆది శంకరాచార్య చిత్రం కోసం నాగశ్రీవత్స స్వరకల్పంలో రంజిత్ పాడిన ఆది శంకరాచార్య విరచిత సౌందర్యలహరి గానం.

విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.

ఇప్పుడు శంకరాభరణం చిత్రం కోసం వేటూరి రచన, కెవి మహదేవన్ స్వరకల్పన, ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం.

0: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.
1: సుప్రభాత వేళ భక్తిభావం.
2: కర్షక జనావళికి తారక మంత్రం.
1: మహిళా లోకానికి ప్రియనేస్తం.
2: యువజనులకై ఉత్తుంగ తరంగం.
1: చిన్నారులతో జోడీ కట్టే బాల వినోదం.
3: కొంతకాలం కొంతకాలం
2: సంగీతంతో సేద తీర్చే సరాగాల సారం.
1: నాటక రంగాన్ని సాకారం చేసే శబ్ద చిత్రం.
4: సీతారాములకు కలిపి నమస్కరిస్తే
2: వేడుకలను యథాతథంగా అందించే ప్రత్యక్ష వ్యాఖ్యానం.
4: రాముడి జన్మదినం అయినప్పటికీ కూడా
1: విశ్వసనీయతకు అద్దం పట్టే వార్తా ప్రసారం.
2: అన్నీ తానై,
1: అన్నింటా తానై, వైవిధ్యమైన విజ్ఞాన వినోదాంశాలతో
2: ప్రతి ఇంటా ఆప్యాయంగా పలకరిస్తున్న
1: ఆకాశవాణి
2: నాడు నేడు రేపు కూడా ఇదే ప్రజావాణి.

ఈ ప్రసారంలో రాత్రి 9:15 స్పాట్ లైట్, 9:30 కరెంట్ అఫైర్స్ ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 8:30:16. చిత్రసీమ సినిమా పాటలు.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎనుమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
4: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
5: చిత్రసీమలో ఇప్పుడు పక్కింటి అమ్మాయి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన ఆరుద్ర గీతం, చక్రవర్తి సంగీతం.

0: సేవలకు సంబంధించిన హక్కులు 1987 సెక్షన్ 12 లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ప్రకారం దేశ పౌరులు ఎటువంటి ఫీజు లేకుండా న్యాయ సహాయాన్ని న్యాయబంధు మొబైల్ యాప్ మరియు www.probono-dog.in ద్వారా పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: తెలంగాణ ఆవిర్భావం తర్వాత రాష్ట్రం మొదటిసారిగా జనాభా లెక్కింపునకు సిద్ధమవుతోంది. మొదటి దశ జనగణన ఏప్రిల్ 26 నుంచి జూన్ 9 వరకు, మే 11 నుంచి జూన్ 9 వరకు జరిగే హౌస్ లిస్టింగ్ ఆపరేషన్ ఇంటింటి సర్వేలో ఎనుమరేటర్ అడిగే ప్రతి ప్రశ్నకు మీ కుటుంబ వివరాలు, మీ ఇండ్ల సమాచారం ఇవ్వటం పౌరులుగా మన బాధ్యత. అలాగే స్వీయ గణన ఐడిని కూడా ఎన్యూమరేటర్ కు అందజేయండి. డైరెక్టర్ ఆఫ్ సెన్సస్ ఆపరేషన్స్ తెలంగాణ శ్రీమతి భారతి హోళీకేరి గారు ఏమంటున్నారంటే,
5: మీ వివరాలు గోప్యంగా ఉంచబడతాయి. మన జనగణన మన వికాసం.
6: చిత్రసీమలో ఇప్పుడు మరో పాట. ఆత్రేయ రచన, చక్రవర్తి సంగీతం, జ్యోతి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి గానం.

0: మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420223.

0: మినిట్స్ ఆర్ ఇష్యూడ్, ఆర్డర్స్ ఇన్స్ట్రక్షన్స్ ఆర్ ఇష్యూడ్, నో వన్ నోజ్ హౌ మచ్ హెస్ హ్యాపెండ్. సో ఇన్ 2-3 కేసెస్ ఐ రిమెంబర్ ఆఫ్టర్ పిఎంస్ డైరెక్షన్ కేబినెట్ సెక్రటరీ ఇన్ ద సక్సెసివ్ మీటింగ్ గేవ్ ఎ డీటెయిల్ ప్రెజెంటేషన్ ఆఫ్ వాట్ హెస్ బిన్ డన్ ఆఫ్టర్ పిఎం ఇష్యూడ్ దోస్ డైరెక్షన్స్.
1: రైట్ దీపక్ జీ, యూ మెన్షన్ ఇన్ డీటెయిల్ ఎస్ టు హౌ ప్రగతి ఇస్ బ్రింగింగ్ చేంజెస్ ఆన్ ద గ్రౌండ్ అండ్ హెల్పింగ్ ఎక్సలరేటింగ్ ద పేస్ ఆఫ్ ఎ స్టాల్ ప్రాజెక్ట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ టాకింగ్ టు అస్.
0: థ్యాంక్స్ అలాట్.
2: You were listening to a discussion on Pragati meeting chaired by the Prime Minister, reviewing governance, accelerating development. The participants were Deepak Dash, senior journalist, and Ashwini Srivastav, journalist. This program was produced and presented by the News Services Division of Akashvani. You can listen to it on our mobile app, News on AIR. This program is also available on our YouTube channel, News on AIR Official. You may share your feedback about this program through email at airnsdtalks@gmail.com or WhatsApp on 9289094044. Spotlight.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10:24. మధుర గీతాలు విందాం.

మొదటికి తల్లా ముందుగా విశ్వమోహిని చిత్రం కోసం బెజవాడ రాజారత్నం పాడిన బలిజేపల్లి లక్ష్మీకాంతం రచన, ఓగిరాల సంగీతం ఈ పాట.

మధుర గీతాల్లో ఇప్పుడు ఇల్లాల చిత్రం కోసం సి లక్ష్మీరాజ్యం ఉమామహేశ్వరరావు పాడిన పాట, తాపీ ధర్మారావు గీత రచన, సాలూరి రాజేశ్వరరావు సంగీతం.

మధుర గీతాల్లో ఇప్పుడు విందాం. గొల్లభామ చిత్రం కోసం శ్రీ కృష్ణవేణి కె రఘురామయ్య పాడిన తాపీ ధర్మారావు రచన, దినకర్ రావు సంగీతం.

ఇప్పుడు విందాం మల్లీశ్వరి. చిత్రం కోసం పి భానుమతి పాడిన దేవరపల్లి రచన, సాలూరి రాజేశ్వరరావు, అద్దేపల్లి రామారావు సంగీతం.

0: విభిన్న మనస్తత్వాలు, భిన్న సంస్కృతులు, పలు భాషలు, పలు ప్రాంతాలు, వేర్వేరు నమ్మకాలు, కోరికలు, అవసరాలు, అభిరుచులు, అందరిది ఒక్కటే వాణి, ఆకాశవాణి.
1: ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10:17:15. మధుర గీతాలు వింటున్నారు. పాతాళ భైరవ చిత్రం కోసం పీలీలా బృందం పడిన పింగళి నాగేంద్రరావు రచన ఘంటసాల సంగీతంలో ఇప్పుడు మీకోసం

మధుర గీతాల్లో ఇప్పుడు విందాం పల్లెటూరు చిత్రం కోసం ఘంటసాల పాడిన ఈ పాట. రచన సుంకర, సంగీతం ఘంటసాల.

మరో మధుర గీతం దేవదాసు చిత్రం కోసం ఆర్ బాలసరస్వతీదేవి పాడిన సముద్రాల సీనియర్ రచన సిఆర్ సుబ్రహ్మణ్య సంగీతం.

ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 10:31 దాటి 14 సెకండ్లు. మధుర గీతాలు వింటున్నారు. ఇప్పుడు ఘంటసాల ఆలపించిన ఈ పాట విందాం. గీతరచన అనశెట్టి, సంగీతం టీవీ రాదు, చిత్రం పేరు పిచ్చి పుల్లయ్యా.

మధుర గీతాలలో ఇప్పుడు పెంపుడు కొడుకు. పెంపుడు కొడుకు చిత్రం కోసం ఘంటసాల జిక్కి పాడిన సదాశివ బ్రహ్మం రచన సాలూరు రాజేశ్వరరావు సంగీతం.

ఇప్పుడు సాలూరు రాజేశ్వరరావు స్వరకల్పనలో కొసరాజు గీతానికి రాజు పేద చిత్రం కోసం ఘంటసాల పాడిన ఈ పాట

మధుర గీతాల్లో ఇప్పుడు చిత్తూరు నాగయ్య స్వరకల్పనలో దేవులపల్లి రచనకు రావు బాలసరస్వతీదేవి జిక్కి పాడిన పాట విందాం. చిత్రం పేరు నా ఇల్లు.

ఇప్పుడు శంకర్ జయకిషన్ స్వరకల్పంలో ఆరుద్ర రచన ప్రేమలేఖలు చిత్రం కోసం జిక్కి పాడిన పాట.

మధుర గీతాల్లో ఇప్పుడు పింగళి నాగేంద్రరావు రచన ఘంటసాల సంగీతం, చంద్రహారం చిత్రం కోసం ఎన్ లలిత పాడిన ఈ పాట

ఇప్పుడు వినండి, భక్త ప్రహ్లాద చిత్రం కోసం ఎస్ జానకి, బాలమురళీకృష్ణ బృందం పాడిన ఆరుద్ర గీతం, సాలూరి రాజేశ్వరరావు సంగీతం.

మధుర గీతాల్లో చివరిగా దాశరథి రచన, సాలూరాజేశ్వరరావు సంగీతం, పి భానుమతి గానం, చిత్రం గృహలక్ష్మి.

0: మధుర గీతాలు విన్నారు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11 గంటలు కావస్తుంది. కొద్ది క్షణాల్లో హిందీ ఆంగ్ల భాషల్లో వార్తలు వింటారు. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే.
1: నమస్కార్, ఆకాశవాణి సమాచార్ కి సాత్ మే అపర్ణా సింగ్. गृह मंत्री अमित शाह ने कहा है कि सीमाओं को सुरक्षित करना और अवैध प्रवासन पर अंकुश लगाना राष्ट्र की जनसांख्यिकी सुरक्षा के लिए महत्वपूर्ण है. गुजरात के भुज में भारत पाकिस्तान सीमा पर महत्वपूर्ण G7 और G13 सीमा चौकियों के उद्घाटन के बाद गृह मंत्री ने कहा कि केंद्र सरकार लीक

గురించి డాక్టర్ సి మృణాళి గారి ప్రసంగం వింటారు. 6:15 భక్తిరంజన్లో శ్రీ వెంకటేశ్వర స్వామి సుప్రభాతం. స్తోత్రం ప్రపత్తి మంగళాశాసనం. 6:35 పొలం పనుల్లో వేసవిలో వడగాలులు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి నా సమాచారం. రేపు 7:00 నల్గొండ జిల్లా సమగ్ర సమాచార నివేదిక అందిస్తారు శ్రీ జి రామకృష్ణ. 7:15 ప్రసారమయ్యే ఉదయ తరంగిణిలో గోవా రాష్ట్ర అవతరణ, అంతర్జాతీయ బంగాళాదుంప దినోత్సవ విశేషాలతో పాటుగా ఆరోగ్య జీవనం శీర్షికన ఊపిరితిత్తుల ఆరోగ్యం, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఈ విషయమై ఊపిరితిత్తుల శ్వాసకోశ వైద్య నిపుణులు డాక్టర్ టిఎల్ఎన్ స్వామి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ సాంబశివరావు కండ్రాతి. 8:30 కర్ణాటక శాస్త్రీయ సంగీత కార్యక్రమంలో డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు గారి మృదంగ లయ విన్యాసం. రేపు 10:03 9 దశాబ్దాల ప్రజా ప్రసార సౌరభం ఆకాశవాణి వైభవం. 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవంలో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం కేఎఫ్జే విద్యాలంకార్, వేదవతి ప్రభాకర్ రావు, సురేఖామూర్తి, ఇందిరా ప్రియదర్శిని గారు పాడిన లలిత గీతాలు. ఈ ప్రత్యేక కార్యక్రమం రేపు 10:03. పగలు 11:03 ఈ వారం అతిథి శీర్షికన ఆకాశవాణి ప్రజా ప్రసార సేవలో 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రసారం చేస్తున్న ప్రత్యేక కార్యక్రమాల ప్రసార పరంపరలో భాగంగా విలక్షణ నటులు శ్రీ అశోక్ కుమార్ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీమతి అయినపూడి శ్రీలక్ష్మి. రేపు 12:10 యువవాణి ఆంగ్ల కార్యక్రమం. 12:40 హిందీ కార్యక్రమంలో ఆకాశవాణిక సుర్మయీ సఫర్, జ్యోతి నారాయణ్, ఆశా మిశ్రా, సునీతా లుల్లా గారితో సీమాకుమారి గారి ఆత్మీయ సంభాషణ. రేపు 12:20 వనతలకంలో 90 ఏళ్ల ఆకాశవాణి మహోత్సవాల్లో భాగంగా అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఆకాశవాణి విశ్రాంత సహాయ సంచాలకులు డాక్టర్ కె విజయ్ గారితో శ్రీమతి లావణ్య సునీల్ దమ్ము జరిపిన రేడియో ప్రయాణంలో మధుర జ్ఞాపకాలు 2వ చివరి భాగం. రేపు 12:30 బాలానందంలో నాచారం సుప్రభాత్ మోడల్ హై స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబం. రేపు 5:03 జానపద సంగీత కార్యక్రమంలో ఎర్రగుల్ల శ్రీదేవి కథ వగ్గు కథ చివరి భాగం, ఇది 3వ భాగం, శ్రీ మక్కపల్లి రాజమల్లు బృందం వినిపిస్తారు. 6:30 డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయ ప్రాయోజిత కార్యక్రమం. 6:50 వేసవి సూచనలో డ్రోన్ల కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించిన వివరాలు. రేపు రాత్రి 7:15 ఇల్లు వాకిలి వ్యవసాయదారుల కార్యక్రమంలో ఎండాకాలంలో పశువుల సమగ్ర సంరక్షణ, ఈ విషయమై రాజేంద్ర నగర్ పశు వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ వి సుధీర్ బాబు గారితో పరిచయం వింటారు. పరిచయకర్త సహాయ సంచాలకులు శ్రీ ఎస్ రామగోపాల్. 8:03 ఆంగ్ల కార్యక్రమం. 9:15 స్పాట్ లైట్. 9:30 జాతీయ సంచిక కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి. రాత్రి 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ కేంద్రం నుంచి రిలే. ఇవి రేపటి మా ప్రసార విశేషాలు. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:14:08. ఇంతటితో ఈనాటి మా ప్రసారాలు సమాప్తం. డిటిహెచ్ వేదికగా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్పై మా ప్రసారాలు కొనసాగుతూనే ఉంటాయి. మీడియం వేవ్పై రేపు 5:50 మా ప్రభాత ప్రసారం మొదలవుతుంది. 4.5 మీటర్లు 738 కిలోహెర్ట్స్ మీడియం వేవ్, డిఆర్ఎం రిసీవర్ 729 కిలోహెర్ట్స్లపై. అంతవరకు శ్రోతల నుంచి సెలవు తీసుకుంటూ అందరికీ నమస్కారం, శుభరాత్రి, జై హింద్.